భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:15 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ నుంచి రిలే.

0: Bengal and Sikkim for the next 2 days. IMD said that heavy rainfall conditions are also expected over Bihar, Arunachal Pradesh, coastal Karnataka, Madhya Maharashtra, Goa, Odisha, Telangana, Kerala and northeastern parts of the country today. And now for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
1: Thank you, Sunil. The blaze in a building in Lucknow and the death of Indians in Qatar LNG hub blast are the top stories in most dailies today. Keir Starmer resigning from the Prime Ministership of the United Kingdom appears on the front page of newspapers. Under pressure, Starmer quits as PM. Sixth Brexit in UK in 10 years, headlines the Times of India. Fresh power shift in UK as Starmer quits, writes Hindustan Times. US-Iran forward six-day roadmap to final deal, reads the headline in the Tribune. The US has temporarily lifted curbs on Iranian oil sales and dollar-denominated payments, writes the paper. The Indian Cybercrime Coordination Centre of the Ministry of Home Affairs has sounded alarm over a new cyber fraud known as boss scam or CEO impersonation fraud, reports the Pioneer. An engineer from Rajasthan used artificial intelligence to hack into the Rajasthan Public Service Commission portal and delete his competition for a government job, writes the Indian Express, highlighting the misuse of AI platforms. And finally, to enhance ease of commuting and strengthen availability of amenities, the NHAI is developing vehicle repair and puncture service facilities along national highways and expressways, reports the Asian Age. And with that, it's back to you, Sunil.
0: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi says principle of nation first has been driving force behind India's transformation into a fast-growing, credible and reliable global power. President Draupadi Murmu to confer Padma Awards during second round of civil investiture ceremony at Rashtrapati Bhavan today. Uttar Pradesh government suspends four officials in connection with Lucknow fire incident, four accused arrested. Four ships carrying fertilizers heading towards Indian ports after crossing Strait of Hormuz. Qatari authorities confirm death of 12 Indian nationals in Ras Laffan LNG explosion. And Lakshya Sen and Tanvi Sharma to lead India's challenge at US Open Super Badminton Tournament beginning today in California. And with that, we end the morning news. Have a nice day.
2: Akashavani YSR Kadapa Jilla Samachara Lakvintaru Rachana Sri B. Srinath Reddy.
3: రాయలసీమను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, ఆరోగ్య రంగ అభివృద్దికి రాయలసీమ కీలకమని, గండికోటను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, ప్రారంభోత్సవానికి సిద్దమవుతున్న స్టార్టప్ కడప ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా పోలీస్ స్టేషన్లలో స్వచ్ఛతా కార్యక్రమాలు వంటి విశేషాలతో కూడిన వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. రాయలసీమను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ది చేయటమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. రైజింగ్ రాయలసీమ సదస్సులో మాట్లాడిన ఆయన, పరిశ్రమలు ఆహార శుద్ది, ఫార్మా, పునరుత్పాదక ఇంధన రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని చెప్పారు. రాబోయే 5 ఏళ్లలో రాయలసీమలో 10 లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. కొప్పర్తిలో పారిశ్రామిక పార్క్, పులివెందులలో ఆహార రంగ పార్క్, ఓర్వకల్లులో రక్షణ రంగ పరిశ్రమల అభివృద్దికి చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. యువతకు నైపుణ్య శిక్షణతో పాటు స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైజింగ్ రాయలసీమ కలను అందరి సహకారంతో సాకారం చేద్దామని మంత్రి పిలుపునిచ్చారు. రాయలసీమ అభివృద్దికి అపార అవకాశాలు ఉన్నాయని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ తెలిపారు. 2 రోజుల పాటు ఆయన కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ది రంగాల్లో అత్యున్నత ప్రమాణాలతో సంస్థలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. హెల్దీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో రాయలసీమ కీలక భాగస్వామిగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య, మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నామని అన్నారు. రాయలసీమను అభివృద్ది, ఆరోగ్య రంగాల్లో ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాయలసీమ గర్వకారణమైన గండికోటను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడానికి రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణరెడ్డి తెలిపారు. జమ్మలమడుగు నియోజకవర్గ పర్యటనలో భాగంగా జిల్లా

0: కలెక్టర్ శ్రీధర్ చెరుకూరితో కలిసి గండికోటలో సాస్కి ప్రాజెక్టు ద్వారా చేపడుతున్న పర్యాటక అభివృద్ది పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ, గండికోటకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావటమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ స్థాయిలో అభివృద్ది పనులు చేపడుతోందని అన్నారు. గండికోట ప్రవేశ ద్వారం, ఎలివేషన్, పార్కింగ్, అమెనిటీ భవనాలు, హోటళ్లు, వాకింగ్ ట్రైల్ వంటి ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కడప నగరంలో P4 విధానంలో నిర్మిస్తున్న స్టార్టప్ కడప పారిశ్రామిక కేంద్రం ప్రారంభోత్సవానికి సిద్దమవుతోందని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన మిగిలిన పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. స్టార్టప్ కడప యువ పారిశ్రామికవేత్తలు, ఫ్రీలాన్సర్లు చిన్న మధ్యతరహా వ్యాపారాల అభివృద్దికి వేదికగా మారనుందని అన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక పరిశ్రమ రావాలనే రాష్ట ప్రభుత్వ లక్ష్యానికి ఇది దోహదపడుతుందని చెప్పారు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకుంటే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనా అన్నారు. యోగాంధ్ర 2026 పక్షోత్సవాల్లో భాగంగా కడప వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో నిర్వహించిన ఫ్యామిలీ యోగా కార్యక్రమంలో సుమారు 1000 కుటుంబాలకు చెందిన 4000 మందికి పైగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మేరకు పోలీసులు స్టేషన్ ఆవరణలు, మురుగు కాలువలను శుభ్రం చేశారు. పిచ్చి మొక్కలు, చెత్తా చెదారాన్ని తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. అలాగే మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించే చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పటివరకు వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖను విన్నారు. జూలై నెల జిల్లా సమాచార లేఖలో మళ్లీ కలుద్దాం. రచన భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి, వైఎస్ఆర్ కడప జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతలు, ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 0859596. ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 08596. కార్యక్రమంలో మొట్టమొదటి శ్రోతను పలకరిద్దాం. ముందుగా చిన్న కమర్షియల్ బ్రేక్.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ, ఫిర్ బే దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత, భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి, నాణ్యతకు స్ఫూర్తి.
1: హలో, నమస్తే అండి. హలో ఎఫ్ఎం కార్యక్రమానికి స్వాగతం. గుడ్ మార్నింగ్, అశోక్ గారేనా? ఓకే, చెప్పండి అశోక్ గారు, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు? ఇవాళ మొట్టమొదటి కాలర్ మీరు, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండి. విన్నారా ప్రోగ్రామ్? ఓకే, ఇవాళ కొంచెం ప్రాబ్లం అయింది ఆన్లైన్. ఓ అవునండి, తర్వాత ఇప్పుడే త్రూ అయింది. ఓకే, విన్నారు ప్రోగ్రామ్. ఉత్తరాలు రాయటం అనేది చాలా గొప్ప కళ, అంటే కనుమరుగైపోతుంది. అంటే మొబైల్ ఫోన్స్ వచ్చేసాక ఖండఖండాంధ్రాలు, ఎక్కడ దేశాల్లోంచి హాయ్ అని పలకరించుకునే స్థితికి వచ్చేసాము. సాంకేతికత అభివృద్ధి చెందిన నేపథ్యంలో మరి ఎంతో విలువైన కళ ఉత్తరాలు రాయటం అనేది.

0: వాట్సాప్ ద్వారా కానీ మనం మామూలుగా నార్మల్ మెసేజ్ ద్వారా పంపించినప్పుడు
1: అది ఆ ఫీల్ రాదండి. ఉత్తరాలు రాస్తే ఒక మంచి మంచి ఉత్తరం రాస్తే అది చదివేటప్పుడు ఉండే ఫీల్ ఈ మొబైల్స్లో రాదు కదా. చాలా రోజులు దాచుకుని మరీ చదువుకునే మంచి మంచి ఇష్టమైన ఉత్తరాలు ఎన్నో ఉంటాయి. అంటే తల్లి కొడుకులు కావచ్చు, సోదర సోదరిమణులు కావచ్చు, ఎవరు రాసినా రాసుకున్నా ఆ పలకరింపులు వేరుగా ఉంటాయి కదా. ఓకే అశోక్ గారు చెప్పండి ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు. నిన్నే ప్రేమిస్తానే మూవీనా? ఇది నాగార్జున గారిదా? అందులో ఓ హరిహరన్ ఆలపించిన సాంగ్. ఓకే అవునా? ఓ సందర్భానుసారంగా ప్రోగ్రాం విని అలాగే రిలేటెడ్గా అడుగుతున్నారు, అది చాలా గ్రేట్. ఇంకా ఇవాళ మనం భావలహరిలో వినిపించాలనుకున్న ఒక పాట మిస్ అయిపోయింది, అదే ఒకవేళ మీకు తోచకపోతే వినిపిద్దాం అనుకున్నాను. బలిపీఠం చిత్రంలో కుశలమ్మ అనే పాట కూడా చాలా అద్భుతమైన పాట. ఇంకో పాట స్వరాభిషేకంలో బాలుగారు పాడారు, అవునవును. ఓకే చాలా అద్భుతమైన పాట అండి. బాలుగారు పాడటమే కాదు అప్పుడు జరిగినటువంటి సందర్భానుసారంగా ఆ విషయాలు చెప్తుంటే కూడా మనకు చాలా విషయాలు తెలిసేవి కదా. ఓకే ఓకే అండి, విందాం మరి అశోక్ గారు. చాలా చాలా బాధాకరం, మనందరికీ ఒక పెద్ద లోటు. ఓకే అవునండి, అవును అవును అవును అవును అవును. క్లారిటీ లేకుండా ఉండేవి, వాటిని మనకి మళ్ళీ అందుబాటులోకి తెచ్చారు. అవునవును ఓకే అండి అశోక్ గారు, మరి విందాం మరి పాట. థ్యాంక్ యూ అండి.

0: అక్క చూడు,
1: హ్యాపీ బర్త్డే రా,
0: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
0: నాకు తెలుసు కదా,
4: ఆర్బిఐ అంటుంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: మేరా జూతా హై జపానీ, ఇప్పటిలోనూ ఇంగ్లీష్ తానీ, సర్ పే లాల టోపీ రూసీ, ఫిర్ బే దిల్ హై హిందుస్తానీ.
7: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
8: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
9: హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? కృష్ణయ్య గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? ఓకే, చెప్పండి కృష్ణయ్య గారు, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
10: అభినందన.
9: అభినందనలో ఏ పాట? ఓకే, ఏం చేస్తూ ఉంటారు మీరు? ఓకే, ఇంతకుముందు ఫోన్ చేశారా మీరు? మార్కప్ రిఫన్తో మాట్లాడారా? అవునా, వాట్సాప్ ద్వారా రెగ్యులర్గా వస్తున్నాయండి, రెగ్యులర్గా అందరి ఉత్తరాలు వాట్సాప్ ద్వారా మీరు పంపించిన కోరిన పాటలు వస్తూ ఉన్నాయి. కృష్ణయ్య గారు అనే పేరు అదే నేను ఈ మధ్యకాలంలో వినలేదనే మీరు ఈ మధ్య చేశారా అని అడుగుతున్నాను. అన్ని కార్యక్రమాలు వింటూ ఉంటారా? చేనేత కార్మికులా మీరు? ఓకే, ఎలాంటి చేనేత వస్త్రాలు నేస్తూ ఉంటారు? హ్యాండ్లూమ్. ఓకే, మంచిగా ఉందా? అంటే పెళ్ళి

0: సీజన్లో ఎక్కువగా పోతాయా?
1: పెళ్ళిళ్ళ సీజన్లో ఎక్కువ పోతాయి మేడం.
0: ఓకే ఓకే, మన మళ్ళీ ప్రెజెంట్ వస్తుంది కదా, పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి కొంచెం ఊపందుకోవచ్చు.
1: ఇప్పుడు అతికి చేసి మాత్రం చేసి కాబట్టి రెండు తక్కువ ఉండేది, ఇప్పుడు రెండు మూమెంట్
0: మీరు మీరు మీతో పాటు వర్కర్స్ కూడా చాలామంది ఉంటారా?
1: లేదు మేడం. మేము భార్య భర్తలు తలాకులు మొత్తం
0: మీరు చిన్న పరిశ్రమలాగా ఇంటి దగ్గరే చేసేసుకుంటారు?
1: ఇంటి దగ్గరేనే.
0: ఓకే, ఇలా అయితే వర్క్ చేసుకుంటూ రేడియో వినొచ్చు, కాస్త ఎంటర్టైన్ అవ్వచ్చు కదా.
1: అవును మేడం, మాకు టీవీ చూస్తే మాకు పని కాదు మేడం, రేడియో వింటే మాకు పని బాగుంది.
0: కరెక్ట్ కరెక్ట్, ఇది మాత్రం కరెక్ట్. ఎందుకంటే టీవీ చూస్తూ ఉంటే దాన్ని మనం దాన్ని కేంద్రీకరించి అక్కడే కూర్చోవాలి పని మానుకుని. ఇది ఇలా అయితే ఏంటంటే మనకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది, మనం ఎంటర్టైన్ అవుతాము, అలసిపోయినట్టు అనిపించదు రేడియో వింటూ ఉంటే కదా. అవును
1: ఎన్నో విషయాలన్నీ డాక్టర్ సలహాలు
0: అవును, విజ్ఞానము వినోదం.
1: అన్నీ బాగుంటాయి.
0: అవునవునండి, చక్కగా చెప్పారు. మరి కృష్ణయ్య గారు ఇలాగే అప్పుడప్పుడు గ్యాప్ తీసుకుంటూ ఫోన్ చేస్తూ మాట్లాడుతూ ఉండండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి, విందాం మరి పాట. ఓకే, థ్యాంక్ యూ అండి.

0: హలో హలో, నమస్తే అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు విజయ్ మేడం.
0: విజయ్ మార్కాపూర్. ఓకే ఓకే, చెప్పండి విజయ్ గారు. ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: హిట్లర్ సినిమా నుంచి
0: హిట్లర్లో స్టార్టింగ్ చెప్పండి. మీరు చెప్తున్నది అది స్టార్టింగ్ లేదండి. మరి తర్వాత దాంట్లోనే నడక కలిసిన పాట వినిపించమంటారా? హిట్ సాంగ్ కదా, బాగుంటుంది. ఓకే విజయ్ గారు, పాట వచ్చేస్తుంది, విందాం. థ్యాంక్ యూ అండి.

0: హలో,
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి ఫోన్, శివదాస్ రెడ్డి. మేడం బాగున్నారా?
0: బాగున్నామండి. శివదాస్ రెడ్డినా?
1: మేడం సార్ గారు బాగున్నారా? నరసింహారావు సార్ గారు
0: అంతా బాగున్నారండి. చెప్పండి. మరి
1: చాలా సంతోషం మేడం,
0: ఇవాళ ఫోన్ లైన్ దొరికినందుకు హ్యాపీగా ఉన్నారు కదా?
1: చాలా సంతోషం మేడం.
0: చాలా రోజులు అయింది కదా మీరు మాట్లాడి.
1: అవును మేడం, అవును మేడం, మాది కూడా అక్కడనే.
0: అవునా?
1: ఖమ్మం దగ్గర తలకల వీడు మాది.
0: ఓకే, ఏం చేస్తుంటారు మీరు?
1: చిల్లర కొట్టు మేడం, ఇక్కడ
0: ఎక్కడ?
1: గుంటూరు జిల్లా దాసరిపాలెంలో చిల్లర కొట్టు.
0: ఓకే, చిల్లర కొట్లో రేడియో పెడతారా?
1: ఉన్నది సెల్లు ద్వారా ఇప్పుడు
0: సెల్ ద్వారా వింటూ ఉన్నారు. ఓకే
1: చాలా
0: ఓకే,
1: సంతోషం మేడం.
0: చాలా హ్యాపీ అండి. మీరు చాలా రోజుల తర్వాత మీరు లైన్ దొరికినందుకు మీరు హ్యాపీ ఫీల్ అవుతే మాకు ఇంకా ఆనందంగా ఉంటుంది. చెప్పండి, వాళ్ళ మంచి పాట చెప్పండి మరి వాళ్ళ.
1: మంచి పాట అదే మేడం, అది సూర్యుడి గంటల చిత్రం నుంచి. నీలి కన్నుల నీడలలో నా దోర వయసుల దారుల.
0: మూవీ పేరు చెప్పండి. మూవీ పేరేంటి?
1: గుడి గంటలు.
0: గుడి గంటలు. ఓకే, ఓల్డ్ మూవీ సిస్టమా?
1: నాకు చాలా ఇష్టం మేడం, అన్ని పాతయే చూస్తుంటాను నేను.
0: అవునా?
1: పాత సినిమాలే చూస్తుంటాను నేను.
0: పిబి శ్రీనివాస్ గారు, పి సుశీల గారు ఆలపించిన సూపర్ హిట్ సాంగ్ అది. మీరు కోరిన పాట.
1: ఘంటసాల గారు సంగీతం.
0: అవునండి, మంచి పాట విందాం మరి ఈ పాట.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.
1: మేడం
0: తప్పకుండా అండి, పాట వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో హలో హలో హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మార్కాపూర్ పులసుబ్బాయికాల నుంచి కాశీనా అండి? ఓకే కాశీ గారు, చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు? ఫోన్ లైన్ దొరికేసరికి మాటలు రావట్లేదా? తెలిసిపోతుంది మీ ఆనందం. ఓకే, మరి చెప్పండి, మంచి పాట వినిపించమంటారా? మంచిగా మీరు ఏదన్నా ఒకటి గుర్తు తెచ్చుకొని చెప్తారా? మంచి పాట కొత్త సినిమాల్లో పాటలు కావాలా మీకు? కొత్త సినిమా అంటే మరి బంగారు రాజులో వినిపించమంటారా? ఇవ్వండి. హలో, మీ పేరమ్మా? లావణ్య. ఏం చేస్తుంటారు? రేడియో వింటారా? అప్పుడప్పుడు వింటారా? ఎప్పుడు వింటారా? అవునా? మరి చాలా రోజుల తర్వాత వింటున్నామండి. లావణ్య అనే పేరు, అలాగే కాశీ గారి పేరు. మరి రెగ్యులర్గా మీరు గట్టిగా ప్రయత్నించండి, తప్పకుండా దొరుకుతుంది. వింటూ ఉండండి, అన్ని కార్యక్రమాల గురించి మాట్లాడదాం. సరే, మరి మీకోసం పాట వచ్చేస్తుంది, విందాం లావణ్య గారు. థ్యాంక్ యూ.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హలో హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? నమస్తే, నరేష్ గారు ఎక్కడి నుంచి అండి? ఓకే, చెప్పండి, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు? బావగారు బాగున్నారా? అందులో ఏ పాట అండి? ఓకే, వింటూ ఉంటారా మార్కాపూర్ ఎఫ్ఎం? లైవ్ ఫోన్కి మాత్రమే ఎక్కువ ఇంట్రెస్ట్? ఓకే, ఏం చేస్తుంటారు మీరు? ఓకే, రెగ్యులర్గా అప్పుడప్పుడు చేస్తుంటారు కదా? ఓకే అండి, పాట వచ్చేస్తుంది. అవునండి, అవునవును, చాలామంది చేస్తుంటారు కదా. మరి రెండు రాష్ట్రాల నుంచి శ్రోతలు వింటూ ఉంటారు. అలా అంటారా?

0: ఓకే.
1: ఎక్కడో ఉన్నాయి ఎక్స్పీరియన్స్ మనం బైక్ ఫోన్ ఏ అటాచ్ లేదు కాబట్టి ఇక్కడ చాలా మంది లేదు. ఇక్కడ తగలాలంటే అదృష్టం కూడా
0: అంతే అంతే అండి. సో ఇవాళ మీరు అదృష్టవంతులు. ఓకే, మరి పాట వచ్చేస్తుందా? ఓకే అండి, విందాం మరి. థ్యాంక్ యూ.

0: கஜா பபலா
1: சை பால்,
0: நடுவுல காமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரீ அபிலாஷி சை பால்.
3: ஹலோ, రాఘవేంద్ర గారు బాగున్నాం అండి, మీరు బాగున్నారా? అవునండి, ఇక్కడ బాగా రాత్రి బాగా రెయిన్ పిడుగులవి పడినాయి. టెక్నికల్గా కొంచెం పిడుగుల ఎఫెక్ట్ వలన కొంచెం అంతరాయం జరిగిందండి. ఓకే రాఘవేంద్ర గారు, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు? కల్పన ఓకే ఓకే అండి. రాఘవేంద్ర గారు పాట, మీరు కోరిన పాట వచ్చేస్తుంది, సూపర్ హిట్ సాంగ్, విందాం మరి. థ్యాంక్ యూ అండి.

0: హలో
1: హలో,
0: హలో నమస్తే అండి.
1: నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ రామయ్య గారు, చెప్పండి ఎలా ఉన్నారు?
1: చాలా చాలా బాగున్నాను మేడం. లైన్ కలిసింది, ఇంకా బాగున్నాను.
0: చాలా చాలా మంచి పాట చెప్పండి ఇవాళ.
1: మంచి పాట అంటే మీరు ఇందాక ఏదో అడిగారు మేడం, బలిపీఠం.
0: బలిపీఠం
1: అవునవును
0: విన్నారు.
1: బావలారిలో వినిపించలేకపోయినా అన్నారు కదా, అందుకోసం ఆ పాట వినిపించండి. ఈరోజు మా పెళ్లి రోజు కూడా ఉంది మేడం.
0: పెళ్లి రోజు కూడా ఈరోజేనా?
1: అవునవును.
0: ఓకే.
1: భాగ్యాలు రామయ్య, బాలకృష్ణ, సరస్వతి ఇద్దరు అన్నదమ్ములు.
0: ఓహోహో, ఓకే. అవునా, ఇద్దరి పెళ్లి ఒకే రోజు చేశారు?
1: ఒకే రోజే, ఆయన ఉదయం 6 గంటలకి, నా ఉదయం 9 గంటలకి.
0: ఓ చాలా, ఇద్దరు ఇద్దరికి స్వీట్ మెమరీ.
1: అవునవును.
0: ఓకే, పెళ్లి రోజు శుభాకాంక్షలు. మరి వాళ్ళు ఏ పాట వినాలనుకుంటున్నారు చెప్పండి, మీకు ఇష్టమైన పాట చెప్పండి. పోనీ
1: నాకు ఇష్టమైన పాట త్రిశూలం మేడం.
0: త్రిశూలం.
1: పెళ్ళంటే తప్పట్లు తాళాలు పందిళ్ళు ఆ పాట మేడం.
0: పెళ్ళంటే పందిళ్ళు.
1: పెళ్ళంటే పందిళ్ళు తప్పట్లు పందిళ్ళు తాళాలు.
0: ఈ పాట వింటూ ఆ రోజు మీ పెళ్లి రోజు జరిగిన పెళ్లి వాయిద్యాలు ఆ హడావిడి అంతా గుర్తు తెచ్చుకోవాలన్నమాట.
1: అవును మేడం. 30వ పెళ్లి రోజు.
0: 30వ పెళ్లి రోజా?
1: అవునవును.
0: ఓకే రామయ్య గారు.
1: 90 మేడం.
0: ఓ అంటే ఇప్పుడు చూడండి, ఎంత లక్కీగా మీకు ఇవాళ ఫోన్ లైన్ దొరకటం కూడా చాలా అదృష్టం కదా. సో ఎలాగైనా ఉంది, వాళ్ళ మీరు ఇలా మాట్లాడాలి, ఈ పాట కోరాలని ఉంది కాబట్టి మీకు చక్కగా దొరికింది. మరి అవునవును, ఎలా ఎలా ఆకాశవాణి మార్కాపురం ఎఫ్ఎంలో మాట్లాడాలి ముఖ్యంగా. సరే, థ్యాంక్ యూ. అవునండి, ఫోన్ లైన్లో ఇది అవును, మనకి ఫోన్లో రావట్లేదు, రాలేదు. ఇక్కడ పిడుగులు పడినాయి, రాత్రి అంతా బాగా క్లైమేట్ మారిపోయింది, దానివల్ల ఆ ఎఫెక్ట్ వల్ల కాస్త అంతరాయం కలిగింది. ఓకే, మొత్తానికి రామయ్య గారు చెప్పండి పాట కోరిక మీ ఎవరెవరి కోసం ఈ పాట?
1: ఈ పాట భాగ్యాల కోసం శుభలక్ష్మి, లక్ష్మి నరసింహ, సుజాత, సుహాసిని, సువర్ణ, ఆదిశేషయ్య, లక్ష్మీ, చిన్నబాబు, దివాకర్ బాబు మరియు పోలయ్య, అలాగే పాలకు రాఘవేంద్రరావు కోసం, సంతారి కోసం, అందరి కోసం.
0: మీ వైఫ్ పేరు ఏంటన్నారు?
1: భాగ్యాలు.
0: భాగ్యాలు గారికి మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలతో మరి మీరు కోరిన పాట వచ్చేస్తుంది, విందాం మరి. థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.

హలో ఎఫ్ఎం శ్రోతలు, ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ ట్యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన బిఐఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మార్కాపురం రాఘవేంద్ర స్వామి మహిళా మండలి సభ్యులు సమర్పించే కదంబ కార్యక్రమం.
1: మార్కాపురం రాఘవేంద్ర స్వామి మహిళా మండలి సభ్యులు సమర్పించు కదంబ కార్యక్రమం విందాం. కార్యక్రమంలో ముందుగా విందాం, కుమారి అనంత పద్మప్రియ, కుమారి లక్ష్మీ జాహ్నవి గారు అన్నమయ్య కీర్తన వినిపిస్తారట, విందాం.

0: గారు, ఇల్లాలకి చాలా అవసరమైంది పొదుపు. ఆ పొదుపు ఎంత అవసరమో తెలియజేస్తారట, విందాం.
1: అందరికీ నమస్కారం. గృహిణులు తమ ఇంట్లో ఏ విధంగా పొదుపు చేయాలో అనే విషయాన్ని గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ముందుగా పొదుపు, పిసినారతనం అనే రెండు విషయాలకి తేడా ఉంటుంది, అది మనం గమనించాలి. చాలామంది పొదుపుగా ఉంటే పిసినారి అని గేలి చేస్తుంటారు. విలాసాలకు పోకుండా కనీస అవసరాలకు ఖర్చు పెట్టేదాన్ని పొదుపు అంటాము. కనీస అవసరాలను కూడా ఆలోచించి ఖర్చు చేసేదాన్ని పిసినారితనం అంటాము. కానీ ఈ రోజుల్లో పొదుపుగా ఉండడం వలన భవిష్యత్తులో దాని వలన ప్రయోజనం పొందవచ్చు. ఈ పొదుపు ఏ విధంగా చేయవచ్చో ఇప్పుడు మాట్లాడుకుందాం. కొంతమంది ఇంట్లో అనవసరంగా ఫ్యాన్లు, లైట్లు వేస్తూ విద్యుత్ని వృధా చేస్తుంటారు. అంటే ఇంట్లో ఉంటూ కూడా హాల్లో ఫ్యాన్ వేసి బెడ్రూమ్లో ఉండడం, అలా చేయడం వల్ల విద్యుత్ వృధా అవుతుంది. దీనివల్ల వారికి మాత్రమే నష్టం కలగదు, విద్యుత్ అనేది తరిగిపోయే శక్తి వనరు. మనం ఈ విద్యుత్ని ఆదా చేస్తే, అంటే పొదుపుగా అవసరం ఉన్నంత మేర వాడుకుంటే మన భావితరాలకి విద్యుత్ ఆదా చేసి అందించవచ్చు. అలాగే విద్యుత్ బిల్ తగ్గించి మీ వారికి కొంత భారాన్ని కూడా తగ్గించవచ్చు. అలాగే ఇంకొక విధంగా పిల్లలకి ఇంట్లో స్నాక్స్ చేసి పెట్టడం వల్ల వాళ్ళు జంక్ ఫుడ్స్ అలవాట్లు మానుకుంటారు. వాటికి ఖర్చు చేసి బయట తినే కంటే మనం ఇంట్లో ఆరోగ్యంగా వండి పెడితే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, అదేవిధంగా మనము డబ్బును కూడా ఆదా చేయవచ్చు. అలాగే కొంతమంది మహిళలు ఇంటి ముందుకు వచ్చే కూరగాయలు అవి తాజాగా లేకపోయినా కానీ కొనుక్కోవడం అలా జరుగుతుంది. దానివల్ల మనం రైతు బజార్కి వెళ్తే మనకు ఫ్రెష్గా కూరగాయలు దొరుకుతాయి, ప్లస్ మనకి కూడా మహిళలకి నడక అలవాటు అవుతుంది, వాళ్ళు కొంచెం ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఇలాంటి చిన్న చిన్న పాటించడం వల్ల ఇంట్లో మనం కొంచెం ఆదా చేయవచ్చు. అలాగే ఇంట్లో గృహోపకరణాల కోసం ఎక్కువ ధనం వెచ్చించి గృహోపకరణాలు కొని ఇంటికి తీసుకువస్తూ ఉంటారు, అది కూడా మనం కొంచెం సృజనాత్మకతతో ఉపయోగించి మనమే తయారు చేయడం వల్ల, మహిళలు తయారు చేయడం వల్ల వాళ్ళలో ఒక టాలెంట్ అనేది ఉందనేది బయట వాళ్ళకి తెలుస్తుంది. ప్లస్ మనం ఏంటంటే డబ్బులు కూడా ఆదా చేసి ఇంకొక దానికి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇంట్లో వంటలు చేస్తూ ఉంటారు, ఎక్కువ మోతాదులో వంటలు చేసి వాటిని పారవేయడం కంటే మనకు ఉన్నంత మేర వండుకోవడము తినడం వల్ల కూడా మేలు జరుగుతుంది. అలాగే ఫుడ్ని వేస్ట్ చేయకుండా ఒకవేళ ఒక్కోసారి ఎక్కువ అవుతుంటుంది, జంతువులకి వాటికి పెట్టడం వల్ల కూడా మనకి లాభం ఉంటుంది.
0: ఇప్పుడు విందాం, వివి సుభాషిణి గారు భజన గీతం ఆలపిస్తారట. మహాలక్ష్మి గురించిన ఒక పాటని ఇప్పుడు విందాం.
2: రావం

రావమ్మ అమ్మ, రావమ్మ అమ్మ, రావమ్మ మా ఇంటికి, అమ్మ రాజేశ్వరి, అమ్మ పరమేశ్వరి, నువ్వు రావాలమ్మ.

రావమ్మ అమ్మ, రావమ్మ అమ్మ, రావమ్మ మా ఇంటికి, అమ్మ రాజేశ్వరి, అమ్మ పరమేశ్వరి, నువ్వు రావాలమ్మ మా ఇంటికి, అమ్మ రాజేశ్వరి, అమ్మ పరమేశ్వరి. ఆకలేస్తే పులిహోర పొంగలున్నది, అందులోకి ఆవు నెయ్యి చుక్క ఉన్నది. నీకు ఆకలేస్తే

నువ్వు రావాలమ్మ మా ఇంటికి, అమ్మ రాజేశ్వరి, అమ్మ పరమేశ్వరి. ఊపుటకు బంగారు ఊయలున్నది, నిన్ను ఊపుటకు సాంబయ్య వేచియున్నాడు. ఊపుటకు

0: శ్రీమతి సి అపర్ణ గారు ఒక వంట గురించి మనకు తెలియజేస్తారట, అదేమిటో తెలుసుకుందాం.
1: అందరికీ నమస్కారం. ఒక స్వీట్ నేర్చుకుందాము. అందరికీ ఎంతో హెల్తీగా ఉండేటట్లు పిల్లలకి పెద్దలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బాలోంచి తీసుకొని ఎవరన్నా ఇంటికి వచ్చినా తొందరగా పెట్టేటట్లు డబ్బాలో స్టోర్ చేసుకునేటట్లు హెల్తీ వంటకం నేర్చుకుందాము. దీనికి ఒక కప్పు నువ్వులు, ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు అవిసె గింజలు, బెల్లము, యాలకల పొడి, కొద్దిగా నెయ్యి, కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కావాలి. ముందుగా ప్యాన్ వేడి చేసుకొని నువ్వులు, పల్లీలు, అవిసె గింజలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత వీటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి దాంట్లో బెల్లం తురుము, ఒక కప్పు యాలకల పొడి వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్లో నెయ్యి వేడి చేసి డ్రై ఫ్రూట్స్ అందులో వేయించుకొని ఈ లడ్డూలో వేసి నెయ్యి కొద్దిగా కరిగించి ఆ నెయ్యి లడ్డూలా ఉండగా వచ్చే వరకు నెయ్యి కలుపుకొని ఉండలు చేసుకొని డ్రై ఫ్రూట్స్ కలుపుకొని పెట్టుకుంటే ఎంతో హెల్తీగా పిల్లలకి అందరికీ హెల్దీ ఫుడ్ ఉన్నట్లు ఇంట్లో బయట నుంచి తెచ్చుకోకుండా ఇంట్లోనే తయారు చేసుకొని హెల్తీగా తినేటట్లుగా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి.
0: కార్యక్రమం ఇప్పుడు విందాం. శ్రీమతి జీవి సురేఖ గారు సిరి ఇంట్లో ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలియజేస్తారట, విందాం.
2: అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి అనేది తెలుసుకుందాం. కానీ అసలు లక్ష్మీదేవి ఎక్కడా స్థిరంగా ఉండదంటారు కదండి, చంచలంగా ఉంటుంది అంటారు. సిరిదా వచ్చిన వచ్చును సరళితముగా నారికేళ సరళిత భంగిన్, సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరళిన్ సుమతి. విన్నారండి ఇప్పుడన్నా ఇది మీరు? అంటే అర్థం ఏంటంటే లక్ష్మీదేవి ఎలా వస్తుందో తెలియదు, అంటే కొబ్బరికాయలు నీళ్ళు ఎలా వస్తాయో తెలియదు కదండి, అలాగే లక్ష్మీదేవి ఎలా రాదలుచుకుంటే ఎలాగైనా వస్తుంది. అలానే ఏనుగు మింగిన వెలగ పండు ఎలా మింగుతుందో ఎలా తింటుందో మనం చూడలేం, అలానే లక్ష్మీదేవి ఎలా వెళ్ళిపోతుందో కూడా మనము చూడలేం. కానీ మనం కొన్ని పనులు చేయడం వలన వెళ్ళే లక్ష్మి వెళుతుంటే అలాగే వచ్చే లక్ష్మి మళ్ళీ తిరిగి మన ఇంటికి వస్తుంది. మనం ఎంత సంపాదించామన్నది ముఖ్యం కాదండి, అది ఎలా సంపాదించామో ముఖ్యం. అధర్మం చేసి ఇతరులను పీడించి అన్యాయంగా సంపాదించిన డబ్బు మనం ఎంత జాగ్రత్త చేసినా ఉండదండి, అది పోయేదారిన మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం సంపాదించే డబ్బును ధర్మంగానే సంపాదించాలి. అలాగే సంపాదించిన సంపాదనలో కొంత భాగం మనం ఇంటికి వాడుకున్నప్పటికీ ఎంతో కొంత అయినా ఇతరులకు సహాయం చేసే విధంగా దాన ధర్మాలకు ఉపయోగించాలి. అట్లా అని ఎందుకని చెప్తున్నానంటండి, ఇది ఎంతోమంది మనకు రాజులు, మన చరిత్ర చూసుకుంటే చాలామంది రాజులు ఉన్నారు, అందరినీ మనం గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. కానీ కర్ణుడు, సిబి చక్రవర్తి, అలాగే బలిచక్రవర్తి ఇలాంటి దాన ధర్మాలు చేసిన వాళ్ళని మాత్రం ఇప్పటికీ మనం మర్చిపోలేదు, వాళ్ళ గురించి ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటాం. కాబట్టి సంపాదన ఎంత ఉందనే దానికంటే మనం ఎంత మంచి పనులకు ఉపయోగిస్తున్నాం అనేది ముఖ్యమండి. అలాగే ఇంకోటి ఏంటంటే మనం ఇంట్లో సంపాదించిన సొమ్ము అయినా సరే మనమైనా సరే, సిరి అంటే కేవలం డబ్బే కాదు కదండి, మనం ఉన్న ఐశ్వర్యం, ఆనందం, మన ఇంట్లో ఉన్న ప్రతిదీ కూడా సిరి అనే చెప్పుకుంటాం ఆరోగ్యంతో సహా. మరి అవన్నీ సరిగా ఉండాలి మన ఇంట్లో అంటే ముందు ఇంట్లో ఉండే అందరు కూడా ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటూ ఉంటేనే సంపాదించింది కూడా ఇంట్లో స్థిరంగా ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడు చిరుబుర్లాడుతూ కోపంగా అరుచుకుంటూ అలా ఉంటే అస్సలు ఉండదండి సరే, సరే కాదు, ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు మన ఇంట్లో కదా. అందుకని ఎప్పుడు ఆనందంగా ఉంటుంటేనే మనము ఇంట్లో వచ్చిన సిరిని నిలబెట్టుకోగలుగుతాము. మరి ముఖ్యంగా స్త్రీలు కదండి ఎక్కువగా ఇంట్లో ఉండేవాళ్ళు, మరి మనం ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ ఆనందంగా ఉంటూ మనం శుభ్రంగా ఉంటూ ఇంటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే ఖచ్చితంగా వచ్చిన సిరి మన ఇంట్లోనే ఉంటుందండి. శుభ్రత అంటే మన ఒంటిదే కాదండోయ్, ఇల్లు కూడా శుభ్రంగా ఉండాలి. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవాలంటే ఏంటి, ఎంతెంతో డబ్బు ఖర్చు పెట్టి కొనుకొచ్చుకొని ఇంట్లో సామాన్ పెట్టుకోవడమా? కాదండి, మనకు ఉన్న దాంట్లోనే మన ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోవడం. మీరు చూసారా ఎప్పుడన్నా ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు మన ఇంట్లో వస్తువులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా అబ్బాయి ఏంటి ఇలా ఉంది ఇల్లు అనుకుంటాం కదా. కానీ కొంతమంది ఇంట్లో వెళ్ళి చూసి చూడండి, వస్తువులు ఎక్కువ ఉండవు కానీ చూడగానే ప్రశాంతంగా అనిపిస్తుంది.

0: మరి ఆ విధంగా మనం ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటే ఖచ్చితంగా మన ఇంట్లో నుంచి సిరి ఎక్కడికి వెళ్ళదు. మరి ముఖ్యంగా ఇంట్లోని పూజ గది వంటగది ఇంకా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటేనండి, మనం ఎక్కువగా వంటగదిలో ఉంటాం, వంట చేస్తుంటాం, అవే పదార్థాలు తింటూ ఉంటాము. ఆ పదార్థాలు తిన్నప్పుడు ఆ పదార్థాలు ఎంత శుభ్రంగా ఉంటాయో, వంటగది ఎంత శుభ్రంగా ఉంటుందో అంతే ఆరోగ్యం అంత ఉంటుందండి. ఆరోగ్యమే మహాభాగ్యం కదండి, డబ్బు కంటే ఆరోగ్యం చాలా ముఖ్యం. కాబట్టి ఖచ్చితంగా మన వంటగదిని శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా నైట్ పూట కొంతమంది వంట చేసేసి ఇంకా ఓపిక లేక పాపం పడుకునేస్తుంటారు అలాగే. కానీ అలా వదిలేసినప్పుడు ఆ వంటగదిలో క్రిములు, కీటకాలు, ముఖ్యంగా బొద్దింకలన్నీ చేరి ఆ వంటకల్లో ఉన్న పదార్థాలన్నిటి మీద వాళ్తూ ఉంటాయి. అలా కాకుండా కొంచెం ఓపిక చేసుకొని రాత్రిపూట పడుకునే ముందు ఖచ్చితంగా వంటకం శుభ్రం చేసుకుని పడుకుంటే అది ఆరోగ్యానికి అలాగే ఐశ్వర్యానికి కూడా ముఖ్య కారకం అవుతుంది. అలాగే పూజ గది, ఈ పూజ గదిలోకి వెళ్ళగానే మనసు ప్రశాంతంగా అనిపించాలండి. ఆ గదిలో కొద్దిసేపు కూర్చున్నా, దేవుని ముందు ఒక 5 నిమిషాల సేపు కూర్చున్నా సరే మనసంతా ప్రశాంతంగా, ఎన్ని అలజడులు ఉన్నప్పటికీ అన్ని తొలగిపోయే విధంగా ఆ పూజ గది ఉంటే ఖచ్చితంగా మనం ఆరోగ్యంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము. అదే అన్నిటికి మించినటువంటి భాగ్యం మనకి. అట్లానేనండి, మనం ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మన ఇంటి గడపలు ఉంటాయి కదా, ఇంటి గడపల్ని ఖచ్చితంగా మనము పసుపుతో పూజించుకోవాలండి. పసుపుతోటి పెయింట్ వేసిన మాత్రం సరిపోదండి, కనీసం వారానికి ఒకసారన్నా పసుపు పూసి గడపకి బొట్లు పెట్టి ముగ్గులు వేసి అందంగా అలంకరించుకుంటే క్రిమికీటకాదులు లోపలికి రాకుండా ఉంటాయి, ఆరోగ్యంతో ఆరోగ్యం ఉంటుంది, అలానే చూడటానికి అందంగా కూడా ఉంటుంది. అలాగే ఇండ్లు ముంగిలు కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేసుకుంటూ ఉండాలి, ఎప్పుడు ఊడ్చుకుని ముగ్గులు పెట్టుకుంటూ ఉండాలి. మీకు అనుమానం రావచ్చు, ఇల్లు ముంగిలు ఎక్కడ ఉంటున్నాయండి, అందరం అపార్ట్మెంట్లలో ఉంటున్నాము, ఇంటి ముందు సిమెంట్ రోడ్లు ఉంటున్నాయి కదా అనేసి. పర్లేదు, ఈ అపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ సిమెంట్ రోడ్లు అయినప్పటికీ వాటిని రోజు శుభ్రంగా చిమ్ముకుంటూ అలానే నీళ్ళతోనే శుభ్రం కడుక్కుంటూ మనం శుభ్రంగా ఉంచుకుంటే అది ఆనందానికి ఆనందం, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇంకోటండి, చెట్లు కూడా ఉన్నాయి కొన్ని లక్ష్మీ స్వరూపంగా మనం పూజించేవి. వాటిల్లో ప్రముఖ పీఠ మనం వేయవలసింది తులసి చెట్టుకి. తులసి చెట్టు ఇంట్లో ఉంటే అది లక్ష్మీ స్వరూపంగా ఉంటుంది, దానికి పూజలు జరుపుకోవచ్చు. అలాగే ఈ మధ్య కాలంలో ఈ కరోనా ఇటువంటి వాటి వలన కనిపెట్టింది ఏంటి అంటే, తులసి చెట్టు అనేది ప్యూరిఫైయర్గా పనిచేస్తుంది అని. ఇంకొన్ని కూడా ఉన్నాయనుకోండి, ఏదో బ్యాంబూ ట్రీ ఒకటి, అలానే ఇంకా కొన్ని ట్రీస్ చెప్పారు, జడ్ జడ్ ప్లాంట్ అని ఇవన్నీ. కానీ మనకి ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి ఉన్న చెట్లు తులసి చెట్టు, దాని తర్వాత స్థానం వచ్చేసి కలబంద. ఈ రెండు చెట్లు ఇంట్లో పెంచుకోవడం వలన మనకి మనీ ప్లాంట్ కూడా అండి, ఇవి ఇంట్లో పెంచుకోవడం వలన ఆక్సిజన్ ప్యూరిఫై అవుతుంది, అలానే చూడటానికి పచ్చదనం ఉండడం వలన మన కళ్ళకి కూడా ఆనందంగా ఉంటుంది, అలానే వాటి గాలి పీల్చడం వలన మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ కూడా తొలగిపోయి మనకి ఆరోగ్యం చేకూరుతుంది. అట్లానేనండి, తులసిని పెంచుకోవాలి, తులసిని పూజించుకోవాలి. ఇంకా కొన్ని వస్తువులు కూడా ఉన్నాయండి, చాలా కాలం నుంచి మన బామ్మలు వాళ్ళు చెప్తారు ఇవి దేవతా స్వరూపాలు, వీటిని తొక్కకూడదు అని చెప్పేసి. మరి మీరు విని ఉంటారో లేదో తెలియదు, గడప ముఖ్యంగా తొక్కకూడదు అంటారండి. అలానే చాట, చీపురు, రుబ్బురోలు, తిరగలి ఇలాంటివన్నీ కూడా లక్ష్మీ స్వరూపంగానే చెప్పుకుంటాం. వీటిని మనం కాలు తగలడం కానీ, ఎక్కడక్కడ ఇసిరిపడడం కానీ, అగౌరవపరచడం కానీ అలాంటివి చేయకూడదండి. ఖచ్చితంగా వాటికి ఖచ్చితమైన స్థానం ఇవ్వాలి ఇంట్లో, అవి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకోవాలి. వాటికి మనము మంచి స్థానం కల్పిస్తూ అప్పుడు మన పిల్లలకు కూడా అలవాటు అవుతుందండి, ఏ వస్తువైనా సరే మనకు ఉపయోగపడే వస్తువుని జాగ్రత్తగా దాచుకోవాలనే విషయము మన పిల్లలకు కూడా అర్థమవుతుంది, వాళ్ళు కూడా అలానే పాటిస్తారు, మంచి అలవాట్లు నేర్చుకుంటారు. అట్లనండి ఇంకొన్ని ఉన్నాయండి, అదేంటంటే ముఖ్యంగా స్త్రీలు ఇంట్లో ఎప్పుడు జుట్టు విరబోసుకోకూడదు. దీనిలో సైంటిఫిక్ రీజన్ కూడా ఉందండి. ఏంటంటే జుట్టు వదిలేసామనుకోండి, మన హెయిర్ ఫాల్ ఉంటుంది కదా, ఆ హెయిర్ ఫాల్ ఉన్న ఆ హెయిర్ ఎక్కడెక్కడ పడిపోతూ ఉంటుంది, అది తినే వస్తువులలో కలవచ్చు. చిన్న చిన్నవి ఉంటాయి, కనపడవు కదా మనకు, అవి అవి కలిసినవి తినడం వలన మనకు ఆరోగ్యం కూడా పాడవచ్చు. కాబట్టి ఎప్పుడు కూడా జుట్టు అనేది ఇంట్లో ఎవరు కూడా విరబోసుకొని ఉంచుకోకూడదు.
1: మీరు ఇంతవరకు మార్కాపురం రాఘవేంద్ర స్వామి మహిళా మండలి సభ్యులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు.
2: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
1: కార్యక్రమంలో ఇప్పుడు విందాం లలిత గీతాలు.

ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలుగా వస్తుంది. మరికొంచెం సేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

0: తరువాతి కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి.
1: ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. ఆధునిక ప్రజాస్వామ్య దేశాల్లోని రాజకీయ వ్యవస్థలకు ఎన్నికల నిర్వహణ అత్యంత ప్రధానం. ముఖ్యంగా ప్రజాప్రాతినిధ్య ప్రభుత్వాల్లో నిర్ణీత కాల వ్యవధిలో జరిగే ఎన్నికల ద్వారా ప్రజలే తమకు నచ్చిన ప్రతినిధులను ఎన్నుకుని పాలనలో భాగస్వాములవుతారు. అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారతదేశంలో ఎన్నికలు స్వేచ్ఛగా నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక పాత్ర పోషిస్తోంది. ఇది చట్టాలను, రాజ్యాంగ సూత్రాలను ఖచ్చితంగా అమలు చేస్తూ న్యాయాధికారాలను కలిగి ఉండే స్వయం ప్రతిపత్తి ఉన్న రాజ్యాంగబద్ధ సంస్థ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం పార్లమెంటు, రాష్ట శాసనసభలకు ఓటర్ల జాబితా తయారీ, ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, నియంత్రణ, దిశానిర్దేశం చేసే అధికారం ఎన్నికల సంఘానికి ఉంది. ఎన్నికల యంత్రాంగం, ఓటర్ల జాబితాల తయారీకి సంబంధించిన విధానం అనేవి ప్రజాప్రాతినిధ్య చట్టం 1950, ప్రజాప్రాతినిధ్య చట్టం 1960 ప్రకారం జరుగుతాయి. ఈ క్రమంలో అనర్హులైన ఓటర్లను తొలగించడానికి ఓటరుగా కొత్తగా అర్హత పొందిన వారిని గతంలో ఓటరు జాబితాలో నమోదు కాని ఓటర్లను చేర్చడానికి స్వేచ్ఛ

నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ను నిర్వహిస్తోంది. ఓటర్ల జాబితాల సమగ్రతకు, జాబితాలో నకిలీ ఓటర్లను గుర్తించి లోపాలను సరిదిద్దడానికి, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ఈ ప్రత్యేక సమగ్ర సవరణ సహాయపడుతుంది. ఓటర్ల జాబితా నుండి అక్రమ వలసదారులను గుర్తించి తొలగించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఈ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం అధికారులు ఇంటింటికి వెళ్లి ధృవీకరణ చేస్తారు. ఓటరు పుట్టిన ప్రదేశం గురించి వివరాలను సేకరిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం భారత పౌరుడిగా ఉండి అర్హత తేదీ నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు లేని ప్రతి వ్యక్తి ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అర్హులు. గత 20 ఏళ్లలో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున చేర్పులు, తొలగింపులు జరిగాయి. దీని కారణంగా ఓటర్ల జాబితాలో గణనీయమైన మార్పు జరిగింది. వేగవంతమైన పట్టణీకరణ, జనాభా తరచుగా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వలస వెళ్లటం వల్ల ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. కొంతమంది ఓటర్లు ఒకచోట ఓటు హక్కును నమోదు చేసుకుని

నమోదు చేసుకోవడానికి అర్హులు. గత 20 ఏళ్లలో ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున చేర్పులు, తొలగింపులు జరిగాయి. దీని కారణంగా ఓటర్ల జాబితాలో గణనీయమైన మార్పు జరిగింది. వేగవంతమైన పట్టణీకరణ, జనాభా తరచుగా ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి వలస వెళ్లటం వల్ల ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. కొంతమంది ఓటర్లు ఒకచోట ఓటు హక్కును నమోదు చేసుకుని మరొక చోటుకు వెళ్లిపోతారు. కాని అసలు నివాస స్థలం ఉన్న దగ్గరే వారి ఓట్లు ఉంటాయి. అందుకే ప్రతి వ్యక్తిని ఓటరుగా నమోదు చేసుకునే ముందు ధృవీకరించడానికి ఎస్ఐఆర్ అవసరం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం ఒక వ్యక్తి తన పేరును ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలంటే ఆ వ్యక్తి భారతీయ పౌరుడిగా ఉండాలి. ఎస్ఐఆర్ వలసదారులు, మారుతున్న జనాభా మళ్లీ ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ప్రత్యేక సమగ్ర సవరణ నకిలీ ఓటర్లను తొలగించడం ద్వారా ఒక వ్యక్తి ఒక ఓటు దార్శనికతకు ఊతమిచ్చి, తద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కొనసాగించడంలో, ప్రజాస్వామ్య చట్టబద్దతను కాపాడటంలో సహాయపడుతుంది. ఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమాల ద్వారా ఎన్నికల సంఘం ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ కార్యక్రమం ఇంటింటి సర్వేలు, ఆన్లైన్ ఎంపికల ద్వారా అందుబాటులో ఉన్న ఓటరు నమోదును నిర్ధారిస్తుంది. ఈ క్రమంలో అనర్హులైన ఓటర్లను తొలగించడానికి ఓటరుగా కొత్తగా అర్హత పొందిన వారిని, గతంలో ఓటరు జాబితాలో నమోదు కాని ఓటర్లను చేర్చడానికి, స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ను నిర్వహిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల భౌగోళిక వాతావరణ పరిస్థితులు, జనాభా లెక్కల ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ఈ సవరణను మొత్తం 3 దశల్లో చేపట్టింది. మొదటగా బీహార్ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రక్రియను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేశారు. 2 దశలో మరో 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో దీనిని అమలు చేశారు. చివరిగా 3 దశలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రస్తుతం ఈ సమగ్ర సవరణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో 4 కోట్లకు పైగా ఉన్న ఓటర్ల జాబితాను సరిచేయటానికి, సరికొత్తగా నవీకరణ చేయటానికి ఈ నెల 15న ప్రారంభమైన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జులై 14 వరకు కొనసాగనుంది. ఇదే సమయంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ ప్రక్రియను కూడా పూర్తి చేస్తారు. జులై 1 నాటికి 18 ఏళ్లు నుండే యువతీ యువకులు కూడా ఈ ప్రక్రియ ద్వారా తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవడానికి అర్హులవుతారు. రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న ఇంటింటి సర్వేలో భాగంగా బూత్ స్థాయి అధికారులు, బీఎల్ఓలు ప్రతి ఇంటికి నేరుగా వెళ్లి వివరాలను సేకరిస్తారు. ప్రతి ఓటరుకు బీఎల్ఓలు 2 గణన పత్రాలు, ఎన్యూమరేషన్ ఫామ్లను అందజేస్తారు. వీటిలో ఓటరు పేరు, ఫోటో గుర్తింపు కార్డు, ఎపిక్ నెంబర్, చిరునామా వివరాలతో పాటు ఓటరు పాత ఫోటో ముద్రించి ఉంటాయి. మిగిలిన ఖాళీ వివరాలను ఓటరు స్వయంగా నింపాల్సి ఉంటుంది. ఈ వివరాలు నింపటంలో బీఎల్ఓలు ఓటర్లకు పూర్తి సహకారం అందిస్తారు. నింపిన ఫామ్లను ఓటర్ల నుంచి బీఎల్ఓలే స్వయంగా వచ్చి తీసుకుంటారు. పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫామ్లను ఓటర్లు జులై 14 తేదీలోగా తిరిగి బీఎల్ఓలకు సమర్పించాలి. ఓటర్లు కూడా తమ ఓటు హక్కును కాపాడుకోవడానికి ఎన్నికల సంఘం సూచనలు పాటిస్తూ బీఎల్ఓలకు సహకరించి సరైన వివరాలతో ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసి అప్పగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పత్రాలు వెనక్కి ఇవ్వని వారి పేర్లు జులై 21న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఉండవు. ఈ సర్వే కోసం కేంద్ర ఎన్నికల సంఘం మొత్తం 4,16,00,000 ఎన్యూమరేషన్ ఫామ్లను ముద్రించింది. రాష్ట్ర వ్యాప్తంగా 46,397 మంది బీఎల్ఓలు ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. రాజకీయ పార్టీల తరపున నియమించిన 68,868 మంది బూత్ స్థాయి ఏజెంట్లు కూడా బీఎల్ఓలకు సహాయంగా వ్యవహరిస్తారు. నకిలీ ఓట్ల తొలగింపు, మరణించిన వారి పేర్లను తొలగించటం, కొత్త ఓటర్ల చేరికను పారదర్శకంగా చేపట్టడమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశం. ఇంటింటి సర్వే అనంతరం జులై 21న సేకరించిన ప్రాథమిక వివరాల ఆధారంగా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురిస్తారు. జులై 21 నుండి ఆగస్టు 20 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు తెలపటానికి, కొత్తగా ఓటు హక్కు కోసం అభ్యర్థన దాఖలు చేయటానికి ఓటర్లకు అవకాశం కల్పిస్తారు. జులై 21 నుండి సెప్టెంబర్ 18 వరకు వచ్చిన అభ్యర్థనలు, నోటీసులు, అభ్యంతరాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తారు. అన్ని సవరణలు పూర్తి చేసిన తర్వాత సెప్టెంబర్ 22 తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేస్తారు. ఈ సర్వేకు 2002 నాటి ఓటర్ల జాబితాను ప్రాతిపదికగా తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,16,00,000

0: 18,318,359 మంది ఓటర్లు ఉండగా వారిలో 2,68,86,232 మందికి 2002 నాటి ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఓటర్ల జాబితాలో పేరున్నవారు ఎన్యూమరేషన్ ఫామ్తో పాటు 2002 నాటి జాబితాలో వారి పేరు లేదా వారి కుటుంబ సభ్యుల వివరాలు అందిస్తే సరిపోతుంది. ఇతర పత్రాలేవీ సమర్పించవలసిన అవసరం లేదు. ఓటర్లు తమ దరఖాస్తు వివరాలను తెలుసుకోవటానికి లేదా ఫిర్యాదుల కోసం ఎన్నికల సంఘం అధికారిక సిటిజన్ సర్వీస్ పోర్టల్ voters.eci.gov.in ని సందర్శించవచ్చు లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1950కి కాల్ చేయవచ్చు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఓటర్ల జాబితా నుంచి ఏ ఒక్కరి పేరును ఏకపక్షంగా తొలగించబోమని, ఈ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ స్పష్టం చేశారు. ఓటర్లు తమకు అందించిన ఫారాల్లోని వివరాలను సరిచూసుకుని ఫోటో సంతకాన్ని జతచేసి త్వరితగతిన తిరిగి అందచేయాలని కోరారు. ఇతర రాష్ట్రాలు లేదా విదేశాల్లో నివసిస్తున్నవారు ecinet.eci.gov.in పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించవచ్చని సూచించారు. జులై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని, ఆ తర్వాత నెల రోజుల పాటు అభ్యంతరాలు, ఫిర్యాదులను స్వీకరిస్తామని స్పష్టం చేశారు.
1: బేసికలీ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ప్రతి ఓటర్ ఇంటికి వెళ్తున్నారు. ఈ ప్రక్రియ అనేది ఒక నెల జరుగుతుంది. వాళ్ళు ఇంటికి వెళ్లేటప్పటికి ఒక ఎన్యూమరేషన్ ఫామ్ ప్రీ ఫిల్డ్ ఫామ్ తో వెళ్తారు. అండ్ ఓటర్స్ తిరిగి 2002 ఎలక్టర్ రోల్ లో ఉన్న డేటాని ప్లస్ ఒక కలర్డ్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ తో తిరిగి బిఏలోకి ఇవ్వాలి. ఆ బిఏలో తిరిగి వచ్చి వాళ్ళు ఆఫీస్ లో ఈ ఫామ్ ని డిజిటైజ్ చేస్తారు. సో ఈ 1 మంత్ ప్రక్రియ అయిపోయినాక ఈ డ్రాఫ్ట్ ఎలక్టర్ రోల్ అనేది 21st of July ఇట్ విల్ బి పబ్లిష్డ్. ఆన్ దాట్ విల్ ఆస్క్ ఫర్ క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్.
0: ఓటర్లకు ఏవైనా సందేహాలుంటే ఈసీఐ నెట్ యాప్లోని కాల్ యువర్ బీఎల్ఓ ఫీచర్ను ఉపయోగించుకోవచ్చని, దీనిపై 48 గంటల్లోగా బీఎల్ఓ స్పందిస్తారని సీఈఓ తెలిపారు. జులై 14 వరకు ప్రతి ఇంటిని బీఎల్ఓలు కనీసం 3 సార్లు సందర్శిస్తారని, ఒకవేళ ఓటర్లు అందుబాటులో లేకపోతే వారి కుటుంబ సభ్యులు లేదా బంధువులు కూడా ఫారాలను అందించవచ్చని వివరించారు. కేవలం నకిలీ ఓట్లను మాత్రమే క్షుణ్ణమైన విచారణ తర్వాత తొలగిస్తామని, నిబంధనలకు విరుద్దంగా ఎలాంటి తొలగింపులు ఉండవని ఆయన స్పష్టం చేశారు.
1: ప్రతి పోలింగ్ స్టేషన్ కి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ ఉంటారు. వలస వెళ్లిన కార్మికులు, వాళ్ళ తాలూకా ఎవరైనా రిలేటివ్స్ ఉంటే ఆ రిలేటివ్స్ అండర్టేకింగ్ సైన్ చేసి ఎన్యూమరేషన్ ఫామ్ ఇవ్వచ్చు. దాంతో పాటు బుక్ ఏ కాల్ విత్ బిఎల్ఓ, అంటే ఈసీఐ నెట్ లో ఒక యాప్ ఉంటుంది, బుక్ ఏ కాల్ విత్ బిఎల్ఓ కూడా మీరు నమోదు చేసుకుంటే 48 అవర్స్ లో ఆ కన్సర్న్ బిఎల్ఓ తిరిగి ఆ ఓటర్స్ కి కాల్ చేస్తారు. సో ఇటువంటి ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా జెన్యున్ ఓటర్స్ వాళ్ళు ఓట్ పోకుండా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.
0: జులై 1, 2026ను అర్హత తేదీగా ప్రామాణికంగా తీసుకుని ఈ సవరణ ప్రక్రియను చేపట్టినట్లు వివేక్ యాదవ్ పేర్కొన్నారు. గత 2 దశాబ్దాలుగా వలసలు, మరణాలు, నకిలీ నమోదుల కారణంగా ఓటర్ల జాబితాలో తలెత్తిన సమస్యలను పరిష్కరించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని వివరించారు.
1: గైడ్ లైన్స్ లో చాలా ప్రాపర్ గా చెప్పడం జరిగింది. అంటే ఎవ్రీ ఇయర్ కూడా మనం స్పెషల్ సమ్మరీ రివిజన్ చేసాము, కానీ చాలా కాలం నుంచి ఈ ఇంటెన్సివ్ రివిజన్ జరగలేదు. సో లాట్ ఆఫ్ డెత్ కేసెస్, డూప్లికేట్ కేసెస్ ఇలాంటివి కూడా ఉండిపోయినాయి. సో దాన్ని క్లియర్ చేయడానికి ఈ ఎక్సర్సైజ్ అనేది ఉపయోగపడుతుంది. జెన్యున్ ఓటర్స్ ని పోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అందరికి చెప్పడం జరిగింది. బేసికలీ ఆధార్ అనేది ఒక ఆప్షనల్ డాక్యుమెంట్ కింద ఉంది, మ్యాండేటరీ కాదు. బట్ యాజ్ ఏ ఐడెంటిటీ డాక్యుమెంట్ మనం తీసుకుంటున్నాము. 2002 ఎలక్టర్ రోల్ తో మ్యాపింగ్ అవ్వకపోతే 11 డాక్యుమెంట్స్ అనేది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశారు. దాంట్లో అడిషనల్ గా ఆధార్ కార్డు కూడా ఉంది, కానీ దట్ ఈస్ ఓన్లీ ఫర్ ది ఐడెంటిటీ పర్పస్.
0: ఓటర్ల జాబితాల సమగ్రతను కాపాడటానికి, జాబితాలో నకిలీ ఓటర్లను గుర్తించి లోపాలను సరిదిద్దటానికి, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ఈ ప్రత్యేక సమగ్ర సవరణ సహాయపడుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఓటింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు ఆధునికం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఎన్నికల సంఘం చేస్తున్న కృషి అభినందనీయం. దేశంలో ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించడంలో కేంద్ర ఎన్నికల సంఘం పోషిస్తున్న ప్రముఖ పాత్ర ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ద్వారా మరోమారు సుస్పష్టమవుతోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్

0: ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా, సమగ్రంగా తీర్చిదిద్దే కీలక ప్రక్రియ. ఈ సవరణ ద్వారా అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించటం, అనర్హులు లేదా డూప్లికేట్ నమోదులను తొలగించటం, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలను నవీకరించడం సాధ్యమవుతుంది. ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ విజయవంతంగా అమలుతో ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా మరింత ఖచ్చితత్వాన్ని సంతరించుకుంటుంది. ఇది ఎన్నికల పారదర్శకతను పెంపొందించడమే కాకుండా ప్రతి అర్హత గల ఓటరికి తన ప్రజాస్వామ్య హక్కును వినియోగించే అవకాశాన్ని నిర్ధారిస్తుంది. ప్రజల సహకారం, ఎన్నికల యంత్రాంగం సమర్థవంతమైన చర్యలు, రాజకీయ పక్షాల బాధ్యతాయుత భాగస్వామ్యంతో ఈ ప్రక్రియ ప్రజాస్వామ్య బలోపేతానికి ఒక ముఖ్యమైన అడుగుగా నిలుస్తుందని చెప్పవచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్పై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కనపర్తి రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా సంక్రాంతి ఈ చిత్రానికి సాధనా సర్గం, ఉదిత్ నారాయణ పాడిన పాట వినబోతున్నారు. గీత రచన ఈఎస్ మూర్తి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు కాజా గ్రామం నుంచి తిరువేదుల వెంకట సుబ్బారావు, శ్రీదేవి. వీరి కోరికపై ఈ పాట.

తరువాత దత్తపుత్రుడు. ఈ చిత్రానికి పి సుశీల బృందం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు ఎద్దుమలారు నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ. వీరి కొరకుపై ఈ పాట.

తర్వాత వనస్థలిపురం సాయినగర్ నుంచి బాలరాజు, రేణుక వీరు కోరుతున్నారు. మానస వీణ ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన హాత్రేయ.

మేడ్చల్ జిల్లా కీసర మండలం గోధుమకొండ గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నమంతల వీరు కోరుతున్నారు రాముడే దేవుడు. ఈ చిత్రానికి ఎస్ జానకి, పి సుశీల పాడిన పాట, గీత రచన రాజశ్రీ.

తరువాత మీరు వినబోతున్న పాఠం శ్రీరామవంటూ. ఈ చిత్రానికి పి సుశీల గానం చేశారు, గీత రచన వేటూరి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు గోపికర్ నగర్ నుంచి శివకృష్ణగౌడ్, ప్రణీత్ గౌడ్. వీరి కోరికపై ఈ పాట.

కార్యక్రమం తర్వాత రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న వీరు కోరుతున్నారు గడుసు అమ్మాయిలు. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చౌటుప్పల్ శ్రోతలు కస్తూరి.

శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్ వీరు కోరుతున్నారు రక్షకుడు. ఈ చిత్రానికి హరిణి, ఉదిత్ నారాయణ్, ఉన్నికృష్ణన్ పాడిన పాట, గీత రచన భువనచంద్ర.

తర్వాత నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి వెంకటాచారి, వరలక్ష్మి, మధుసూదనాచారి, శ్రీవాణి, రవీంద్రాచారి, త్రిలోక్చారి, రాధిక, నవీన్చారి, సౌమ్య, ఇంకా శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ వీరంతా కోరుతున్నారు. పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం పులి బిబ్బులి. గీత రచన వేటూరి, సంగీతం రాజన్ నాగేంద్ర.

కార్యక్రమంలో తర్వాత మీరు వినబోతున్న పాట చిలక జోస్యం. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. గీత రచన వేటూరి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం పూలతోట రామచక్రం నుంచి శివప్రసాద్, శ్రీను, వెంకటేశ్వర్లు, సరోజినమ్మ, ప్రసాద్ బాబురావు, అమిత్ చాన్ బాషా వీరేంద్ర కోరికపై ఈ పాట.

కార్యక్రమంలో చివరిగా భట్టి ప్రభులు శ్రోత మురళి వీర్ కోరికపై మన ఊరి కథ ఈ చిత్రానికి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన ఆత్రేయ.

మీరింతవరకు రాబోయే అతిథి ఈ కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, గుర్తు చేసుకుందాం. ఈ కార్యక్రమంలో చిత్రగీతాలు వింటారు.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న పాట ప్రేమతో. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్, అనుపమ, అనురాధ శ్రీరామ్ పాడిన పాట అది. కార్యక్రమం తర్వాత ఎస్పి పల్లవి, ఉన్నికృష్ణన్ పాడిన పాట చిత్రం జీన్స్.

0: మీరింతవరకు గుర్తు చేసుకుందాం చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు వన్డే ఆర్జే త్విషా గారితో పరిచయం వింటారు.
1: నైంటీ ఇయర్స్ ఆకాశవాణి సెలబ్రేషన్స్లో భాగంగా నిర్వహించిన కాంపిటీషన్స్లో ఎలక్యూషన్ కాంపిటీషన్లో సెకండ్ ప్రైజ్ గెలుచుకున్న శ్రీ త్విష మనతో ఉన్నారు ఈరోజు. మరి తన్నడిగి మనం అనేక విషయాలు తెలుసుకుందాం. తన హాబీస్ ఏంటి, తన ఆలోచనలు ఏంటి, తన లైఫ్ స్టైల్ ఎలా చూస్ చేసుకుంటుంది, ఇలాంటివన్నీ. హాయ్ త్విష.
2: హాయ్ మ్యామ్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.
1: నువ్వు ఊహించావా ప్రైజ్ గెలుచుకుంటానని?
2: లేదు మ్యామ్, లైక్ నా బెస్ట్ అనేది అయితే నేను ఇచ్చాను, బట్ రిజల్ట్స్ అనేది ఎప్పుడూ నేను ఎక్స్పెక్ట్ చేయను. నా టాలెంట్ని ఎక్స్ప్రెస్ చేయడం వల్ల నాకైతే ఈ ప్రైజ్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్.
1: ఈరోజు వన్ డే ఆర్జేగా ఈరోజు ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నావు, మాట్లాడుతున్నావు శ్రోతలతోటి.
2: ఎస్ మ్యామ్.
1: నువ్వు మాట్లాడేది శ్రోతలు వింటున్నారు, ఎలా అనిపించింది నీకు ఈ ఫీలింగ్?
2: ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మ్యామ్, లైక్ ఒక స్టూడియోలోకి వచ్చి నాకంటూ ఇలాంటి అవకాశం వచ్చింది అనేది ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. నా గోల్ ఎప్పుడు కూడా ఏంటి అంటే టాలెంట్ అనేది అది మనము ఉంది అని చెప్పుకుంటే కనుక దాని నుంచి మనకి ఎటువంటి రిజల్ట్స్ అనేవి రావు. ఎప్పుడు కూడా టాలెంట్

0: అనేది ఉంది అంటే ఎక్స్ప్రెస్ చేయాలి, అది నలుగురికి చూపించాలి, అది మనకి మంచి రైట్ ప్లాట్ఫామ్ అనేది కావాలి. సో అది నాకు ఆకాశవాణి ద్వారా నాకు ఇవాళ ఇలా వచ్చింది. వ్యాస రచన చేశాను, అలాగే ఎలక్యూషన్ పోటీలో కూడా పాల్గొన్నాను. విత్ సమ్హౌ గాడ్స్ గ్రేస్ నాకు ఇలాంటి అవకాశం అనేది వచ్చింది. ఐమ్ వెరీ డిలైట్ఫుల్. అసలు ఎప్పుడూ ఊహించలేదు ఇలాంటి ఒక మంచి స్టూడియోలో, ఇంత పెద్ద స్టూడియోలో నాకు అవకాశం వచ్చింది అని ఇలా మాట్లాడడానికి. సో యా,
1: మెమరబుల్.
0: ఎస్ మ్యామ్, వెరీ మచ్.
1: నువ్వు ఏం చదువుతున్నావు?
0: డిగ్రీ థర్డ్ ఇయర్ మ్యామ్. ప్రజెంట్ నేను బయోటెక్నాలజీ గ్రూప్ ఎంచుకున్నాను.
1: ఎందుకు ఆ గ్రూపే ఎంచుకున్నావు? అంటే బయోటెక్నాలజీ అనేది కొంచెం రేర్గా తీసుకుంటారు.
0: ఎస్ మ్యామ్, తెలుసు. రేర్గా అనుకున్న చోటే నా ఆలోచన స్టార్ట్ అయింది మ్యామ్. అందరూ కూడా లైక్ ఈ ర్యాట్ రేస్లోనే వెళ్ళిపోద్దు, ఐదర్ ఎంబీబీఎస్ చూస్ చేసుకోవాలి, లాయర్ అవ్వాలి, లేదా ఇంజనీర్ అయిపోవాలనే దాంట్లోనే ఉన్నారు. బట్ అందులో ఎంప్లాయ్మెంట్ అనేది ఎంత చూసుకున్నా మనకి
1: లిమిటెడ్గా ఉంటుంది.
0: ఎస్ మ్యామ్, అండ్ ఆల్సో అక్కడ క్రౌడ్ అనేది ఎక్కువ. సో చేసి చేస్తున్నారని ఒక మాటే కానీ మనకి ఆ నాలుగేళ్ళు చదివాక ఫలితం ఎలా ఉంటుంది అనేది చాలా డౌన్ లెవెల్లోనే ఉంది. అది అందరికీ తెలియదు. ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు, అది అందరికీ మంచి అనుకుంటారు. సో అందరూ అందులోకి వెళ్ళిపోతూ ఉన్నారు. నేనేంటి అంటే అసలు ఎక్కడ రేర్గా తీసుకునే సబ్జెక్ట్స్ ఏంటి, లైఫ్ సైన్సెస్ ఎందుకని ఇంత డౌన్ గ్రేడ్లో ఉంది, ఎందుకు ఎవ్వరూ దీన్ని కన్సిడర్ చేయట్లేదు, ప్రతిదీ అందరూ అందుకు అటే వెళ్ళిపోతున్నారని చూస్తే లీస్ట్గా టచ్ చేసిన గ్రూప్ ఏంటిది అని ఉంటే లైఫ్ సైన్సెస్ ఉంది. సో ఆ ఫీల్డ్ ఎంచుకొని నేను కూడా ఒక రీచెక్ చేసుకున్నా, ఎవరు లేరని చూస్ చేసుకున్నా కదా ఇది కరెక్టా కాదా ఏంటి అనేది రీసెర్చ్ చేసి చూస్తే ఇందులోనూ కూడా మనకు అవకాశాలు మంచిగా ఉన్నాయి. ఎవరైతే ఎంబీబీఎస్ కానీ యూపీఎస్సీ వాటి ఒత్తిడి తట్టుకోలేరు, అంత రిడిక్యులస్గా మేము చదవలేము, మా టైం అంత డెడికేట్ చేయలేము అనుకున్న వాళ్ళు ఇందులోనూ కూడా మనకి చాలా మంచి కెరియర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. విత్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్స్ మనం ఇక్కడ కనుక ఇన్వెస్ట్ చేయగలిగితే అందులో సగం పెట్టినా చాలు. మనం ఇప్పుడు ఎంబీబీఎస్ అవన్నీ చేయాలి అంటే ఆల్మోస్ట్ 30 ఏళ్ళు దాకా మీ జీవితాన్ని మీరు అక్కడ ఇన్వెస్ట్ చేయాలి, కానీ అందులో ఇక్కడ సగం ఇన్వెస్ట్ చేసినా చాలు మీకు మంచి మంచి కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి వస్తాయి. సో ఆ ఒక్క పాయింట్ వల్ల నేను మిగతా ఫీల్డ్ అన్ని పక్కన పెట్టి ఈ ఫీల్డ్ అన్ని చూస్ చేసుకున్నా మ్యామ్. అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ ఐ టుక్ ఫర్ మై లైఫ్.
1: ఎక్కడ ఆపర్చునిటీ మనం తెచ్చుకోవాలి అనేది నీకు ఒక అవగాహన ఉంది, గుడ్ ట్విష. అలాగే మరి నీ గోల్స్ ఏంటి?
0: నా గోల్స్ వచ్చేసి మ్యామ్, అంటే ప్రొఫెషనల్గా వేరే ఉన్నా మ్యామ్, పర్సనల్ వేరే ఉన్నాయి మ్యామ్. ప్రొఫెషనల్గా చూస్తే నా గోల్ ఎప్పుడు కూడా ఏంటి అంటే ఒక రికగ్నిషన్ అనేది రావాలి. రికగ్నిషన్ అనేది జస్ట్ నా పేరు నలుగురికి తెలియాలి అని కాదు. మనము పుట్టాము అంటే డెఫినెట్లీ సొసైటీకి ఒక సర్వింగ్ అనేది చేసి వెళ్ళాలి, ఊరికే వచ్చిపోయామనేది కాదు. సో ఈ సొసైటీకి హెల్ప్ఫుల్ చేయగలిగేలా నాకు ఉంది, నాకు దేవుడిచ్చిన పవర్ లాగా అనుకోవచ్చు. కమ్యూనికేషన్, కమ్యూనికేషన్ అనేది నాకు అనేక రంగాల్లో ఉపయోగపడింది. నేను టీచింగ్ అనేది మంచిగా చేస్తే ఒక ప్రొఫెసర్ అవ్వచ్చు, నలుగురు ఒక స్టేజ్ మీద మాట్లాడితే పబ్లిక్ స్పీకర్ అవ్వచ్చు, బాగా రాయగలిగితే నేను ఒక రైటర్ని అవ్వచ్చు. ఎటు చూసుకున్నా నాకు కమ్యూనికేషన్ అనేది నాకు ముందడుగా అయ్యింది. సో ప్రొఫెషనల్గా చూసుకుని నాకు ప్రొఫెసర్ అవ్వాలనేది నా డ్రీమ్. ఏదైనా మంచి యూనివర్సిటీలో ఇదే కమ్యూనికేషన్, నేను జస్ట్ మాట్లాడటానికి కాదు, మాటలు అందరూ మాట్లాడతారు కానీ నేను దీని ద్వారా ఎవరికైనా సేవ చేయగలను అంటే వాళ్ళకి మంచిగా నేను టీచ్ చేయగలను. సో ఈ కమ్యూనికేషన్ అనే దాంతోనే నేను ఒక మంచి ప్రొఫెసర్ని అయ్యి నలుగురికి నేను నాలెడ్జ్ని, విజ్డమ్ని స్ప్రెడ్ చేయాలి, వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వగలగాలి.
1: కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి చాలా చక్కగా చెప్పావు ట్విష. అలాగే మరి నీ పర్సనల్ డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా?
0: ఎస్ మ్యామ్, పర్సనల్గా నాకు ఫ్యాషన్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ. సో ఎప్పుడూ కూడా ఫ్యాషన్ మీద నేను ఎక్కువ రీసెర్చ్ చేస్తూ ఉంటాను, ఎక్కడ బాగున్నాయి, ఫ్యాషన్ వరల్డ్ అనేది ఎలా ఇవాల్వ్ అవుతూ వచ్చింది. మనము మన వింటేజ్ టైం నుంచి మోడర్న్ వరకు చూసుకుంటే మనం చాలా స్టైల్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము. పాతకాలంలో చీరలు కట్టుకునే దగ్గర నుంచి ఈ రోజు వేసుకునే డ్రెస్సెస్ దాకా ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యాషన్. సో నా ఇంట్రెస్ట్ ఏంటిది అని అడిగితే నా ఇంట్రెస్ట్ ఫ్యాషన్లో ఉంది. సో కానీ కొన్ని కారణాల వల్ల నేను అది చూస్ చేసుకోలేకపోయాను. అండ్ నాట్ ఎట్ ఆల్ అ డ్రాబ్యాక్ ఫర్ మీ, ఎందుకంటే టాలెంట్ అనేది మనలో ఉంటే ఎప్పటికైనా డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. సో నేను ఆ ఫీల్డ్లోకి వెళ్ళాలి అని నాకు ఫస్ట్ చదువు కావాలి. సో ప్రొఫెషనల్గా ఫస్ట్ నా గోల్స్ అన్ని అచీవ్ చేసి ఆ తర్వాత నా పర్సనల్వి టేక్ కేర్ చేద్దాం అనేది నా ఒపీనియన్.
1: బాగుంది నీ ఒపీనియన్. మరి నువ్వు ఫ్యాషన్ రంగం అని అన్నావు కానీ నువ్వు ఎడ్యుకేషన్ పరంగా చూస్తే చెప్పే వెర్షన్ వేరుంది, అలాగే ఫ్యాషన్ రంగం అంటే అది పూర్తిగా డిఫరెంట్. మరి రెండింటిని బ్యాలెన్స్ చేయగలనని అనుకుంటున్నావా నువ్వు, ఇన్ కేస్ ఒకవేళ మీ పేరెంట్స్ నుంచి ఓకే అనుకుంటే?
0: ఎస్ మ్యామ్, ఎందుకంటే అందరూ కూడా మ్యామ్ ప్రొఫెషనల్ వేరు, అసలు ఫ్యాషన్ అనేది వేరుగా రెండింటిని సపరేట్ ఎంటిటీస్గా చూస్తూ ఉంటారు. కానీ మనం అసలు ఏంటి, అసలు మోడలింగ్లో జరిగేది ఏంటి అంటే అక్కడ ఒక మోడల్ అవ్వాలి అన్నా కూడా అక్కడ నడిచే మోడల్కి కూడా చదువు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద పర్సన్ షుడ్ బి ఎ గుడ్ కమ్యూనికేటర్. అక్కడ కూడా మనకి జడ్జెస్ ఉంటారు, వాళ్ళు

0: అడిగే ట్రిక్కీ క్వశ్చన్స్కి కానీ, వాళ్ళు అడిగే మైండ్ సెట్ క్వశ్చన్స్ కానీ నువ్వు ఆన్సర్ చేయగలగాలి. సో అక్కడ కూడా మనకి చదువు అనేది ఎంతో కొంత టచ్ అవుతుంది. సో ఒక మోడల్ అవ్వాలన్నా కూడా అక్కడ కూడా కమ్యూనికేషన్ రావాల్సిందే. సో చదువులో మనం ముందుండి నీ పర్సనల్ ఇంట్రెస్ట్తో నువ్వు మంచి ఫిజిక్ మెయింటైన్ చేసుకొని, నీకు స్కోప్ ఉంది, ఆపర్చునిటీస్ వస్తాయి అంటే నువ్వు రెండింటిని బ్లెండ్ చేసుకొని ఆ రంగంలోకి కూడా వెళ్ళొచ్చు. సో అందులో ఎటువంటి అడ్డంకాలు అనేవి మనకి లేవు. సో ఇలా కూడా నువ్వు మనం ఫ్యాషన్లోకి ఎంటర్ అవ్వచ్చు.
1: లైఫ్లో నువ్వేమవ్వాలనుకుంటున్నావు?
0: యాక్చువల్లీ నా డ్రీమ్ ఇస్ టు బికమ్ మోడల్. యా, ఐమ్ జస్ట్ వెయిటింగ్, రైట్ టైం కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఒకేసారి మోడల్ అవ్వాలి అంటే ఏది కూడా ఒకేసారి జరగదు. లేట్ అయినంత మాత్రాన అది మనకి చేతికి రాదు అని కాదు, జస్ట్ మన కొంచెం పేషెన్స్ ఉండాలి, అది వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. అందుకని వెయిట్ చేస్తున్న టైంలో ఆ టైంని వేస్ట్ చేసుకోవాలని కూడా లేదు. మనం ఎంత ఫ్రూట్ఫుల్గా టైంని యూటిలైజ్ చేసుకుంటామనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో పర్సనల్ రావట్లేదు అని డిసప్పాయింట్ అవ్వకుండా ప్రొఫెషనల్ మీద నా టైం అనేది ఇన్వెస్ట్ చేస్తున్నాను, విచ్ ఇస్ నథింగ్ బట్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో మంచి పొజిషన్ వచ్చి ఒక రెస్పెక్టబుల్ పొజిషన్లో నేను ఫస్ట్ రాగలిగితే ఫస్ట్ మనకి పవర్ వచ్చింది. నా సొంత నిర్ణయాలు నేను తీసుకోవచ్చు, నా కాళ్ళ మీద నేను నిలబడగలను, నాకంటూ ఒక గుర్తింపు అనేది ఉండిద్ది. ఆ తరువాత నా గోల్స్ని అచీవ్ చేశాక పర్సనల్ ఇంట్రెస్ట్ వాటి మీద నేను డెవలప్ చేయడం అనేది స్టార్ట్ చేస్తాను నా స్కిల్స్ని. సో ప్రస్తుతం నా ప్లాన్ అయితే ఇలా ఉంది మ్యామ్.
1: ఇన్ కేస్ నువ్వే మోడల్ అయితే, మోడలింగ్ చేస్తుండగా జడ్జెస్ క్వశ్చన్ అడిగితే దేశం గురించి నువ్వేం చెప్తావు, నీ గురించి నువ్వేం చెప్తావు?
0: సో దేశం గురించి అంటే గనక మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ అ వెరీ ఇండియా లవర్ పర్సన్ లాగా. నేషనాలిటీ జస్ట్ ఇండియన్ ఉందని నేను ఈ మాట చెప్పట్లేదు, ఎందుకంటే మన దేశంలో ఉన్నంత గొప్పతనం, మన దేశంలో ఉన్నంత హిస్టరీకి ఉన్న ఇంపార్టెన్స్ ఎక్కడా కూడా లేదు. సో ఐ రియల్లీ అడ్మైర్ మై కంట్రీ ఫర్ దట్. సో నన్ను గనుక మన దేశం గురించి ఏదైనా అడిగితే నేను వాళ్ళకి చెప్పేది ఇదే మ్యామ్, హిస్టరీ అనేది ఇండియాకు ఉన్నంత బలంగా దేనిలోనూ లేదు. మనం పుస్తకాల్లో చదివేది ఈ ఇన్వెన్షన్ చేశారు ఆ ఇన్వెన్షన్ చేశారు, మనము ఇంగ్లీష్ వాళ్ళ పేర్లు చదువుతూ ఉంటాం, కానీ అసలు చరిత్ర, మనం పుస్తకం వెనకాలన్న స్టోరీ ఏంటనేది చూస్తే మోస్ట్ ఆఫ్ ద ఇన్నోవేషన్స్ కానీ చారిత్రాత్మిక థింగ్స్ కానీ మనకన్నీ కూడా మన ఇండియాలోనే జరిగినాయి. సో ఆ ప్రాముఖ్యతని నేను బయట పెడతాననమాట. పుస్తకాల్లో మనం చదివేది వేరు, రియాలిటీలో ఉండేది వేరు. సో అక్కడ నేను ఇండియాని బాగా అడ్మైర్ చేస్తూ ఉంటాను. డెవలప్మెంట్ ఇప్పటికీ రాకపోవచ్చు, కానీ హిస్టరీలో ఎవరు స్ట్రాంగ్గా ఉన్నారు, ఎవరి దగ్గర ఒరిజినాలిటీ అనేది ఉంది, ఎవరి దగ్గర అసలు నాలెడ్జ్ అనేది, ట్రూ నాలెడ్జ్ ఎక్కడ ఉంది అంటే ఏ దేశం నుంచైనా వచ్చి చూడమే మళ్ళీ మన కంట్రీ ఇండియాని అప్రోచ్ అవుతారు. సో రియాలిటీ ఈజ్ విత్ ఇండియా అని చెప్తాను నేను.
1: గుడ్ ట్రిష, మరి నీ గురించి చెప్పాల్సి వస్తే?
0: నా గురించి చెప్పాల్సి వస్తే మ్యామ్, ఒక ఉమెన్గా కానీ ఒక మనిషిగా చెప్పాలి అంటే ఇండివిజువాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మనం, నాకు నా పేరెంట్స్ ఉన్నారు, నాకు ఇంతమంది చేసేవాళ్ళు ఉన్నారు, నాకు పెట్టేవాళ్ళు ఉన్నారు, ఎప్పుడు కూడా డిపెండెన్సీ అనేది మనకి ఉండకూడదు. అప్ టు సర్టెన్ లెవెల్ నువ్వు చేయాల్సినవన్నీ కూడా చేసి, ఎడ్యుకేషన్ పరంగా కానీ నువ్వు చేయాల్సిన వర్క్ అంతా చేసి, ఎవరి మీద డిపెండెన్సీ అనేది లేకుండా నీ కాళ్ళ మీద నిలబడగలగాలి. అప్పుడే నువ్వు ఇండివిజువల్ అనేది బిల్డ్ చేసుకోగలవు. అండ్ నేను ఇదే నా ఆన్సర్కి ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక మనిషికి ఇండివిజువాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఆధారపడుతూ వాళ్ళు చేస్తున్నారు చెందుతున్నారు అనేది కాకుండా నీ సొంతంగా నువ్వు ఏం చేసుకోగలిగావు, దేవుడు నీకు జీవితం ఇవ్వడం వల్ల నువ్వు నీ వంతుగా నువ్వు ఏం సంపాదించుకోగలిగావు అనేది క్వశ్చన్ మనకి ఒక 20s లో 30s లో కాకపోయినా చివరాకల్లో మనకి క్వశ్చన్ వచ్చింది, ఇన్ని ఏళ్ళు బతికి ఉన్నాము కదా నాకు నేనేం సాధించుకున్నాను అని. అప్పుడు మనం బ్లాంక్ అవ్వకూడదు. ఏంటి అనేది మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఏంటి అని మీకు బ్లాంక్ ఫేస్ ఉండకూడదు. ఇదిగోండి పలానా సాధించాను, నా సొంతంగా నా కాళ్ళ మీద నిలబడగలిగాను, చిన్న ఉద్యోగమే పెద్ద ఉద్యోగమైనా నా వంతుగా నేను సంపాదించుకోగలిగాను చెప్పుకోగలగాలి. ఆ ఇండివిజువాలిటీ కోసం ప్రతి మనిషి హార్డ్ వర్క్ చేయాలనేది నేను చెప్తాను నా ఇండివిజువాలిటీ గురించి.
1: చాలా చిన్న ఏజ్లో చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నావు ట్రిషా. మరి కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందామా?

0: ట్రెడిషనల్ ఇష్టమా ఫ్యాషన్ ఇష్టమా?
1: నా దృష్టిలో రెండు లైక్ దే జస్ట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ మ్యామ్. ఏది వేరు అనేది కాదు. ట్రెడిషన్నే మనం ఎందుకు ఫ్యాషన్ చేయకూడదు?
0: అలా ప్రయత్నించావా ఎప్పుడైనా?
1: ఎస్ మ్యామ్. అలాంటి ఒక ఆలోచన నుంచే మనకి ఇండో వెస్టర్న్ అనేది కాన్సెప్ట్ కూడా వచ్చింది. ఎందుకంటే ట్రెడిషన్ని మీరు ఎప్పుడైతే కల్చర్ అనే భాగంగా వెనక్కి నెట్టేశారో, అందరూ దాన్ని లైక్ వెనక పడిపోయి బ్యాక్వర్డ్గా చూడటం స్టార్ట్ చేశారు. ఇది పక్కకు వెళ్ళిపోయేసరికి వెస్టర్న్ కల్చర్ అనేది హైప్ ఎక్కువ అయిపోయింది. మోడర్న్ బట్టలు వేసుకుంటేనే ఫ్యాషను, జీన్స్ వేసుకుంటేనే ఫ్యాషన్ అనుకుంటున్నారు. అది ట్రెడిషన్ని నువ్వు ఎందుకు ఫ్యాషన్ చేయకూడదు? ఇప్పుడు దాకా సరే జీన్సులు టాప్లు అవి ఫ్యాషన్ చేశారు. నీకు నిజంగా ట్రెడిషన్ అనే ఆలోచన నీకుంటే వై కాంట్ యు మేక్ ట్రెడిషన్ యాజ్ అ ఫ్యాషన్? నీ చీరని నువ్వెందుకు ఫ్యాషన్ చేయకూడదు? నీ బొట్టుని నువ్వెందుకు ఫ్యాషన్ చేయకూడదు? నీ వస్త్రాధరణం నీకు ఎప్పుడే ఏదైతే చిన్నప్పటి నుంచి నీకు నీ పేరెంట్స్ నేర్పించుకుంటూ వచ్చారో అది నువ్వెందుకు ఫ్యాషన్ చేయకూడదు అనేది నాకు ఈ ఆలోచన నాకు ఎలా వచ్చింది అంటే, యాజ్ ఐ సెడ్, ఫ్యాషన్లో నేను టైం ఇన్వెస్ట్ చేశాను, రీసెర్చ్ చేశానని చెప్పి. వెస్ట్రన్ పాప్ కల్చర్ ఎప్పుడు కూడా అంటే మనం చున్నీలు వేసుకుంటాము, చక్కగా బొట్టు పెట్టుకుంటాము, మంచి ఇయర్ రింగ్స్ అన్నీ మనకి చాలా డెకరేటివ్ అనేది మనకి చాలా ఎక్కువ ఉంది. వాళ్ళు తీసుకొచ్చి
0: అదే ఫ్యాషన్ అంటాం.
1: ఫ్యాషన్ అయిపోయింది,
0: ఉన్నదాన్నే ప్రెజెంటేషన్ కొత్తగా చేస్తే అదే ఫ్యాషన్.
1: ఎస్ మ్యామ్.
0: మరి నువ్వు ఫ్యాషన్ డిజైనర్ అయితే గనక నీ డ్రీమ్స్ ఏంటి?
1: నా డ్రీమ్స్ ఏంటంటే మ్యామ్, ఎవ్రీ ఫ్యాషన్ డిజైన్ లాగా నాకు కూడా ఒక థాట్ ఉంది. కొత్త డిజైన్స్ అనేవి నేను ఇన్నోవేటివ్గా చేస్తాను, బట్ ఇన్నోవేషన్ అనేది జస్ట్ మోడర్న్ లుక్స్లో కాదు. ఐ విల్ టేక్ అ బ్లెండ్ ఫ్రమ్ మై ట్రెడిషన్. ఇప్పుడు దాకా మోడర్న్ డ్రెస్సెస్ ఏంటి అంటే మనకి వెస్ట్రన్ కల్చర్ ఒకటి చూపించుకుంటూ వచ్చారు. దీంట్లో యూనిక్నెస్ ఏంటి, వాళ్ళ డిజైన్స్ ఎలా ఉన్నాయి, కాస్ట్యూమ్స్ ఎలా డిజైన్ చేస్తారు, వాళ్ళ పాప్ కల్చర్ ఒక్కటే మనకి చూపించుకుంటూ వచ్చారు. బట్ ఇదే ఫ్యాషన్ డిజైనింగ్ నేను కనుక డిజైనర్ అయితే మన తెలుగు ట్రెడిషన్ని నేను ముందుకు తీసుకొస్తాను. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫ్యాషన్. తెలుగు ఈజ్ నాట్ బ్యాక్వర్డ్, తెలుగు ఈజ్ ఆల్సో ట్రెడిషన్ విత్ ఫ్యాషన్ అనేది నేను రిప్రజెంట్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇంగ్లీష్ అనే కానీ వెస్టర్న్ పాప్ కల్చర్ అనేది కానీ అందరికీ ఫ్యాషన్ అంటే అది ఒక్కటే తెలుసు. అందరూ దీన్ని పక్కన పెట్టేస్తున్నారు, ట్రెడిషను చాలా బ్యాక్వర్డ్గా ఉంది అని చెప్పి. నేను ఇదే నలుగురు ముందుకు తీసుకొచ్చి ట్రెడిషన్ ఈజ్ ఆల్సో ఫ్యాషన్ అనేది నేను చూపిస్తాను అన్నమాట.
0: నైస్ ట్విష. మరి నీ పర్సనల్ హాబీస్ ఏంటి, అంటే సింగింగ్ డాన్సింగ్ అలాంటివి ఏమైనా ఉన్నాయా?
1: ఎస్ మ్యామ్, సింగింగ్ వైపు నా ఇంట్రెస్ట్ బాగా ఉంది. సో తెలుగు పాటలు పాడతాను, ఇంగ్లీష్ పాటలు పాడతాను, సింగింగ్ ఉంది, రైటింగ్ ఉంది. ఎక్కువ నాకు ఈ కమ్యూనికేషన్ మీద కాన్సెప్ట్ వచ్చేసరికి పాడ్కాస్ట్లు ఎక్కువ వింటూ ఉంటాను నేను. సో ప్రస్తుతం ఇవి ఉన్నాయి, ఫ్రీ టైంలో ఇవి పర్సూ చేస్తూ ఉంటాను నేను.
0: మ్యూజిక్ ఏమైనా నేర్చుకుంటున్నావా?
1: ఎస్ మ్యామ్, క్లాసికల్ సంగీతం నేర్చుకుంటున్నాను.
0: ఎన్ని ఇయర్స్ నుంచి?
1: ప్రజెంట్ 12 మంత్స్ అయింది మ్యామ్ స్టార్ట్ చేసి. ఈ క్లాసికల్ మ్యూజిక్లో మేడం, మా టీచర్ నాకు పాటలు నేర్పిస్తూ ఉంటారు. అన్నమయ్య కీర్తనలు అని కానీ, శ్రీరామదాస్ పాటలు అని, హారతి పాటలు నేర్పిస్తూ ఉంటారు.
0: రెండు పాడతావా?
1: ష్యూర్ మ్యామ్. సో

0: సో ఇలాంటి ఒక పాట మ్యామ్.
1: ఫిలిం సాంగ్స్ ఏమైనా పాడతావా?
0: ఎస్ మ్యామ్. సామజవర గమన నిను చూసి ఆగగలన, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. సామజవర గమన నిను చూసి

0: నిన్ను బాగా ఇన్స్పైర్ చేసిన పర్సన్, అలాగే ఇన్స్పైర్ చేసిన బుక్ కూడా.
1: నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన పర్సన్ రతన్ టాటా. హీఈస్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. అండ్ రతన్ టాటాను చూస్ చేసుకుని నాకు ఇంకో రీజన్ కూడా ఉంది. నాకు ఈ ఇలాంటి కైండ్ ఆఫ్ మైండ్ సెట్ రావడానికి నాకు ఫస్ట్ రీజన్ మా గ్రాండ్ ఫాదర్ మ్యామ్. మా గ్రాండ్ ఫాదర్ గ్రోత్ అనేది కానీ, నాకు మా గ్రాండ్ ఫాదర్ చుట్టూ వచ్చే రెస్పాన్స్ నుంచి నాకు ఇలాంటి మైండ్ సెట్ అనేది డెవలప్ అయ్యింది. ఎప్పుడు కూడా అనుకుంటూ ఉండేదాన్ని చారిటీలు ఇవి చేయడం వల్ల మనకేంటి ప్రాఫిట్ వచ్చేది అని చెప్పి. బట్ ఇదే సేమ్ మైండ్ సెట్తో నేను ఒక పర్సన్ నాకు ఇన్స్పైర్ అయ్యారంటే అది రతన్ టాటా మాత్రమే. సో హీఈస్ మై వెరీ మచ్ ఇన్స్పిరేషన్ మ్యామ్. నేను ఏదైనా స్టెప్ తీసుకోవాలి అన్నా కూడా ఏది కూడా ఆశించకుండా చేయడం అనేది నేను ఆయన నుంచి నేర్చుకున్నాను. జస్ట్ మనం వర్క్ చేసాము, మన ఎఫర్ట్స్ 100% పెట్టామా లేదా, ఇంకా రిజల్ట్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. జస్ట్ మన ఎఫర్ట్స్ పెట్టాలనేది నేను నేర్చుకున్నాను.
0: గుడ్. మరి చార్టీస్ ఏమైనా చేస్తున్నావా?
1: ఎస్ మ్యామ్, బర్త్డేకి అందరూ కూడా సెలబ్రేషన్స్ కేక్ కటింగ్లు చేస్తూ ఉంటారు. బట్ నేను ఈసారి నా పుట్టినరోజులకి ఏం చేస్తున్నానంటే అనాథాశ్రమాల్లో వాళ్ళకి ఫుడ్ పెడుతూ ఉన్నాను. లైక్ నా పేరు అనేది కదా చెప్తే పిల్లలకి అక్కడ ఫ్రీగా భోజనాలు అలాగొక 100 మందికి పెట్టాను మ్యామ్ నా పుట్టినరోజు అప్పుడు. కేక్ కటింగ్స్ సెలబ్రేషన్స్ బెలూన్ బ్లాస్ట్లు చేయకుండా
0: నీకోసం ఖర్చు పెట్టుకోకుండా
1: 10 మందికి పెట్టాను మ్యామ్. సో దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ ఐ డిడ్ ఆన్ మై బర్త్డే.
0: ఫోన్ ఆర్

0: బుక్స్ ఈ రెండిట్లో ఏది ఎంచుకుంటావు నువ్వు?
1: ఫోనే ఎంచుకుంటా మ్యామ్.
0: ఎందుకు?
1: ఫోన్ బట్ విత్ లిమిటెడ్ స్క్రీన్ టైం. ఫోన్ అనేది అందరూ దాన్ని చెడుగా చూసేసుకుంటున్నారు. ఫోన్లో అంటే ఫోన్ అనేది చెడ్డది కాదు, నువ్వు ఆ ఫోన్లో ఏం చూస్తున్నావు అనే దాని మీద నీ ఆలోచన డిపెండ్ అయి ఉంటుంది. సో బుక్స్ అనేది ఏంటంటే మ్యామ్, అందులో మనం కేవలం ఒక చరిత్ర గురించి, ఒక పర్సన్ గురించి చదువుకోగలం. ఆ బుక్ అయిపోయాక మళ్ళీ నువ్వు వెళ్ళి కొత్తగా కొనాలి. అదే ఫోన్ అనేది మన చేతిలో ఉంటే వేరియస్ పుస్తకాలు మనం చదువుకోవచ్చు, నలుగురు గురించి తెలుసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇన్స్టెంట్గా దొరుకుతూ ఉండిద్ది. సో ఫోన్ అనే ఫ్లెక్సిబిలిటీని చూస్ చేసుకొని నేను బుక్ కావాలా ఫోన్ కావాలంటే నేను ఫోన్ అనేది ఎంచుకుంటాను.
0: మరి రాయడం ఇష్టం అన్నావు, అంటే వొకాబులరీ అలా ఏమన్నా నీకు హాబీగా?
1: ఎస్ మ్యామ్. సో రైటింగ్ అనే యాక్టివిటీకి వస్తే మ్యామ్, ఎస్ మ్యామ్, రైటింగ్ కూడా నాకు బాగా ఇష్టము. పుస్తకాలు రాసేంత రైటర్ లెవెల్లో కాకపోయినా హ్యాండ్ రైటింగ్ స్టైల్స్ నేర్చుకోవడం అనేది నాకు బాగా ఇష్టం, క్యాలిగ్రఫీ. సో అలాగా చిన్నప్పటి నుంచి కర్సివ్, స్ప్లిట్ హ్యాండ్ రైటింగ్ అందరికీ మనకి స్కూల్లోనే చెప్తూ ఉంటారు, సమ్మర్ వెకేషన్లో హ్యాండ్ రైటింగ్ బుక్స్ ఇస్తూ ఉంటారు. బట్ నేను కొత్తగా నేర్చుకున్నది లూసిడా హ్యాండ్ రైటింగ్ మ్యామ్. సో ఖాళీ టైంలో ఒక టాపిక్ ఎంచుకోవడం, ఆ టాపిక్ గురించి నా సొంత వర్డ్స్ నేను ఎలా రాయగలను.
2: మీరు ఇంతవరకు వన్డే ఆర్జే శ్రీ త్విష గారితో పరిచయం విన్నారు. సమయం 12 గంటలు కావస్తుంది. కొంచెం సేపట్లో ఢిల్లీ నుండి వార్తా ప్రసారం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం లాహిరి లాహిరిలో కార్యక్రమంలో ఏకచిత్ర గీతాలు వింటారు. ఈరోజు ఆకలి రాజ్యం చిత్రం నుంచి పాటలు వినండి.

0: ஐ பாபு, தன பதமு சேர்ச்சி பாட்ட கூர்ச்சலேதா
1: சபாஷ்
0: தனி நீ.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర భూగోళ శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సమావేశమై హైదరాబాద్ మెట్రో రెండో దశ తెలంగాణలో కీలక ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ అవార్డులను ప్రదానం చేస్తారు. ఫీఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ పోటీలో నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. మన దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంప్రదాయేతర ప్రమాదాలు జాతీయ సరిహద్దులను దాటి విస్తరిస్తున్నాయని ఆయన హెచ్చరించారు.
1: Have transcended national borders and have developed defeat systems against conventional responses. Innovative disruptive technologies, more camouflaged variants of terrorism, cyber threats in a world which is getting increasingly digitized, they all constitute an important threats for us.
0: వినూత్నమైన విచ్ఛిన్నకరమైన సాంకేతిక పరిజ్ఞానాలు, మరింత మారువేషాల్లో వస్తున్న ఉగ్రవాదులు, సైబర్ ముప్పులు రోజు రోజుకు మరింతగా డిజిటలైజ్ అవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 16వ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో సంప్రదాయేతర భద్రతా సవాళ్లపైనే చర్చలు ప్రధానంగా సాగుతాయని అజిత్ దోవల్ స్పష్టం చేశారు. భారత్ వేగంగా అభివృద్ది చెందుతున్న విశ్వసనీయమైన ప్రపంచ శక్తిగా రూపాంతరం చెందడం వెనుక నేషన్ ఫస్ట్, దేశమే ప్రథమం అనే సూత్రం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో నిన్న ఒక ప్రైవేట్ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి, గత దశాబ్ద కాలంలో దేశం సాధించిన విజయాలు విశ్వాసం, స్థిరత్వం, ప్రపంచ సంక్షేమం పట్ల ఉన్న నిబద్దతపై ఆధారపడి ఉన్నాయన్నారు. ఇటీవల తాను G7 సదస్సులో పాల్గొన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, జాతీయ ప్రయోజనాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడంలో భారతదేశానికి ఉన్న అచంచలమైన నిబద్దతను ప్రపంచ నాయకులు గుర్తిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం అధికారంలో ఉన్న 12 కాలాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ప్రచారం, స్థానిక ఉత్పత్తులకు మద్దతు వంటి కార్యక్రమాలు విజయవంతం కావడానికి పౌరులు దేశ నిర్మాణ స్ఫూర్తిని తమదిగా స్వీకరించడమే కారణమని ప్రధానమంత్రి అన్నారు.
2: పిచ్లే 12 వర్షం కే జో భీ సిద్ధ్యా దేశ్ కీ రహీ హై ఉన్కే మూల్ మే రాష్ట్ర ప్రథమ్ కీ భావనా హీ కేంద్ర మే హై. స్వచ్ఛ భారత్ అభియాన్ సే లేకర్ మేక్ ఇన్ ఇండియా, ఖాదీ ఖరీదనే పర్ జోర్, స్థానీయ వస్తువే ఖరీదనే పర్ జోర్, యే సారే ఇనిషియేటివ్ ఇస్లియే సఫల్ హుయే క్యోంకి దేశ్ కీ జనతా నే దేశ్ కో సబ్సే ఊపర్ రఖతే హుయే

0: अपना कर्तव्य निभाया।
1: కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి, కేంద్ర మత్స్య పశు సంవర్ధక పాడి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అయిన జార్జ్ కురియన్ కేంద్ర మంత్రి మండలికి రాజీనామా చేశారు. జార్జ్ కురియన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఈ రోజు న్యూఢిల్లీలో కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రెండో దశ తెలంగాణలో కీలక ప్రాజెక్టులపై చర్చిస్తున్నారు. మెట్రో ఫేజ్ 2 విస్తరణ, ఐఆర్ఎఫ్సీ నుంచి రుణం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి నిన్న సమావేశమై ఆర్ఎఫ్సీ రుణం అంశంపై చర్చించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఖట్టర్తో జరిగిన సమావేశంలో అశ్విని వైష్ణవ్ కూడా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్లోని లక్నో అగ్ని ప్రమాదం ఘటనపై స్పందించిన పోలీసులు వేగంగా చర్యలు ప్రారంభించారు. 15 మంది విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న ఈ సంఘటనలో పోలీసులు నిన్న రాత్రి 6 గంటలపై కేసు నమోదు చేసి 4 మందిని అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు లక్నో డెవలప్మెంట్ అథారిటీ, అగ్నిమాపక శాఖ, విద్యుత్ శాఖకు చెందిన 4 అధికారులను కూడా సస్పెండ్ చేశారు. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అలీగంజ్ పోలీసులు 6 నిందితులతో పాటు ఇతర బాధ్యతలపై భారతీయ న్యాయ సంహిత, ఉత్తరప్రదేశ్ ఫైర్ సర్వీసెస్ యాక్ట్లోని సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాష్ట్ర రాజధానిలోని అలీగంజ్లో ప్రమాదానికి గురైన భవనాన్ని పోలీసులు సీజ్ చేసి ప్రాంగణంలోకి ఎవరికీ ప్రవేశం లేదని స్పష్టం చేశారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ లెట్ ఏఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్బీడి ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్లో జరిగే 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో పద్మ అవార్డులను బహుకరిస్తారు. 2 పద్మవిభూషణ్, 7 పద్మభూషణ్, 56 పద్మశ్రీలతో కలిపి మొత్తం 65 పద్మ పురస్కారాలను రాష్టపతి అందజేస్తారు. ప్రతిష్టాత్మకమైన పద్మ పురస్కారాలను అందుకోనున్న 65 మంది ప్రముఖుల్లో టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృతరాజ్, ప్రముఖ నటుడు మామూటి, నేపథ్య గాయని అల్కా యాగ్నిక్, క్రికెటర్ రోహిత్ శర్మ ఉన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను 5 పద్మవిభూషణ్లతో కలిపి మొత్తం 131 పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ దూరదృష్టి గల నాయకుడని, ప్రఖ్యాత విద్యావేత్త, బలమైన దేశభక్తుడని ఆయన సోషల్ మీడియాలో అభివర్ణించారు. దేశైక్యత సమగ్రత కోసం శ్యామాప్రసాద్ ముఖర్జీ నిర్భయంగా పోరాడారని, బలమైన సంయుక్త అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణానికి ఆయన చేసిన త్యాగం, అచంచలమైన నిబద్ధత రాబోయే తరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఉపరాష్టపతి అన్నారు. ప్రముఖ దేశభక్తుడు, పండితుడు, రాజనీతిజ్ఞుడు అయిన డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఆయనకు నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ తన జీవితాన్ని దేశ అభివృద్దికి అంకితం చేశారని మోదీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఆయన చూపిన ధైర్యం, జాతీయ ప్రయోజనాల పట్ల ఉన్న నిబద్ధత తరతరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. స్విట్జర్లాండ్లో జరిగిన మొదటి దఫా చర్చల అనంతరం తమ దేశంలోకి పరమాణు పరిశీలకులను తిరిగి అనుమతిస్తామంటూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన ప్రకటనను ఇరాన్ తోసిపుచ్చింది. కొనసాగుతున్న చర్చల నేపథ్యంలో అణు పరిశీలకులను అనుమతించేందుకు ఇరాన్ అంగీకరించిందని జేడీ వాన్స్ ఒక ప్రకటన చేయగా ఇరాన్ అది వాస్తవం కాదని ఖండించింది. అయితే చర్చల అనంతరం అమెరికా ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ అంతర్జాతీయ అణు ఇంధన సంస్థతో చర్చలు ఈవేళ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరోవైపు నిన్న అమెరికా జారీ చేసిన 60 రోజుల ఆంక్షల సడలింపు చారిత్రాత్మకంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన అమెరికా దీర్ఘకాలిక ఆంక్షల ఆటంకాలను తొలగించింది. ఆంక్షల సడలింపు ద్వారా అమెరికా డాలర్లలో ఇరాన్ ముడి చమురు, పెట్రోకెమికల్స్ ఉత్పత్తి, విక్రయం, సరఫరాకు అనుమతి లభించింది. మరోపక్క ఇజ్రాయెల్, లెబనాన్ దేశాల మధ్య కాల్పుల విరమణను బలోపేతం చేయడానికి శాశ్వత శాంతి భద్రతల దిశగా ప్రయత్నాలు ముందుకు తీసుకువెళ్లేందుకు అమెరికా ఈ వారం వాషింగ్టన్లో ఇరు దేశాల అధికారులతో మరో దఫా చర్చలకు వేదిక కానుంది. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురుస్తాయని

0: జాగ్రత్త వాతావరణ శాఖ హెచ్చరించింది. అనేక ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కింలో హిమాలయ సానువుల దిగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది. రాబోయే 5 నుంచి 7 రోజుల పాటు దేశంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ తెలియజేసింది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ లండన్ రౌండ్ ప్రారంభ మ్యాచ్లో భారత పురుషుల హాకీ జట్టు ఈరోజు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. ఫీఫా ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంతవరకు నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ తమ ప్రత్యర్థులను ఓడించి రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ఫిలడెల్ఫియా స్టేడియంలో జరిగిన గ్రూప్ 1 మ్యాచ్లో ఫ్రాన్స్ 3-0 తేడాతో ఇరాక్ను ఓడించి నాకౌట్ దశకు అర్హత సాధించింది. అంతకుముందు అర్జెంటీనా మెస్సీ చేసిన 2 గోల్స్తో విజయం సాధించి నాకౌట్ దశకు చేరుకుంది. విశేషాలు మరొకసారి. దేశ భద్రతకు కొత్తగా ఎదురవుతున్న సవాళ్లు, ముప్పులను గుర్తించి అప్రమత్తంగా ఉండాలని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈవేళ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ పోటీలో నార్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ రౌండ్ ఆఫ్ 32కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం జీవనలహరి ఈనాటి కార్యక్రమంలో ముందుగా వయోధికుల్లో రక్తపోటు, మధుమేహం నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారితో పరిచయం వింటారు.
2: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ ఫణికుమార్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్గా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా షుగర్, బీపీ, థైరాయిడ్, ఇంకా ఈ జ్వరాలు లాంటివి కానీ, జీర్ణకోశ సంబంధ సమస్యలు కానీ వైద్య సేవలు అందిస్తూ అనుభవం గడించారు. ప్రధానంగా డాక్టర్ గారు, వయోధికుల్లో బీపీ, షుగర్ అనేటువంటిది నియంత్రణలో ఉంచుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటిది మా శ్రోతలకు తెలియజెప్తారని చెప్పి భావిస్తూ, ఎందుకని వయోధికుల్లో బీపీ అనేటువంటిది వస్తుంది, ఒకసారి కారణాలు చెప్పండి.
3: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్. సో ముఖ్యంగా మనం వయోధికుల్లో బ్లడ్ ప్రెషర్ అంటే అధిక రక్తపోటు మరియు అదుపులేని బ్లడ్ షుగర్ అంటే డయాబెటీస్, మధుమేహ వ్యాధి ఎక్కువగా చూస్తుంటాము. కాకపోతే దీనికి ప్రత్యేకించి వయసు ఒక పెద్ద కారణం అండి. కాకుండా అప్పటికప్పుడు వచ్చింది అనుకోకుండా, మనం 40 ఏళ్ళు దాటినప్పటి నుంచే తరచూ సంవత్సరానికి ఒకసారి పీరియాడికల్గా చెకప్ చేసుకుంటూ ఉంటే ఈ బీపీ, షుగర్ వచ్చే రిస్క్ని మనం ముందుగానే గుర్తించి దానికి తగు జాగ్రత్తలు పాటించి ఈ బీపీ, షుగర్ రాకుండా జాగ్రత్తలు పడవచ్చు. ఇకపోతే మనం బీపీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బీపీ గురించి క్లుప్తంగా మనకి కామన్ పబ్లిక్ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒక నార్మల్ పర్సన్ యొక్క రక్తపోటు 120 పైది సిస్టాలిక్, కింద 80 అంటే డయాస్టాలిక్ మధ్యలో ఉండాలండి. ఎవరికైనా సరే ఈ బీపీ 130-139 సిస్టాలిక్ మరియు 80-89 డయాస్టాలిక్లో ఉన్నప్పుడు మనం కొంచెం స్టేజ్ 1 హైపర్టెన్షన్గా, లేదు 140-90 లేదా పైన ఉన్నప్పుడు స్టేజ్ 2 హైపర్టెన్షన్గా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. బీపీ అనేది ఉన్నపలంగా రాదండి, ఖచ్చితంగా 2-3 సంవత్సరాల నుంచే ఉండొచ్చు లేదా కొంచెం ముందు నుంచే ఉండొచ్చు. 60 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకి రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ముందుగానే బీపీ వచ్చినప్పుడు దానికి తగు జాగ్రత్తలు తీసుకుని బీపీ పెరగకుండా చూసుకోవచ్చు. ఇంకా ఆహార నియమాలతో కంట్రోల్ కానప్పుడు మనం ఈ బీపీకి సంబంధించిన మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఉప్పు ఎక్కువగా తీసుకునే వాళ్ళకి, అంటే మనం బాగా నిలవ పచ్చళ్ళు కావచ్చు లేకపోతే మనం తీసుకునే ఆహారంలో ఉప్పు బాగా ఉన్నప్పుడు ఉప్పు వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంది వయోధికుల్లో. తర్వాత ఎక్కువగా శారీరక శ్రమ పడుతూ రైస్ ఎక్కువ తీసుకున్న, అంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకి కూడా బాడీలో జరిగే హార్మోన్ ఇంబ్యాలెన్స్ల వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంది. బీపీని మనం 2 విధాలుగా భాగించాలండి, ప్రైమరీ హైపర్ టెన్షన్, సెకండరీ హైపర్ టెన్షన్. ప్రైమరీ హైపర్ టెన్షన్ అంటే 90% మందికి ఉండే బీపీ. దీనికి కారణాలు అంటూ ఉండవు, జెనెటిక్గా పేరెంట్స్కి బీపీ ఉంటే పిల్లలకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఏ కారణం లేకుండా కూడా బీపీ వచ్చే అవకాశం ఉంది. సింపుల్ కారణాలు ఏంటంటే, ఎక్కువగా నిద్ర లేకుండా, బాడీకి సరైన రెస్ట్ లేకుండా కూడా మనం ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ సరిగ్గా నిద్రపోకుండా ఈ ఫోన్లలో వాటిల్లో మునిగిపోయి ఏదో మనం ఏదో ఆలోచనలు ఉన్నా కూడా బీపీ వచ్చే అవకాశం ఉంది. బాగా గురకొచ్చే వాళ్ళకి, అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, ఈ సమస్య గురక చాలామందికి ఉంటుంది. గురకలో ఏంటంటే మనం అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాలో కూడా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. బాడీ

0: వెయిట్ ఎక్కువ ఉండే వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. తరచుగా షుగరీ ఫుడ్ బాగా తినే వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. క్రానిక్ పెయిన్ కిల్లర్స్ అంటే మనం వయోధికుల్లో చూసినప్పుడు ఏంటంటే మోకాలు నొప్పులు కానీ ఆ నొప్పులు కానీ బాగా నొప్పి పిల్లలు వాడే వాళ్ళకి కూడా, అంటే డాక్టర్ పర్యవేక్షణ లేకుండా నొప్పి పిల్లలు వాడే వాళ్ళకి బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా కారణాలు అనేకమైనా సరే తరచూ బీపీ చెకప్ చేసుకోవడం ద్వారా మనం బీపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనం ముందుగా గుర్తించే అవకాశం ఉంది. కానీ ఇంకొకటి చెప్పదలుచుకున్నాను, ఈ బీపీలో ఏంటంటే నార్మల్గా 160-150 మనం కొత్తగా చూసినప్పుడు పేషెంట్ని మనం మానిటర్ చేసి పేషెంట్ని ఎవాల్యుయేట్ చేసి అసలు ఎందువల్ల బీపీ వచ్చింది అనేది మనం ఏ ఏజ్ వాళ్ళైనా సరే మనం దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటాము. అలా కాకుండా సడన్గా ఉన్నపలంగా ఎప్పుడు నిజంగా రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకుంటున్న పర్సన్, అసలు ఎప్పుడు బీపీ లేనట్టు పర్సన్, 50 సంవత్సరాల మనిషి, అంతకుముందు నిజంగా ఎప్పుడు నెల నెల బీపీ చెక్ చేసుకుంటూ బీపీ లేనట్టు మనిషి సడన్గా కళ్ళు తిరుగుతూ నడవడానికి ఇబ్బంది అయ్యి తూలు వస్తూ మాట తడబడుతూ బీపీ కనుక 200/190 అనేది కనుక ఉంటే అది హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీ అంటాం అన్నమాట. అంటే అలాంటి బీపీని కూడా మనం అసలు ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. అలా అని చెప్పి అలా 200 వచ్చిన బీపీని ఖచ్చితంగా మన న్యూరలాజికల్ కారణాన్ని రూల్ అవుట్ చేయకుండా మళ్ళీ బీపీ తగ్గేని కూడా కూడదు. కాబట్టి ఎవరైనా సరే ఎప్పుడు రెగ్యులర్ చెకప్లో ఉండే పేషెంటు, ఎప్పుడు బీపీ నార్మల్గా ఉండే పేషెంటు సడన్గా తలనొప్పి మాట స్పష్టత కోల్పోయి నడుస్తున్నప్పుడు తూలుడు వస్తూ బీపీ ఎప్పుడు నిజంగా లేదు కానీ ఆ రోజు సడన్గా 200 వచ్చిందంటే ఖచ్చితంగా ఏదన్నా న్యూరో ప్రాబ్లం ఉందా అనేది మనం ఎవాల్యుయేట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి తరచుగా అంటే ఒక వయసు 40 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు బీపీ చెకప్ అనేది రెగ్యులర్గా చేయించుకుంటూ, షుగర్ చెకప్ చేయించుకుంటూ, కొలెస్ట్రాల్ చెకప్ చేయించుకుంటూ, కిడ్నీ కూడా బేసిక్ క్రియాటిన్ లెవెల్స్, యూరిన్ ప్రోటీన్ లెవెల్స్ చెక్ చేసుకుంటూ, ఇయర్లీ 1-45 ఇయర్స్ దాటినప్పుడు ఒక బేస్ లైన్ ఈసీజీ అవసరమైతే 2D ఎకో చేయించుకుని ఈ బీపీకి సంబంధించిన ఎవాల్యుయేషన్లో భాగంగా బీపీని కంట్రోల్లో పెట్టుకుని తద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనం దూరంగా ఉంచుకునే అవకాశం ఉంది. ఇకపోతే బీపీకి రెండో కారణం సెకండరీ హైపర్ టెన్షన్. ఇందాక నేను చెప్పింది ప్రైమరీ హైపర్ టెన్షన్, దానికి 90% మందికి అది కారణం ఉంటుంది. సెకండరీ హైపర్ టెన్షన్ ఏంటంటే పేషెంట్కి బీపీ శరీరంలో ఇంకేదో కారణం వల్ల బీపీ పెరగడం అనేది సెకండరీ హైపర్ టెన్షన్. సెకండరీ హైపర్ టెన్షన్ బేసికల్గా మనకి దేనివల్ల వస్తుందంటే ఏదన్నా కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు రావచ్చు, తర్వాత హార్మోన్ సమస్యలు, థైరాయిడ్ కానీ, ఫియోక్రోమోసైటమ్ అంటే కొన్ని హార్మోన్ సమతౌల్యతలు దెబ్బతిన్నప్పుడు బీపీ రావచ్చు. కొంతమంది పేషెంట్స్కి పడుకున్నప్పుడు సడన్గా బీపీ పెరగడం, కూర్చున్నప్పుడు బీపీ తగ్గడం, అలాంటి కొన్ని హార్మోన్ సమస్యలు అలాంటిది వస్తూ ఉంటుంది. ఈ రీనల్ ఆర్టరీ స్టెనోసిస్ అనే ఒకటి ఉంటుంది, అంటే కిడ్నీకి సంబంధించిన రక్తనాళం సన్నబడడం వల్ల కూడా బీపీ రావచ్చు. సో బీపీ అనేది జస్ట్ ఒక ట్యాబ్లెట్ ఇచ్చి దాన్ని మనం తేలిగ్గా తీసుకోకుండా నిజంగా బీపీ 160/100 ఒక రీడింగ్లో కాకుండా వారంలో ఒక 3-4 సార్లు బీపీ ఉన్నప్పుడు మనం ఒక 3-4 టైమ్స్ డిఫరెంట్ టైమ్స్లో బీపీ చెక్ చేసుకుని నిర్ధారణకు వచ్చి దీనికి ప్రాథమిక కారణం ఏంటో అంచనా వేసి మనం దానికి తగ్గు ఆహార నియమాలతో పాటు మెడిసిన్స్ మనం అడ్వైస్ చేయాల్సిన అవసరం ఉంది.
1: డాక్టర్ ఫణికుమార్ గారు, ఇప్పుడు మామూలుగా వయోధికుల్లో ఇది కామనేలే, 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి బీపీలు షుగర్లు సహజమేలే, పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు, ఏం కాదులే, ఇలాంటిది కూడా అంటుంటారు.
0: బీపీ అనేది వయోధికుల్లో ఇంకొక కారణం ఏంటంటే రక్తనాళాలు గట్టిపడడం వల్ల కూడా బీపీ వస్తుంది. కానీ ఎవరికైనా సరే బీపీ అదుపులో లేనప్పుడు దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్లో కామన్గా బీపీ పేషెంట్స్ కూడా ఉంటాయి. ప్రాథమికంగా వచ్చేసి కిడ్నీ దెబ్బతిండడం, కండి చూపుకి సంబంధించిన రక్తనాళాలు దెబ్బతినడం, గుండె యొక్క కండరాల మీద బీపీ యొక్క ప్రెజర్ పెరిగి గుండె దెబ్బతినడం, తర్వాత పక్షవాతం వచ్చే అవకాశం ఉండడం. సో కాబట్టి బీపీ ఇది వయసు వాళ్ళకి పర్లేదు అని వదిలిపెట్టాల్సిన అవసరం లేదు, వదిలిపెట్టకూడదు కూడా. ఏ వయసుకు తగ్గట్టు వాళ్ళకి ఆ వయసుకు తగ్గట్టు మందులు ఇచ్చి మనం బీపీ నియంత్రణలో ఉంచాల్సిన అవసరం ఉంది. బీపీని మనం ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఏ వయసు వాళ్ళైనా సరే బీపీ 120/80 లోపల ఉండాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఏంటంటే హాస్పిటల్కి వచ్చినప్పుడు మాకు లో బీపీ అయిపోయింది, లేకపోతే కొంతమంది బీపీ మందులు వాడేవాళ్ళు నిజంగా మంచిగా ఇంట్లో బీపీ చెక్ చేసుకున్న మిషన్ కొనుక్కొని బీపీ చెక్ చేసుకుని కొన్నిసార్లు ఏమవుతుందంటే డాక్టర్ని కలవడం వీలుగా పోయినప్పుడు కింద బీపీ 60 వస్తుంది 50 వస్తుంది అని చెప్పేసి లో అయిపోయిందనే భయంతో బీపీ మందులు ఆపేసేవాళ్ళని కూడా చూసాము. కాబట్టి బీపీలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లో బీపీ అంటే పైన బీపీ సిస్టాలిక్ బీపీ 90 కంటే తగ్గినప్పుడు మనం లో బీపీ అని అనాల్సిన, అంటే హైపోటెన్షన్ అంటాము. సో అంతేగాని కింద బీపీని మీరు పట్టించుకోకర్లేదు, పై బీపీ మాత్రమే మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. పైన బీపీ 90 కంటే తగ్గుతున్నప్పుడు మీరు డాక్టర్ని కలిసి మీరు వాడుతున్న ట్యాబ్లెట్స్ని డోస్ అడ్జస్ట్ చేసుకోవాల్సి

0: అవసరం ఉంది. అంతేగాని కింద బీపీ 40 వచ్చింది 50 వచ్చింది అనే మిషన్లో మీరు సొంతంగా బీపీ మెడిసిన్స్ ని అడ్జస్ట్ చేసుకోకూడదు డాక్టర్ని కలవకుండా. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది లేడీస్లో బాగా సన్నగా ఉండే వాళ్ళలో 90/60 సాధారణంగా చూస్తూ ఉంటాము. ఇంకా బాగా సన్నగా ఉండే వాళ్ళు, హెల్తీగా ఉండి ఏమాత్రం ఏ సమస్యలు లేనటువంటి వాళ్ళకి 80/60 కూడా చూస్తాము లేడీస్లో, ఎక్కువ జెంట్స్లో కాదు. సో 90/60 మొదలుకుని పైన 120/80 మధ్యలో ఎంతన్నా ఉండొచ్చు బీపీ. అది 128 130/88 అలా ఉన్నప్పుడు స్టేజ్ 1 బీపీ. దీంట్లో వీళ్ళు జాగ్రత్తలు పాటించి తీసుకునే ఆహారంలో ప్రాసెస్డ్ ఫుడ్స్, అంటే మనకి రెడీమేడ్ ఫుడ్స్, ఇన్స్టెంట్ ఫుడ్స్, ఇన్స్టెంట్ నూడిల్స్, లేకపోతే బేకరీ ఐటమ్స్, మైదాతో చేసిన ఐటమ్స్, హై షుగర్ ఉండే ఫుడ్స్, తర్వాత ముఖ్యంగా బేసిక్గా ఆల్కహాల్, లేకపోతే స్మోకింగ్, స్మోకింగ్ లేకపోతే ఆ పొగాకు ఏ రూపంలో అయినా సరే, నవిలే పొగాకు కావచ్చు, గుట్కా కావచ్చు, ఇలాంటి ఏ పదార్థాలు అలవాటు ఉన్నా సరే వాటిని మానుకొని నిలవ పచ్చళ్ళు, ఉప్పు శాతాన్ని రోజుకి 1.5 గ్రామ్ లోపల తీసుకుని శారీరక వ్యాయామం పాటించి మినిమం ఒక 40-45 నిమిషాల నడకతో పాటు ప్రాపర్గా 7 నుంచి 8 గంటలు నిద్రపోతే 99% బీపీ షుగర్ అన్నీ కంట్రోల్లోకి వస్తాయి.
1: ఇక్కడ డాక్టర్ గారు, వయోధికుల్లో ఈ డయాబెటీస్ అనేటువంటిది చాలా చాలా ఫ్రీక్వెంట్గా, అంటే ఈ బీపీ కంటే కూడా ఎక్కువగా గమనిస్తున్నాం డాక్టర్.
0: అవునండి,
1: వయసు కూడా ఒక కారణం అనుకోవాలి.
0: వయసు ప్రథమ కారణం, తర్వాత అతను చిన్న వయసులో నుంచే తీసుకునే ఆహార అలవాట్ల ప్రభావమే ఒక వయసులో షుగర్ రావడానికి ఒక కారణం అవ్వచ్చు. లేకపోతే దీర్ఘకాలికంగా అతనికి ఉండే ఒత్తిడి వల్ల బాడీలో షుగర్ కంట్రోల్ అదుపు తప్పే అవకాశం ఉంది. ఎక్కువ రోజుల నుంచి బాగా కార్బోహైడ్రేట్స్ అధికంగా తీసుకోవడం వల్ల ఒక వయసు వచ్చేటప్పటికి బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉండడం వల్ల షుగర్ రావచ్చు, లేకపోతే ఇన్సులిన్ ఉన్నా సరిగా పనిచేయకపోవడం వల్ల కూడా షుగర్ వచ్చే అవకాశం. సో పలు పలు కారణాల వల్ల పెద్దవాళ్ళలో మనం షుగర్ చూస్తూ ఉంటాము. సో షుగర్ ఉన్నప్పుడు ఏంటంటే, ఎవరైనా సరే లేదా పెద్దవాళ్ళు అయితే బేసికల్గా ఆహార నియమాలతో చాలా వరకు వీళ్ళకి కంట్రోల్లో వచ్చేస్తుందండి. దానికి తగ్గట్టు మెడిసిన్స్ కూడా వాడాల్సిన అవసరం ఉంటే మాత్రం అశ్రద్ధ చేయకుండా మందులు వాడాలి.
1: డాక్టర్ గారు, ఈ బీపీ షుగర్ రెండు ఉన్నటువంటి వయోధికుల్లో అంటే ఎక్కువగా రిస్క్లు ఏమేమిటి? హార్ట్ ఏక్ కానీ, స్ట్రోక్ ఒకటి, రీనల్ ఫెయిల్యూర్,
0: బీపీ కంట్రోల్లో లేకపోయినా, షుగర్ కంట్రోల్లో లేకపోయినా మనకి ముఖ్యమైన అవయవాల మీద దాని ప్రభావం ఉంటుందండి. షుగర్ కంట్రోల్ లేనప్పుడైనా సరే, బీపీ కంట్రోల్ లేనప్పుడైనా సరే కంటి చూపు నరాలు దెబ్బతినే అవకాశం ఉంది. కాళ్ళ రక్త సరఫరాలు తగ్గి కాళ్ళకి ఏమైనా పుండ్లు పడితే పుండ్లు మానకపోయే అవకాశం ఉంది షుగర్లో. తర్వాత ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్ వచ్చేసి హార్ట్ మీద పడడం, హార్ట్ అటాక్, తర్వాత పక్షవాతం. బీపీ అదుపులో లేనప్పుడు మెదడుకి సంబంధించి సివిఐ అంటాం, అంటే సెరిబ్రల్ వాస్కులర్ యాక్సిడెంట్, దాంట్లో మనకి రక్తం గడ్డగట్టే అవకాశం ఉంది, రక్తనాళాలు చిట్లిపోయే అవకాశం ఉంది. సో బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ని మనం దూరం చేయగలవచ్చు.
1: షుగర్ కంట్రోల్లో లేకపోతే స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
0: షుగర్, బీపీ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. కంట్రోల్లో లేనప్పుడు షుగర్ పేషెంట్ కానీ బీపీ పేషెంట్ కానీ వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్లు ఆల్మోస్ట్ లైక్ కామన్గానే ఉంటాయి.
1: పక్షవాతం కూడా,
0: పక్షవాతం, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, కిడ్నీకి సంబంధించిన క్రియాటిన్ లెవెల్స్ అనేది బీపీ పేషెంట్, షుగర్ పేషెంట్కు సంవత్సరానికి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత కంటికి సంబంధించిన సమస్యలు కూడా, అంటే రెటినోపతి కూడా, హైపర్ టెన్సివ్ రెటినోపతి అండ్ డయాబెటిక్ రెటినోపతి. సో ఈ రెండింటిలో ఆల్మోస్ట్ ఏంటంటే కంట్రోల్ లేని వాళ్ళకే ఈ సైడ్ ఎఫెక్ట్లు అనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాం.
1: డాక్టర్ గారు, ఈ రెండు ఉన్నటువంటి పెద్ద వయసు గల వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు చెబుతారు?
0: ఫస్ట్, ఆహార నియమాల్లో రైస్ లేకపోతే పాలిష్డ్ ఫుడ్స్ ఏం తినకూడదు, అంటే పాలిష్డ్ రైస్ తీసుకోకూడదు. ఎక్కువగా పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి, కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి, నాన్ వెజ్లో రెడ్ మీట్ తక్కువ తీసుకోవాలి, ఫిష్, చికెన్ ఎక్కువ తీసుకోవాలి. తీసుకునే ఉప్పు శాతం రోజు మొత్తం మీద 1.5 గ్రామ్స్ దాటకుండా చూసుకోవాలి. తర్వాత నడక అనేది మనకి మినిమం 30 నుంచి 45 నిమిషాలు నడక అవసరం. నిద్రపోవాలి కరెక్ట్గా, ఒక 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. తర్వాత అనవసరమైన ఒత్తిళ్ళు తీసుకోకూడదు, స్క్రీన్ టైం తగ్గించుకోవాలి, కాఫీ టీలు కూడా పరిమితిలోనే తీసుకోవాలి.
1: డాక్టర్, బీపీ అనేటువంటిది ఎన్ని రోజులకు ఒకసారి చెక్ చేయించుకోవాలంటే ఉంది అని తేలింది అనుకోండి?
0: బాగా ఫ్లక్చుయేషన్స్ ఉండేవాళ్ళు 2 మంత్స్కి ఒకసారి డాక్టర్ దగ్గర చెకప్ చేయించకుండా ఉండాలి. బాగా ఫ్లక్చుయేషన్స్ ఉండేవాళ్ళు హోమ్ మానిటరింగ్ ఆఫ్ బీపీ కూడా అడ్వైజబుల్ అండి. అంటే ఎలక్ట్రానిక్ బీపీ మిషన్, మంచి యాక్యురేట్ మెజర్మెంట్ ఉండేది, కాలిబ్రేషన్ అన్ని కరెక్ట్గా ఉండే, దాంతో ఇంట్లో వారానికి ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటే బెటర్. కంట్రోల్ ఉండేవాళ్ళు 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి డాక్టర్ ఫాలోఅప్ మేరకు వాళ్ళు చూపించుకోవాల్సిన అవసరం ఉంది.
1: డాక్టర్ గారు, ఈ బీపీ షుగర్ దీన్ని మనం హైపర్ టెన్షన్ డయాబెటీస్ అంటాం.
0: అవునండి.
1: మహిళల్లో తక్కువ, పురుషుల్లో ఎక్కువ అని అంటుంటారు డాక్టర్ గారు, మరి మీరేమంటారు?
0: ఆల్మోస్ట్ సేమే ఉంటుంది.

0: అని అలా అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనం చూసే పేషెంట్ రేషియో బట్టి చూస్తే పురుషుల్లో ఎక్కువగా బీపీ, ఎందుకంటే కొంతమంది స్మోకింగ్ అలవాటు, ఆల్కహాల్ అలవాట్లు పురుషుల్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి
1: అది
0: మనం ఈ కొన్ని బీపీ లాంటివి కొంచెం 1% మేర ఎక్కువగా మనం జెంట్స్లో చూస్తుంటాము. కాకపోతే ఎవరైనా సరే ఒక ఏజ్ రాగానే రెగ్యులర్ చెకప్ అవసరం. రెగ్యులర్గా ఇయర్లీ ఒక కనీసం 1-3 టైమ్స్ బీపీ, షుగర్ చెకప్ చేసుకుంటూ బేసిక్ చెకప్ లైక్ క్రియాటిన్, ఈసీజీ, బేసిక్ ర్యాండమ్ బ్లడ్ షుగర్, క్రియాటిన్, ఈసీజీ ఇయర్లీ వన్స్ చెక్ చేసుకుంటూ ఉంటే మనం చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ని మనం ముందుగానే నియంత్రించవచ్చు.
1: ఈ రెండు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి వారు మీరు చెప్పినట్టు బీపీను షుగర్ చెక్ చేయడం కాకుండా కొలెస్ట్రాల్ అని అంటుంటారు, మీరు
0: అవును
1: కూడా
0: సార్, అవును
1: గత
0: సార్,
1: కార్యక్రమాల్లో కూడా చాలా ముఖ్యంగా నొక్కి
0: అవును
1: వక్కాణించారు.
0: సార్. అది షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళకి, ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైతే హార్ట్ సమస్యలు, అంటే కుటుంబ చరిత్రలో ఎవరికైతే గుండె సమస్యలు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు, 35 ఇయర్స్ నా దాటినప్పటి నుంచే తరచూ కొలెస్ట్రాల్, తరచూ అంటే సంవత్సరానికి ఒకసారి కొలెస్ట్రాల్ చెకప్, తర్వాత బేసిక్ హెచ్బీఏవన్సీ షుగర్కి సంబంధించిన టెస్ట్, తర్వాత బేస్ లైన్ ఈసీజీ చెకప్ చేసుకుంటూ ఉండాలి. కొలెస్ట్రాల్లో కనుక మనం ఈ చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్, ఎల్డీఎల్ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే అది ఆహార నియమాలతో కానప్పుడు దానికి ఖచ్చితంగా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది.
1: సో దాన్ని కూడా తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకొని
0: ఖచ్చితంగా
1: డాక్టర్ ఇచ్చినటువంటి వైద్యము, ఆహార నియమాలు, జాగ్రత్తలు
0: షుగర్
1: పాటించాల్సిందే.
0: పేషెంట్లు, బీపీ పేషెంట్లు ఒక 5 పదాలు గుర్తుపెట్టుకోవాలి. ఏబిసిడిఈ. ఏ అంటే హెచ్బీఏవన్సీ, ఏ ఫర్ ఏవన్సీ, బి ఫర్ బ్లడ్ ప్రెషర్, సి ఫర్ కొలెస్ట్రాల్, డి ఫర్ డయాబెటీస్ కంట్రోల్, ఈ ఫర్ ఈసీజీ బేసిక్.
1: సో
0: ఈ 5 గుర్తుపెట్టుకుంటే మనం సంవత్సరానికి ఒకసారి చెకప్ చేయించుకుంటూ ఉంటే ఇవన్నీ, అంటే 40 ఇయర్స్ దాటినటువంటి వాళ్ళు, హై రిస్క్ జాబులు, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎప్పుడు కూర్చునే జాబులు, ఎప్పుడు ఒత్తిడితో కూడుకునే జాబుల్లో ఉండేవాళ్ళు, ఇవన్నీ చెక్ చేసుకుంటూ తరచూ ఫాలోఅప్ మీద ఉన్నప్పుడు ఏంటంటే మనం రిస్క్ కాంప్లికేషన్స్ని తగ్గించుకోవచ్చు.
1: సో మొత్తం మీద ఏంటంటే వయోధికుల్లో ఈ వయసులో బీపీ సహజమేలే, షుగర్ డయాబెటీస్
0: ఇది సహజం అని
1: సహజమేలే.
0: అనుకోవడానికి లేదండి. ఎందుకంటే సహజం అని అనుకుని షుగర్ కంట్రోల్లో లేనప్పుడు ఏదైనా చిన్న గాయం, అదృష్టం వాళ్ళకి ఏదైనా చిన్న గీత గీసుకున్న కాలికి అది పెద్ద పుండుగా మారి సెప్సిస్లోకి వెళ్ళిన పేషెంట్స్ చాలా చూస్తుంటాం. కాబట్టి షుగర్ని తరచుగా మీరు పిహెచ్సిలో చెకప్ చేసినప్పుడు, నార్మల్గా ఉన్నప్పుడు మీరు ఎవరిని కలవాల్సిన అవసరం లేదు. కాబట్టి తరచూ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీరు షుగర్ చెకప్, బీపీ చెకప్ చేయించుకుంటూ ఉంటే బెటర్
1: వయోధికులైనటువంటి పురుషులైనా స్త్రీలైనా.
0: ఆడవాళ్ళైనా. అవునండి,
1: ధన్యవాదాలు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, నమస్కారం అండి.
0: నమస్కారం అండి, ధన్యవాదాలండి.
2: వయోధికుల్లో రక్తపోటు, మధుమేహ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారితో పరిచయం మీరు ఇంతవరకు విన్నారు జీవనలహరి కార్యక్రమంలో. ఇప్పుడు మలివయస్సులో యోగా ఆవశ్యకత శ్రీమతి గుంటి పద్మజ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ బి వెంకటేశ్వర్లు.
1: ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించబడుతుంది. అయితే యోగా ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతతకు ఎంతో ఉపయోగాలు, అంటే యోగాతో ఎంతో ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఇవాళ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా కూడా. అయితే యోగా వల్ల శారీరక మానసిక ఆరోగ్యానికి ఎన్ని రకాలుగా లాభాలు ఉన్నాయో, ప్రత్యేకించి వయోధికులకు కూడా యోగా వల్ల కలిగేటువంటి లాభాలేమిటో వివరాలు మనకు అందించడానికి యోగా టీచర్ శ్రీమతి గుంటి పద్మజ గారు మన ఆకాశవాణి స్టూడియోస్లో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గుంటి పద్మజ గారు.
3: నమస్తే అండి.
1: మేడం, జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి వారు కూడా గుర్తించి ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. యోగా అనగానే ఎక్కువగా యుక్త వయస్కులు మొదలుకొని మధ్య వయస్కులు వరకు మాత్రం బాగా అవగాహనతో చేయడం కానివ్వండి, తరగతులు నిర్వహించడం కానివ్వండి, ఇదంతా జరుగుతుందండి. అయితే ఎప్పుడైతే వయోధికులు, మనం ఇంగ్లీష్లో సీనియర్ సిటిజన్స్ అంటాము, ఓ 50-60 వత్సరాలు దాటగానే ఇంకా ఏముందిలే, ఇక ఇప్పుడు చేస్తే ఏమి, చేయకపోతే అంటే నడుము నొప్పి, మోకాళ్ళు పట్టేస్తున్నాయి, ఇది చేస్తే ఇంకొంచెం ఎక్కువ పట్టేస్తాయి అని అభిప్రాయాలు కూడా ఉండుంటాయి. అయితే వీళ్ళు కూడా యోగా చేసుకుంటే, అంటే ఏ రకమైన యోగాలు చేస్తే ఇబ్బందులు కలగకుండా శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునే విధంగా వాళ్ళకి ఎలా అవగాహన కల్పించాలో ఒక్కసారి వివరించండి అండి.
3: ముఖ్యంగా ఏంటంటేనండి, ఒక వయసు దాటిన తర్వాత బాడీలో సహజంగానే కొంచెం పటుత్వం తగ్గటము, ఈ బోన్ డెన్సిటీ అంటాం కదా, అది కొంచెం తగ్గటం,

0: ఈ ఎలాస్టిసిటీ, ఫ్లెక్సిబిలిటీ అది కూడా కొంచెం తగ్గుతుందండి సహజంగా కూడా వయసుతో పాటు. దాన్ని మనం యోగా ఏం చేస్తుందంటే నిలవరిస్తుంది. ఒకటి, అందుకే ఇప్పుడు యంగ్స్టర్స్ ఎందుకు చేస్తున్నారు, నడి వయసు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని అంటే ఆ స్టేజీని పూర్తిగా వెళ్ళిన తర్వాత మనం వంగమన్నా మన శరీరం సహకరించదు కాబట్టి ఇప్పటి నుంచి కోస్త చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక స్టేజీ వెళ్ళిపోయి ఇప్పుడు మాకు ఎలాగో మాకేం మేము చేయలేము ఇప్పుడు వంగమంటే నడుము వంగుద్దా అని చెప్పి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ దానికి ఏం పర్వాలేదండి, వాళ్ళకి సపరేట్గా కొన్ని యోగా ఆసనాలు ఉంటాయి. సపరేట్ అండ్ సపరేట్ కదండి, అందులో కొంచెం తేలిగ్గా చేయగలిగినవి ఉంటాయి. దాన్ని ఏంటంటే ముందు చిన్న చిన్నగా మనం వామప్స్తో మొదలు పెడతామండి. కంటి ఎక్సర్సైజ్ ఉంది, ఎందుకంటే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ తోటి అన్ని బాడీ ఏమైందంటే ఒక స్టిఫ్నెస్కి వచ్చేస్తుంది. కొన్ని పనులు మనం అలవాటు లేక కొన్ని పనులు వదిలేసేసుకొని ఉండటంతో ఇప్పుడు అవన్నిటిని మళ్ళీ కొంచెం కొంచెం కదిలించాలి అని అంటే చిన్న చిన్న సూక్ష్మ వ్యాయామాలతోటి మనం మొదలు పెట్టుకొని చేస్తాం. పెద్దవారికి చేసేటప్పుడు కూడా ఎలా అంటేనండి, ఐ రొటేషను, ఐ బాల్ రొటేషను, ఐ ఎక్సర్సైజ్ తోటి మొదలు పెడతాము. అలానే సూక్ష్మ వ్యాయామం అంటాము, ప్రతి మజిల్ని మనం కదిలిస్తాం, ఫేస్ దగ్గర ఉన్న ప్రతిది, చేతి వేళ్ళని, మణికట్టుల్ని, ప్రతి జాయింట్స్ని చక్కగా అంటే ప్లేఫుల్ వేలో చేస్తూ వాళ్ళలో ముందు చిన్న చిన్న కదలికల్ని మనం తీసుకొని వస్తాం. తర్వాత తేలికపాటి ఆసనాలు మనం వాళ్ళ చేత చేయిస్తాం. ఏ వయసుతోటి సంబంధం లేదండి, ఎలాంటి వాళ్ళు ఉన్నా సరే మనము చక్కగా వాళ్ళని మళ్ళీ ఆసనాలు వేయించే పద్ధతిలోకి తీసుకొని రాగలుగుతాము. ఎంత వేస్తారో అంతవరకే చేయిస్తామండి. ఇప్పుడు వాళ్ళేదో వంగారు అని చెప్పి మనమేదో వంగి చేయాలని బలవంతంగా చేయాలని లేదు. శరీరాన్ని ఎప్పుడు కూడా ఎక్కడ బలవంతంగా పెట్టి చేయటం అనేది యోగా ప్రక్రియ కానే కాదు. దాన్ని ఎంత తేలిగ్గా మనం చేస్తాము, రెండు ఎంత సంతృప్తితోటి మనం ఆనందిస్తూ చేస్తాము అనేది ప్రధాన భూమిక. తప్పించి బలవంతంగా శరీరాన్ని కష్టపడటం అనేది ఆ వయసు వారికి మనం సజెస్ట్ చేసేది. అందుకోసం తేలికపాటి ఆసనాలు లాంటివి చేయిస్తాము.
1: ఈ సంవత్సరం నినాదం కూడా ఐక్యరాజ్య సమితి వారు యోగా ఫర్ హెల్దీ ఏజింగ్ అనేది ఇచ్చారు వారు. అంటే వయసుతో సంబంధం అనేటువంటిది లేదు ఇక్కడ. అయితేనండి, ఇవాళ రోజున ప్రతి 10 మందిలో బీపీ షుగర్లు ఒక 6-7 ఉంటుందండి. యోగా వల్ల ఈ బీపీ షుగర్లు కూడా చాలా వరకు నియంత్రణలో ఉంటాయి అని అంటుంటారు. మీరు ఒక యోగా టీచర్గా, మీరు చాలా మంది సక్సెస్ స్టోరీస్ అంటే వాళ్లకు ఏ రకమైనటువంటి ఉపయోగాలు అది ఈ బీపీ షుగర్ లాంటివి కూడా చెప్పుంటారు, తగ్గిందండి మాకు పర్వాలేదండి ఇలా అంటుంటారు, మీరేం చెప్తారు?
0: ముఖ్యంగా ఏంటంటేనండి, వీళ్ళకి చిన్నపాటి యోగా స్ట్రెచ్చింగ్తో పాటు ముఖ్యంగా ప్రాణాయామ ఒకటి, మెడిటేషన్ ధ్యానం ఒకటి మీద ఎక్కువగా ఫోకస్ చేయమని చెప్తుంటామండి. ఇప్పుడు చెప్పాను కదా సూక్ష్మ వ్యాయామం అని, అలా చిన్న చిన్నవి చేసి మనకి ప్రాణాయామ చేయమని చెప్తాము. ప్రాణాయామ ఏం చేస్తుందంటేనండి, మన లంగ్ కెపాసిటీ, ఆక్సిజన్ రీటైనింగ్ కెపాసిటీని పెంచుతుంది ప్రాణాయామ. అందులో మనకి నాడీ శోధన చేయిస్తాము, శీతలి ప్రాణాయామ చేయిస్తాము, భ్రామరి చేయిస్తుంటాం. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే లంగ్ కెపాసిటీని పెంచుతాయి, ఆక్సిజన్ ఇంటేక్ని పెంచుతాయి. ఆక్సిజన్ ఇంటేక్ పెంచుతున్న కొద్దీ బ్లడ్ కౌంట్లో ఆక్సిజన్ పెడితే ఆల్రెడీ వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ ఒకటి బాగా బూస్టప్ అవుతుంది, తిరిగి వాళ్ళకి ప్రతి సెల్ రీజువినేట్ అవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే, ముఖ్యంగా ఏంటండి, ఆ వయసు వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ అనేది పెద్దగా స్ట్రెస్గా ఉండవు కానండి, మానసికంగా కొంత వాళ్ళు ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ జీవితంలో చూసి ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంటి వ్యవస్థ కారణమనివ్వండి, ఇంకా ఏదైనా కానివ్వండి, కొన్ని బయటికి చెప్పుకోలేని లోపల దిగులతో కూడుకున్న సందర్భాలు చాలా అనేక ఉంటాయండి, అవి బయటికి చెప్పుకోలేరు. అక్కడ మనకి ఏమవుతుందంటే ప్రాణాయామ ధ్యానం లాంటిది వాళ్ళల్లో ఆ కామ్నెస్ని తెస్తుంది. నిజమే, ఇప్పుడు మనవడు చేయవలసిన పని తాత ఎంత ఆలోచిస్తే మాత్రం మనవడి దగ్గరికి వస్తుంది చెప్పండి. మనవడు చేయాల్సింది మనవడే చెయ్యాలి, తాత ఆలోచిస్తే కాదు. కానీ ఆ ఎరుక కొంచెం కరెక్టే కదా, మనవడి కోసం నేను పరిగెత్తితే నా ఏమి రాదు అలసిపోవడం తప్పించి. ఈ ఎరుకని కూడా మనకి ధ్యానం ప్రాణాయామ ద్వారా మనకి తెలుస్తుంది. సో అక్కడ వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది.
1: పద్మజ గారు, ఒక మహిళగా యోగా చేసే మహిళల యొక్క అభిప్రాయాలు చాలా మీరు తెలుసుకొని ఉంటారు మీ అనుభవంలో, వాళ్ళ సక్సెస్ స్టోరీస్ మీకు ఎంతోమంది చెప్పుంటారు, కొన్ని మచ్చుకి ముఖ్యమైనవి ఏమైనా చెప్పగలరా?

0: ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి. విజయవాడలోనే దుర్గాదేవి గారు ఉంటారు, ఒక కాలేజీలో లైబ్రేరియన్గా చేశారు మనకి విజయవాడలోనేనండి. ఆవిడికి 15 ఏళ్ల క్రితమే మోకాలకి ఆపరేషన్ చేసి రాడ్స్ వేశారు. మళ్ళీ రెండోసారి కూడా ఆవిడ యాక్సిడెంటల్లో పడిపోతే మళ్ళీ రెండోసారి కూడా అదే కాలికి మళ్ళీ కూడా రాడ్స్ వేసి మళ్ళీ ఆపరేషన్ చేశారు. ఈరోజు ఆమె అండి ఈ 2 ఏళ్లలో ఆవిడ మానసరోవరం వెళ్ళారు. ఒక 6 నెలలు క్రితం అహోబిలం ట్రెక్కింగ్ వెళ్ళారు జ్వాలా నరసింహ దగ్గరికి. ఆవిడ నడుచుకుంటూ అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసి యోగాల్లోకి వచ్చిన తర్వాత ఆవిడ వయసు 67.
1: గ్రేట్.
0: అసలు ఇలాంటివి ఎన్ని ఉన్నాయోనండి, కానీ జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. జనరల్గా ఏమంటే సీనియర్ సిటిజన్స్ అయిపోయాము ఇంకా ఏముంది, కాదండి. ఇప్పుడే మన లైఫ్ మనం నిలబడటానికి కావాలి. ఒకరి మీద ఆధారపడకుండా మనమే నిలబడగలిగి మనమే చేయగలిగి మనం రోల్ మోడల్గా మన

0: కూడా రాడ్స్ వేసి మళ్ళీ ఆపరేషన్ చేశారు. ఈ రోజు ఆమె అండి ఈ రెండేళ్లలో ఆవిడ మానసరోవరం వెళ్లారు. ఒక 6 నెలలు క్రితం అహోబిలం ట్రెక్కింగ్ వెళ్లారు జ్వాలా నరసింహ దగ్గరికి ఆవిడ నడుచుకుంటూ. అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసి యోగాలోకి వచ్చిన తర్వాత ఆవిడ వయసు 67.
1: గ్రేట్.
0: అసలు ఇలాంటివి ఎన్ని ఉన్నాయోనండి, కానీ జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. జనరల్గా ఏమంటే సీనియర్ సిటిజన్స్ అయిపోయాము ఇంకా ఏముంది, కాదండి. ఇప్పుడే మన లైఫ్ మనం నిలబడటానికి కావాలి. ఒకరి మీద ఆధారపడకుండా మనమే నిలబడగలిగి మనమే చేయగలిగి మనం రోల్ మోడల్గా మన తర్వాత తరాలకి ఉండాలి అని అంటే మనమే చేయాలి. చూడండి, చెట్టు కుతిక్కి కొట్టేసినా మళ్ళీ చిగురిస్తుందా లేదా? మన శరీరంలో ప్రతి కణానికి భగవంతుడు ఆ వరం ఇచ్చారు, కొత్తదేం కాదు. దాన్ని మనం ఈ ప్రక్రియ ద్వారా మళ్ళీ రీజువనేట్ చేసుకోవటమే మనం చేసే పని. అద్భుతమైనవి ఉన్నాయండి. అంటే ముఖ్యంగా ఆసనాలు అవి కూడా చూడండి, వాళ్ళని అన్నీ చేయమని చెప్పాం. చాలా తేలికపాటి ఆసనాలు చేయమని చెప్పి చెప్తాం మనం చేసేటప్పుడు కూడా. ముఖ్యంగా నిలబడ్డవి కొన్నే చెప్తామండి, కూర్చొని చేసేవి చెప్తాము, పండుకొని చేసుకునేవి, ఇప్పుడు కాళ్ళు కదిలించి చేసేవి. నిలబడి కాళ్ళు ఎత్తి చేయాలంటే బ్యాలెన్స్ ఉండదు, ఒక వయసు దాటిన తర్వాత బ్యాలెన్స్ చేసుకోలేరు. అందుకోసం ఏం చేస్తామంటే పండుకొని చేసేవి, దాంతో కాళ్ళు కదిలిచ్చేవి, కాళ్ళు రొటేట్ చేసేవి అన్ని కూడా అలా చేయమని చెప్తాము. కూర్చునే ఆసనాలు ఎక్కువగా చేయమని చెప్తుంటాము వాళ్ళకి. నిలబడి చేసే వాటిల్లో కేవలం ఈ తాడాసన ఒకటి, నిలబడి చాలా సింపుల్గా చేసే ఆసనాల్ని మనం చేయమని చెప్తాము. త్రేంక తాడాసన ఒకటి, కటి చక్రాసన ఒకటి, ఇలాంటి చిన్నవి అలా పండుకొని చేసే వాటిల్లో కూడానండి తేలిగ్గా ఉండేవి. భుజంగాసన ఒకటి, శలభాసన ఒకటి, తేలికపాటి భుజంగ ఆసన, అలా ఏవైతే తేలిగ్గా ఉంటాయో అవి చేయమని చెప్పి చెప్తాము. యుక్త వయసు వాళ్ళనో నడి వయసు వాళ్ళు చేసినంత బాగా చేయమని మనం వాళ్ళకి చెప్పాం. అలవాటు లేకుండా మొదలు పెట్టే వాళ్ళకైతే మరీ తేలిగ్గా చెప్తాము. అయినా కూడా ఆ వయసుకి అవి చాలండి, ఆ ఆసనాలు చాలు వాళ్ళకి తేలిగ్గా.
1: పద్మజ గారు, మీరు అంటే సూపర్లకు ఎంతో ఆరోగ్యంగా కనిపిస్తున్నారు, మీరు చాలా వికాసవంతంగా కనిపిస్తున్నారు. అంటే యోగా మీకు చాలా సగానికి పైగా ఈ ఫలితం అంతా యోగా ద్వారా వచ్చి ఉంటుందని నేను భావిస్తున్నాను. ఎంతకాలం నుంచి యోగా మీరు చేస్తున్నారు? మీరు తరగతులు కూడా నిర్వహిస్తూ ఉంటారు, బోలెడన్ని అనుభవాలు. ఎంతోమంది మహిళలు చేస్తున్న తర్వాత నాకు టీచర్ గారు నాకు ఈ రకమైన లాభం జరిగింది, నేను ఈ రకంగా ఆనందంగా ఉన్నాను ఇలా చెప్తూ ఉంటే, ఒక టీచర్కి శిష్యుడు గొప్పవాడైతే అంతకుమించి ఆనందం ఉండదండి. మీ అనుభవం కొంచెం చెప్తారా, ఎంతకాలం నుంచి మీరు?
0: నేను దాదాపు మేము 2004 నుంచి యోగాలో ఉన్నామండి, అక్కడి నుంచి చేస్తున్నాము. మా ఇంట్లో నేనే కాదండి, మా ఇంట్లో మా వారు, మా కుటుంబ సభ్యులు, ఈవెన్ మా అత్తగారు, మా అత్తగారు, మా అమ్మగారు, మా నాన్నగారు. మా నాన్నగారు రిటైర్డ్ ప్రొఫెసర్ ఇన్ ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, నౌ హీఈస్ 88. ఆయన ఇప్పటికీ తోటలో ఆయన పనులన్నీ ఆయనే చూసుకుంటారు, ఆయనే నడుచుకుంటూ వెళ్ళి చేస్తారు. మా అత్తయ్య గారు, ఆవిడకి 86 ఇయర్స్. నేను ఇప్పుడు కూడా ఇల్లు మా అత్తయ్య గారి మీద వదిలిపెట్టి నేను వచ్చాను. ఒక ధైర్యం అండి, 86 ఏళ్ళ ముసలామె ఇంట్లో ఉన్నది, అయ్యో నేనెలా అని చెప్పి నేను రావట్లేదు. నాకు ఇంట్లో ఎవరు అన్నీ, నేను వెళ్ళేటప్పటికి అన్ని పనులు ఆవిడ చేస్తారు. పని ఇప్పుడు కూడానండి, ఒక వయసు దాటిపోయింది కదా అని వాళ్ళని కూర్చోపెట్టే ప్రయత్నం మనం చేస్తుంటాం, కానీ అది తప్పండి. వాళ్ళు ఎంత చేయగలుగుతారో అంత, ఈ శరీరం చేస్తున్నంత వరకు, ఈ కదలికలు ఉన్నంత వరకు కూడా వాళ్ళ శరీరం ఒక సేఫ్ జోన్లో ఉన్నట్టు. ప్రత్యేకించి యోగానే కాదు, కానీ వాళ్ళు చేయగలిగిన పనులన్నీ వాళ్ళు చేసే అవకాశం కూడా మనం ఇవ్వాలి. ఇంట్లో మనం పెద్దవాళ్ళకి ఇవ్వట్లేదు, ఇంకా చేసావమ్మా, ఇంకా చాలు కూర్చోమ్మా అని. మనం అది ప్రేమతో కానివ్వండి, ఇంకోటి అవ్వండి మనం చెప్తున్నాం, కానీ లేదు. వాళ్ళు చేసినంత వరకు, తిరిగే కాలు తిరుగుతూ ఉన్నంత వరకు కూడా వాళ్ళకి అది ఆరోగ్యాన్ని ఇస్తూనే ఉంటుంది. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం అండి, నేను ప్రతి వాళ్ళకి చెప్తాను, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కూర్చోబెట్టద్దు, చేయించండి. ఏది తోస్తే అంత పని చేయించండి, చెయ్యలేనివి కాదు, చేయగలిగినంత వరకు మాత్రం ఆపకుండా చేయించండి అని మనం చెప్తాం.
1: ధన్యవాదాలు ఒంటి పద్మజ గారు, నమస్కారం అండి.
0: నమస్తే అండి.

మీరింతవరకు మలి వయస్సులో యోగా ఆవశ్యకత శ్రీమతి గుంటి పద్మజ గారితో పరిచయం విన్నారు. ఈనాటి జీవనలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణిజయరాం పాడిన పాట చిత్రం స్వర్ణకమలం.

0: ఆకాశవాణి మార్కపురం కేంద్రం, సమయం 1:20 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోండ్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న రాష్ట మంత్రివర్గ సమావేశం. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదంలో 2 మృతి చెందడంపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి. రాష్ట సమగ్రాభివృద్దికి పారిశ్రామిక రంగం కీలక చోదక శక్తిగా నిలుస్తోందని పేర్కొన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇటీవల రాష్ట పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపిబి ఆమోదించిన పెట్టుబడి ప్రతిపాదనలను మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలపనుంది. అదేవిధంగా పరిశ్రమలు, సమాచార సాంకేతిక రంగం, పర్యాటకం, రాజధాని అమరావతి అభివృద్ది తదితర అంశాలపై సమావేశంలో చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వంటి కీలక అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేస్తూ రాష్ట పురోగతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బీసీ సహా అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
2: ఎక్కడ చూసినా కూడా ఈవేళ ప్రతి గ్రామంలో 20-30 సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కాపుబిడ్లు ఈవేళ గ్రామాల్లో ఉంటూ ఉన్నారు. వ్యవసాయం ఇబ్బందికరంగా ఉన్న ఈవేళ ఆ యొక్క సాఫ్ట్వేర్ ఫ్యామిలీలు ఈవేళ గ్రామీణ ప్రాంతంలో ముందుకెళ్తూ ఉన్నాయి. అటువంటి సాఫ్ట్వేర్ని మీరు చూశారు ఈవేళ గతంలో సాఫ్ట్వేర్ అయితే ఈవేళ క్వాలిటీ అండ్ వాల్యూ అని పెట్టి ఈవేళ ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వడం కానీ, అంటే ఈ రకంగా ఈ యొక్క 2 కూటమి పాలనలో నేరుగానే కాకుండా ఇండైరెక్ట్గా కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంపొందించేటువంటి విషయంలో కూడా ఈవేళ కాపు యువత కూడా ఈరోజు లబ్ధి చెందుతున్నటువంటి పరిస్థితి.
1: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని రసాయన కర్మాగారంలో ఈరోజు జరిగిన అగ్ని ప్రమాదంలో 2 కార్మికులు మృతి చెందగా మరికొందరు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మృతులు అచ్యుతాపురం ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేసిన ఆయన జిల్లా అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు. అనకాపల్లి జిల్లా అగ్ని ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, కార్మిక శాఖ మంత్రి వాసనశెట్టి సుభాష్ స్పందించారు. జిల్లా కలెక్టర్ ఎస్పీలతో ఫోన్లో మాట్లాడి సహాయక చర్యల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు ఉత్తమ వైద్య సేవలు అందించాలని అధికారులను వారు ఆదేశించారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచి తగిన సహాయం అందించాలని కోరారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట వ్యాప్తంగా భారీ వాహనాల డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. వివిధ జిల్లాలకు చెందిన హెవీ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల యజమానులు గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయనను ఈరోజు కలిసి వారి సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. పరివాహన్ పోర్టల్లో హెవీ డ్రైవింగ్ శిక్షణ ప్రక్రియ నిలిచిపోవడంతో శిక్షణార్థులు లైసెన్సులు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రతినిధులు మంత్రికి వివరించారు. వారి వినతిని పరిశీలించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ అంశాన్ని రవాణా శాఖ ఉన్నతాధికారులతో చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్ర సమగ్రాభివృద్దికి పారిశ్రామిక రంగం కీలక చోదక శక్తిగా నిలుస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం బిజినెస్ ఎలైట్ సమావేశంలో ఆయన నిన్న పాల్గొని మాట్లాడారు. యువతకు విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం వేగవంతమైన వాణిజ్య విధానాన్ని అమలు చేస్తూ పరిశ్రమలకు సత్వర అనుమతులు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోందని పేర్కొన్నారు. జిల్లాలో వ్యవసాయం, ఖనిజాలు, పారిశ్రామిక రంగాల్లో ఉన్న అపార అవకాశాలను సద్వినియోగం చేసేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: ఎవరైతే వ్యాపారస్తులు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తారో వాళ్ళకి మేము అందరూ సహాయ సహకారాలు అందిస్తాం. ఎప్పుడు కూడా రెగ్యులర్ గా ఇన్వెస్ట్మెంట్స్ రావాలనే దానికోసం ఈ ప్రభుత్వం కార్యాచరణ చేస్తాం. దాంట్లో భాగంగా ప్రకాశం జిల్లా ఉంది. కనిగిరి ప్రాంతం మార్కాపురంలో రిలయన్స్ బయోగ్యాస్ తీసుకొచ్చాం. ఎక్కడైతే వ్యవసాయానికి పనికిరాని భూమి ఉంటుందో దాన్ని నేపర్ గ్యాస్ పెంచి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పెంచేసి దాని ద్వారా ఇండస్ట్రీస్ తీసుకురావాలని అది ఒకటి తీసుకొస్తున్నాం. బీబీసీఎల్ వస్తుంది, ఇక్కడ ఇండోసోల్ వస్తుంది, అదేవిధంగా పోర్ట్ వచ్చింది. దీన్ని స్ట్రెంగ్థన్ చేసుకుంటే కొత్త ఇండస్ట్రీస్ ఆహ్వానం ఉద్దేశమే ఈ మీట్ యొక్క ఉద్దేశం.
0: మత్తు పదార్థాల వినియోగాన్ని నియంత్రించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి కోరారు. నషా ముక్త్ భారత్ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక దుష్పరిణామాలను గురించి ప్రజలకు వివరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై జిల్లా పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారని, చట్టవిరుద్ద కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమానాస్పద చర్యలపై 1972 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని ఎస్వీ మాధవ్ రెడ్డి కోరారు. అంతర్జాతీయ ఒలింపిక్ క్రీడల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రాచీన గ్రీస్ దేశంలో పుట్టిన ఒలింపిక్ క్రీడలు కొంతకాలం పాటు ఆగిపోయాయి. ఫ్రెంచ్ విద్యావేత్త పేరి డి క్యూబర్టిన్ కృషి ఫలితంగా 1894 సంవత్సరం జూన్ 23 తేదీన ప్యారిస్లోని సోర్బెన్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసీ ఏర్పాటైంది. అప్పటి నుండి ప్రతి ఏటా ఇదే రోజున ఒలింపిక్ దినోత్సవం జరుగుతోంది. ఈ కమిటీ ఏర్పాటుతో ఆధునిక ఒలింపిక్ క్రీడలకు నూతన అధ్యాయం మొదలైంది. క్రీడల ద్వారా శాంతి, స్నేహం, ఐక్యతను చాటడంతో పాటు ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం ఒలింపిక్ క్రీడల దినోత్సవ ముఖ్యోద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా myGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. ఓటర్ల జాబితా సవరణ, ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ పూర్తి అవగాహన కలిగి ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సూచించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఓటర్లను కలుసుకుని ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ సర్వే ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటరు తమ ఓటు హక్కును భద్రపరుచుకునేందుకు అవసరమైన గణన పత్రాలు, ధృవీకరణ పత్రాలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ముందుగానే సిద్దం చేసుకోవాలని సూచించారు. బూత్ స్థాయి అధికారి బీఎల్ఓ ఇంటికి వచ్చినప్పుడు ఫారాన్ని పూర్తిగా భర్తీ చేసి సంబంధిత పత్రాలను అందజేయాలని స్పష్టం చేశారు. టిట్కో గృహాల నిర్మాణ పనులను

వేగవంతం చేసి ఆగస్టు 15వ తేదీ నాటికి తొలి విడత గృహాలను లబ్దిదారులకు అందించాలని జగ్గైపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కొనసాగుతోన్న రాష్ట మంత్రివర్గ సమావేశం. రాష్టంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని రసాయన కర్మాగారంలో అగ్ని ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి. రాష్ట సమగ్రాభివృద్దికి పారిశ్రామిక రంగం కీలక చోదక శక్తిగా నిలుస్తోందని పేర్కొన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ವನಿತಾವಾಣಿ.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది.
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
8: గుడ్ మార్నింగ్ పిల్లలు.
9: గుడ్ మార్నింగ్
8: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
10: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
11: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
12: బీఐఎస్ నమ్మక.
0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ఉపాధి మార్గంగా ఆర్గానిక్ వ్యవసాయం, శ్రీమతి వై భార్గవి గారితో పరిచయం వింటారు.
13: నేడు ఎవరిని చూసినా ఆందోళన, ఒత్తిడి, అసంతృప్తి, ముఖ్యంగా అనారోగ్యాలతో బాధపడుతూ ఉన్నవారిని మనం ఎక్కువగా చూస్తున్నాం. ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఆహారం, మంచి నిద్ర, వ్యాయామం అవసరమని వైద్యులు సైతం చెప్తున్నారు. మరి అలా మంచి ఆహారం అందేసరికి ఈరోజు ఎక్కడ చూసినా కూడా రసాయనాలతో కలిపిన కూరగాయలు కానీ, రసాయనాలతో కూడిన పంటలు కానీ, ఆహార పదార్థాలు కానీ మనం తింటూ ఉన్నాం. వీటిని దృష్టిలో ఉంచుకుని కొంతమంది రైతులు తమ వంతుగా ప్రజలకు ఉపయోగపడేలాగా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నామంటున్నారు. అసలు ఈ ఆర్గానిక్ వ్యవసాయం అంటే ఏంటి, దాని గురించిన వివరాలు మన స్టూడియోకి వచ్చిన భార్గవి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం భార్గవి గారు.
14: నమస్తే అండి.
13: అసలు ఆర్గానిక్ ఉత్పత్తులు అంటే ఏంటి? ఎక్కడ చూసినా ఆర్గానిక్ ఉత్పత్తులు అని వింటూనే ఉన్నాము. మామూలు వ్యవసాయానికి ఈ ఆర్గానిక్ వ్యవసాయానికి ఏంటి తేడా?
14: వ్యవసాయమే ఎప్పుడు అది

0: తినలే. ఆర్గానిక్ వెళ్ళినే జరుగుతుంది వ్యవసాయం. ఇప్పుడు మీరు ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ డిఫరెన్స్ చెప్తున్నారు. ట్యాగ్ లెస్ మీన్స్ ఆర్గానిక్, ట్యాగ్ మీన్స్ ఇన్ఆర్గానిక్. ప్లాంట్స్ కూడా హ్యూమన్ బీయింగ్సే. ఇన్ఆర్గానిక్ మీన్స్ ట్యాగ్ రిలేటెడ్ ప్రైజ్ లెస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్గానిక్. అది ఏదైనా సరే అండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, రైతుని మాత్రం మనం కొనలేము.
1: అనుభవం,
0: రైతుకున్న అనుభవం రీత్యా అతను చేలోకి వెళ్ళి కాలు కింద ఉన్న మట్టి కన్సిస్టెన్సీని బట్టి ఆ సాయిల్ యొక్క టెక్స్చర్ చెప్తాడు, దాంట్లో ఏ పంట పండుతుందో చెప్తాడు, ఎంతకు దిగుబడి వస్తుందో చెప్పగలడు, ఎప్పుడు వర్షం పడుతుందో చెప్పగలడు, ఎప్పుడు వర్షం పడకపోతే ఆ పంట దెబ్బతింటుందో చెప్పగలడు, పడే వర్షం మోతాదు ఎక్కువైతే దిగుబడి తగ్గుతుందని చెప్తాడు. దానికి ఏదన్నా పురుగు తెగులు ఉన్నప్పుడు ఆర్గానిక్ వ్యవసాయమే చేసేది ప్రతి వ్యవసాయదారుడు. కానీ మనం చిన్నతనప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిన, ఆడుతూ పాడుతూ తిరిగిన వాతావరణం ఇప్పుడు లేదు. ఖచ్చితంగా వ్యవసాయదారుడు ఏదో ఒక ఆర్గానిక్ విధానంగా కాకపోయినా కొంచెం మందులు అనేవి కొట్టడం అనేది నిజం. నేను 8 సెంట్లలో కూరగాయలు పండిస్తున్నా, 7 ఎకరాల్లో చేస్తున్నా, 1 ఎకరం 17 సెంట్లో కూడా చేస్తున్నా, 40 ఎకరంలో వరి పండడం నాకు తెలుసు. ఈ 3 నావి. కానీ 8 సెంట్లలో వంకాయ చెట్టు నుంచి వచ్చే వంకాయల్లో పురుగులు వచ్చాయనుకోండి, ఒక వంగ మొక్క పీకేస్తాను నేను. దానివల్ల వచ్చే కాపు పురుగుతోటే ఉన్నదనుకోండి, ఆ కాయలకి నేను మందు కొట్టను. దానికి గోదావరితో లేదా మజ్జిగలో పచ్చిమిరపకాయ నూరి ఇంగువ వేసి నేను స్ప్రే కొడతాను పుల్లటి మజ్జిగ. అసలు ఇంగువ వాసనకే అది పురుగు చస్తుంది. ఇంగువ అనేది మన వంటింటి చిట్క. పాతకాలం మన అమ్మమ్మలు వచ్చి సొంటి పొడో, సొంటి కషాయమో, మెదడు మీద యూకలిప్టస్ ఆయిల్, చిన్న పెసిపిల్లలు ఉబ్బసం ఆయాసం అంటే ఇప్పుడు ఇవి పెట్టేస్తున్నారు, ఏంటి నెబులైజర్స్, చిన్న ఇంగువ గెరటి కాల్చి మా అమ్మమ్మ వేడి గెరటి మీద ఇంగువ ఒక చిటిక వేసి వంగించి ఒక్క చిటిక వాటర్ వేసేవాళ్ళు. పిల్లాడి ముక్కు దగ్గర కూడా పెట్టేవాడు కాదు, ఆ రూమ్ మొత్తం ఇంగువ వాసన వచ్చేది. తెల్లవారే లోపల వాడికి ఆయాసము నెమ్ము లాగేసేది. ఒక వామాకు కొంచెం వెచ్చ చేసి ఆముదం రాసేసి గుండె మీద ముక్కు దగ్గర పెడితే అది లాగేసేది. వ్యవసాయదారుడు మాత్రమే గంజన్నాన్ని జీర్ణం చేసుకోగలడు. ఎందుకంటే అతను ఏమండి, ఇక్కడ నుంచి మనం పొలం దగ్గరికి వెళ్ళడం ఒక ప్రాసెస్ అయితే, పొలంలో మట్టిలో గనుల మీద నడవడం అనేది చాలా ఇంకో ప్రాసెస్. అంటే ఇది 1 కిలోమీటర్ నడిస్తే లోపల ఫీల్డ్లో 2 కిలోమీటర్లు నడిచినంత అలసిపోతాం. ఓన్లీ నడకే లేవాలి, వంగాలి, నాటాలి, కొయ్యాలి, అంటే అన్ని ఆర్గాన్స్ మొబిలిటీ ఉంటుంది.
1: అసలు మీకు ఈ ఆర్గానిక్ ఆహారం తయారు చేయాలని ఎలా అనిపించింది?
0: నేను మా చిన్నప్పుడు తిన్న ఆహారానికి మా పిల్లల్ని ఎల్కేజీ యూకేజీ స్కూళ్ళకి పంపించేటప్పుడు మజ్జిగన్నం పెట్టే పంపించేదాన్ని. మా వారి ప్రొఫెసర్ అయినా వదిన పూట మజ్జిగన్నం పెట్టే పంపించేదాన్ని, టిఫిన్లు పెట్టేదాన్ని కాదు. ఒకవేళ టిఫిన్ తినాలి అంటే 1-2 ఇడ్లీ పెట్టేదాన్ని బాక్స్లో. అది అందరితో పాటుగా మనం మన రూట్స్ని మర్చిపోతున్నాం. మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్, 8 కల్లా భోజనం, దిస్ ఈజ్ కాల్డ్ ఆర్గానిక్ లైఫ్ స్టైల్. కానీ ఇన్ఆర్గానిక్ అని లైఫ్ స్టైల్ మనమే చేంజ్ చేసుకుంటున్నాం. అట్లా నేను ఆలోచించి మన ఇంట్లో మాత్రమే కాదు అని 2011 నుంచి వ్యవసాయదారుల దగ్గరికి వెళ్ళి దోసకాయలు, బీరకాయలు డైరెక్ట్ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళి నేనే కొనుక్కొచ్చి 20-30 కిలోలు మా తెలిసిన వాళ్ళు, నైబర్సు, చుట్టుపక్కల ఇవి ఆర్గానిక్ తినండి అంటే చెట్లకు కాసేవే అమ్ముతారు బయట షాప్స్లో కూడా. నేను టమాటాలు పండిస్తున్నానండి, ఈరోజు టమాటా సాయంత్రం కోస్తా, రేపు మార్నింగ్ సంతకు పంపిస్తా మార్కెట్కి, రేపు మార్నింగ్ పంపించిన తర్వాత ఆ బేరగాడు కొని డైరెక్ట్గా టేబుల్ మీద పోస్తాడు, ఈ పూట 10 కిలోలు అమ్ముడుపోతాయి, నేను 20 కేజెస్ పంపించా. ఎల్లుండి దాంట్లో ఈ 10 కిలోలలో 2 కిలోలు డాగులు ఉండొచ్చు. వ్యవసాయదారుడు నా దగ్గర కొనుక్కున్నది మొగ్గుల రూపంలో డాగుల రూపంలో ఇట్లా పోతున్నాయని మధ్యధరల ఏరియాలు ఏం చేస్తున్నారు ఈ ట్రాన్స్పోర్టేషన్. నా పక్కన నియర్ బై స్టాల్కి అయితే నేను మార్నింగ్ కల్లా పంపించగలుగుతున్నా, దూరాన్ని వెళ్ళాలి అంటే కనుక వీళ్ళు ఏం చేస్తున్నారు మీడియేటర్స్, అవి నిల ఉండడానికి స్ప్రేలు కొడుతున్నారు తాజాగా ఉండడానికి.
1: అది
0: లీఫీ వెజిటబుల్ ఉందనుకోండి, 4 గంటలకు మధ్యాహ్నం కోస్తే సాయంత్రం 7 కల్లా అమ్మేసేసి వచ్చేస్తే అది ఫ్రెష్గా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతుంది, రేపు మార్నింగ్ కట్ చేసి వండుకుంటారు. కానీ నియర్ బై అమ్మే వ్యవసాయదారుడు పక్కనే స్టాల్స్ ఉండవు కదా, సిటీలలో కూడా వెళ్ళాలి కదా, ట్రాన్స్పోర్టేషన్ బోల్డ్ అవుతుంది. ఆ బోల్డ్ ట్రాన్స్పోర్టేషను దళారి మోయగలగాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడిపోయి కొంత నష్టం వచ్చిందనుకోండి, ఇంకేం మిగులుతుంది? ఈ దళారీకి మిగలదు, అమ్మేవాడికి మిగలదు. మళ్ళీ రీచ్ అయ్యేటప్పుడు కొనుక్కునే కస్టమర్ కూడా మనలాంటోడే, వాడేంటి వాడిపోయిన కూరగాయకి ఏం డబ్బులు ఇవ్వడు. ఈ తాజాదనం ఉంచడం కోసం

0: తెచ్చుకొని రకరకాల మార్గాల గుండా కెమికల్స్ను వాడి వాటిని ప్రిజర్వ్ చేస్తున్నారు. ఆ ప్రిజర్వేటివ్, యాడెడ్ ప్రిజర్వేటివ్ మీన్స్ ఇనార్గానిక్. రైతు దగ్గర ఆర్గానిక్ ఇనార్గానిక్ ఉండదండి.
1: అసలు మీరు ఎంతవరకు చదువుకున్నారు భార్గవి గారు?
0: నేను మామూలుగా బీఎస్సీ అండి, మ్యాథమెటిక్స్ స్టూడెంట్. తర్వాత బీఎడ్, తర్వాత ఎంఎస్సీ ఫిజిక్స్. ఎందుకు ఫిజిక్స్? బీటెక్ సీట్ వచ్చినా మా నాన్న చదివించలేనన్నాడు. నలుగురు ఆడపిల్లలు, ఎంటెక్ స్టూడెంట్ని పెళ్లి చేయలేనన్నాడు. నాకు అప్పటి నుంచి ఎంఎస్సీ ఫిజిక్స్ చేయాలని అనిపించింది. ఎంఎస్సీ ఫిజిక్స్ తర్వాత ఎంటెక్ చేశాను. సిఎస్సి ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా మనం అన్నం తినడానికే కదా, తిండి కోసమే కదా. మంచి తిండి, బట్ట, మంచి వాతావరణంలో నా బిడ్డలు బ్రతకాలి. ఆ మధ్యలో కెమికల్స్ వల్ల కాదు ప్లాస్టిక్ దిగింది. ప్లాస్టిక్ వల్ల మాకు ఇంటి దగ్గర ఒక ఆయన చనిపోయాడు కడుపు నొప్పి వచ్చి. ఎందుకు చనిపోయాడా అని ఆలోచించాం. అతను రోజు పార్సిల్ తెచ్చుకుంటాడు కర్రీ, ప్లాస్టిక్ కవర్లో సాంబారు కర్రీను ఏదో తెచ్చుకొని తినేవాడు. అతని పొట్టలో ప్లాస్టిక్ ఉందంట, పేగుల్లో. అది అతను డాక్టర్ చెప్పాడు. మరి నాకు అప్పుడు భయం వేసింది, నా పిల్లల్ని నేను ఎలా సేవ్ చేసుకోవాలి ఈ ప్లాస్టిక్, ఈ కెమికల్, రసాయనాలు అని నేను రైతుల దగ్గర కలెక్ట్ చేసుకున్నాను. మా పొలం నుంచి వచ్చిన ప్యాడీ ధాన్యం, నేను చిలికిన వెన్న, నెయ్యి కూడా కలిపి బయట దొరికేది, పాలు, వెన్న, నెయ్యి, కాయగూరలు నా కళ్ళ ముందు పండించినవి. దాని వ్యవసాయదారుడే అక్కర్లేదండి.
1: ఇప్పుడు మీరు పెరట్లో పండించుకుంటున్నారు కదా, వీటికి మీరు అవి ఉత్పత్తి పెరగడానికి కానీ కొంచెం మీరు పండించిన పంట సజావుగా సాగటానికి కానీ, అంటే ఇప్పుడు వాతావరణాన్ని బట్టి ఒక్కోసారి మీరు వేయంగానే మొక్కలు వడిలిపోతూ ఉంటాయి, ఒక్కోసారి ఉత్పత్తి జరగదు, అలా జరుగుతూ ఉంటాయి కదా, అలా కాకుండా మీరు పండించిన పంట మీ చేతికి అందడానికి, అది ఏపుగా పెరగటానికి మీరేం జాగ్రత్తలు తీసుకుంటారు?
0: ఎందుకంటే నాకు పశు సంపద కూడా ఉంది. నేను పాలు కూడా, నేను 8 గేదెలను మేపుతా, వాటికి ఎండుగడ్డి, పచ్చగడ్డి మా దొడ్డి దాటి పంపించను. నేను టీచింగ్లోకి వచ్చా, 3rd class స్టూడెంట్కి మిల్క్ ఈజ్ ఏ హోల్సమ్ ఫుడ్ అని చెప్పా. మిల్క్ కంటైన్స్ ప్రోటీన్, విటమిన్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ రిచ్ అని నేను టీచ్ చేశా. సిద్ధాంతాన్ని ఆయన కొట్టేశాడు, ఎందుకంటే పాలు కెమికల్ అయిపోయింది, గేదె నుంచి రావట్లేదు. నేను విజయవాడలో పాలు పోయించుకున్నప్పుడు అక్కడ గేదె పాలే, కానీ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, హోటల్ కుర్తులు తెచ్చేవాళ్ళు, డ్రమ్ముల్లో కొనుక్కొని రాత్రిపూట తెచ్చుకొని గేదెలకు ఆకుర్తి పెట్టేవాళ్ళు. ఎండుగడ్డో పచ్చగడ్డో ఎక్కడి నుంచో కొంచెం తీసుకొచ్చి వాటిని మనుషుల్లాగానే వాటి ఫీడింగ్ ఇచ్చారు.
1: పశువుల్ని కూడా మనుషుల్లాగానే గుర్తించి
0: అంటే వాళ్ళకి
1: తగిన జాగ్రత్త అవి తీసుకునేవాళ్ళు.
0: సిటీలో వాళ్ళకి పచ్చగడ్డి, ఎండుగడ్డి వాళ్ళకి పండించడం కుదరదు కాబట్టి వాళ్ళకు దొరికిన దాంట్లో పశువుల్ని ది బెస్ట్ ఇద్దాం మిల్క్ అనుకున్నారు. అవి కొంచెం కాటు వాసన కొంచెం ఇదిగా వచ్చేది, కానీ చిన్న నేను తాగిన పాల కమ్మటి వాసన రావట్లేదు అనిపించింది. నేను అప్పుడు ఏం చేశాను, నొన్న అని కొంచెం పల్లెటూరు వాతావరణానికి వెళ్ళిపోయాను. అక్కడ గేదెలు కట్టేశాను. నాకు 8 గేదెలు ఉంటే 2 హమేషా దొడ్లోనే కట్టేస్తా, ఎండుగడ్డి వేస్తాను, పచ్చగడ్డి కోసుకొచ్చి దీన్ని అక్కడ ఫీల్డ్ దగ్గర పంపించను. ఒక మనిషిని పెట్టి కోయించి మా అబ్బాయి చేత మోపు వేస్తా పచ్చగడ్డి, అది తిని తౌడు మిచ్చర్ కట్ట వేసేదాన్ని. మధ్యాహ్నం పూట కుడితిపెట్టేదాన్ని, సాయంత్రం 4 కుడితిపెట్టి దొడ్డి శుభ్రం చేసి పొద్దున పాలు తీయడం, 6 దొడ్డి శుభ్రం చేసి కుడితి మేత పెట్టి దానికి పాలు పిండేవాళ్ళం. సాయంత్రం 5-6 పాలు పిండేవాళ్ళం. వీటి పాల శాతం 2 గేదెల సంగతి చెప్తున్నాను నేను. ఒక గేద చిక్కటి పాలు ఇస్తుంది, దానిలో వెన్న శాతం 7%. ఒక గేద పాలు పలచగా ఉంటాయి, కానీ దానిలో వెన్న శాతం 12%. నేను యాజ్ ఏ సైన్స్ టీచ్ చేసిన టీచర్గా చెప్తున్నాను, చిక్కటి పాలు చక్కగా గొమ్మ పాలు కాఫీ తాగితే సూపర్ టేస్ట్గా ఉంటాయి. టేస్ట్ రీత్యా, టెక్స్చర్ రీత్యా కస్టమరు ఈ గేదె పాలే అడిగేవాళ్ళు. కానీ నేనేం చెప్పేదాన్ని, ఎవరైనా పేషెంటు, చిన్నపిల్లలు, కొంచెం బలహీనంగా ఉన్న వాళ్ళకి ఈ పల్చటి గేదె పాలు ఉంటాయి చూసారా, దాంట్లో వెన్న శాతం 12 ఉంటుంది, ఇవి తాగితే స్పీడీ రికవరీ ఉంటుంది పేషెంట్కి. అంటే నేను నా కళ్ళతోటి 2 ఆ జనరేషన్ ఆ 2 గేదెల్ని అబ్జర్వ్ చేసి వాటి నుంచి వచ్చినటువంటి పిల్లలు ఉంటాయి కదా, వాటిని నేను ఇప్పుడు 30 చేశా. అంటే బయటికి పోకుండా, బయట నుంచి కొనకుండా నా దొడ్లోనే 2 గేదెల్ని 8 చేశాను. 8ని ఇప్పుడు దూడలు, దున్నకొర్రలు, గిత్తలు కలిపి 2 ఆవులు కూడా ఉన్నాయి, కలిపి నేను 30 చేసేవాటి సంతానాన్ని. ఎందుకని, నా నెక్స్ట్ జనరేషన్ నా పిల్లల్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ తోటి నేను పాలు కొనక్కర్లేదు. ఈ కార్పొరేట్ సిస్టమ్ వచ్చి వ్యవసాయదారుడిని కమర్షియల్ చేసింది. క్యారెట్ ఒకప్పుడు ఇంగ్లీష్ కూరని మత్తగారు, క్యారెట్ బీట్రూట్, ఇప్పుడు షాంపూలకి విపరీతంగా ఆల్మండ్, క్యారెట్, బీట్రూట్, హెన్నాలు, లిప్స్టిక్లు, అసలు కూరగాయలు తినడానికి ఉపయోగపడేటట్టు చేస్తున్నది ఆ కార్పొరేట్ సిస్టమ్.
1: ఇప్పుడు భార్గవి గారు మీరు చెప్పారు, ఇప్పుడు గేదెల్ని పెంచాను, ఆవుల్ని పెంచుతున్నాను, 30 చేశాను.

0: అని. మరి అలాగే మీరు కూరగాయలు అవి పండిస్తున్నానన్నారు కదా, అలాగే ధాన్యం అవి కూడా పండిస్తున్నారా?
1: వాటికి గేదెలు ఆవుల నుంచి వచ్చేటువంటి పేడ మూత్రము వీటిని నేను ఒక దిబ్బలాగా పెట్టి మా వరి పొలానికి మాన్యూర్గా అదే తోలుతా. మళ్ళీ మా పూల మొక్కలకి కాయగూరల మొక్కలకి ఎరువుని వాడతాం. పంచగవ్య మిశ్రమం ఆవు మూత్రంతో పంచగవ్య మిశ్రమాన్ని వేపాకు వీటితోటి డ్రమ్ముల్లో బెల్లం వేసి పంచగవ్య మిశ్రమం అని తయారు చేసుకుని అదే ఇమ్యూనిటీ బూస్టర్. నేను వెన్న చిలికిన నెయ్యి వారానికి 80 కిలోల నా చుట్టుపక్కల సరౌండింగ్స్ ఫ్రెండ్స్కి నేను అమ్ముతున్నా.
0: ఇప్పుడు మీరు పండించే ఆహార పదార్థాలకి ఇప్పుడు మార్కెట్లో అంటే రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలకి తేడా ఏంటి?
1: తేడా అంటే వ్యవసాయదారుడు పండించే కాయగూర ఒకటేనండి. నేను పండించేది 8 ఎకరాల ఆసామి, 2 ఎకరాల ఆసామి, ఎకరం ఆసామి పండించడంలో తేడా లేదు. అది పండుతుంది. వాటిని ఉత్పత్తి పెంచడానికి వాడేటువంటి యూరియా ఇవి మోతాదులు మించిస్తున్నారు.
0: అది
1: వాళ్ళు ఉత్పత్తులు పెంచుకోవాలి. ఒక మొక్కకి 8 పచ్చిమిరపకాయలు కాయసే మొక్కని 16 చేశారు. మా గేదెలు కూడా నాకు ఉదయం 8 లీటర్లు లేదా 6.5 లీటర్లు, సాయంత్రం వచ్చేటప్పటికి 1 లీటర్ తక్కువ ఇస్తుంది. అయితే సాయంత్రం 8 లీటర్లు ఇస్తే ఉదయం వచ్చేటప్పటికి 1 లీటర్ తక్కువ ఇస్తుంది. 6 నెలలు ఫుల్గా పాలు ఇవ్వదు.
0: మరి ఇప్పుడు అందువల్లనేనా మీకు ఆర్గానిక్ ఆహార పదార్థాలకి మామూలు ఆహార పదార్థాలకి ధరల్లో వ్యత్యాసాలు అవి కనపడటం?
1: ధరల్లో వ్యత్యాసం మీడియేటర్స్ చేస్తున్నారు. పండించినవి ఆర్గానికో ఇన్ఆర్గానికో అది పక్కన పెట్టండి, అవి వెళ్ళి ఫ్రెష్గా ఉండడం కోసం నేను పండించిన ఆకుకూర నాకు తెలిసిన 8 కుటుంబాలు ఇంటికి వచ్చి తీసుకెళ్లే వాళ్ళు అయితే ఫ్రెష్గా తీసుకెళ్తున్నారు. గుమ్మం దాటి అమ్ముకోవడానికి ఒక అమ్మాయికి ఇచ్చా. అమ్మాయి ఏం చేస్తున్నది, ఎవరో ఒక ఆయన షాప్ అయినా ఈ లిక్విడ్లు ఒక చుక్క వేసి బకెట్ నీళ్ళల్లో నేను ఇచ్చిన ఆకుకూర కట్టలు ముంచి ఒక గుడ్డ మీద ఆరబెట్టి అమ్మమన్నట్ట. నేను ఇక్కడ 8 సెంట్లలో ఆర్గానికల్ని పెంచా, అంటే ఏ ఎరువులు వాడకుండా. అమ్మాయి ఏం చేసింది, రేపొదున కట్టలు పాడైపోతాయి ఈ పూట అమ్ముకోలేక ఆ నీళ్ళల్లో ముంచమని ఒక కొట్లో ఏదో తెచ్చుకుంది లిక్విడ్, అది ఒక డ్రాప్ వేసి ఆ నీళ్ళల్లో ముంచి ఒక గుడ్డ మీద వేసి రేపు మార్నింగ్ 11 వరకు ఫ్రెష్గా ఆకుకూరలు అమ్మింది. నా దగ్గర అది ఆర్గానికే.
0: మార్కెటింగ్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళు
1: మార్కెటింగ్ టమాటాలు 10 రోజు మన ఇంటి ఫ్రిడ్జ్ లో వాడుకుంటున్నాం.
0: ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు నేను 8 పచ్చిమిరపకాయలు తెస్తే అదే చెట్టుకి వాళ్ళు 16 పచ్చిమిరపకాయలు చేయాలని చూస్తున్నారు, అంటే మీరు 8 పచ్చిమిరపకాయలకి ఇప్పుడు 16 పచ్చిమిరపకాయల ధరనే అమ్ముతారా?
1: 8 పచ్చిమిరపకాయల ధర నేను స్వచ్ఛంగా నేను కస్టమర్కి వెళ్తున్నా కాబట్టి నాకు 8 పచ్చిమిరపకాయలకి 8 రూపాయలే వస్తాయి. మార్కెట్ గిట్టుబాటు ధర గవర్నమెంట్ నిర్ణయించేది టమాటాలకి 10 రూపాయలే. మాకు నచ్చక రైతులు రోడ్ల మీద టమాటాలు పారబోసి హై స్టేషన్ కూడిచ్చాం మాకు గిట్టుబాటు ధర లేదు అని. రైతుకు అందట్లేదు, కస్టమర్కి అందట్లేదు. 200 కిలో టమాటా ధర అమ్మితే మార్కెట్లో గవర్నమెంట్ చూస్తున్నది. అప్పుడు రైతుకు గిట్టుబాటు అయింది 10 రూపాయలు, 200 ఎందుకు మార్కెట్లో? ఎందుకంటే ఆ టమాటాని రకరకాల కార్పొరేట్ సంస్థలు కొంటున్నాయి. నాకు 8 రూపాయలు ఖర్చు అయితే మధ్యదళరికి 16 రూపాయలు వస్తుంది. కస్టమర్కి ఈ 16, 8 కలిపి 24 రూపాయలకు అందట్లేదు. మళ్ళీ ఆ షాపింగ్ మాల్స్ వాడు ఇంకో 2 రూపీస్ వేస్తున్నాడు. వాడి దగ్గర మిగిలిపోయినా పాడైపోయినా వాడి స్టాఫ్కి కూడా జీతాలు ఇవ్వాలి కాబట్టి అప్పుడు ఆ 24 రూపాయలు కస్టమర్స్ ఛార్జెస్ కలిపి 28 రూపాయలు వెళ్తున్నది కస్టమర్కి.
0: 28 రూపాయలు తక్కువగా కనిపిస్తుంది. కానీ మీరు చెప్పిన దాని ప్రకారం అసలు ఒరిజినల్ గా అయితే కనుక ధర ప్రకారం చూస్తే ఆర్గానిక్ ఆహార పదార్థాల తయారీనే ధర తక్కువగా ఉంటుంది.
1: కూరగాయల సంగతి చెప్తున్నా ఎగ్జాంపుల్, అదే ఎగ్స్ ఉన్నాయి అనుకోండి, మావి నాటుకోళ్ళు ఉన్నాయి, నేను కోళ్ళు కూడా చేస్తా, కోళ్ళు గొర్రెపోతులు మేకపోతులు ఎక్కువగా నాన్ వెజ్ వాళ్లే ఉన్నారు. యానిమల్ ప్రోటీన్ అంటే ఎగ్సే, ప్లాంట్ ప్రోటీన్ అంటే కనుక చిక్కుళ్ళు చెప్తా, కందిపప్పు చిక్కుళ్ళు వేరే అనుకోండి. నాటుకోడి గుడ్డు నేను 30 రూపాయలు అమ్ముతానండి, నా కోడి కాస్ట్ ఎక్కువ, 30 రూపాయలు అమ్ముతా. చికెన్ ధర 750 రూపాయలు అమ్ముతా కేజీ, బాయిలర్ కోడి 400 రూపాయలు. అది అట్టే కూర్చుంటుంది 40 రోజులే దాని పెరుగుదా. దానికి ఇలా వాపు రావడానికి మాంసం ఉత్పత్తి పెరగడానికి వాడు ఇంజక్షన్ చేస్తున్నాడు. నాటుకోడి గుడ్డు 30 అయితే బాయిలర్ కోడి గుడ్డు రేటు 7 రూపాయలు. వీళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని నాటుకుడ్లు కలెక్షన్ రావు, ఈ బాయిలర్ కోడి గుడ్లనే టీడీ కాషల్లో ముంచుతున్నారు. టీడీ కాషల్లో ముంచితే ఏమవుతుంది, కలర్ మారుతుంది, నాటుకుడ్డిలాగా కనపడుతుంది. వీళ్ళు 120 రూపాయలకి 6 కోడి గుడ్లు ఇస్తున్నారు. గుడ్డు

0: గుడ్ రీప్లేస్మెంట్ అంట. దట్ ఈజ్ నాట్ పాసిబుల్. అంటే కొన్ని రేట్లు ఉంటాయి, కొన్ని రేటు తక్కువ ఉంటాయి. కాకపోతే ఆర్గానికల్లీ వ్యవసాయదారుల దగ్గరికి వెళ్తే వాడు ఇష్టమై 10 రూపాయలకి ఇవ్వచ్చు ఆ గుడ్డు.
1: ఇప్పుడు అసలు మీరు ఈ ఆర్గానిక్ వ్యవసాయానికి ఎంత పెట్టుబడి పెడుతూ ఉంటారు? అలాగే ఈ పంట పండి చేతికి వచ్చేసరికి మీరు పెట్టిన పెట్టుబడికి తగిన ఆదాయం వస్తుందా?
0: అసలు నిజంగా ఆర్గానికల్లీ వ్యవసాయం చేసేటప్పుడు ఎక్కువ ఖర్చులు అవ్వవు, ఎందుకంటే న్యాచురల్ ప్రొడక్ట్సే వాడుతున్నాం. కౌడంగు, పేడదిబ్బ పెద్ద ఖరీదు ఉండదు. ఎవరెళ్ళ పశువులు తోసేస్తారు, బయోగ్యాస్ వాడుకోవచ్చు దాన్ని. దానికి పెట్టుబడులు చాలా తక్కువ, వచ్చే పంటకు మెడిసిన్ వాల్యూస్ కూడా ఎక్కువే. ఒకప్పుడు సమిష్టి వ్యవసాయం అది.
1: అవును,
0: నేను మా ఫ్రెండ్ పద్మగారు కలిసి నేను కూరగాయలు వేస్తే ఆమె జామకాయలు పండిస్తుంది.
1: ఇదివరకు వస్తు మార్పిడి వ్యవస్థ,
0: నా దగ్గర టమాటాలు చిక్కుడుకాయలు ఎత్తుపోతే ఆమె జామకాయలు మామిడికాయలు ఇస్తుంది నాకు.
1: అలా మీరు సీజనల్ గా వచ్చే పంటలన్నీ పండిస్తారా మీ ఆర్గానిక్ ద్వారా?
0: సీతాఫలం సీజన్ లో సీతాఫలం కాస్తుంది, సపోటా సీజన్ లో సపోటా కాస్తుంది, జామకాయ సీజన్ లో జామకాయ, మామిడికాయ సీజన్ లో మామిడికాయ. సీజనల్ ప్రకారమే మే 18 తర్వాత మామిడికాయ రాదు.
1: కూరగాయలు అన్ని కూడా పండిస్తూ ఉంటారా?
0: కూరగాయలు అన్ని రకాలు, కొన్ని పండిస్తా. క్రీపర్స్ నాకు బాగా గిట్టుబాటు ధర. క్రీపర్స్ అంటే దోసకాయ, కాకరకాయ, టమేటా, పచ్చిమిరపకాయ, గోరుచిక్కుళ్ళు, పెద్ద చిక్కుళ్ళు, బెండకాయ, దొండకాయ, వీటికి నేను పెట్టుబడి పెట్టక్కర్లా. క్యారెట్టు, బీట్రూటు, రాడిష్ కూడా పెద్ద ఖర్చు ఉండదు.
1: మీరు ఎంత భూమిలో అంటే ఎంత స్థలంలో పంట పండిస్తూ ఉంటారు ఈ ఆర్గానిక్? కానీ
0: ఆకుకూరలకు అయితే 8 సెంట్ మడులు పెడతాం. 8 సెంట్లు ఆకుకూరలు, గోంగూర, తోటకూర, పుదీనా, కొత్తిమీర, ఈ 4 పండిస్తాను నేను. పాలకూర, చుక్కకూర వేస్తాను, కానీ చుక్కకూరకి పాలకూరకి అదేదో పురుగు ఎక్కువ పడుతుంది. పంట మార్పిడి విధానం ఉందనుకోండి, ఎప్పుడు ఒక చుక్కకూర వేసామనుకో ఎక్కువ చీడ పడుతుంది, అప్పుడు నేను కెమికల్ అన్నా యూజ్ చేయాల్సి వస్తుంది. అందుకని నేనేం చేస్తాను, ఓసారి గోంగూర తోటకూర వేస్తే, ఓసారి పాలకూర చుక్కకూర, ఇంకోసారి పుదీనా కొత్తిమీర, ఇలా మార్చి మార్చి వేయడం వల్ల పురుగు బారి నుండి పడకుండా. అసలు విత్తనం వేసిన తర్వాత అది జర్మినేట్ అవ్వడానికి లోపల చీమ పురుగు ఏమీ తినకుండా లేస్తుంది. చిన్నదిలాగా లేచినప్పుడు మొక్క ఎదగక ముందే దానికి ఎక్కువగా కీటకాలు పడతాయి. అది అసలు ముందు ఎదగనివ్వదు, కొంచెం ఎదిగిన తర్వాత దాన్ని కొంచెం కాపు కాసుకోవాలి. ఈ కోళ్ళు గీళ్ళు ఏమన్నా అంటే ఇంట్లో నేచురల్ విధానం కదా, అది రాలిపోకుండా ఎండిపోకుండా కొంచెం పెరిగి పూత వచ్చేటప్పుడు అప్పుడు ఒకసారి గమనించాలి అది అసలు పూత రాలిపోతుందా నీలుస్తున్నదా. రాలిపోతే దానికి ఆర్గానికల్లీ ఏమన్నా వెయ్యాలి. ఆర్గానికల్ అంటే అదే పంచగవ్య మిశ్రమమో మజ్జిగ ఏదో అట్లాంటివే చూసి వేస్తాను. పంట వచ్చిన తర్వాత ఇంకా దానికి తిరుగు ఉండదు. ఇంకా పడితే చెట్ట చివరిలో ఏమన్నా పురుగు వస్తుందేమో అని ఆర్గానిక్ వ్యవసాయం చాలా చౌక, ఇంటిగ్రేషన్ తోటి కూడా చేయొచ్చు.
1: మీ కింద ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు, మీ కుటుంబ సభ్యులు, మీరు ఎంతమంది కలిసి చేస్తారు?
0: పెట్టుబడి పెడతానండి నేను. వీళ్ళలో కూర్చొని నేను ఒక్కదాన్నే ఎన్ని పనులు చేయలేను కాబట్టి నేను మా అబ్బాయితో పాటు ఇంకొక 6 ఉన్నాం, ఇద్దరిద్దరు జట్లు, ఓ భార్య భర్త, ఓ భార్య భర్త, లేకపోతే ఒక ఇద్దరు ఆడవాళ్ళు. నా చేతి కింద 6 హెల్పర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా నాతో పాటు సమానమే. సమానం పంచుకుంటున్నాం, క్యాష్ చేసుకుంటున్నాం అమ్మిన తర్వాత.
1: ఇప్పుడు ఈ ఆర్గానిక్ ఆహార పదార్థాలని నిల్వ ఉంచడానికి ఏమైనా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలా?
0: ఖచ్చితంగా పండించిన ఆహారం సంవత్సరం పాటు నిల్వ ఉండదు. మంచి మే ఎండలు ఉంటాయి చూసారా, దాంట్లో ఆరబోసుకున్నవి నిజంగానే నిల్వ ఉంటాయి. నా పదార్థాలే చెప్తున్నా, ధనియాలు 3 కూడా ఉండవు, పురుగు పడతాయి, అప్పుడప్పుడు చెరుక్కుంటూ ఉండాలి. దాంట్లో లవంగాయలు వేయచ్చు, వేపాకు వేయచ్చు, మిరియాలు వేయచ్చు, నిల్వ ఉండడానికి. ఇవి మన ఇంట్లో దొరికే వంట పదార్థాలే. దాల్చిన చెక్క పెట్టచ్చు బియ్యంలో, వేపాకు బియ్యానికి, 4-5 ఉంటాయి ప్రిజర్వేటివ్స్, కానీ నేచురల్ మెథడ్స్. ఏవి
1: అంటే వీటికి మందులు రసాయనాలు కలిపినవి కాకుండా మనం ఇంట్లో దొరికే నేచురల్ పదార్థాల ద్వారా మనం ఈ ఆహార పదార్థాలను నిల్వ చేసుకోవచ్చు. మీకు ఈ ఆర్గానిక్ వ్యవసాయం లాభసాటిగా అనిపించిందా? సుమారుగా మీకు ఎంత పెట్టుబడి పెట్టారు, మీకు మిగులు ఎంతగా ఉంటుంది?
0: నా కుటుంబం వరకైతే నేను హ్యాపీగా తింటున్నా. నా రిలేటెడ్ ఒక 26 కుటుంబాలకి నా ఆహార పదార్థాలు నేను ఇవ్వగలుగుతున్నా, అది నాకు గిట్టుబాటే.
1: చాలా సంతోషం భార్గవి గారు. అంటే మనిషి ఆరోగ్యంగా బతకాలి అని అంటే మనం పండించుకున్న పంట ద్వారా ఏ రసాయనాలు కలపకుండా, ఏ రసాయనాలు వాడకుండా ఉన్నటువంటి ఆహార పదార్థాల వల్ల మనిషి ఆరోగ్యంగాను ఆహ్లాదంగాను ఉంటాడని మీరు చెప్పారు. చాలా సంతోషం అండి. నమస్కారం.
0: థ్యాంక్ యూ అండి.
2: మీరు ఇంతవరకు ఉపాధి మార్గంగా ఆర్గానిక్ వ్యవసాయం శ్రీమతి వై భార్గవి గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు విశేషాలు.

కార్యక్రమంలో ఇప్పుడు అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం గురించిన విశేషాలు వింటారు. అంతర్జాతీయ వితంతువుల దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 23న జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా భర్తను కోల్పోయిన మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, సామాజిక వివక్షత మరియు అన్యాయాలపై అవగాహన కల్పించడం, అలాగే వారి హక్కుల పరిరక్షణకు కృషి చేయడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ సంవత్సరం ఐక్యరాజ్యసమితి ఇన్విజిబుల్ ఉమెన్, ఇన్విజిబుల్ ప్రాబ్లమ్స్, సమాజంలో కనీ కనబడని మహిళలు అలాగే కనబడనటువంటి వారికి గల సమస్యలు అన్న నినాదంతో ముందుకు సాగుతోంది. ఈ దినోత్సవాన్ని మొదటగా 2005లో లుంబా ఫౌండేషన్ ప్రారంభించింది. ఈ ఫౌండేషన్ వ్యవస్థాపకులు లార్డ్రాజ్ లుంబా. లార్డ్రాజ్ లుంబాగారు తన తండ్రిని కోల్పోగా తన తల్లి వితంతువుగా మారినటువంటి ఆ విషాద జ్ఞాపకార్థం, అలాగే వితంతువులందరికీ గౌరవం తీసుకురావడానికి జూన్ 23వ తేదీని ఎంపిక చేశారు. ఈ లుంబా ఫౌండేషన్ చేసిన నిరంతర కృషి ఫలితంగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ 2010లో అధికారికంగా తీర్మానం ఆమోదించింది. ఇక 2011 జూన్ 23 నుండి అంతర్జాతీయ వితంతువుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్నారు. వితంతువులకు తగిన గౌరవం, న్యాయం, ఆర్థిక శక్తి కల్పించాలనే దిశగా ముందుకు వెళుతోంది. కుటుంబ సభ్యుల్లో ఒకరిని కోల్పోతే వారి జ్ఞాపకాలతో కాలాన్ని భారంగా వెళ్లదీస్తాము. కాని అదే ఒక మహిళ తన భర్తను కోల్పోతే ఆ బాధ భరించడం చాలా కష్టం. అటువంటి మహిళలకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు కరువైనప్పుడు, సమాజం నుండి ఎదురయ్యే ఈసడింపులు, ఆర్థికంగా వెసులుబాటు, పిల్లల పోషణ, ఇలా అనేక విషయాల్లో ఎన్నో బాధలు, అవమానాలు ఎదుర్కొంటున్నారు. ప్రపంచంలో 2 కోట్ల మంది వితంతువులు ఉన్నారు. వారిలో చాలామంది పేదరికాన్ని అనుభవిస్తున్నారు. మరికొందరు సమాజ వివక్షతకు గురి అవుతున్నారు. వారికి విముక్తి కలిగించే దిశగా జూన్ 23న ఐక్యరాజ్యసమితి వితంతువుల దినోత్సవం జరుపుతోంది. స్త్రీ భర్తను కోల్పోయినంత మాత్రాన ఆమె జీవితం ముగిసిపోదు. వారిని ఒంటరిగా వదిలేయకుండా సమాజంలో వారికి గౌరవం కలిగించాలి, అలాగే అండగా నిలబడాలి. పాత మూఢనమ్మకాలను వదిలి వారికి మద్దతు కలిగించే దిశగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాలు అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలు సామాజిక కళంకాన్ని అంతం చేయడం, ఆర్థిక సహాయం అందించడం, అలాగే వారికి వారసత్వ ఆస్తి హక్కులను నిరాకరించకుండా చట్టపరమైన రక్షణ కల్పించడం వంటి కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారు. స్థానిక స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంక్షేమ సంఘాలు వితంతువులకు వారికి గల చట్టాల గురించి, ప్రభుత్వం అందిస్తున్న పింఛన్ల గురించి అవగాహన కల్పించడానికి సామూహిక సమావేశాలను నిర్వహిస్తున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అందించే విద్యా కానుక, ఆసరా పింఛన్లు, సంక్షేమ పథకాలు ఎలా పొందాలి అన్న దానిపై అవగాహన కల్పించడానికి సెమినార్లు నిర్వహిస్తున్నారు. వితంతువులు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించడానికి సామాజిక కేంద్రాలు, స్వయం సహాయక బృందాలు శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నారు. వితంతువులు తమ కాళ్లపై తాము నిలబడేలాగా ఎన్జీఓలు వారికి వర్క్షాపులు పెట్టి కుట్టుపని, ఫుడ్ ప్రాసెసింగ్, చేతివృత్తుల తయారీ వంటి వృత్తి నైపుణ్యాలపై దృష్టి సారించి శిక్షణ ఇస్తున్నారు. ఆరోగ్య సంస్థలు, స్థానిక ఆసుపత్రులు కుటుంబ మద్దతులేని వృద్ధులకు, అలాగే నిరుపేద వితంతువులకు సాధారణ ఆరోగ్య పరీక్షలు, కంటి పరీక్షలు, మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్ అందించే ప్రత్యేక ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వారికి సేవలు అందిస్తున్నారు. ఇక స్థానిక న్యాయవాదులు, అలాగే రాష్ట్ర న్యాయసేవల సంస్థలు ఉచిత న్యాయ సలహాలను అందించడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వితంతువులకు సరైన గుర్తింపు పత్రాలు, వితంతు ధృవీకరణ పత్రాలు, అలాగే వారికి బ్యాంక్ ఖాతాలను కల్పించి నేరుగా వారు కేంద్ర రాష్ట్ర సంక్షేమ పథకాలను పొందేలా కార్యక్రమాలు చేస్తున్నారు. స్వచ్ఛంద సేవకులు, స్థానిక యువజన బృందాలు తమ సమీప పరిసరాల్లో వితంతువులను గుర్తించి వారికి ఆర్థిక సహాయం అందించడం, నిత్యావసర సరుకుల

0: గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS,

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ

ఆకాశవాణి విజయవాడ కేంద్రం గమనిక మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 పాటు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియో రిసీవర్స్లో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ప్రకటన విన్నారు. ఇప్పుడు టీన్ టైం హిందీ చిత్రగీతాలు.

ఉంటాయి. మరి ఈ క్విజ్ క్వశ్చన్స్కి మీరు మీ సమాధానాలని వాట్సాప్ ద్వారా పంపించాలి. నంబరు 0866-24-888-12. మొట్టమొదటి ప్రశ్న, సుప్రసిద్ధ తెలుగు కవి కరుణశ్రీగారి అసలు పేరు ఏంటి? సుప్రసిద్ధ తెలుగు కవి కరుణశ్రీగారి అసలు పేరు ఏంటి?

టైంకి నాకు ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరు అంటే, మానస సమృత చీరాల నుంచి, ఇంకా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చెబ్రోలు రామకృష్ణయ్య, సుభాష్ని, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, సుమతి ఆత్మకూరు నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ, సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి, అశోక్ రమ్య దినకర్ దేవాంశ్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, ఇంకా కె రవీందర్ రెడ్డి సర్వేపల్లి నుంచి, నెల్లూరు నుంచి శేషాద్రి, సోపిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి, ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి, గణేష్ ఇంకా సో ఆన్సర్ ఫుల్గా పంపించలేదండి, ఫుల్ పంపించాలి కదా, ఏదో ఒక ముక్క పంపించేస్తే ఎలాగా, ఫుల్ ఆన్సర్ పంపించాలి కదా. సో అలా వీళ్ళందరూ ఒకే టైంకి రైట్ ఆన్సర్ పంపించారనమాట. సో అందరికీ కంగ్రాచులేషన్స్. ఇంకా మిగిలిన వాళ్ళు రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు ఎవరో చూద్దాం. సో నంద్యాల ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఇంకొల్లు నుంచి చిలుకూరి శ్రీనివాసరావు, లక్ష్మి శివకుమారి, మోహన్ కృష్ణ, రేవంత్ కుమార్, లక్ష్మి, హారిక, భవిష్య, మిహికా, సూర్యచరణ్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, జానకిరాజు, పాపినేపాలెం నుంచి సూర్యనారాయణ, ఈశ్వరమ్మ, క్రాంతి, క్రాంతికుమార్, అశోక్, ఇంకా రాంభూపాల్, భారతి, మార్కాపురం నుంచి, మధుసూదన్ రెడ్డి పాపినేపాలెం నుంచి, మహేంద్ర తెనాలి నుంచి, గోకులమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు, బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి, ఇంకా తెనాల నుంచి ఎంఈ ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, డాక్టర్ కేవీరావు తణుకు నుంచి, బృందావనం పద్మశ్రీ శ్యామ్ శశాంక్ అచ్యుత్ శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పురి నుంచి, నాగేంద్రప్ప ఉడేవు ములకల్మూరు తాలూకా కర్ణాటక నుంచి. సో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, బట్ చాలా ట్రై చేశారు. సో స్పెల్లింగ్ మిస్టేకే కదా అందుకని చెప్పేస్తున్నాను. పెర్లి ప్రసాద్ బాబు కోబాల్పేట గుంటూరు. సో ఆన్సర్ పంపించేటప్పుడు కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ చూసుకోరు ప్లీజ్. సో ఇంకా భారతీ కిషోర్ అనంతపురం నుంచి, సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి, నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులు, కొత్తగూడెం నుంచి రాజేష్ని, రాజేశం, సరోజ్ని, మాయా, ఇంకా కట్ల వారి కుటుంబ సభ్యులు, సమీనా నెల్లూరు నుంచి, ప్రభా చీరాల నుంచి, బత్తిని రవికుమార్ వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం నుంచి, హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ, పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేందర్ రెడ్డి, ఇంకా వారి మిత్రబృందం, చెనకేశ్వరరావు అత్తిల్ నుంచి, మంచిర్యాల నుంచి చంద్రమొగలి, పద్మారాణి, అక్షరకృప, వెలివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాస్వీనగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి, ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా, కొత్తగూడెం డిస్టిక్ ఇల్లందు నుంచి రాజేష్ ఖన్నా, సునీతారాజ్, భానురాజ్, అమీ, లతా సుహాస్ హోస్కోట నుంచి, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్, నల్గొండ హ్యాపీ హోమ్ నుంచి దైద త్రివేణి, చిన్మయ్య, ప్రీతం, ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి, ఇంకా దైద భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ, నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి, ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, దంపూర్ బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇనమడుగు నుంచి తుమ్మ, పద్మావతి,
నాగరాజు ఉమాదేవి విఘ్నేష్ మార్కాపురం నుంచి, కాసుల పద్మ గుంటూరు నుంచి, పండా లలితాదేవి శ్రీధర్బాబు నగరం

బాపట్ల డిస్టిక్ట్ నుంచి, ఇంకా ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి, అనంతపురం నుంచి అనురాధ, నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపురం డిస్టిక్ట్ నుంచి రాఘవాచార్యులు అంటున్నారు. రాఘవాచార్యులు గారు కానే కాదండి, రాంగ్ ఆన్సర్. ఇంకా లతా ఉయ్యూర్ నుంచి రైట్ ఆన్సర్. చిలుక నారాయణ అనసూయ జమున ఎన్కంపేట జనకంపేట నిజామాబాద్ డిస్టిక్ నుంచి. ఇంకా గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలీస్ శివదాసరెడ్డి, తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు. ఎస్, ఇంకా ఇస్మాయిల్ భాయ్, జాకిర్ భాయ్, మొహమ్మద్ రఫీ, కాదర్ బాషా ఇంకా వారి మిత్రబృందం నెల్లూరు జిల్లా నుంచి. భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూర్ నుంచి. సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. చెబ్రోల్ నుంచి ఇనుమడుగు నుంచి చెబ్రోల్ రామకృష్ణయ్య. ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం నెల్లూరు నుంచి. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామలా ప్రకాష్. రాంగ్ ఆన్సర్ పంపించారండి, ఇది రైట్ ఆన్సర్ కాదు, సో సారీ. ఇంకా శరత్ రెడ్డి పాపిన్యపాలెం నుంచి. ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. కరుణశ్రీ గారి పూర్తి పేరు జంధ్యాల పాపయ్య శాస్త్రి. సో నెక్స్ట్ క్వశ్చన్ మీ అందరి కోసం వచ్చేస్తుంది. వరల్డ్ మ్యూజిక్ డే ఎప్పుడు ఎక్కడ ప్రారంభించారు?

ఎస్ మరి అయితే సెకండ్ క్వశ్చన్ కి ఆన్సర్స్ ఎవరు రైట్ పంపించారు చూద్దాం. వరల్డ్ మ్యూజిక్ డే ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయిపోయింది అని అడిగాను. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ అగైన్ పంపించేసిన వాళ్ళు ఎవరంటే శ్యామ్ నెల్లూరు నుంచి ఫస్ట్ రైట్ ఆన్సర్ పంపించారు. కంగ్రాచ్యులేషన్స్ అండి. మరి ఇంకా ఇంకా ఇంకా వారితో పాటుగా ఎవరు రైట్ ఆన్సర్స్ పంపించారో చూద్దాం. సో శేషాద్రి నెల్లూరు నుంచి మరి వీరైతే హాఫ్ ఆన్సరే పంపించారు, ఫుల్ ఆన్సర్ పంపించలేదు. ఎప్పుడు ఎక్కడ అని అడిగాను. సో ఎప్పుడు అనేది కూడా పంపించాలి, ఎక్కడ అనేది ఒకటే కాదు. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్ పంపించింది ఎవరంటే సుదర్శనం శ్రీకుమార్ పెరుమాళ్ శ్రీవాణి ఢిల్లీ నుంచి, ఎస్ రైట్ ఆన్సర్ పంపించారండి. ఇంకా శ్రీరామదాస్ సంజాచారి బ్రహ్మచారి చిలకమరి ఉపేంద్రచారి తిప్పత్తి నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. సో అగైన్ హాఫ్ ఆన్సర్ పంపించారు కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబాని. మీరు కూడా హాఫ్ ఆన్సరే పంపించారండి, ఫుల్ ఆన్సర్ పంపించలేదు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పల్ రాజు, ఎస్ రైట్ ఆన్సర్ పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా చలపల్లి నుంచి రాజేశ్వరరావు విజయలక్ష్మి పూర్ణశ్రీ ఈశ్వర్ రైట్ ఆన్సర్. అశోక్ రమ్య దినకర్ దేవాన్ శ్రీకృష్ణ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. ఫణిరాజ్ నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్. నెదనూరి కళ్యాణచారి రుత్విక్ శ్రీవైష్ణవ్ కల్వకుర్తి నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. ఇంకా సుబ్రహ్మణి పెత్తనహళ్ళి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. రాంభూపాల్ భారతి మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్. ఇంకా తెనాల నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురా మౌనిక త్రిలోక్ రైట్ ఆన్సర్. ఇంకొకళ్ళు ఉన్నారు లతా సుహాస్ హోస్కోట నుంచి రైట్ ఆన్సర్. వీళ్ళందరూ కూడా ఒకే టైంకి పంపించేశారు ఆన్సర్. సో చాలా ఫాస్ట్గా పంపించారు, కంగ్రాచులేషన్స్ అందరికీ. ఇంకా ఆ తర్వాత రైట్ ఆన్సర్స్ ఎవరు పంపించారు చూద్దాం. ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్. లలిత మల్లిక సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్. ఇంకా వై సుజాత తర్లుపాడు గ్రామం తర్లుపాడు మండలం నుంచి ఆన్సర్ పంపించారు. ఇంకొల్లు నుంచి చిలుకూరి శ్రీనివాసరావు లక్ష్మీ శివకుమారి మోహన్ కృష్ణ రేవంత్ కుమార్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, గణేష్ నెల్లూరు నుంచి, కాసిల పద్మ గుంటూరు నుంచి, డాక్టర్ కేవీరావు తణుకు నుంచి, పండా లలితాదేవి శ్రీధర్ బాబు నగరం మండలం బాపట్ల డిస్ట్రిక్ట్ నుంచి, ఇంకా భారతీ కిషోర్ అనంతపురం నుంచి, నల్గొండ హ్యాపీ హోమ్ నుంచి దైద త్రివేణి చిన్మయ్యి ప్రీతం, నాగేంద్రప్ప ఉడేవు మొలకల్మురు తాలూకా కర్ణాటక నుంచి, సమీనా రంగన్సే పంపించారు. బత్తిని రవికుమార్ వజ్రపుకొత్తూరు శ్రీకాకుళం డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల అయోన్స్, ఇంకా నాగట్పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ, మధుసూదన్ రెడ్డి పాపిన్యపాలెం నుంచి, హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి, కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి, సుబ్బయ్య సుశీల ఒంగోలు నుంచి, బృందావనం పద్మశ్రీ శ్యామ్ పావని చిరంజీవి తనుజ సాయిరామ్ శ్రీవత్స హైదరాబాద్ సైనిక్పురి నుంచి, కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లెందు నుంచి రాజేష్ ఖన్నా సునీతారాజ్ భానురాజ్ అమ్మి, ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి, దైద భిక్షం వెంకటి గాంధీనగర్ మిర్యాలగూడ నుంచి,

నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్. సుమతి ఆత్మకూరు నంద్యాల డిస్టిక్ట్ నుంచి. భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివిజ్ మార్టూరు నుంచి. అనంతపురం నుంచి అనురాధ. ఇంకా లతా ఉయ్యూర్ నుంచి. వెలివర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాస్వీనగర్ కార్ఖానా సికింద్రాబాద్ నుంచి. పాలెం పోలయ్య, ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి. అహోబిలం నుంచి వెంకటేశ్వర్లు, నరేందర్ రెడ్డి. గురుగుంట నుంచి ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ, పెంచలయ్య. సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, దేవరాజ్, ఇంకా సాల్మన్ రాజు, డోక్పతి శివప్రసాద్, తుమ్మలచెర్ల గోపినాథ్, బండారు శంకరయ్య, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ, అనసూయ, యమున, జనకంపేట, నిజామాబాద్ డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. ఎం మురహరి, యశోద, జానకిరాజు, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి రైట్ ఆన్సర్. ప్రభా చీరాల నుంచి రైట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ, వారి కుటుంబ సభ్యులు. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణ, మధు, కృష్ణమ్మ, మధు, వాణి, రవి, నవీన్, త్రిలోక్, రాధిక, ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఒంగోలు నుంచి దింటకుర్తి సుబ్బారావు, పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి. గోగలమూడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూరు నుంచి. సో హాఫ్ ఆన్సర్ పంపించారు మార్కాపురం శివాజీనగర్ నుంచి మస్తాన్ వలీ ఫాతిమా. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాస్, మనోజ్, తనోజ్. మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి. శరత్ రెడ్డి పాపిన్యపాలెం నుంచి. నాగార్జున లక్ష్మి వడియంపేట, అనంతపూర్ డిస్టిక్ట్ నుంచి. కాళ శ్రీనివాసరావు కోదాడ నుంచి. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. నెల్లూరు జిల్లా దగదర్తి మండలం నుంచి చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి. దంపూర్ బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామణి, వసుంధర, ఇనమడుగు నుంచి. ఇంకా తుమ్మ పద్మావతి, ఎస్ రేవతి, రాజశేఖర్, వేదాయపాలెం, నెల్లూరు నుంచి. ఎస్, వీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. రైట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఇంకా కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుబానీ హాఫ్ వే ఆన్సర్ పంపించారు, ఫుల్ ఆన్సర్ పంపించలేదు. బట్ ఎనీవే, రైట్ ఆన్సర్ యా. ఈ రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళందరికీ కంగ్రాట్స్ అండి. ఫ్రాన్స్లో జూన్ 21 1982 ఈ వరల్డ్ మ్యూజిక్ డే అనేది స్టార్ట్ చేశారనమాట. సో అదండి మరి ఈరోజు యువలయా.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో ధత్తేకి షాన్ 8వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ టి జయరాం, విద్యార్థి ఎం దుర్గా భవాని. వినండి 8వ తరగతికి హిందీ పాఠం ధత్తేకి షాన్.
1: నమస్తే అధ్యాపక్ జీ.
2: శుభాశీష్. బయటో హమారే దేశ్ కా నామ్ క్యా హై?
1: హమారే దేశ్ కా నామ్ భారత్ హై.
2: భారత్ దేశ్ కా నామ్ కబ్ ఉజ్వల్ హోగా?
1: జబ్ కోయి అచ్చా కార్య కియా హోతా హై తబ్ భారత్ దేశ్ కా నామ్ ఉజ్వల్ హోతా హై.
2: అచ్చా కార్య కా అర్థ క్యా హై?
1: దేశ్ కీ భలాయి కే లియే కామ్ కర్నా అచ్చా కార్య మానా జాతా హై.
2: దేశ్ కీ భలాయి కే లియే అచ్చా కామ్ కర్తా తో క్యా హోతా హై?
1: దేశ్ కీ భలాయి కే లియే అచ్చా కామ్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు లైవ్ విన్యాసం. ఈనాటి కార్యక్రమంలో టీసీ మూకీ కృష్ణయ్య గారి డోలు వాయిద్యం వింటారు. రూపక తాళం.

మీరింతవరకు శ్రీ టిసి మూకి కృష్ణయ్య గారి డోలు వాద్యం విన్నారు. రూపకతాళంలో ఈనాటి లయ విన్యాసం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా కుమార్ సాను పాడిన 16 చిత్రం నుంచి ఈ పాట, సుద్దాల అశోక్ తేజ రచన

కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పల్లవి బృందం పాడిన శుభ సంకల్పం చిత్రం నుంచి, వేటూరి సుందరరామూర్తి రచన.

వినబోయే పాట శ్రేయా ఘోషల్ పాడిన ఆనంద్ చిత్రం నుంచి, కెఎం రాధాకృష్ణన్ సంగీతం, వేటూరి సుందరరామూర్తి రచన.

0: ప్రియమైన శ్రోతలకు నమస్కారం. 90 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి సెలబ్రేషన్స్లో భాగంగా కండక్ట్ చేసిన కాంపిటీషన్లో విన్ అయిన ప్రవళ్ళిక అండ్ దీపికాతో పరిచయం.
1: ఆకాశవాణి 90 ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా నిర్వహించిన ఎలక్యూషన్ కాంపిటీషన్లో సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ గెలుచుకున్న ప్రవళ్ళిక దీపిక ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి ప్రైజ్ ఎలా విన్ అయ్యారు మనం తెలుసుకుందాం. చెప్పండి ప్రవళిక, ప్రైజ్ గెలుచుకున్న తర్వాత మీ ఫీలింగ్ ఏంటి?
2: ప్రైజ్ గెలుచుకున్న తర్వాత నా ఫీలింగ్ వచ్చేసరికి, ఇప్పటి వరకు చాలాసార్లు ఎలక్యూషన్లో పార్టిసిపేట్ చేశాను, బట్ ఫెయిల్యూర్ మేక్స్ ఉమెన్ సక్సెస్ ఆర్ మెన్ సక్సెస్ అంటారు కదా, సో అలానే ఫెయిల్యూర్ నుంచే నాకు ఈ సక్సెస్ వచ్చింది. అది కూడా రేడియో నుంచి రావడం నాకు చాలా హ్యాపీగా ఆనందంగా అనిపించింది.
1: మరి ఆకాశవాణి గురించి మీకేం తెలుసు?
2: ఆకాశవాణి గురించి ఎలక్యూషన్ ద్వారా నేను చాలానే తెలుసుకున్నాను. అసలు ఇంటర్నెట్ ఏవీ లేని రోజుల్లో కూడా కేవలం అందరికీ సమాచారాన్ని అందించింది ఈ ఆకాశవాణి, ఇలా మొదలు చాలానే తెలుసుకున్నాను.
1: దీపిక మీరు చెప్పండి.
3: అసలు నేను ఆకాశవాణి నుంచి నాకు ఇలాంటి ఒక ఆపర్చునిటీ

0: వస్తుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను చాలా వాటిల్లో పార్టిసిపేట్ చేసాను, ఎలక్ట్రీషియన్ వాటిల్లో, బట్ ఫస్ట్ టైం నాకంటూ ఒక ప్రైజ్ వచ్చింది ఆకాశవాణి నుండి.
1: మొట్టమొదటిసారిగా మీరు ఆకాశవాణి నుంచి ప్రైజ్ గెలుచుకున్నారు.
0: అవును.
1: మరి ప్రవళిక, మీరు చెప్పండి, మీ హాబీస్ ఏంటి?
2: నా హాబీస్ వచ్చేసరికి డాన్సింగ్, సింగింగ్ అండ్ ప్లేయింగ్ గేమ్స్.
1: ఎక్కడైనా ప్రైజెస్ గెలుచుకున్నారా?
2: హ్యాండ్బాల్లో టోర్నమెంట్ ప్రైజెస్ వచ్చాయి, కబడ్డీలో వచ్చేసరికి స్టేట్ లెవెల్ వరకు కాంపిటీషన్స్లో వెళ్ళి వెనక్కి వచ్చేసాం.
1: ఓ గ్రేట్. మరి దీపిక, మీరు?
0: నాది డాన్స్ ఒకటిను, బుక్ రైటింగ్.
1: బుక్స్ రాస్తారా, చదువుతారా?
0: అంటే రెండూ చేస్తాము. చిన్నపిల్లలకి చిన్న స్టోరీస్ లాంటివి రాస్తూ ఉంటాను.
1: ఎలా అలవాటైంది మీకు ఇది?
0: అంటే ఇదివరకు మా ఇంటి పక్కన చిన్నపిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళు హిందీ వాళ్ళు, వాళ్ళకి తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి వాళ్ళ డాడీ తెలుగు నేర్పించమని అడిగారు. సో వాళ్ళకి హిందీలోంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుని ఒక చిన్న చిన్న స్టోరీ రైటింగ్స్ అనేవి రాస్తూ ఉన్నాను.
1: అలా మీకు రీడింగ్ మీద, రైటింగ్ మీద
0: ఇంట్రెస్ట్
1: కలిగింది. ప్రవళిక, మీరు చెప్పండి, ఫుట్బాల్ టోర్నమెంట్ గెలుచుకున్నారు కదా, మరి టోర్నమెంట్ ఆడేటప్పుడు మానసిక స్థితి ఎలా ఉంటుంది? అలాగే గెలుస్తామా లేకపోతే ఓడిపోతామా, ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి కదా, వాటిని ఎలా అధిగమిస్తారు?
2: టోర్నమెంట్ ఆడినప్పుడు ఇది మొత్తం ఒక టీం మీద ఏర్పడి ఉంటుంది. టీం మొత్తం మీద ఒకళ్ళు తప్పు చేసినా టీం మొత్తానికి పడుతుంది. సో ఆ టీం కోసమైనా నాలో ఉన్న ఫియర్ని, నాలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని అణిచేసి టోర్నమెంట్ కోసం, టీం కోసం ఆడాము. టీం తరఫునే మాకు ఈ టోర్నమెంట్లో విజయం అనేది వచ్చింది.
1: దీపిక, చెప్పండి, మీ హాబీస్ ఏంటి? అంటే సింగింగ్, అలా
0: అంటే డాన్స్ ఒకటిను, ఇంట్లో ఉన్నప్పుడు చిన్నగా పాటలు పాడుతుంటా, డాన్స్ అయితే స్టేజ్ మీద పర్ఫార్మెన్సెస్ చేశాను.
1: మరి ఇంకేమన్నా అభిరుచులు ఉన్నాయా ఇవి కాకుండా?
0: అంటే వంట నేర్చుకుంటూ ఉంటాను, చిన్న అంటే నార్మల్ డ్రాయింగ్స్ ఒకటి ప్రాక్టీస్ చేస్తూ ఉండి పిల్లలకి నేర్పిస్తూ ఉంటాను. అండ్ ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం నాకు.
1: ఏ ఏ ప్లేసెస్ విజిట్ చేశారు ఇప్పటి వరకు?
0: ఇప్పటి వరకు హైదరాబాదు, వైజాగు, అది నీలగిరి హిల్స్, అట్లా నేచర్ రిలేటెడ్ ట్రావెలింగ్స్ అన్నీ కూడా చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇప్పటికీ ఒక 2-3 ట్రావెల్స్ చేసా. ఇంకొన్ని డ్రీమ్స్ ఉన్నాయి, వాటిని అచీవ్ చేస్తే నేచర్ డ్రీమ్ సక్సెస్ అవుతుంది.
1: నీలగిరి హిల్స్ చాలా ఫేమస్ ఏమో కదా, అక్కడ బాగా నచ్చింది ఏంటి మీకు?
0: అక్కడ మౌంటైన్ నుంచి వాటర్ వస్తూ వాటర్ ఫాల్స్ అనేవి అక్కడ చాలా ఇష్టం నాకు. అక్కడ ఉండే ఎయిర్ కానీ, వచ్చే విండ్ ఫ్లో కానీ, మొత్తం ట్రీస్ కానీ చాలా ఇష్టం నాకు. ఆ ప్లేస్ నా ఫేవరెట్ అయిపోతుంది అక్కడికి వెళ్తే నేను.
1: మరి అలాంటి ప్లేసెస్ విజిట్ చేసినప్పుడు ఎలాంటి సాంగ్స్ వినాలనుకుంటారు?
0: అసలు ఇంకా అంతా మెలోడీ సాంగ్స్ అక్కడికి వెళ్తే.

0: ప్రవళిక, మరి మీరు చెప్పండి.
1: నాకు ఎప్పుడు ట్రిక్కింగ్ అంటే ఇష్టం. కష్టమైన కొండ పర్వతాలని ఎక్కడం అన్నా, దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళడం అన్నా, డేర్ చేయడం అనేది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాం.
0: మరి మీ లైఫ్ లో అలాంటి డేరింగ్స్ ఏమైనా చేశారు ఇప్పటిదాకా?
1: అట్లాంటి డేర్స్ చాలానే చేశాను. ఒక్కొక్కసారి హిల్స్ ఎక్కినప్పుడు జారి పడిపోయే సిచ్యువేషన్ వచ్చింది. పరిటాల వాటర్ ఫాల్స్ దగ్గర కింద ఒక వాటర్ ఫాల్ ఉంటుంది, పైన ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. కింద వరకు అయితే ప్లెయిన్ గా బైక్ మీద వెళ్ళిపోవచ్చు, బట్ పైకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం నడిచి ట్రెక్కింగ్ చేసుకునే వెళ్ళాలి. సో ఆ ప్లేస్ లో నేను ఈ హిల్ అంటే ఈ కొండ ఎక్కిపోయి ఆ కొండ ఎక్కుతున్నప్పుడు జారిపోవడం సిచ్యువేషన్ అయింది. బట్ ఫ్రెండ్స్ పట్టుకొని మళ్ళీ వెళ్ళడం, బట్ నేను అక్కడితో ఆగిపోలేదు. లేదు, నేను ఇంకా వెళ్ళగలను అని చెప్పి లాస్ట్ వాటర్ ఫాల్ వరకు వెళ్ళాను, కూర్చున్నాను. అంత కష్టపడినందుకు నాకు ఒక హ్యాపీ మూమెంట్ అనేది అనిపించింది. ఏమన్నా చేస్తే ఖచ్చితంగా భారతదేశం కోసం ఏదో ఒక ప్రైడ్ తీసుకురావాలి అని చెప్పి నాలో ఉందన్నమాట. సో దాని గురించి కూడా నాకు ఉంటుంది.
0: మరి దేశానికి సంబంధించిన పాటలు వినాల్సి వస్తే మీరు దేన్ని ఇష్టపడతారు?
1: ఎన్ని దేశాలున్నా

0: ఒక రోజంతా ఎక్కడైనా తిరగాల్సి వస్తే మీరు ఏ ప్లేస్ ని ఎంచుకుంటారు?
1: అవుట్ ఆఫ్ స్టేట్ కి వెళ్ళిపోవాలంటది. ఎక్కడైతే ఫోన్ ఉండదో, ఎక్కడైతే సిగ్నల్ ఉండదో, ఎక్కడైతే మనుషులు ఉండదో, అలాంటి ప్రపంచంలోకి వెళ్ళి పక్షుల సౌండ్, ఒక్క నేచర్ ని అనుభవించాలనేది నాది పెద్ద డ్రీమ్.
0: టెక్నాలజీకి దూరంగా ఉండాలి,
1: చాలా దూరంగా,
0: ప్రశాంతంగా.
1: ప్రశాంతంగా,
0: వెరీ గుడ్. మరి లైఫ్ లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇది నా డ్రీమ్, దీన్ని నేను సాధించాలి, అలాంటివి ఏమన్నా ఉన్నాయా దీపిక?
2: ఇప్పుడు ప్రస్తుత కాలంలో అందరూ కూడా టెక్నాలజీ మీద వెనకాల పడుతున్నారు కదా. ఆ టెక్నాలజీ గురించి వెళ్ళి వ్యాపారం కోసం, ఉద్యోగాల కోసం వెనకాల పడుతున్నారు. కానీ ఈ జనరేషన్కి అది కరెక్ట్ కాదు. వ్యాపారం చేసుకుని ఒక స్టేజ్కి వెళ్ళి సక్సెస్ అవ్వడమే నా సజెషన్ అంటాను. ఎందుకంటే ఇప్పుడున్న టెక్నాలజీలో అందరూ స్కిల్స్ నేర్చుకుని జాబ్స్ గురించి బయట వెయిట్ చేస్తూ టాలెంట్ ఉన్న వాళ్ళకే వస్తుంది, టాలెంట్ ఉన్న వాళ్ళకి రాదు అది అని అంటారు. ఇవేవి కాకుండా మనలో ఉన్న స్కిల్ బయటికి తీసి మనకున్న టాలెంట్ ఏంటి, దాన్ని నలుగురికి ఎలా ఉపయోగపరచాలి, దాన్ని వ్యాపారంగా మార్చుకుని ఎలా అభివృద్ధి అవ్వాలి, ఇలాంటివి నేర్చుకోవాలి.

0: జాబ్ రాకపోయినా మనకంటూ ఏదో ఒక స్కిల్ ఉంటే దాంట్లో మనం ముందుకు వెళ్ళచ్చు. మరి మీ అభిప్రాయం ఏంటి, మీరు దాన్ని సమర్థిస్తారా?
1: ఖచ్చితంగా సమర్థిస్తాను, ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒకరికి ఒక దాని మీద ఉంటుంది, ఇంకోళ్ళకి ఇంకో దాని మీద ఉంటుంది. బట్ ప్రతి పర్సన్కి వాళ్ళు ఉన్న టాలెంట్ ముందుకు తీసుకెళ్తే టెక్నాలజీతో పనేం లేదు, మనిషికి టెక్నాలజీకి పోటీ ఖచ్చితంగా పడుతుంది.
0: బాగుంది ప్రవళిక అండ్ దీపిక, మీ అభిప్రాయాల్ని మా ఆకాశవాణి స్టూడియోస్కి వచ్చి పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.
2: ఇప్పుడు ఎందుకంటే ప్రేమంట చిత్రం నుంచి హరిచరణ్ చిత్ర పాడిన పాట మీకోసం.

0: ఇప్పుడు మరో వన్డే ఆర్జే విన్నర్ భవానీతో పరిచయం. హాయ్ భవానీ, వెల్కమ్ టు ఆకాశవాణి.
1: హాయ్, థ్యాంక్ యూ.
0: సో భవానీ, ఎలా ఫీల్ అవుతున్నావు ఇలాంటి ఆపర్చునిటీ నీకు వచ్చినందుకు, అండ్ నీ ఫ్యామిలీ నుంచి అందరూ ఎలా సపోర్ట్ చేశారు?
1: నాకు ఈ విషయం తెలిసినప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా హార్డ్ వర్క్కి మంచి గుర్తింపు వచ్చిందని అనిపించింది. మా పేరెంట్స్, ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మరియు నన్ను ఎంకరేజ్ చేశారు. ఆ మూమెంట్ నా లైఫ్లో ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్.
0: అయితే నీ లైఫ్లో ఇది మంచి మూమెంట్ అన్నమాట. మరి సో ఈ ఆకాశవాణి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు మన రేడియో గురించి ఏ ఏ విషయాలను తెలుసుకున్నావు?
1: ఎస్ఏ ప్రిపరేషన్లో ఆకాశవాణి చరిత్ర, దేశ అభివృద్ధిలో దాని పాత్ర, ప్రజలకు అందించే వివిధ కార్యక్రమాల గురించి తెలుసుకున్నాను. ముఖ్యంగా డెకేడ్స్గా ప్రజలకు నమ్మకమైన ఇన్ఫర్మేషన్ సోర్స్గా ఉండడం నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది.
0: అంటే ఆకాశవాణి గురించి చాలా విషయాలను తెలుసుకున్నావు. మరి ప్రజెంట్ నువ్వు ఏం చదువుకుంటున్నావు, అలాగే ఏ కాలేజ్ నుంచి?
1: నేను ప్రజెంట్ డిగ్రీ చదువుతున్నాను, బీకామ్ కంప్యూటర్స్ ఫ్రమ్ సిద్ధార్థ మహిళా కళాశాల.
0: బీకామ్ కంప్యూటర్సా? నువ్వు బీకామ్ కంప్యూటర్సే సెలెక్ట్ చేసుకోవడానికి ఏదైనా డిఫరెంట్ రీజన్ ఉందా? మరి
1: బీకామ్ కంప్యూటర్స్ అనేది కంప్యూటర్స్ చాలామందికి అవసరం కాబట్టి దాంట్లో ఉండే కోడింగే కానీ ప్రతి ఒక్కటి మనకి యూస్ఫుల్ కాబట్టి అది నాకు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్తో అది నేను తీసుకున్నాను.
0: అవునా భవానీ, మరి అకాడమిక్స్తో పాటు ఇలా కాంపిటీషన్స్ కానీ వేరే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఏమన్నా పార్టిసిపేట్ చేసావా?
1: ఇలాంటి ఎస్ఐ రైటింగ్స్ కానీ, లేదు అంటే ఎలక్ట్రీషియన్స్లో కానీ, ఇంకా ఎన్ఎస్ఎస్లో కూడా నేను పార్టిసిపేట్ చేస్తాను.
0: ఎన్ఎస్ఎస్లో పార్టిసిపేట్ చేశాను అన్నావు కదా, మరి ఎన్ఎస్ఎస్లో ఎక్కువగా క్యాంప్స్ పెడుతూ ఉంటారు, ఆ క్యాంప్స్ ద్వారా నువ్వే విషయాలను నేర్చుకున్నావు?
1: ఎన్ఎస్ఎస్లో హెల్పింగ్ నేచర్ నేర్చుకున్నాను, అలాగే ఇప్పుడు స్టడీస్లో అయినా మన ఫ్రెండ్స్కి ఏమన్నా రాకపోయినా హెల్ప్ చేయడం అనేది ఒక మంచి హ్యాబిట్ కదా, నేను ఆ హ్యాబిట్ని ఎన్ఎస్ఎస్ ద్వారా నేర్చుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ స్టడీస్లో ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడం వల్ల నా నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అయ్యాయి.
0: మరి ఇలా కాలేజ్ అంటేనే మనకి ఎన్నో మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి కదా, నీ స్కూల్ నుంచి కాలేజ్ డేస్ వరకు నీకు ఒక మెమరబుల్ మూమెంట్ ఉండే ఉంటుంది కదా, సో అది మా లిజనర్స్తో షేర్ చేసుకోగలవా?
1: నా మెమరబుల్ మూమెంట్స్ వచ్చి నా ఫ్రెండ్స్తో ఉండడం, ఇంకా వాళ్ళతో కలిసి ఫుడ్ షేర్ చేసుకోవడం, కలిసి వాళ్ళతో మాట్లాడడం, ఓన్లీ స్టడీస్ పర్పస్సే కాదు వాళ్ళతో అలా ఎంజాయ్ చేయడం కూడా ఒక మెమరబుల్ మూమెంటే.
0: గుడ్ వన్ భవానీ. మరి నువ్వు ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటావు? నీకు టైం దొరికినప్పుడు దేంట్లో నువ్వు ఎక్కువ టైం స్పెండ్ చేయాలని అనుకుంటావు?
1: ఫ్రీ టైంలో నేను ఎక్కువ బుక్స్ చదవడం, ఇంకా రైటింగ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం నాకు ఇష్టం.
0: రైటింగ్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తాను. ఎక్కువగా ఏం రాయడానికి ఇష్టపడతావు?
1: ఇలాంటి ఎస్ఐ రైటింగ్ కాంపిటీషన్స్ ఎక్కువగా రాస్తూ ఉంటాను.
0: భవానీ, ఇప్పటిదాకా మనం ఎన్నో విషయాలను మాట్లాడుకుందాం, ఇప్పుడు సరదాగా ఎంటర్టైన్మెంట్ జోన్కి వెళ్దాం. రెడీనా? మరి
1: రెడీ.
0: ఓకే, ఇప్పుడు ఒక వన్ హ్యాబిట్ నువ్వు నీలో ఇంప్రూవ్ చేయాలనుకుంటే ఏ హ్యాబిట్ని ఇంప్రూవ్ చేసుకుంటావు?
1: నేను ఇప్పుడు దాకా ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్ అయ్యి కమ్యూనికేషన్ స్కిల్స్ని అందరితో మాట్లాడి ఇంప్రూవ్ చేయాలని అనుకుంటున్నాను.

0: నైస్ భవాని. సరే, మరి ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ప్రెజెంట్ జనరేషన్లో ప్లాస్టిక్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు కదా. సో ప్లాస్టిక్ ఫ్రీ ఇండియా చేయాలంటే యూత్ ఏ రూల్స్ని ఫాలో అవ్వాలి? సో నీ ఒపీనియన్ ఏంటి?
1: నా ఒపీనియన్ ప్రకారం మనం ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గించి ఎకో ఫ్రెండ్లీ ఆల్టర్నేటివ్స్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, క్లాత్ బ్యాగ్స్, పేపర్ బ్యాగ్స్ మరియు రీయూజబుల్ బాటిల్స్ యూజ్ చేయడం మంచి హ్యాబిట్. మనం వాడే డైలీ యూజెస్ ప్లాస్టిక్ అంటే అది లేకుండా మనం మన డైలీ యూజెస్ ఉండదు, కాబట్టి దానిని రీసైక్లింగ్ చేసుకుంటూ ఉండాలి. ప్లాస్టిక్ ప్లేట్స్లో తింటే మన హెల్త్ కూడా డ్యామేజ్ అవుతుంది, కాబట్టి ప్లాస్టిక్ వాడకుండా ఎకో ఫ్రెండ్లీ యూజెస్ మనం వాడాలి.
0: ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పావు భవాని. మరి ఇప్పుడు సరదాగా ఒక ఫన్ రౌండ్ ని ఆడతాం. ఈ రౌండ్ పేరు ఫ్యాక్ట్ ఆర్ ట్రాప్ రౌండ్. చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యి ఆన్సర్ చెప్పాలి, ఓకేనా? ఇప్పుడు సిల్క్ ని 5 times చెప్పు.
1: సిల్క్ సిల్క్ సిల్క్ సిల్క్.
0: వాట్ డు కౌస్ డ్రింక్?
1: మిల్క్.
0: కౌ మిల్క్ తాగుతుందా? మళ్ళీ రిపీట్ చేస్తాను, వాట్ డు కౌస్ డ్రింక్?
1: వాటర్.
0: ఎస్, నువ్వు సిల్క్ సిల్క్ అని ట్రాప్ లో పడిపోయి మిల్క్ అని చెప్పావు కదా. సో ఫైనల్లీ భవాని, యూత్ కి నువ్వేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నావా?
1: నేను యూత్ కి ఒకటే సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను, ప్రతి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తూ స్టేజ్ ఫియర్ లేకుండా ప్రతి దాంట్లో ముందుకు వెళ్ళాలని చెప్తున్నాను.
0: కార్యక్రమంలో చివరిగా డార్లింగ్ మూవీ నుంచి ఒక మంచి పాటను విందాం.

మీరు ఇంతవరకు విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. అనకాపల్లిలో 1000 మెగావాట్ల డేటా సెంటర్కు ఏర్పాటుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహూ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం శుద్ది కర్మాగారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. రాష్ట శాసనసభ పిటిషన్స్ కమిటీ ఈ రోజు విశాఖపట్నంలో పర్యటించింది. వార్తల వివరాలు. అనకాపల్లిలో 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని సచివాలయంలో ఈ రోజు సమావేశమైన రాష్ట మంత్రివర్గం ఇటీవల జరిగిన పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి సమావేశంలో వచ్చిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం లభించింది. కేబినెట్ సమావేశం అనంతరం సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మంత్రివర్గ నిర్ణయాలను పాత్రికేయులకు వెల్లడించారు. రాష్టంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు అనేక సంస్థలు ముందుకు వస్తున్నాయని చెప్పారు. పెట్టుబడుల విషయంలో రాష్ట ప్రభుత్వం ముందు చూపుతో వెళ్తోందన్నారు. క్లస్టర్ విధానంలో అనుబంధ పరిశ్రమలన్నీ ఒకే చోట ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటుందని మంత్రి వివరిస్తూ,
1: ఈరోజు ప్రభుత్వం ఈ పెట్టుబడుల విషయంలో కూడా చాలా ముందు చూపుతో ఆలోచన చేసి ఈ పెట్టుబడుల్ని ఆమోదిస్తుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. పెట్టుబడుల్ని ఆమోదించడమే కాకుండా కొత్త పెట్టుబడుల్ని ఆహ్వానించే ఆలోచన కూడా చేస్తుందని చెప్పేసి మనవి చేస్తాను. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఎకోసిస్టమ్, అదేవిధంగా మనకున్న సహజ వనరుల్ని వినియోగించుకుని మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లటమే కాకుండా మన రాష్ట్రంలో మరి యువతీ యువకులకి దాదాపు 20-25 లక్షల మంది ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో ఆలోచన చేస్తామని చెప్పేసి మనం చేస్తాం.
0: అదేవిధంగా జులై 3వ తేదీన కడప స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు సైతం మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. సుమారు 11 సంస్థలు అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నాయని వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని

0: కేంద్ర గృహ నిర్మాణం పట్టణాభివృద్ది శాఖ సహాయ మంత్రి తోకన్ సాహు స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి విచ్చేసిన తోకన్ సాహుతో రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈ రోజు సమావేశమయ్యారు. అమరావతిలోని సీఆర్డీఏ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో రాష్టంలో మున్సిపల్ హౌసింగ్ శాఖల్లో అమలవుతున్న పథకాల పురోగతిని అధికారులు కేంద్ర మంత్రికి వివరించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణ పనుల ప్రస్తుత పరిస్థితి, మెప్మాలో అమలవుతున్న పథకాలు, ఎలక్ట్రిక్ బస్సులు, అర్బన్ ఛాలెంజ్ ఫండ్పై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. రాజధాని అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి దార్శనికతను కేంద్ర మంత్రి ఈ సందర్భంగా కొనియాడారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ది వేగంగా జరుగుతోందని కేంద్ర మంత్రి తెలియజేశారు. కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పర్యటించనున్నారు. జొన్నగిరిలో బంగారం శుద్ది కర్మాగారం ప్రారంభోత్సవంలో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ముందుగా రేపు ఉదయం 11:45 జొన్నగిరిలో ప్లాంట్ మొదటి యూనిట్ను ప్రారంభించి అనంతరం జీఈఓ మైసూర్ ప్లాంట్ రెండో యూనిట్కు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తరువాత మధ్యాహ్నం 12:20 జొన్నగిరిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ సంస్థలు 405 కోట్ల రూపాయల పెట్టుబడితో బంగారు నిక్షేపాలు వెలికితీసే ఈ కర్మాగారాన్ని నెలకొల్పాయి. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జొన్నగిరి బంగారం శుద్ది కర్మాగారాన్ని రాష్ట గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఈ రోజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ,
1: ఈ రాష్ట్రానికి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే మన మినరల్ వెల్త్ ని మనం వెలుగు తీయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగిన విధంగా మనకున్నటువంటి ఖనిజ సంపదని ఇవాళ ప్రభుత్వ పరంగా ఎక్స్ప్లోర్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. డెఫినెట్గా జొన్నగిరి గోల్డ్ మైనే కాకుండా ఇంకా 2 బ్లాక్స్ కూడా మనం ఐడెంటిఫై చేసాం. చిత్తూరులో, అనంతపూర్లో ఈ ఏరియాలన్నీ కూడా రామగిరి, అనంతపూర్ డిస్టిక్ట్లో కూడా చూసాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పల్స్ పోలియో కార్యక్రమం ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరగనుంది. పుట్టిన బిడ్డ నుంచి 5 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కాకినాడ జిల్లా సంయుక్త కలెక్టర్ అపూర్వ భరత్ అధికారులను ఆదేశించారు. పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహణపై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీతో కాకినాడ కలెక్టరేట్లో ఆయన ఈరోజు సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు రెవెన్యూ, పోలీస్, విద్య, డిఆర్డీఏ, ఐసీడీఎస్ పరిశ్రమలు, ప్రజా రవాణా శాఖల అధికారులకు జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ఈ సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం ఈ నెల 30వ తేదీన జరగనుంది. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ టి శ్రీనివాసన్ విజయవాడలోని లోక్భవన్లో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను ఈరోజు కలిసి స్నాతకోత్సవానికి హాజరు కావాలని ఆహ్వానించారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న విద్యాభివృద్ది కార్యక్రమాలను ప్రొఫెసర్ ఈ సమావేశంలో గవర్నర్కి వివరించారు. విశ్వవిద్యాలయం అందిస్తున్న జాబ్ ఓరియెంటెడ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల అభివృద్ది, గిరిజన సంక్షేమ కార్యక్రమాలు, సమాజ అనుసంధాన కార్యక్రమాల గురించి తెలియజేశారు. అదేవిధంగా జాతీయ విద్యా విధానం ఎన్ఈపి 2020 లక్ష్యాలకు అనుగుణంగా 2023-24 విద్యా సంవత్సరం నుంచి వర్సిటీలో పలు విద్యా కార్యక్రమాలను రూపకల్పన చేసి అమలు చేస్తున్నామని తెలిపారు. విశ్వవిద్యాలయం కార్యక్రమాలు ముఖ్యంగా గిరిజన సమాజ అభ్యున్నతి, సాధికారత, సామాజిక ఆర్థిక అభివృద్ది కోసం చేస్తున్న కృషిని గవర్నర్ ఈ సందర్భంగా అభినందించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట శాసనసభ పిటిషన్స్ కమిటీ నిర్వహించిన సమావేశం అత్యంత ఫలప్రదంగా సాగిందని కమిటీ చైర్మన్ కె రఘురామకృష్ణంరాజు తెలిపారు. ముఖ్యంగా గాజువాక నియోజకవర్గానికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలపై స్థానిక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు సమర్పించిన 14 పిటిషన్లను సమావేశంలో సవివరంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులతో విస్తృతంగా చర్చించినట్టు పేర్కొన్నారు. విశాఖ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో అధికారులతో సమీక్షించిన అనంతరం ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ సమావేశంలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. సమావేశంలో ప్రస్తావనకు వచ్చిన ప్రతి సమస్యకు పరిష్కార మార్గం

0: అంశాలను గుర్తించడంతో పాటు వాటి అమలుకు నిర్దిష్ట కాల పరిమితులను నిర్ణయించడం ప్రత్యేకంగా నిలిచిందన్నారు. సమస్యల పరిష్కారానికి ఎంత సమయం అవసరమో, ఏ శాఖ ఏ విధంగా చర్యలు చేపట్టాలో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్వహించాల్సిన బాధ్యతలపై ఒక స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్టు రఘురామకృష్ణంరాజు తెలియజేస్తూ,
1: గాదువాక ప్రాంతంలోని సమస్యలు అన్నింటి మీద కూడా అధికారుల నుంచి సమాచారం తెప్పించుకుని డీటెయిల్ గా చర్చించడం జరిగింది. ఎంత సమయంలో మనం ఆ సమస్యను పరిష్కరించి వారికి న్యాయం చేయగలం అనే దాని మీద చాలా డీటెయిల్ గా చర్చించి ప్రతి ఇష్యూకి ఒక టైం ఫ్రేమ్ నోట్ చేసుకుని ఎఫెక్టివ్ గా సమస్యల్ని పరిష్కరించగలదు అనే ఒక కాన్ఫిడెన్స్ ప్రజలకి కూడా వస్తుంది.
0: నషా ముక్త్ భారత్ సప్తాహ్ కార్యక్రమంలో భాగంగా కళాజాతర బృందంతో మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిమాణాలపై అవగాహన కల్పించేందుకు పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు కళా ప్రదర్శనలు నిర్వహించారు. మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడం, యువతను వ్యసనాల బారిన పడకుండా కాపాడడం, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా కేంద్ర రాష్ట ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు పార్వతీపురం రూరల్ పోలీస్ సిబ్బంది ఈగల్ టీంతో కలిసి వెంకంపేట గ్రామ ప్రజలకు, విద్యార్థులకు కళా ప్రదర్శనలతో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక, ఆర్థిక దుష్పరిణామాల గురించి వివరించి డ్రగ్స్, గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై జిల్లా పోలీసులు నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారని, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనకాపల్లిలో 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర సహాయ మంత్రి తోకన్ సాహు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం శుద్ది కర్మాగారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు ప్రారంభించనున్నారు. రాష్ట శాసనసభ పిటిషన్స్ కమిటీ ఈ రోజు విశాఖపట్నంలో పర్యటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: अयोध्यायाः राम मन्दिरे दान अर्पण विषये कथित अनियमिततानां अन्वेषणं कुर्वता त्रिसदस्यात्मक विशेष अन्वेषण दलेन अद्य प्रारंभिक अन्वेषण प्रतिवेदनं प्रस्तुतम्। दलप्रमुखः लखनऊ आयुक्तः विजय विश्वास पन्तः अतिरिक्त मुख्य सचिवाय गृह विभागस्य संजय प्रसादाय प्रतिवेदनं समर्पितवान्। संयुक्त राज्य अमेरिका देशः भारतस्य M777A2 अल्ट्रा लाइट हावत्स इत्यस्मै 30-200 मिलियन यूएस डॉलर इत्यस्य सस्टेनमेंट पैकेजाख्यं पुटकं अघोषयत्। सामाजिक प्रसार माध्यमे भारते अमेरिका देशस्य राजदूतः सर्जियो गोर इत्येषः अवदत् यत् भारत अमेरिका देशयोर्मध्ये रक्षा सहभागित्वं निरन्तरं वर्धमानम् अस्ति। प्रस्तावित विक्रयः समाप्त्यर्थं देशः सज्जश्चास्ति इति। अद्य भारतेन अमेरिका देशेन च उच्चस्तरीय व्यापार वार्ताः आरब्धाः। अमेरिका देशस्य शुल्क नीतौ परिवर्तनात् वर्षस्य प्रारम्भे वार्तया निश्चितः द्विपक्षीय व्यापार सन्धेः प्रारूपः बाधितः अभवत्। तस्य संरक्षणाय पुनः संतुलनाय च एषा वार्ता आयोजिता। नवदेहल्यां वाणिज्य उद्योग मन्त्री पीयूष गोयलः अमेरिका देशस्य व्यापार प्रतिनिधिना जेमिसन ग्रीर महोदयेन भारतस्थ अमेरिका राजदूतेन सर्जियो गोर महोदयेन च समम् अमिलत्। शिक्षक नियुक्ति परीक्षा विकृति प्रकरणे प्रवर्तन निदेशालयः चेन्नई तिरुचिरापल्ली कोयम्बतूर मदुरई नगरेषु 18 स्थलेषु अन्वेषणं करोति। अन्ते क्रीडावार्ताः। फीफा विश्वकप इति क्रीडायाम् अर्जेण्टीना देशस्य तारकभूतः नायकः लियोनेल मेस्सी इत्ययं विश्वकप क्रीडायाः इतिहासे सर्वाधिकम् 18 गोल्स इति लक्ष्यावाप्तिं कृत्वा इतिहासं निर्मितवान्। मेस्सी जर्मन देशस्य मिरोस्लाव क्लोसे इत्यस्य 16 गोल्स इत्यभिलेखम् अतिक्रमितवान्। गतरात्रौ संजाते सुपराख्ये संघर्षे अर्जेण्टीना देशः अमेरिका देशस्य आर्लिंगटन नगरे स्वस्य ग्रुप जे क्रीडायाम् ऑस्ट्रिया देशदलं 2-0 पराजित्य राउंड ऑफ 32 इत्यस्मिन् स्थानं प्राप्तवत्। अन्ते हॉकी क्रीडायां भारतीय पुरुष हॉकी दलम् अद्य FIH प्रो लीग इत्यस्य उद्घाटन स्पर्धायां चिरप्रतिद्वन्दिना पाकिस्तानेन सह क्रीडति इति वार्ताः।
1: आकाशवाणी मार्कापुरम केंद्रम प्रसार विशेषालु ई सायंत्रं रेपु मेम प्रसारं चेयनुन्न कार्यक्रमाल विवरालु ఈ సాయంత్రం 6:35 జానపద సంగీత కార్యక్రమంలో తిప్పైపాలెం శ్రీ మునీశ్వర స్వామివారి భజన బృందం పాడిన భజన కీర్తనలు వింటారు. 7:05 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యన్మాయ పంటల ప్రణాళిక గురించి మార్కాపురం ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ సిహెచ్ మహేశ్వర్ రెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ పివి నరసింహారావు గారు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం ఇంకా తెలుసుకుందాం రండి శీర్షికనాంశం భారతదేశంలో పరిశ్రమలు. అనంతరం మత్తురహిత సమాజానికి యోగాయే బాట ఈ అంశం గురించి చంద్రమౌళి గారితో పరిచయం. పరిచయకర్త కుమారి మౌనిక రెంటాల. 8:30 తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఈ సాయంత్రం 8:40 చిత్రమంజరి సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9 గంటలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం,

కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 హరికథ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 11:00 హిందీలోను, 11:05 ఆంగ్లంలోను వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక రేపు ఉదయం ప్రసారంలో భాగంగా

రేపు ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 6:05కు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10కు భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామివారి భక్తి గీతాలు వింటారు. 6:30కు సూక్తి ముక్తావళి కార్యక్రమంలో తల్లిదండ్రులు దైవ సమానులు ఈ అంశం గురించి శ్రీ బీరం సుందర్రావు గారు అందించే వ్యాఖ్యానం వింటారు. 6:35కు చేనుముచ్చట్లు కార్యక్రమంలో మేకల పెంపకం వివరాలు వింటారు. 6:45కు ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:55కు ప్రసార విశేషాలు వింటారు. రేపు ఉదయం 7:00కు దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 7:05కు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

7:15 మీకు తెలుసా ప్రశ్నోత్తరాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 నేటి మాట శీర్షికన ప్రముఖ రచయిత పాలగుమె పద్మరాజు గారి గురించి కొన్ని వివరాలు వింటారు. అనంతరం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమంలో ప్రముఖ నటి విజయశాంతి పుట్టినరోజు సందర్భంగా వారి గురించిన సినీ జీవిత విశేషాలు వింటూ వారు నటించిన చిత్రాల్లోంచి గీతాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 అనంతపురం జిల్లా సమాచార లేఖ వింటారు. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు నేరుగా ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో శ్రీ సంగీత రూపకం వింటారు. రచన వై విజయలక్ష్మి. రేపు ఉదయం 10:00 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం జానపద సంగీతం. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో తిప్పైపాలెం శ్రీ మునీశ్వర స్వామి భజన బృందం పాడిన భజన కీర్తనలు వింటారు.

0: பொபலா
1: சை பால்
0: நடுவுல தாமரா
1: சை பால்
0: புரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరింతవరకు జానపద సంగీతం కార్యక్రమంలో తిప్పైపాలెం శ్రీ మునీశ్వర స్వామివారి భజన బృందం పాడిన భజన కీర్తనలు విన్నారు. జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

తలచేవాడికి భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, లలలాహు లలలాహు లకి.

0: సినీ గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. వార్తలు వింటారు తెలుగులో హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది ఋతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఖతార్లో జరిగిన ఒక పేలుడు ఘటనలో 12 భారతీయులు మరణించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. న్యూఢిల్లీలో ఈరోజు వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో అసిస్టెంట్ సెక్రటరీలుగా నియమితులైన 2024 బ్యాచ్కు చెందిన 183 ఐఏఎస్ ట్రైనీ ఆఫీసర్లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, పాలనలో పౌరుల అవసరాలకే అధికారులు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని కోరారు. ఏదైనా ఒక శాఖకు మాత్రమే పరిమితం కాకుండా ప్రభుత్వంలోని అన్ని విభాగాలు కలిసికట్టుగా పనిచేసే విధానం అవసరమని ప్రధాని స్పష్టం చేశారు. పెద్ద పెద్ద అభివృద్ది సవాళ్లను విడివిడిగా పరిష్కరించలేమని, విభాగాల మధ్య సమర్థవంతమైన సమన్వయం ఉంటేనే శాశ్వత ఫలితాలు సాధించగలమని పేర్కొన్నారు. రాబోయే దశాబ్ద కాలంలో తీసుకునే ప్రతి పరిపాలనా నిర్ణయం వికసిత్ భారత్ నిర్మాణానికి దోహదపడాలన్నారు. ప్రస్తుతం దేశ ప్రాధాన్యతల్లో ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, ఉత్పాదకత రంగ వృద్ధి, ఇంధన భద్రత, యువతకు అవకాశాలు కల్పించడం వంటివి కీలకమన్నారు. గత దశాబ్ద కాలంలో పరిపాలన అనేది కేవలం ప్రక్రియల చుట్టూ కాకుండా ఫలితాల ఆధారంగా సాగుతూ విప్లవాత్మక మార్పులు సాధించిందని ప్రధానమంత్రి గుర్తు చేశారు. దేశ నిర్మాణంలో మహిళల పాత్ర పెరుగుతోందని, ప్రస్తుత ఐఏఎస్ బ్యాచ్లో 40% పైగా మహిళా అధికారులు ఉండడం విశేషం.

మని చెప్పారు. యువ అధికారులు తాము పొందే పదవులను బట్టి కాకుండా సాధించిన ఫలితాలను బట్టి సంతృప్తి పొందాలని, దేశ ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లడంలో వారి శక్తి సామర్థ్యాలు కీలక పాత్ర పోషిస్తాయని మోదీ ధీమా వ్యక్తం చేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం రాష్టపతి భవన్లో జరిగిన 2వ పౌర పురస్కార వేడుకలో పద్మ అవార్డులను ప్రదానం చేశారు. దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాలైన ఈ అవార్డులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే 3 విభాగాలుగా అందజేస్తారు. ఈ వేడుకలో ప్రముఖ జర్నలిస్ట్ పి నారాయణన్కు సాహిత్య విద్యారంగంలో, అలాగే మాజీ న్యాయమూర్తి కెటి థామస్కు సామాజిక సేవా రంగంలో విశిష్ట సేవలకు గాను పద్మవిభూషణ్ పురస్కారాలను అందజేశారు. మాజీ టెన్నిస్ క్రీడాకారుడు విజయ్ అమృతరాజ్, ప్రముఖ నటుడు మమ్ముట్టి, ప్రముఖ నేపథ్య గాయని అల్కా యాగ్నిక్ పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులు ప్రకటించింది. ఇందులో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113

0: గాను పద్మ విభూషణ్ పురస్కారాలను అందజేశారు. మాజీ టెన్నిస్ క్రీడాకారుడు విజయ్ అమృతరాజ్, ప్రముఖ నటుడు మమ్ముట్టి, ప్రముఖ నేపథ్య గాయని అల్కా యాగ్నిక్ పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులు ప్రకటించింది. ఇందులో 5 పద్మ విభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులున్నాయి. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ప్రజా వ్యవహారాలు, వాణిజ్యం, పరిశ్రమల వంటి వివిధ రంగాల్లో అసాధారణ విశిష్ట విజయాలు సాధించిన వారికి గుర్తింపుగా ఈ అవార్డులను అందజేస్తారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ ద్వారా దేశవ్యాప్తంగా వందే మాతరం క్యాంపులు నిర్వహించనుంది. యువతలో దేశం పట్ల రాజ్యాంగ ప్రజాస్వామ్య సంప్రదాయాలపై అవగాహనను పెంపొందించడంతో పాటు సాంస్కృతిక విశ్వాసాన్ని, పౌర బాధ్యతలను పెంపొందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఎంపిక చేసిన జిల్లాల్లో మొత్తం 20 క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి క్యాంపులో 15 నుండి 29 సంవత్సరాల వయసు కలిగిన 150 మంది యువకులు పాల్గొంటారు. ప్రతి క్యాంపులో 6 రాష్ట్రాల నుండి ప్రాతినిధ్యం ఉంటుంది. ఇందులో ఈశాన్య రాష్ట్రాల యువత భాగస్వామ్యం తప్పనిసరి. అలాగే పాల్గొనే వారిలో కనీసం 50% మంది మహిళలు, సామాజికంగా వెనుకబడిన వర్గాల వారు ఉండాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రముఖ రచయిత బంకించంద్ర చటర్జీ జయంతిని పురస్కరించుకుని మొదటి క్యాంప్ రేపటి నుండి ఈ నెల చివరి వరకు పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జరుగుతుంది. ఈ క్యాంపుల ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 3,000 మంది యువతకు లబ్ది చేకూరుతుందని క్రీడల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, దేశంలో ఇప్పటివరకు దాదాపు 43% తక్కువ వర్షపాతం నమోదైందని, జూలై నెలలో కూడా రుతుపవనాలు బలహీనంగానే ఉండే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. సాధారణం కంటే తక్కువ వర్షపాతం వల్ల దేశవ్యాప్తంగా సుమారు 315 జిల్లాలు ప్రభావితం కావచ్చని, ఇందులో సాగునీటి సౌకర్యాలు చాలా పరిమితంగా ఉన్న 111 అత్యంత ప్రాధాన్యత కలిగిన జిల్లాలున్నాయని ఆయన వెల్లడించారు. కఠిన పరిస్థితులను తట్టుకుని తక్కువ నీటితో పండే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనె గింజల సాగును ప్రోత్సహించాలని రాష్ట్రాలకు సూచించినట్టు మంత్రి తెలిపారు. శాస్త్రీయ విధానాలు, సకాలంలో పంటల ప్రణాళిక, జిల్లా స్థాయి ముందస్తు సంసిద్ధతను రాష్ట్రాల సమన్వయంతో బలోపేతం చేస్తున్నామన్నారు. రైతులకు సకాలంలో మార్గదర్శకత్వం అందించడానికి కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ విభాగాలు, ఎస్ఎంఎస్, వాట్సాప్, కాల్ సెంటర్లు, రేడియో, టీవీ, సోషల్ మీడియాలు ఉపయోగిస్తున్నట్టు చెప్పారు.
1: అల్నినో కే కారణ్ కమ్జోర్ మాన్సూన్ రహనే కి జో సంభావిత స్థితియా హై ఔర్ జిస్కా ప్రభావ్ అబ్ దిఖనే భీ లగా హై క్యోంకి మాన్సూన్ అభి కాఫీ లేట్ చల్ రహా హై ఇస్లియే ఓవరాల్ అభి తక్ 43% బర్సాత్ కమ్ హుయి హై ఔర్ ఆగే భీ జో మౌసమ్ కా అనుమాన్ హై కమ్జోర్ రహనే కి సంభావనా హై.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు మంగోలియా విదేశాంగ మంత్రి బ్యాట్స్ సెట్సెక్, పరిశ్రమలు, గనుల శాఖ మంత్రి గొంగోర్ థామ్ దిన్యామ్లతో కలిసి మంగోల్ రిఫైనరీ ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని సందర్శించారు. భారత్ మంగోలియా స్నేహ బంధానికి ప్రతీకగా నిలిచే ఈ ప్రాజెక్టు పనులు స్థిరంగా, వేగంగా పురోగమిస్తున్నాయని జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ప్రాజెక్టులో భాగస్వాములైన వివిధ బృందాలతో కలిసి పనుల పురోగతిని ఆయన సమీక్షించారు. అనంతరం మంగోలియా మంత్రి బట్టుమూర్ డాక్టర్ జయశంకర్ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారంతో పాటు గనులు, ఇంధనం, సాంకేతికత, మానవ వనరుల రంగాల్లో కొత్త అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఖతార్లో జరిగిన ఒక పేలుడు ఘటనలో 12 మంది భారతీయులు మరణించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ఈ ప్రమాదంలో మొత్తం 66 మంది గాయపడ్డారని, ప్రస్తుతం వారికి అక్కడ వైద్య చికిత్స అందుతోందని వెల్లడించారు. మృతుల భౌతిక కాయాలను స్వదేశానికి తీసుకురావడానికి ఖతార్ ప్రభుత్వంతో భారత్ సమన్వయం చేసుకుంటోందని చెప్పారు.
2: We lost 12 of our nationals in the tragedy in Ras Laffan gas field where an explosion happened. Several other people have also been injured. I am told that some 66 people are injured across nationalities. We don't know.

0: exactly how many of them are Indian nationals, but all those people who are injured are safe.
1: అదే విధంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లోని పరిస్థితిపై పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, పాక్ తన సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ జరుగుతున్న నిరసనలు పాక్ దశాబ్దాల ఆర్థిక దోపిడీ అణచివేతకు నిదర్శనమని జైస్వాల్ అన్నారు. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు రేపటి వరకు బలమైన ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈరోజు ఢిల్లీలో భారీ వర్షం, దుమ్ము తుపాను, ఈదురుగాలులతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాబోయే 2-3 రోజుల్లో అసోం, మేఘాలయ, కర్ణాటక, మధ్య మహారాష్ట, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తెలిపింది. అలాగే రేపటి వరకు అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, కొంకణ్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనను యువ సివిల్ సర్వెంట్లు ముందుండి నడిపించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. రాష్టపతి భవన్లో ఈ సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో రాష్టపతి ద్రౌపది ముర్ము పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమంలో చామదుంప సాగు యాజమాన్యం ఈ అంశం గురించి డాక్టర్ కె మమత గారితో పరిచయ కార్యక్రమం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి కిసాన్ వాణి కార్యక్రమంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక గురించి తెలియజేయడానికి మార్కాపురం ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజీ అగ్రోనమీ విభాగం నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినటువంటి డాక్టర్ సిహెచ్ మహేశ్వరరెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్.
3: నమస్తే సార్.
2: సార్, ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ యొక్క పంటల ప్రణాళికలో భాగంగా ముందుగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక గురించి ముందుగా రైతు సోదరులకు తెలియజేయండి సార్.
3: ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అంటే ఇప్పుడు ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనం ఎటువంటి పంటలనైతే సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే ఎటువంటి పంటలని మనం ఎన్నుకోవాలి అనే దాని గురించి ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అనేది ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో మనము ఎటువంటి పంటలని ఎన్నుకుంటాము, ఎటువంటి పంటలను తీసుకుంటే మనకు రైతు సోదరులందరికీ కూడా ఎక్కువగా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఈ ప్రణాళికలో ముఖ్య సూచన. మరియు ఈ పంటల ప్రణాళిక ఎంచుకునేటప్పుడు మనం ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య గమనిక ఏంటంటే మన ప్రస్తుతం మన వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మనం పంటలని వెన్నుకోవాలి. అలాంటప్పుడు ఎంత ఉష్ణోగ్రత నమోదవుతుంది, ఎంత శాతం వర్షపాతము మనము వచ్చే అవకాశం ఉంది అనేది మన ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్, మన భారతదేశం వాతావరణం శాఖ వాళ్ళు మనకి ప్రతి నెల మన దేశంలో ఇంత వర్షపాతము వచ్చే అవకాశం ఉంది అనేది మనకు ముందుగానే సూచిస్తున్నారు. వాటికి అనుగుణంగానే మనల్ని పంటలు వెన్నుకోవాలి. లేదనుకోండి దానివల్ల ఎటువంటి విభిన్న పరిస్థితులు మనము అనుకుంటే మన రైతు సోదరులు ఎటువంటి విభిన్న పరిస్థితులు ఎదుర్కొంటున్నారో మనం ఎన్నో సంవత్సరాల నుంచి గమనిస్తూనే ఉన్నాం. ఒక చిన్న ఉదాహరణకి తీసుకుంటే ప్రస్తుతము కూడా మనకి నైరుతి ఋతుపవనాలు వచ్చినప్పటికి కూడా ప్రస్తుత భారతదేశంలో ఉష్ణోగ్రతలు అనేటివి 42 డిగ్రీల శాతం కంటే తగ్గట్లేదు. ఇంతకుముందు గత 10 సంవత్సరాల 15 సంవత్సరాల క్రితం తీసుకుంటే జూన్ అయిపోయిన మనకి జులై వస్తుంది, జులై ప్రారంభంలో మనకి 35 డిగ్రీల శాతం ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలానే 20 నుంచి 30% మన భారతదేశానికి కావాల్సిన వర్షపాతం అనేది నమోదవుతుంది. మన దేశానికి నైరుతి ఋతుపవనాల వల్ల వచ్చే వర్షాశాతం అనేది 20 నుంచి 30% మాత్రమే మనకి వచ్చింది. దీనివల్ల ఏంటంటే ఎక్కువగా వరి నారు పోసుకునే రైతులు కానివ్వండి, లేకపోతే ప్రత్తి లేకపోతే చెరుకు సాగుకి ముక్కు చూపే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎంతో నష్టపోతారు. దానివల్ల ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అనేది వాళ్ళు ఎటువంటి పైరులు ఎన్నుకోవడం వల్ల వాళ్ళకి ఎంత దిగుబడి వస్తుంది అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం.
2: ఓకే సార్, బాగుంది. మరి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక గురించి ముందుగా ఒక అవగాహన కోసం రైతులకు మీరు వివరంగా తెలియజేయడం జరిగింది. అయితే మరి ప్రస్తుత పరిస్థితులలో మన ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఎందుకు అవసరం వస్తుంది అనేటువంటి విషయాలు కూడా తెలియజేయండి సార్.
3: ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యంగా కృష్ణా గోదావరి జిల్లాలో నీటి ఎద్దడి తీవ్రంగా మారుతుంది. ఒకే పంట పైన ఎక్కువగా ఆధారపడి ఉన్న రైతులు ఎక్కువగా ఉన్నారు. ఆ ఒక పంట వచ్చేసి వరి పంట. వరి పంటకి జీవితకాలం కూడా 5 నుంచి 10 సెంటీమీటర్ల నీళ్లు మనం ఎక్కువ అందించినట్టయితే వరి పైరు అనేది సస్యశ్యామలంగా ఎక్కువ దిగుబడినిస్తుంది. అది లేదు మనకి ఈ వర్షాలు తగ్గడము, వర్షం ఎక్కువ అవడము, అంటే ఈ వాతావరణ మార్పుల వల్ల వర్షం మనము మన దేశానికి రావాల్సిన వర్షాలు అనేటివి తక్కువగా వస్తున్నాయి. దానివల్ల వరి పైరు పై ముగ్గు చూపే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ఉండడం కోసమే ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మన రాష్ట్రంలో భూగర్భ జలాలు అనేటివి

0: దినదిన అభివృద్ధి చెందకుండా రోజు రోజుకి కూడా భూగర్భ జలాల్లో నీటి శాతం అనేది ఇంకిపోతూ ఉంది. ఇలా బోరు మీద ఆధారపడిన రైతులు కూడా వాళ్ళ బోర్లలో నీళ్లు లేక ఇలాంటి వరి ఆధారిత పంటలను సాగు చేయడం వల్ల వాళ్ళకి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందుకని ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అనేది మన రాష్ట్రానికి ఈ రకంగా ఉపయోగపడుతుంది.
1: ఓకే సార్, బాగుంది. అంటే ప్రస్తుత పరిస్థితులలో మన ఆంధ్రప్రదేశ్ అనే కాదు మార్కాపురము ఇలాంటి కరువు ప్రాంత రైతులకు కూడా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అసలు ఎందుకు అవసరం వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వరి ప్రధాన పంటగా ఉన్న మన తీర ప్రాంత రైతులు ఏ ప్రత్యామ్నాయ పంటలను అంటే మనం వెంటనే చేపట్టవచ్చు, చేపట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేటువంటి విషయాలు తెలియజేయండి సార్.
0: వరి ఎక్కువగా పండించే రైతులు ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ద్వారా ముఖ్యంగా మొక్కజొన్న, చెరుకు, లేకపోతే చిక్కుళ్ళు, లేకపోతే పప్పు ధాన్యాలు, లేకపోతే నూనె గింజలు ఇలాంటి పంటల్ని వాళ్ళు బాగా సాగు చేయొచ్చు. వరి పుష్కలంగా సాగు చేస్తున్న ప్రాంతాలలో నీటి లభ్యత అనేది ఎక్కువగానే ఉంటుంది. బట్ ఇప్పుడు వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల నీటి లభ్యత అనేది తగ్గడం వల్ల వాళ్ళు మొక్కజొన్న అన్న పంటకి మొగ్గు చూపించవచ్చు. అంతేకాకుండా చిక్కుళ్ళు, కందులు, మినుములు, అలసందలు ఇవే నెలలో ఇలాంటి పంటల్ని కూడా ఎక్కువగా మనము సాగు చేసుకోవచ్చు. అలానే నూనె గింజలకి వచ్చేస్తే నువ్వులు, వేనుశెనగ లాంటి పంటలని మనము సాగు చేసుకోవచ్చు.
1: ఓకే సరే, మరి వరి ప్రధాన పంటగా ఉన్న మన ప్రాంత రైతులు ఏ ప్రత్యామ్నాయ పంటలను చేపట్టవచ్చు అనేటువంటి విషయాలు కూడా దానికి సంబంధించి చెప్పారు. ఈ మొక్కజొన్న గురించి, అదేవిధంగా కొన్ని నూనె గింజల గురించి ఇలాంటి విషయాలు తెలియజేశారు. అయితే మన మార్కాపురం జిల్లా, మన జిల్లా లాంటి తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలకు అనువైన అంటే ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఏమున్నాయి, వాటి వివరాలు తెలియజేయండి సార్.
0: వ్యవసాయ రంగంలో ఎంతో వెనుకబడిన ప్రాంతమైన మన మార్కాపురం జిల్లా లాంటి ప్రాంతాలకు ఈ ప్రత్యామ్నాయ పంటలు వచ్చేసి ముఖ్యంగా సిరిధాన్యాలు, మిల్లెట్స్ అయినటువంటి కొర్రలు, సామలు, రాగులు, సజ్జలు ఇలాంటి పైర్లు మనం ఎక్కువగా సాగు చేసుకోవచ్చు. ఇలాంటి పైర్లకి ఈ ఒక్కసారి విత్తనం వేసిన తర్వాత ఈ పైర్లకి ఒక్క నీటి తడి లభ్యమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా దిగుబడి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలానే ఈ ఖరీఫ్ సీజన్లో మనం వేసుకుంటున్న పంటలు అనేటివి కూడా 60-70% వరకు కూడా మొత్తము వర్షాధార ఆధారిత పంటలు కాబట్టి వర్షము తక్కువ శాతం నమోదైన పరిస్థితులు ఎదుర్కొన్నా కూడా ఈ సిరిధాన్యాలు అనేటువంటి ఈ మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కువగా దిగుబడినిస్తాయి. అంతేకాకుండా రైతులు వేరుశెనగ ప్లస్ వేరుశెనగతో పాటు ఉలవలు, లేకపోతే కందితో పాటు కొర్రలు, లేకపోతే కందితో పాటు సజ్జలు ఇలాంటి అంతర పంటలు వేసుకున్నట్టయితే ఎక్కువగా దిగుబడులు తీసుకునే అవకాశం ఉంటుంది. వర్షం తక్కువగా నమోదైనప్పటికీ కూడా బోరు సదుపాయం ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అటువంటి రైతులు ప్రొద్దుతిరుగుడు లాంటి పంటను కూడా సాగు చేసుకోవచ్చు.
1: ఓకే సార్, మన మార్కాపురం జిల్లా లాంటి ఈ కరువు ప్రాంతంలో వర్షపాతం తక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతాలకు సంబంధించి మన వర్షపాతం తక్కువ ఉన్న ప్రాంతాలకు అనువైన ప్రత్యామ్నాయ పంటలు ప్రణాళికకు సంబంధించి మరి ఈ చిరుధాన్యాల గురించి చెప్పారు, ఇంటర్ క్రాపింగ్ అంటే అంతర పంటల గురించి కూడా చెప్పారు. బాగుంది సార్. మరి ఇందులోనే ముఖ్యంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో భాగంగా అంటే పోషక నిర్వహణ అంటే న్యూట్రియంట్ మేనేజ్మెంట్ గురించి కూడా తెలియజేయండి సార్.
0: ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో రైతులు, ఏ రైతులైతే ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికని ఎంపిక చేసుకుంటారో ఆ రైతులందరూ కూడా ముఖ్యంగా మొదటగా వాళ్ళు చేసుకోవాల్సిన, లేకపోతే మొదటగా వాళ్ళు తీసుకోవాల్సినది ఏంటంటే నేల భూసార పరీక్ష చేయించుకోవాలి. భూసార పరీక్ష చేయించుకున్నట్టయితే మనకి మన భూమిలో ఉన్న నత్రజని, భాస్వరము, పొటాషియము, పిహెచ్ అలానే ఈసి వంటి పోషకాల స్థాయిని మనము తెలుసుకున్నట్టయితే వాటికి భూసార పరీక్షకి సంబంధించిన వచ్చిన రిపోర్ట్స్కి అనుగుణంగా మనము నేలలో మనం ఎంత శాతం నత్రజని ఇవ్వాలి, ఎంత శాతం భాస్వరం ఇవ్వాలి, ఎంత శాతం పొటాషియం ఇవ్వాలి అనేది మనకి తెలుస్తుంది. దానికి అనుగుణంగానే మనము ఎరువుల వాడకం అనేది చేయాలి. అంతేకాకుండా ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో ముఖ్యంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ముందుగా పంట వేసుకోవడానికి అంటే పైరు వేయడానికి ముందుగానే మనము సేంద్రియ ఎరువుల వాడకం అనేది ఎక్కువగా పెట్టుకోవాలి. ఈ సేంద్రియ ఎరువుల వాడకంతో పాటు రసాయన ఎరువుల వాడకంని కూడా మనము వినియోగించుకోవాలి. సేంద్రియ ఎరువులు 25%, రసాయన ఎరువులు 75% మనము వాడినట్టయితే ఎక్కువగా దిగుబడిని తీసుకునే అవకాశం ఉంటుంది. అలానే ఎవరైనా రైతులు సేంద్రియ ఎరువులు మాకు హెక్టార్కి కానీ 2 ఎకరాలకి

0: ఎకరాలకి మాకు లభ్యత లేదు అనుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో, ఈ రసాయన ఎరువులైనటువంటి యూరియా కానివ్వండి, డిఏపి కానివ్వండి, ఇలాంటి ఎరువులని స్ప్లిట్ డోస్లో అప్లై చేసుకోవాలి. అంటే 100% మొదటి 30% వచ్చేసి విత్తనం వేసుకునేటప్పుడు, నెక్స్ట్ 30% వచ్చేసి 20 నుంచి 30 రోజుల వ్యవధిలో, తర్వాత 30% వచ్చేసి 40 నుంచి 50 రోజుల వ్యవధిలో మనం భూమికి అందించినట్టయితే ఎక్కువగా దిగుబడి తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా పైరు పూత దశకి రావడానికి ముందుగా, అలానే పూత దశకి వచ్చిన తర్వాత 2% యూరియాని నీళ్ళల్లో కలిపి మనము పిచికారీ చేసినట్టయితే, పంట మీద పిచికారీ చేసినట్టయితే ఎక్కువగా దిగుబడి తీసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా జీవ ఎరువుల వినియోగం కూడా మనము ఇందులో కలుపుకోవాలి. జీవ ఎరువుల వినియోగం వచ్చేసి రైజోబియం బ్యాక్టీరియా, అజిటో బ్యాక్టీరియా, ఫాస్ఫేట్ సొల్యూబరైజింగ్ బ్యాక్టీరియా, ఇలాంటి వంటి జీవ ఎరువుల పోషకాలను మనం అందించినట్టయితే మన నేలలో పోషకాల స్థాయిని ఇవి పెంచి పైరుకి ఎక్కువగా బలం చేకూరుస్తాయి. అంతేకాకుండా రైజోబియం బ్యాక్టీరియా లాంటి జీవ ఎరువుల్ని మనం విత్తనం విత్తుకోవడానికి ముందుగానే సీడ్ ట్రీట్మెంట్ చేసినట్టయితే ఎక్కువగా దిగుబడిని తీసుకునే అవకాశం ఉంది. ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో ఎప్పుడైతే మనకి సూక్ష్మ పోషకాల లోపం అనేది మనకి కనిపిస్తుందో, ఆ సూక్ష్మ పోషకాలు ముఖ్యంగా మనం గమనించే సూక్ష్మ పోషకాలు వచ్చేసి జింక్, బోరాను, ఇనుము వంటి సూక్ష్మ పోషకాలని, ఆ లోపాలని మనము గుర్తించినట్లయితే ఆ లోపాలని సరిచేసుకోవడానికి జింక్, బోరాను, ఇనుము ఆధారిత రసాయనాలని ఫోలియర్ అప్లికేషన్ చేయడం వల్ల మనము ఎక్కువ దిగుబడిని చేసుకోవచ్చు.
1: ఓకే సార్, బాగుంది. మరి ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలకు సంబంధించి పోషక నిర్వహణ గురించి కూడా రైతు సోదరులకు చక్కగా తెలియజేశారు. మరి ఇందులోనే ప్రత్యామ్నాయ ప్రణాళికలో భాగంగా ప్రధాన పంటలకు, అంటే వరి, మిల్లెట్స్ లాంటి, ప్రత్యేకంగా ఏ రకాలు సిఫారసు చేస్తే బాగుంటుంది, ఏ రకాలను ఎన్నుకుంటే బాగుంటుంది అన్న విషయాలు కూడా తెలియజేయండి సార్.
0: ముఖ్యంగా ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో మనము వరి సిఫారసు చేయకూడదు. ఎందుకంటే వరి అనేది పైరు, ముఖ్యంగా నీరు ఎక్కువగా తీసుకునే పైరు, నీరు ఎక్కువగా ఉన్న చోటే మనం వరి వేసుకోవాలి. కానీ ఏ రైతు సోదరులైతే వరి పంట వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారో ఆ రైతుల కోసము తక్కువ జీవిత కాలం ఉన్నటువంటి వంగడాలు కూడా లభ్యంగా ఉన్నాయి. ఆ వంగడాలు వచ్చేసి మొట్టమొదటి వంగడం వచ్చేసి కాటన్ దొర సన్నాలు MTU 1010 అన్న వంగడము ఎక్కువగా మనకి లభ్యంగా ఉంది. మామూలుగా వరి పైరు వచ్చేసి సుమారుగా 150 నుంచి 160 రోజుల కాలాన్ని కలిగి ఉంటే, ఈ MTU 1010 కాటన్ దొర సన్నాలు అన్న వరి వంగడం వచ్చేసి మనకి కేవలం 110 నుంచి 115 రోజుల్లోనే తన యొక్క కాలాన్ని పూర్తి చేసి మనకి ఎక్కువగా దిగుబడినిచ్చే అవకాశం ఉంది. అలానే సిరిధాన్యాల అయినటువంటి మిల్లెట్స్లో కూడా మనకి తక్కువ కాల వ్యవధికి సంబంధించిన రకాలు ఉన్నాయి. ఆ రకాలు వచ్చేసి గరుడ ఒక వెరైటీ మనకి నంద్యాల RIRS నందు మనకి దొరుకుతుంది. ఈ గరుడ వ్యవధి కాలం వచ్చేసి 60 నుంచి 65 రోజుల్లోనే దీని యొక్క కాలం అనేది పూర్తవుతుంది. అంతేకాకుండా కంది పంట వేసుకోవాలనుకున్న రైతులు కూడా LRG 52 అన్న వెరైటీని ఎక్కువగా సాగు చేసుకోవచ్చు. దీని కాలం కూడా 140 నుంచి 150 రోజుల వరకే ఉంటుంది. నెక్స్ట్ రాగులకు వచ్చేసి MR1 అని ఎర్ర రంగుకు సంబంధించిన రాగుల రకము మనకి లభిస్తుంది. ఇలాంటి వంగడాలు తక్కువ వ్యవధి కలిగిన రకాలు ఎప్పుడైతే మనం వాడతామో, ఈ ప్రత్యామ్నాయ ప్రణాళికలో తక్కువ కాలానికి సంబంధించిన రకాలు మనం ఎప్పుడైతే వాడతామో తక్కువ కాలం వ్యవధిలోనే ఎక్కువ దిగుబడి రైతు సోదరులు పొందే అవకాశం ఉంది.
1: ఓకే సార్, బాగుంది. మరి చివరిగా ఈ ప్రత్యామ్నాయ పంటలకు మారేటప్పుడు రైతులు ఎటువంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు, వాటికి పరిష్కార మార్గాలు ఏంటి అనే విషయాలు కూడా తెలియజేయండి సార్.
0: ముఖ్యంగా రైతులు ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికని ఎన్నుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ముఖ్యంగా వచ్చేది ఏ పంటలైతే రైతులు పండిస్తున్నారో ఆ పంటలకి అనుగుణంగా, లేకపోతే ఆ పంటలకి కావలసిన మార్కెట్ లభ్యత అనేది మన రైతులకి అందుబాటులో ఉండట్లేదు. ప్రస్తుతం మన ఆంధ్రలో వరి పంటకి గాను APMC ఆంధ్రప్రదేశ్ మార్కెట్ కమిటీ అనేది బలంగా ఉంది. కానీ మార్కెట్ సిరిధాన్యాలకి, లేకపోతే పప్పు దినుసులకి ఇటువంటి APMC లాంటి ఒక మార్కెట్ కమిటీ అనేది లేకపోవడమే రైతులకి ఎంతో లోటుగా కనిపిస్తుంది. అలానే ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికని ఎన్నుకునే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పైరుకు కావాల్సిన పోషకాలని అందించడంలో, లేకపోతే పైరుల యాజమాన్యం గురించి అవగాహన లేకపోవడము, ఇది కూడా ఒక పెద్ద లోటుగానే కనిపిస్తుంది. అది కాకుండా వరి ప్రధానంగా పండించే రైతులు ఈ ప్రత్యామ్నాయ పంట ప్రణాళికలో సిరిధాన్యాలు కానివ్వండి, లేకపోతే పప్పు దినుసులు కానివ్వండి ఎక్కువ

0: పండించడానికి మొగ్గు చూపినప్పటికీ కూడా వాళ్ళకి ఈ సిరిధాన్యాలు పప్పు దినుసుల మీద వచ్చే లాభాలు ఏవైతే ఉన్నాయో వరి సాగుతో పోల్చుకుంటే చాలా తక్కువ లాభాలు కనిపిస్తాయి. దీని కారణంగా రైతులు ఎక్కువగా మొగ్గు చూపించకపోవచ్చు. దీని యొక్క పరిష్కార మార్గం వచ్చేసి ప్రభుత్వము ఈ పప్పు దినుసులు సిరిధాన్యాలకి సంబంధించిన రైతు బజార్లని ఏర్పాటు చేయడము, లేకపోతే వాటికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో రైతు సేవా కేంద్రాల ఆధారంగా ఈ పప్పు ధాన్యాలు మరియు సిరిధాన్యాలు కొనుగోలు చేపట్టినట్టయితే మన రైతు సోదరులకి ఎంతో లాభం వచ్చే అవకాశం ఉంటుంది. అలానే రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నాలో వాళ్ళందరూ కూడా ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక గురించి రైతులకి కొన్ని మీటింగ్స్ పెట్టి కానీ గ్రామ సభలలో కానీ దీన్ని ఎక్కువగా వాళ్ళు ముగ్గు చూపించేలా మీటింగ్స్ పెట్టి ఎంకరేజ్ చేసేలాగా ఉంటే అందరూ కూడా ఈ ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక నమూనాని ఖచ్చితంగా అలవాటు చేసుకుంటారు.
1: ఓకే సార్, బాగుంది. చివరిగా ప్రత్యామ్నాయ పంటలకు మారేటప్పుడు రైతులు ఎదుర్కొనేటువంటి సవాళ్లను కూడా వాటికి పరిష్కార మార్గాలు కూడా చెప్పడం జరిగింది. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక గురించి మార్కాపురం ఎన్ఎస్ అగ్రికల్చర్ కాలేజీ అగ్రోనమీ విభాగము అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ఇ మహేశ్వరరెడ్డి గారు రైతు సోదరులకు మరి చక్కటి విలువైన సమాచారం అందించారు. ధన్యవాదాలు సార్, నమస్కారం.
0: నమస్తే సార్.
2: మీరు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక గురించి వివరాలు విన్నారు. కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు.
3: ఆమె మనసు కరగకపోగా కఠినంగా ప్రవర్తించింది. అది భరించలేక విసిగి వేసారి ఆ బాధా సర్పదష్టుడు ఏమంటున్నాడంటే,

భార్యను ప్రాణం కంటే మిన్నగా ప్రేమించాడు మొగుడు. ఆమెతో సరసాలాడబోతే మొగుణ్ణి చావుమోతుంది. మగని పట్ల మోటుగా ప్రవర్తించే స్త్రీమూర్తిని జానపదులు ఈ పాటలో ఎలా సాక్షాత్కరింపజేస్తున్నారో చూస్తారా?

మీరు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో జానపద గీతాలు విన్నారు. కిసాన్ వాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: 7:45 కావస్తోంది. వికసిత్ భారత్ కార్యక్రమం మరికొంచెం సేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: పరిచయాలతో కూర్చిన కార్యక్రమం సమర్పణ శ్రీ ఎం చిరంజీవి.
2: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి సూర్యాఘర్ యోజన, దీన్నే ముఫ్ట్ బిజిలీ యోజన అని కూడా అంటారు. భారతదేశంలోని గృహాలకు ఉచిత విద్యుత్తును అందించడమే లక్ష్యంగా చేసుకుని ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం కింద గృహాలు తమ పైకప్పులపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకోవడానికి సబ్సిడీ అందించబడుతుంది. ఈ సోలార్ ప్యానెళ్ల ఖర్చులో 40% వరకు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. గృహాలకు ఉచిత విద్యుత్తు అందించడమే కాకుండా ప్రభుత్వానికి కరెంటు ఖర్చు తగ్గించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని భావించి ఈ పథకాన్ని అమలు చేస్తుంది. మరి ఈ పథకం గురించి అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నటువంటి కుసుమ లింగమూర్తి గారి మాటల్లో విందాం.
3: ఇది భారతదేశంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేసి ఆ విద్యుత్తు ప్రొడక్షన్ లో కామన్ గా వచ్చేటువంటి సూర్యఘర్ యోజన అనే ఒక పథకం. దాంట్లో సూర్యు నుంచి వచ్చేటువంటి కిరణాల నుంచి మనం సౌర ఫలకాల నుంచి వచ్చేటువంటి విద్యుత్తును పెంపొందించడం కోసము మన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
2: ఈ పథకం యొక్క ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు విందాం.
3: ఇది గృహాలకు అంటే మినిమం 300 యూనిట్స్ కాల్చుకున్నటువంటి వాళ్ళకి ఈ విద్యుత్తు ఛార్జీలను తగ్గించుకోవడం కోసము ఈ సౌర ఫలకాలను ఏర్పరచుకొని వాటి ద్వారా వచ్చినటువంటి విద్యుత్తును వినియోగించుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఆ పథకంలో మినిమం 200 నుంచి 300 యూనిట్లు కాల్చుకున్నటువంటి ఇంటికి ప్రతి ఒక్కరికి సౌర ఫలకాలు పెట్టుకొని అంటే సన్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ను పెట్టుకొని ఈ విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి పథకం ఇది. మినిమం మనకి 300 యూనిట్లు కాల్చుకునే వాళ్ళకి ఖచ్చితంగా దాదాపు ఒక 2,000 నుంచి 3,000 రూపాయలు బిల్లు వస్తుంది. కాబట్టి ఆ బిల్లును తగ్గించుకోవడం కోసం మనము రూఫ్ టాప్ సన్ సోలార్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రయోజనాల విషయానికి వస్తే మనకు అత్యాధునికమైనటువంటి ముందు జాగ్రత్త చర్యగా మన ప్రధానమంత్రి గారు ఏర్పరిచినటువంటి ఈ విద్యుత్తును తగ్గించుకోవడం కోసము రూఫ్ టాప్ సన్ సోలార్ సిస్టమ్ ను ఏర్పాటు చేసుకోవడానికి మనకి అనుమానమైనటువంటి రూఫ్ టాప్ ను ఏర్పాటు చేసుకుని ఈ విద్యుత్ బిల్లును తగ్గించుకోవడం కోసం మనము ఉపయోగించుకోవచ్చు. ముఫ్త్ బిజిలీ యోజనలో తప్పనిసరిగా భారతీయ పౌరుడే ఉండాలి. అలాగే పైన రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఏర్పరచుకునేటువంటి పైకప్పు అనేది అనుకూలమైనటువంటి ప్లేస్ అయి ఉండాలి. అలాగే తప్పనిసరి ఈ విద్యుత్ బిల్లు అనేటువంటి యజమాని పేరు మీద కరెంటు మీటర్ అయి ఉండాలి. అలాగే అనువైనటువంటి సౌర ఫలకాలు నిర్మించుకున్నటువంటి ప్లేస్ అయి ఉంటే సరిపోతుంది. ఈ విద్యుత్ బిల్లును తగ్గించుకోవడంతో పాటుగా మనకు పర్యావరణానికి ముప్పు లేకుండా కామన్ గా సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలతోటి మనం వినియోగించుకుంటున్నాం. కాబట్టి ఇది దాదాపుగా రేడియేషన్ లేకుండా, వాయు కాలుష్యం లేకుండా వాటిని మనం వినియోగించుకోవడానికి పూర్తిగా అనువైనటువంటి పద్ధతి. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో చాలా మంది ముందుకొస్తున్నారు. ఎందుకనంటే దీంట్లో ఈ విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకొని మనం కూడా డబ్బులు ఆదా చేసుకునేటువంటి మార్గంలో చాలా మంది అవేర్నెస్ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్నారు.
2: ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడానికి ఎటువంటి ఇల్లులు ఆమోదయోగ్యమో ఇప్పుడు విందాం.

0: డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నటువంటి ప్లేస్. ఎందుకంటే మనకు రూఫ్ టాప్ లో దాదాపుగా అంతా ఓపెన్ ప్లేస్ ఉంటుంది కాబట్టి దాంట్లో 15x15 ప్లేస్ నా కూడా మనం 3 కిలోవాట్ అనువైనటువంటి సౌర ఫలకాలను మనం ఏర్పాటు చేసుకునేటువంటి ప్లేస్ ఉంటే సరిపోతుంది. భారీగా బాగా పెద్ద కూడా ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే ఏ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా కూడా మినిమం 120 యార్డ్స్ వరకు అయితే ఉంటుంది కాబట్టి 15x15 ప్లేస్ లో ఉన్నటువంటి బాపది కూడా మనకు అనువైనటువంటి ప్లేస్. అది సొంత ఇల్లు ఉన్న వాళ్ళకి మాత్రమే అనువైనటువంటి బాపది స్కీమ్ ఇది. ఎందుకంటే రెంట్ ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, కానీ రెంట్ ఉన్న వాళ్లకు ఓన్ గా వాళ్ళ పేరు మీద మీటర్ ఉండదు. ఆ ఇంటిది ఓన్ మీటర్ ఉన్నప్పుడు మాత్రమే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వస్తుంది, ప్లస్ వాళ్ళు అప్రూవల్ చేస్తేనే మాత్రమే వీళ్ళకి సబ్సిడీ స్కీమ్ వస్తుంది. సో కమర్షియల్ విషయానికి వస్తే రెంటల్స్ వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ సబ్సిడీ తీసుకోవాలంటే కనుక తప్పనిసరి వాళ్ళ పేరు మీద మీటర్ వచ్చి ఉండాలి, వాళ్ళ పేరు మీద మీటర్ రీడింగ్ ఉండాలి, ప్లస్ వాళ్ళకు కూడా సబ్సిడీ రావాలంటే మాత్రం ఓనర్ కూడా వాళ్ళ పేరు మీద ఉండాలి. సో అట్లాంటి అవకాశం లేదు కాబట్టి ఓనర్ కు మాత్రమే ఇది సబ్సిడీ కింద మాత్రం స్కీమ్ వస్తుంది. మిగతా వాళ్ళు రెంటల్ ఉన్న వాళ్ళైనా కూడా మాకు సబ్సిడీ అవసరం లేదనుకుంటే మాత్రం ఖచ్చితంగా కమర్షియల్ కింద పెట్టుకోవాల్సి వస్తుంది.
1: సూర్య ఘర్ యోజనలో భాగంగా ఎన్ని యూనిట్ల వరకు ఈ సోలార్ ప్యానెల్లను పెట్టుకోవచ్చు, లబ్ధిదారులకు సబ్సిడీ ఏ విధంగా వస్తుందో ఇప్పుడు విందాం.
0: 1 కిలోవాట్, 2 కిలోవాట్, 3 కిలోవాట్ అని చెప్పేసి మనము విభజించడం జరుగుతుంది దీంట్లో. దీంట్లో 1 కిలోవాట్కు వచ్చేసి 30,000 రూపాయలు, 2 కిలోవాట్కి వచ్చేసి 60,000 రూపాయల వరకు మనకు సబ్సిడీ వస్తుంది. కానీ ఓవరాల్ గా ఆమోదయోగ్యంగా ఉన్నటువంటి 3 కిలోవాట్ తీసుకుంటారు కాబట్టి దానికి 78,000 రూపాయలు మాత్రం మన గవర్నమెంట్ నుంచి మన సబ్సిడీ రావడం జరుగుతుంది. ఇది యావరేజ్ గా అంటే 1 కిలోవాట్ తీసుకున్నా మీకు 2 కిలోవాట్ తీసుకున్నా తక్కువ సబ్సిడీ వస్తుంది కాబట్టి 3 కిలోవాట్ తీసుకుంటే మనకు పెట్టుకునే ఖర్చు తక్కువనే వస్తుంది, సబ్సిడీ ఎక్కువ వస్తుంది కాబట్టి మనం 3 కిలోవాట్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాం దాదాపుగా. ఎందుకనంటే 100 యూనిట్లు వచ్చిన వాళ్ళకి, 150 యూనిట్స్ వచ్చిన వాళ్ళకి ఇది పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం పెట్టుకునే కాస్ట్ ఎక్కువ పెరుగుతుంది, మనం సబ్సిడీ తీసుకునే తక్కువ ఉంటుంది కాబట్టి యావరేజ్ గా 3 కిలోవాట్ అంటే కాంట్రాక్టెడ్ లోడ్ ఉంటుంది సార్ దీనికి. మన కరెంట్ బిల్లు చూస్తే కనుక కాంట్రాక్టెడ్ లోడ్ అనేది ఒకటి వాళ్ళకు లైన్ ఉంటుంది, దాంట్లో చూస్తే కనుక మనకు 2 కిలోవాట్ గానీ 3 కిలోవాట్ గానీ వాళ్ళు దీని మీద లోడ్ పడుతుందన్నలోకి మాత్రమే ఇది అనువైనటువంటి అవకాశం అనేది నేను అనుకుంటున్నా. సో ఆ 3 కిలోవాట్ లోడ్ పడ్డోళ్ళకి మాత్రమే ఇది పెట్టుకుంటే ఇటు మనం సబ్సిడీ వస్తుంది, ప్లస్ మనకు కరెంటు బిల్లు కూడా తగ్గించుకున్న వాళ్ళమైతాం.
1: ఇందులో ఎటువంటి పరికరాలు వినియోగిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
0: సౌర పలకలు ప్యానెల్స్ అని అంటాం మనం అది. ఆ ప్యానెల్స్ ఒకటి పైన రూఫ్ టాప్ మీద బిగిస్తామండి, దాని నుంచి మనకు ఏసీడిసి వైర్స్ వస్తాయి. ఏసీడిసి వైర్స్ నుంచి వచ్చేసి మనకు ఇన్వర్టర్ ఉంటుంది, ఇన్వర్టర్ నుంచి మళ్ళీ మనకు మీటర్కు అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి మీటర్ కు మనం కనెక్ట్ చేసేస్తాము. ఇదంతా టోటల్ అంతా వచ్చేసి మన గవర్నమెంట్ TSNPDCL నుంచి కానీ అప్రూవల్ తీసుకుంటాం తప్పనిసరి. ఇది కన్వర్టర్, ఇన్వర్టర్ అండ్ బ్యాటరీస్ అంటే బ్యాకప్ కావాలనుకుంటే బ్యాకప్ తీసుకుంటాము, ప్లస్ దీనికి ఏసీడిసి మీటర్స్ వస్తాయి సార్. ఇవి వీటికి ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ.
1: లబ్ధిదారులు దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అదే విధంగా విద్యుత్ విభాగంతో ఏ విధంగా అనుమతి పొందాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
0: ఇది పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనలో ఒక పోర్టల్ ఉంటుంది సార్. అది ఆ పోర్టల్లో మనం ఓపెన్ చేసేస్తే మనకు దాంట్లో అన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీకు మీటర్ రీడింగ్ ఒకటి అడుగుతాడు, మీటర్ రీడింగ్ మనం అప్లై చేయాల్సి వస్తుంది. మనకు యూనిక్ ఐడి ఉంటుంది మనది, ఆ ఐడి కొట్టేస్తే మన కాంట్రాక్ట్ లోడ్ ఎంత ఉంది, యావరేజ్ లోడ్ తీసుకుంటుంది అన్నట్టు. మన ఇయర్లీ ఇయర్ మొత్తం లోడ్ తీసేసుకొని వీళ్ళకు ఇంత అవసరం పడుతుంది, ఇది 2 కిలోవాట్ సరిపోతుంది, 3 కిలోవాట్ సరిపోతుంది, 5 కిలోవాట్ అవసరం పడుతుంది అని చెప్పేసి అనేది స్కీమ్ కింద అప్లై చేయాలనుకున్నా ఆ పోర్టల్ ఓపెన్ TSNPDCL నుంచి మనకు అప్రూవల్ వస్తుంది. అంటే కస్టమర్ పేరు మీద మాత్రమే ఫీడ్ చేస్తాం మేము ఇది. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మాత్రం కస్టమర్ మొబైల్ నంబర్ కి వెళ్తుంది కాబట్టి ఏదున్నా కూడా అంటే రేపు స్కీమ్ వర్తింపజేసినా వర్తింప చేయట్లేదు దీనికి కస్టమర్ కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు NPDCL వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు అప్రూవల్ రావాలి అంటే మేము పెట్టినటువంటి బాపద్ది పర్ఫెక్ట్ ఉందా లేదా, ఇలా DCR ప్యానల్స్ అని నాన్ DCR ప్యానల్స్ ఉంటాయి సార్ దీంట్లో. DCR ప్యానల్స్ ఫీడ్ చేసినప్పుడు మాత్రమే ఇది స్కీమ్ కింద వర్తింపజేస్తుంది కాబట్టి NPDCL వాళ్ళు కూడా వాళ్ళు ఆ ఇంటిని అప్రోచ్ మీకు DCR ప్యానల్స్ పెట్టిల్లా. DCR ప్యానల్స్ మీన్స్ సార్ అంటే పర్ఫెక్ట్ ఇది స్కీమ్ కింద వర్తింపజేసేటువంటి ప్యానల్స్ ఏ పెట్టిల్లా లేదా అని చూసిన తర్వాతనే వాళ్ళు స్కీమ్ కింద వాళ్ళు ఆ సబ్సిడీ విడుదల చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి PDCL వాళ్ళు అప్రోచ్ అయ్యి వాళ్ళకు ఒక లెటర్ ఇవ్వాలి అంటే దానికి ఇది పర్ఫెక్ట్ చేశారని చెప్పేసి గవర్నమెంట్ కు లెటర్ ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ దెన్ 1 మంత్ అన్నకాడ 1.5 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, మొత్తానికి అయితే 2 మంత్స్ తర్వాతనైనా కూడా వీళ్ళకు స్కీమ్ వాళ్ళ అకౌంట్ లో మాత్రమే జమ అయిపోతాయి. ఇవి
1: అనుమతి పొందాలంటే ఏ పత్రాలు అవసరం అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం.
0: గుర్తింపు కార్డు విషయానికి వస్తే ఆధార్ కార్డు కావాలి సార్ దీనికి, మీటర్ బిల్ ఒకటి తీసుకోవాలి ఖచ్చితంగా, పాన్ కార్డు ఒకటి, బ్యాంక్ డీటెయిల్స్ ఒకటి ఇవ్వాలి. బ్యాంక్ డీటెయిల్స్ ఎందుకు అడుగుతారంటే మనకు స్కీమ్ కింద అప్లై చేస్తే

0: ఉన్నాం కాబట్టి మన అకౌంట్ లో పడడం కోసం అనే మన బ్యాంక్ డీటెయిల్స్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి వస్తారు. ఒక రెండు ఫోటోస్ ఇవ్వాలి. ఇది పూర్తి స్థాయి ఆన్లైన్ లో చేసేటువంటి ప్రక్రియ కాబట్టి పోర్టల్ ఓపెన్ చేస్తే మాత్రము 100% ఆన్లైన్ లో ఉంటది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్ అంటే రెండు ఫోటోస్ ఇవి ఇచ్చేసి మాత్రం మన ఫోన్ నంబర్ మీద మన పోర్టల్లో అప్లై చేసుకోవాల్సి వస్తుంది. ఇది
1: సోలార్ ప్యానెల్ ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి కరెంటును ఇంట్లో అవసరాలకు వినియోగించుకొని మిగిలిన కరెంటును లబ్ధిదారులు ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు విందాం.
0: ఒక్కొక్కరికి ఆ 300 యూనిట్లు కూడా యూజ్ చేసుకోకుండా ఎగ్జాంపుల్ 200 యూనిట్స్ వాళ్ళు యూజ్ అయినాయి అనుకోండి, మిగతా 100 యూనిట్లు వాళ్ళకి అక్కడ పక్కకున్నాయి. ఆ పక్కకున్న వాపతి ఏం చేస్తుంది అంటే కొందరు అవగాహన రాహిత్యంతో గవర్నమెంట్కు పంపించేస్తే మనకు అమౌంట్ వస్తుంది అని చెప్పేసి అని అంటున్నారు. అది ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు కాకుండా కొన్ని ఒక 6 నెలలకు ఒకసారి, సంవత్సరంకు ఒకసారి వాళ్ళు రేడియేషన్ తీస్తారు దాన్ని. అంటే టోటల్గా 6 మంత్స్ బయో బ్యాకప్ తీసేసి సంవత్సరం తర్వాత ఎంతెంత మిగిలి విద్యుత్ ఉంది, మిగిలి యూనిట్లు ఉన్నాయి, అవి ఏం చేస్తారు, ఈ మంత్ ఆ 100 యూనిట్లు మిగిలిన తర్వాత నెక్స్ట్ మంత్ కు ఫార్వర్డ్ చేస్తారు. అవి అంటే నెక్స్ట్ మంత్ కూడా దాంట్లో యాడ్ చేస్తారు, ఎక్స్టెండ్ చేస్తారు, తప్ప మనకు ఇప్పుడు డబ్బులు మనకు తిరిగి ఇవ్వరు. ఒక 6 మంత్స్ వరకు చూస్తారు. టోటల్ యావరేజ్ గా ఒక 600 యూనిట్లు 700 యూనిట్లు మనకు మిగిలింది అని అన్నప్పుడు అప్పుడు వాళ్ళు కొనుగోలు చేసేటువంటి కాస్ట్ కు మనకు మన అకౌంట్ కు మాత్రం వాళ్ళు బదిలీ చేస్తారు. ఎవ్రీ మంత్ మాత్రం దీనికి క్యాల్కులేట్ చేయరు. క్యాల్కులేట్ చేసిన బాపత్ దాన్ని మాత్రం నెక్స్ట్ మంత్ కి మాత్రం మనకు ఫార్వర్డ్ చేసేస్తారు. అంటే మనకి ఇప్పుడు జల విద్యుత్ ఉంది, ఇంధన విద్యుత్ ఉంది, ఇవి రేపు ఫ్యూచర్ లో తగ్గుముఖం పడతాయి, లేకపోతే మన పవర్ ఎక్కువ అవసరం పడుతుంది, మనకు జనరేట్ అయ్యే పవర్ తక్కువ పడుతుంది, కాబట్టి ఫ్యూచర్ లో మనకు విద్యుత్ వినియోగం పెరుగుతుంది రోజు రోజుకు. రేపు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి, 2-వీలర్స్ గానీ 4-వీలర్స్ గానీ వస్తున్నాయి, దానికి ఎలక్ట్రికల్ విద్యుత్ అవసరం పడుతుంది. అంటే ఇప్పుడు అవసరం పడేదానికంటే ఫ్యూచర్ లో ఇంకెక్కువ అవసరం పడుతుంది. కాబట్టి ఈ సన్ సోలార్ సిస్టమ్ ను ఖచ్చితంగా ఉపయోగంలో తీసుకొచ్చుకుంటే కనుక మనం ఇంకా అడ్వాన్స్ ఉంటామని చెప్పేసి అని నా ఉద్దేశం. ఏ విద్యుత్ సంస్థలైనా కూడా వినియోగం పెరుగుతుంది కాబట్టి చార్జెస్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది కామన్ గా వచ్చేసేటువంటి వాతావరణం నుంచి వచ్చేటువంటి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వచ్చేటువంటి సూర్యకిరణాలతో మనం సాధించేటువంటి ఈ విద్యుత్ ప్రొడక్షన్ ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొస్తే ఇంకా ముందు ముందు చాలా బెనిఫిట్ అవుతుంది, తప్ప ఇది ఎప్పుడు కూడా నష్టం జరగదు అనేది మా ఉద్దేశం. కాబట్టి ఖచ్చితంగా ఈ సన్ సోలార్ సిస్టమ్ కు రాస్తే అందరికి ఆమోదయోగ్యం ఉంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.
1: ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద లబ్ధి పొందినటువంటి నర్సంపేటకు చెందినటువంటి క్రాంతి గారు ఏమంటున్నారో వారి మాటల్లో విందాం.
2: సోలార్ లైట్స్ పెట్టించుకున్నాము, సోలార్ ప్యానల్స్ బాగానే ఉన్నాయి ప్రెసెంట్ అయితే. ఇప్పటివరకు అయితే 25 ఇయర్స్ మాకు ప్యానల్స్ వారంటీ ఇచ్చారు, బట్ కేబుల్స్ అండ్ ఇన్వర్టర్ బ్యాటరీస్ వాటికి మాత్రం 7 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం లేదు. మేము 5 మంత్స్ అవుతుంది పెట్టుకుని, 2 మంత్స్ బ్యాక్ మేము సబ్సిడీ అమౌంట్ కూడా అకౌంట్ లో పడిపోయినాము. అంటే 230,000 అయింది సార్. అంటే స్ట్రక్చర్ ని బేస్ చేసుకుని కాస్ట్ పడుతుంది అన్నారు. మాకు మా బిల్డింగ్ అటు ఇటు పక్కన సోలార్ ప్యానల్స్ మేము నీడ పడడానికి అవకాశం లేదని చెప్పేసి కాస్ట్ కొద్దిగా తక్కువ పడుతుందని చెప్పేసి చెప్తాను. 30,000 వరకు అయింది, 80,000 సబ్సిడీ పడింది అకౌంట్ లో. డైలీ 10-15 యూనిట్స్ వరకు జనరేట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. మాకైతే ఇప్పటి వరకు అయితే పవర్ తో ఇబ్బంది అడగ పెట్టుకున్నప్పటి నుండి కూడా 3 kV మేము పెట్టించుకున్నాము. అంటే మాకు వచ్చేసి వాళ్ళు నెలకి ఈజీగా 300 యూనిట్ల వరకు జనరేట్ అయితే సార్ ఈజీగా. మీకు ఏదో వెదర్ ఏ విధంగా ఉన్నా కూడా ఇట్లా నార్మల్ వెదర్ లో ఉన్నా కూడా 300 యూనిట్ల వరకు అయితే జనరేట్ అవుతాయి అని చెప్పేసి చెప్పారు. చెప్పి ఇప్పటికి 5 మంత్స్ 6 మంత్స్ అవుతుంది, ఇప్పటివరకు అయితే ఏ ప్రాబ్లం రాలేదు, బాగానే ఉంది. అంతకుముందుకు మాకు 2,000-2,500 వచ్చే కరెంట్ బిల్లు, ఇవి పెట్టాక జస్ట్ మినిమం బిల్లు వస్తుంది. కాకపోతే ఇప్పటివరకు అయితే దాని వల్ల మాకు ఏ ఇబ్బంది లేదు, కరెంట్ బిల్లు పూర్తిగా 0. ఇప్పుడు మాకు స్కీమ్ కింద అని చెప్పేసి స్కీమ్ అప్లై చేశారు సార్. మాకు స్కీమ్ లో సబ్సిడీ అమౌంట్ వచ్చేసింది మాకు ఇంటి పర్పస్ కాబట్టి. ఇప్పుడు పవర్ ప్లస్ చేసిన ఎవరికి కరెంట్ పోయినా మాకు సంబంధం లేదు. మాకైతే 24 అవర్స్ పవర్ ఉంటుంది. 4 రూమ్లోను ఇంటర్నెట్ వెనక సైడ్ రాస్తాం. మాకు 5-6 లైట్లు ఉన్నాయి, 4 ఫ్యాన్లు ఉన్నాయి, టీవీ ఉన్నాయి. ఇట్లా ఇంట్లో అది రెగ్యులర్ యూజ్ చేయొచ్చు. అంటే వాళ్ళు వీళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు ఎంక్వైరీకి వస్తారని చెప్పేసి చెప్పారు సార్. చెప్పినాక ఒకసారి వచ్చి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మొత్తం చెక్ చేసుకున్నారు. సరే అయితే ఆ కేబుల్స్ అయితే అన్ని చెక్ చేసుకున్న తర్వాతనే పడతాం చెప్పి వచ్చి వాళ్ళు చెక్ చేసుకుని వెళ్ళింది సార్. వెళ్ళిన తర్వాతనే అమౌంట్ కూడా సబ్సిడీ అమౌంట్ కూడా చాలా బాగుంది సార్. ఇది పెట్టుకోవడం వల్ల మనకైతే పవర్ పోతుంది అన్న బాధ అనేది ఇంతవరకు లేదు. అది పెట్టుకున్న తర్వాత 24 అవర్స్ పవర్ ఉంది మనం. ఎందుకంటే ఒక్క మాటలో చెప్పాలంటే మాకు మామూలుగా డైలీ కరెంట్ ఎక్కువ కరెంట్ బిల్ వచ్చే వాళ్ళు అయితే ఇంకా చాలా అంటే చాలా సేఫ్ లో పడిపోతారు. ఎట్లా అంటే ఒక వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మంత్లీ ఒక 10,000 కరెంట్ బిల్ వచ్చేవాళ్ళు అనుకోండి, ఏమైతుంది అంటే వాళ్ళకి ఒక 10,000 అన్నప్పుడు వీళ్ళు ఒకటిసారి పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోయినా కూడా ఈఎంఐ పద్ధతి ఇస్తామన్నారు సార్ వాళ్ళు. ఈఎంఐ పెట్టుకుంటే ఏమైతే మనకు ఒక 1-2 ఇయర్స్ లో మనకు ఈఎంఐ మొత్తం కంప్లీట్ అయిపోతుంది, మిగతా 25 ఇయర్స్ వరకు మాకు చేసే కదా. అట్లా కూడా చాలా బాగా అనిపించే మేము పెట్టించుకున్నాం.
1: ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సూర్య ఘర్ యోజన పథకాన్ని ప్రతి ఒక్కరూ అవగాహన పొంది వినియోగిస్తారని ఆశిద్దాం.

0: మీరింతవరకు ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం గురించి పరిచయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం.

0: യുവവാണി ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం మత్తురహిత సమాజానికి యోగాయే బాట ఈ అంశం గురించి చంద్రమౌళి గారితో పరిచయం. పరిచయకర్త కుమారి మౌనిక రెంటాల. అనంతరం తెలుసుకుందాం రండి శీర్షిక అంశం, భారతదేశంలో పరిశ్రమలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: యువవాణి కార్యక్రమంలో ఇప్పుడు వింటారు ఉద్యోగ సమాచారం. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సి, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల్లో 538 గ్రూప్ ఏ, గ్రూప్ బి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 9, ఆపరేషన్స్ ఆఫీసర్ డీజీసీఏ 19, ఏఐఆర్ సేఫ్టీ ఆఫీసర్స్ 15 ఖాళీలు, అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ 12, అసిస్టెంట్ డైరెక్టర్ 15, అసిస్టెంట్ గ్రేడ్ 2 50 ఖాళీలు, అసిస్టెంట్ మైనింగ్ జియాలజిస్ట్ 5 ఖాళీలు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 5, అసిస్టెంట్ రిజిస్ట్రారు 11, ప్రైవేట్ సెక్రటరీ 12 ఖాళీలు ఉన్నాయి. వీటికి సంబంధించిన విద్యా అర్హతలు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, పిహెచ్డి, ఎల్ఎల్బితో పాటు ఉద్యోగ అనుభవం తప్పనిసరి. వయోపరిమితి పోస్టును అనుసరించి 30-50 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఎంపిక విధానం స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, పరీక్ష, ఇంటర్వ్యూలతో ఎంపిక చేస్తారు. పరీక్ష ఫీజు వివరాలు. జనరల్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ పురుషులకు 25 రూపాయలు, ఎస్సీ ఎస్టీ, దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. వేతన వివరాలు పోస్టును బట్టి 44,900 రూపాయల నుండి 218,000 వరకు ఇవ్వబడుతుంది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 3 జూలై 2026. మరిన్ని వివరాలకు సందర్శించవలసిన వెబ్సైట్ వివరాలు upsc.gov.in. వెబ్సైట్ వివరాలు మరొకసారి upsc.gov.in ని సందర్శించగలరు. కార్యక్రమంలో మరొక ఉద్యోగ సమాచారం. ఇస్రో యుఆర్ రావు శాటిలైట్ సెంటర్ యుఆర్ఎస్సి బెంగళూరు రీసెర్చ్ ప్రాజెక్టులో తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరి

0: వివరించింది. జూనియర్ రీసెర్చ్ ఫెలో 17 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. వీటికి సంబంధించిన విద్యా అర్హతలు సంబంధిత విభాగాల్లో కనీసం 60% మార్కులతో ఎంఏ, ఎంటెక్, ఎంఎస్సితో పాటు సిఎస్ఐఆర్, యూజీసీ నెట్ గేట్ స్కోరు తప్పనిసరి. వయోపరిమితి 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 ఏళ్ళు సడలింపు ఉంటుంది. వేతన వివరాలు నెలకు 37,000 రూపాయలు. ఎంపిక విధానం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 11 జూలై 2026. మరిన్ని వివరాలకు సందర్శించవలసిన వెబ్సైట్ వివరాలు www.isro.gov.in. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.isro.gov.in. ఈ వెబ్సైట్ని సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు. యువవాణి యువజనుల కార్యక్రమంలో మీరింతవరకు ఉద్యోగ సమాచారం విన్నారు. ఇప్పుడు వింటారు మత్తురహిత సమాజానికి యోగాయే బాట. ఈ అంశం గురించి చంద్రమౌళి గారితో పరిచయం. పరిచయకర్త కుమారి మౌనిక రెంటాల.
1: యోగం మనసును నియంత్రించే శక్తిని ఇస్తుంది. డ్రగ్స్ మనిషిని తన నియంత్రణ కోల్పోయేలా చేస్తాయి. ఒకటి ఆరోగ్యానికి మార్గం చూపితే మరొకటి జీవితాన్ని ప్రమాదంలో పడేస్తుంది. యువతలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడంలో యోగా ఎంతవరకు సహాయపడుతుందో ఈరోజు చంద్రమౌళి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే చంద్రమౌళి గారు.
2: నమస్తే మౌనిక గారు.
1: చంద్రమౌళి గారు, యువతలో డ్రగ్స్ వినియోగం పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటంటారు?
2: మన భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా యువతలో ఈ డ్రగ్స్ వినియోగం అనేది చాలా వేగంగా పెరుగుతుంది. దీన్ని మనం ఒక సామాజిక సమస్యగా, నైతిక వైఫల్యంగా, లేదా ఒక చట్ట సమస్యగానే చూస్తాం. కానీ ఇది జరగడానికి నిజమైన కారణం ఏమిటో మనం చాలా అరుదుగా అడుగుతాం. అసలు ఏంటి, ఒక యువకుడు డ్రగ్స్ వైపు ఎందుకు ప్రయాణిస్తున్నాడు, అతని మెదడు నిజంగా దేన్ని వెతుకుతుంది, దీన్ని మనం కొంచెం సైంటిఫిక్గా ఎక్స్ప్లోర్ చేయాలి. సో సైంటిఫిక్గా ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు, డ్రగ్స్ తీసుకున్నప్పుడు మన బ్రెయిన్ అనేది డోపమైన్, ఎండార్ఫిన్స్, సెరటోనిన్ అనే హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. వీటిని మనం హ్యాపీ హార్మోన్స్ అంటాం. ఈ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు మనం ఒక రకమైన ఉన్నతిని, ఆనందాన్ని, తీవ్రమైన స్పృహ, అంటే ఒక కైండ్ ఆఫ్ అలర్ట్నెస్ని మెయింటైన్ చేస్తాం. ఆ డ్రగ్స్ తీసుకున్నంతసేపు ఆ వ్యక్తికి నిజంగానే మంచిగా అనిపిస్తుంది. మన మెదడు మనకు అబద్ధం చెప్పట్లేదు. బట్ ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఆ ఒక్కటే కాకుండా శరీరంలో నిజంగా వేరే ఏదో జరుగుతుంది. అతని బ్రెయిన్ అతనికి అబద్ధం చెప్పట్లేదు. సో అందుకే ఆ డ్రగ్స్ అనేది చాలా పవర్ఫుల్గా ఉంటాయి. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి? అసలు కేవలం డ్రగ్స్ తీసుకున్నప్పుడే రిలీజ్ అవుతాయా, నార్మల్గా ఉన్నప్పుడు కూడా రిలీజ్ అవుతాయా అనేది ముఖ్యమైన ప్రశ్న. ఈ హ్యాపీ హార్మోన్స్ అనేవి మనకు యోగా ద్వారా కూడా రిలీజ్ అవుతాయి. సో ఈ హార్మోన్స్ అనేవి మన శరీరంలో ఎలా రిలీజ్ అవుతున్నాయనేది ముఖ్యమైన ప్రశ్న ఇక్కడ. ఈ హార్మోన్స్ అనేవి మనం నేచురల్గా కూడా రిలీజ్ చేయొచ్చు. అనగా మీరు యోగా చేయండి, లేకపోతే ఒక మీనింగ్ఫుల్ వర్క్ చేయండి, లేకపోతే మీరు మీ ప్యాషనేట్ వర్క్ని చేయండి, లేకపోతే ఒకళ్ళకి హెల్ప్ చేయడం ద్వారా కూడా ఈ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. లేదా ఆర్టిఫిషియల్గా రిలీజ్ చేయొచ్చు, లైక్ మీరు కెఫెయిన్ తీసుకున్నా, డ్రగ్స్ తీసుకున్నా, నికోటిన్స్ తీసుకున్నా, ఇవి ఈ పద్ధతుల ద్వారా కూడా మీకు ఈ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో మీకు న్యాచురల్గా రెండు మార్గాల్లో శరీరం అదే ఉన్నత స్థితికి చేరుకుంటుంది. మీరు న్యాచురల్గా రిలీజ్ అయినా, ఆర్టిఫిషియల్గా రిలీజ్ అయినా కూడా మీ మానసిక స్థాయి ఉన్నతంగానే ఉంటుంది. కానీ మీరు ఎటువంటి పరిస్థితుల్లో వాటిని యాక్టివేట్ చేస్తున్నారనేది ప్రధానమైన ప్రశ్న. మనం రోజు కాఫీ తీసుకుంటాం, అది కూడా ఒక కైండ్ ఆఫ్ డ్రగ్గే. కాకపోతే అది చాలా లో లెవెల్లో పనిచేస్తుంది. అది మీకు 50 to 55% మాత్రమే మీ హార్మోన్ లెవెల్స్ని యాక్టివేట్ చేస్తుంది. సో ఇక్కడ మీ ప్రశ్న ఉన్నత స్థితి గురించి కాదు, అక్కడికి చేరుకోవడానికి తీసుకునే మార్గం గురించి. సపోజ్ మీరు యోగా చేశారనుకోండి, 100% మీకు ఆ లెవెల్స్ యాక్టివేట్ అయితే అదే

గరిష్ట స్థాయి శరీరం తీసుకోగలిగిన స్థితి. అలాగే మీరు మీనింగ్ఫుల్ వర్క్ చేసినా కూడా లేదా ఒక వ్యక్తికి హెల్ప్ చేసినా కూడా అదే 100%లో రిలీజ్ అయితే, మీకు న్యాచురల్గా ఇలా 100% న్యాచురల్గా రిలీజ్ అయినప్పుడు శరీరం తనకు అడ్జస్ట్ అయిన స్థాయిలో మాత్రమే ఆ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కానీ ఆర్టిఫిషియల్గా రిలీజ్ చేస్తున్నప్పుడు, మీరు ఆర్టిఫిషియల్గా ఒక సిగరెట్ వాడి వాటిని యాక్టివేట్ చేసినప్పుడు, ఒక డ్రగ్ తీసుకుని యాక్టివేట్ చేసినప్పుడు వాటి స్థాయి మరింత ఇదిగా ఉంటుంది. మీరు ఒక సిగరెట్ తాగితే వాటి లెవెల్స్

0: సెకండ్లో ఇన్స్టాంట్ హై. సో మీకు కొత్తలో తీసుకున్నప్పుడు చాలా ఉత్తేజంగా అనిపిస్తుంది, కానీ పోయే కొద్దీ ఈ డ్రగ్స్ తీసుకోవడం అనేది ఎర్లీ స్టేజ్ నుంచి ముందుకు పోయే కొద్దీ మీరు టాలరెన్స్ అనే స్టేజ్లోకి వెళ్తారు. టాలరెన్స్ స్టేజ్లోకి ఏమవుతుందంటే, మీరు ఇంతకుముందు ఒక సిగరెట్ తాగితే ఇప్పుడు 10 సిగరెట్లు తాగడం లేదా 20 సిగరెట్లు తాగినా అంత కిక్కు రాదు. సో స్లోగా ఇదే టాలరెన్స్ స్టేజ్ నుంచి మీరు డిపెండెన్సీ స్టేజ్కి వెళ్తారు. ఈ డిపెండెన్సీ స్టేజ్లో మీకేమవుతుందంటే, అసలు ఆ సిగరెట్ లేకపోతే మీకు ఎండార్ఫిన్స్, మీ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవ్వవు అనే స్థాయికి మీ బ్రెయిన్ చేరుకుంటుంది. ఎందుకు, మీరు న్యాచురల్గా కాకుండా చాలా ఆర్టిఫిషియల్గా మీరు వాటిని యాక్టివేట్ చేస్తున్నారు. మీ బ్రెయిన్ కూడా ఏం చేస్తుంది, ఒక ఎక్స్టర్నల్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తుంది. ఒక సిగరెట్ కోసమో, ఒక డ్రగ్ కోసమో, అలా ఒక ఎక్స్టర్నల్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తుంది. అలా వెయిట్ చేస్తూ తను సొంతంగా ప్రొడ్యూస్ చేసుకోగలను అనే విషయాన్ని మీరు దానికి మర్చిపోయేలా చేస్తున్నారు. అలా ఒక ఎక్స్టర్నల్ క్యూ ద్వారా మీరు దాన్ని యాక్టివేట్ చేయడం వల్ల అది కంప్లీట్గా ఆ సబ్స్టాన్స్ మీద డిపెండ్ అయ్యేలా చేసుకుంటుంది. ఆ సబ్స్టాన్స్ దొరకకపోతే మీరు చాలా పిచ్చి పట్టినట్లు వాళ్ళు అవుతారు. ఆ డిపెండెన్సీ స్టేజ్ నుంచి మీరు ఫైనల్గా అడిక్షన్ స్టేజ్కి వెళ్తారు. ఇది లాస్ట్ స్టేజ్. అడిక్షన్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మీరు దాని నుంచి వెనక్కి తిరిగి రావడం అనేది చాలా కష్టమవుతుంది. అడిక్షన్ స్టేజ్ నుంచి కూడా వెనక్కి తిరిగి రావచ్చు, కానీ అది చాలా ప్రయాసతో కూడుకున్న పని. ఇప్పుడు మీరు మాదక ద్రవ్యాలు వాడి 225% నుంచి 1000% వరకు మీరు యాక్టివేట్ చేయడం వల్ల మీ బ్రెయిన్ అనేది 10 రెట్లు సామర్థ్యంతో, అంటే ఇంతకుముందు 100% నడవాల్సింది, ఇప్పుడు 1000% నడవాలి. సో మీకు అది ఓవర్ వర్క్ చేస్తుంది. మీ బ్రెయిన్ అనేది ఓవర్ వర్క్ చేయడం వల్ల కొన్ని రోజులకి అది, మీరు ఎప్పుడైనా గమనించారా, మీరు ఏదైనా ఒక ఇంజన్ అదే పనిగా ఆన్ చేస్తూ ఉంటే, అది ఓవర్ హీట్ చేస్తూ ఉంటే అది కొన్ని రోజులకి పాడైపోతుంది అదే పనిగా వాడటం వల్ల. మన బ్రెయిన్ కూడా అంతే, బాగా ఓవర్ హీట్ చేయడం వల్ల అది కొన్ని రోజులకి డ్యామేజ్ అవుతుంది. యోగాలో ఇదే ఎగ్జాక్ట్గా ఆపోజిట్ జరుగుతుంది. మీరు యోగాలో మెల్లగా నిరంతరంగా ఇవే హార్మోన్స్ని విడుదల చేయడం వల్ల అవి లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. ఆ ఎఫెక్ట్స్ అనేవి మీకు అనుభూతి చాలా నెమ్మదిగా ఉంటుంది, మళ్ళీ నిలుస్తుంది కూడా. డ్రగ్స్లో మీకు ఈ అనుభూతి జరగదు. డ్రగ్స్లో ఏంటంటే మీకు ఇన్స్టాంట్గా హై వస్తుంది, అది ఉన్న హై అనేది కాసేపే ఉంటుంది. మహా అయితే ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉండొచ్చు, లేకపోతే ఒక 1 అవర్ ఉండొచ్చు. తర్వాత ఆ డ్రగ్ తాలూకు ఎఫెక్ట్ అనేది వెళ్ళిపోతుంది. సో మీరు మళ్ళీ డ్రగ్ కోసం వెళ్తారు, మళ్ళీ హై తీసుకుంటారు, మళ్ళీ అది వెళ్ళిపోతుంది. సో ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతుంది. కానీ యోగాలో అలా కాదు. మీరు యోగా ఉదయం 1 గంట చేస్తే అది ఆ హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది, బట్ ఆ యోగా తాలూకు ఎఫెక్ట్ రిలీవ్ అవ్వడానికి కూడా మీకు కనీసం 1 రోజు పడుతుంది. సో మళ్ళీ మీరు ఇంకొక రోజు యోగా చేస్తారు, మళ్ళీ మీకు హార్మోన్స్ రిలీజ్ అయితే. సో యోగా అనేది మీకు ఒక స్టెబిలిటీ మెయింటైన్ చేస్తుంది. డ్రగ్స్ అనేది మీకు అదే హై ఇస్తుంది, బట్ 5 నిమిషాలకి 10 నిమిషాలకి. డ్రగ్స్ అనేది కూడా అంతే చేస్తుంది, కానీ తక్షణమే పెరుగుతుంది, కానీ వెంటనే కూలిపోతుంది. ఉన్నత స్థితి, మీరు ఏదైతే ఉన్నత స్థితి అనుభవిస్తారో డ్రగ్స్లో, అది కొంచెం కాలమే ఉంటుంది, కానీ అది చేసే నష్టం కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది. కానీ యోగాలో అలా కాదు. యోగాలో మీకు చాలా నెమ్మదిగా రిలీజ్ అవుతుంది, కానీ దాని ఎఫెక్ట్ కూడా చాలా రోజులు, చాలా సంవత్సరాల వరకు ఉంటుంది.
1: చంద్రమౌళి గారు, యోగా ధ్యానం వంటి పద్ధతులు డ్రగ్స్ వ్యసనాన్ని తగ్గించడంలో సహాయపడతాయంటారా?
0: ఖచ్చితంగా సహాయపడతాయి. డ్రగ్స్ అనేవి మన డొపమైన స్థాయిని దాదాపు 225% నుంచి 1000% వరకు పెంచుతాయి. సో ఇవి చాలా అబ్నార్మల్ వాల్యూస్. యోగా అనేది 100% పెంచుతుంది. సో మన బాడీ ఎంతైతే తీసుకోగలదో అంత స్థాయి వరకే మన హ్యాపీ హార్మోన్స్ని రిలీజ్ చేసేలాగా మనకు యోగాలో ఉండే ధ్యాన పద్ధతులు కానీ, ప్రాణాయామ పద్ధతులు కానీ, మనకు ఆసనాలు కానీ తోడ్పడతాయి. అలాగే ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఈ డొపమైన్ విడుదల చాలా వేగంగా పెరుగుతుంది, కానీ యోగాలో ఇదే చాలా మెల్లగా నిరంతరంగా జరుగుతుంది. డ్రగ్స్ అనేవి మన డొపమైన్ స్థాయిని దాదాపు 225% నుంచి 1000 వరకు పెంచుతాయి. సో ఇది చాలా అబ్నార్మల్ వాల్యూ. బట్ యోగా అనేది మీకు సహజ సామర్థ్యాన్ని, అంటే లైక్ 100% ఉంటే 100% వరకే పెంచుతుంది. అంతకు మించి అది డొపమైన్ స్థాయిని రిలీజ్ చేయదు, ఎందుకంటే మన శరీరం మన బ్రెయిన్ తీసుకోగలిగిన స్థాయి అంతవరకు మాత్రమే. అలాగే డ్రగ్స్ వలన మన మెదడు ఈ న్యాచురల్ సెక్రెషన్ని ఆపేస్తుంది, అంటే మనకు బయట నుంచి దొరుకుతుంది, సొంతంగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఏముంటుందన్న ఇదిలోకి

0: మన బ్రెయిన్ వెళ్ళిపోతుంది. సో స్లోగా మనం ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్లోకి, లైక్ ఎర్లీ స్టేజ్లో నుంచి టాలరెన్స్, టాలరెన్స్ నుంచి డిపెండెన్సీ, డిపెండెన్సీ నుంచి ఫైనల్గా అడిక్షన్ స్టేజ్లోకి వెళ్ళిపోతాం. ఇలా మనకు మన సొంతంగా హార్మోన్స్ని సెక్రెట్ చేసుకునే స్థాయిని కోల్పోతుంది. అదే యోగా అనేది, ఇది మన హార్మోన్స్ తన సొంతంగా ఉత్పత్తి చేసుకోవడానికి సహాయపడుతుంది. అలాగే డ్రగ్స్ తీసుకోవడం వల్ల మన కేవలం అది బ్రెయిన్ మీద మాత్రమే ఎఫెక్ట్ చూపేదు, మన శరీరంలో ఉన్న మిగిలిన బాడీ పార్ట్స్ మీద కూడా, బాడీ ఆర్గాన్స్ మీద కూడా దాని ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ డ్రగ్స్ అనేవి మన శరీరంలో ఉండి మన రక్తంలో శరీరం మొత్తం తిరగడం ద్వారా, ఒక్కొక్క ఆర్గానికి చేరడం ద్వారా, సపోజ్ అవి కాలేయం దగ్గరికి వెళ్తాయి, కాలేయం డ్యామేజ్ అవుతుంది, మూత్రపిండాల దగ్గరికి వెళ్తాయి, మన కిడ్నీస్ వాటిని ఫిల్టర్ చేయడానికి ప్రాసెస్ చేస్తుంది. సో ఈ ప్రాసెస్లో ఆ డ్రగ్స్ కిడ్నీని డ్యామేజ్ చేస్తాయి. అలాగే మన హార్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు హార్ట్ని డ్యామేజ్ చేస్తుంది. కానీ యోగాలో మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. మన శరీరానికి యోగా అనేది ఎటువంటి డ్యామేజీ చేయదు, ఆర్గాన్ మీద ఇంకా ఎఫెక్ట్ చూపించి అది ఎఫెక్టివ్గా ఫంక్షనలైజ్లా చేస్తుంది తప్పితే ఆ ఆర్గాన్ అయితే డ్యామేజ్ చేయదు యోగా అనేది. సో ఈ విధంగా మనకు యోగా అనేది డ్రగ్స్ కంటే కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇప్పటికే వ్యసనపు పట్టులో ఉన్న వారికి కూడా యోగా అనేది తిరిగి వచ్చే మార్గం ఇస్తుంది. ఎలా అంటే మన శరీరంలో ఇది సహజ డోపమైన ఉత్పత్తిని పునరుద్ధిస్తుంది, అలాగే మెదడు యొక్క సాధారణ జీవితం నుండి ఆనందం పొందే సామర్థ్యాన్ని తిరిగి నిర్మిస్తుంది. యోగా శ్వాస పద్ధతులు సహజంగా ఎండార్ఫిన్లు విడుదల చేసి మన క్రేవింగ్స్ని అణిచివేస్తాయి. మీకు క్రేవింగ్స్ లేకపోతే మళ్ళీ డ్రగ్స్ తీసుకోవాలన్న ఆలోచనే మీకు అక్కడ స్టాప్ అయిపోతుంది. మనకు ఎక్స్టర్నల్ మీన్స్ లేకుండా ఇంటర్నల్ ద్వారానే, కేవలం మన శరీరం ద్వారానే అది మనల్ని ఇంటర్నల్ మీన్స్ ద్వారా మాత్రమే మనకి ఆనందంగా ఉండేందుకు యోగా అనేది తోడ్పడుతుంది. సో నిజానికి యువత తప్పు చేయడం లేదు, తను ఏమి వెతుకుతున్నాడో అది తప్పు కాదు. నిజానికి అందరూ ఆనందం కోసమే వెతుకుతారు, కానీ ఆ ఆనందానికి అవసరమైన మార్గాన్ని చూస్ చేసుకోవడంలోనే అతను పొరపడుతున్నాడు. ఉన్నత ఆనందం, పూర్తిగా సజీవంగా అనిపించడం, ఇవి మానవుడికి ఉండే న్యాచురల్ ఇన్స్టింక్ట్స్. మెదడు వాటిని వెతకడానికే రూపొందించబడింది. మన గమ్యస్థానం ఎప్పుడూ సమస్య కాదు, అక్కడికి వెళ్ళే మార్గం మనకు సమస్య. యోగా అదే గమ్యస్థానాన్ని ఇస్తుంది, డ్రగ్స్ అదే గమ్యస్థానాన్ని కూడా ఇస్తుంది. కానీ యోగా అనేది చాలా న్యాచురల్గా మన నేచర్ మనకు డిజైన్ చేసిన పద్ధతుల ద్వారా అదే సామర్థ్యాన్ని మనకి ఇస్తే, డ్రగ్స్ అనేవి మనకు ఒక ఆర్టిఫిషియల్ మీన్స్ ద్వారా వెళ్తాం. యోగాలో మీకు ఆ ఉన్నత స్థితి శాశ్వతంగా ఉంటుంది. ఈ మాదక ద్రవ్యాలు వాడడం ద్వారా ఆ ఉన్నత స్థితి అనేది చాలా తాత్కాలికంగా ఉంటుంది, అది ఒక క్షణభంగిరం. అది మీకు ఉన్నత స్థితిని తాత్కాలికంగానే ఇస్తుంది, అలాగే మీ శరీరాన్ని కూడా నాశనం చేస్తుంది. సో అందువల్ల మనం అదే ఉన్నత స్థితిని పొందడానికి యోగాను చేసుకోవడమే ఉత్తమమైన మార్గం.
1: చాలా బాగా వివరించారు చంద్రమౌళి గారు, ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో మత్తురహిత సమాజానికి యోగాయే బాట ఈ అంశం గురించి చంద్రమౌళి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త కుమారి మౌనికా రెంటాల. యువవాణి కార్యక్రమంలో తెలుసుకుందాం రండి శీర్షికన అంశం భారతదేశంలో పరిశ్రమలు. పరిశ్రమల గురించి కొన్ని విశేషాలు వింటారు. భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉపాధిని కల్పించే రంగాలలో పరిశ్రమలు ఒకటి. ఇలాంటి పరిశ్రమలు వస్త్రాలు, ఉక్కు, ఆటోమొబైల్, ఔషధాలు, సమాచార సాంకేతికత, ఆహార ప్రాసెసింగ్ వంటి అనేక రంగాలు భారత పరిశ్రమలలో ముఖ్యమైనవి. పరిశ్రమల అభివృద్ధి వల్ల ఉత్పత్తి పెరుగుతుంది, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. దేశంలోని పరిశ్రమలను, అవి వినియోగించే ముడిసరుకులు, ఉత్పత్తి చేస్తున్న వస్తువులను బట్టి మూడు రకాలుగా విభజించవచ్చు. అవి మొదటిది వ్యవసాయాధార పరిశ్రమలు, రెండు ఖనిజాధార పరిశ్రమలు, మూడు యంత్ర పరికరాల పరిశ్రమలు. ఈ మూడింటి గురించి మరింత సవివరంగా తెలుసుకుందాం.

ముడి సరుకులుగా వినియోగించుకుని వస్తువులను తయారు చేస్తూ ఉంటాయి. అందులో కొన్ని నూలు పరిశ్రమ, జనపనార, పంచదార, పేపరు ఇలాంటివి. ఇవి దేశంలో అత్యంత ప్రధానమైన పురాతనమైన పరిశ్రమలు. ఎక్కువ మంది శ్రామికులు వీటిపైనే ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. ఖనిజాధార పరిశ్రమలు, ఇవి ప్రధానంగా ఖనిజ ఉత్పత్తులను ముడి సరుకులుగా వినియోగించుకుని వస్తు ఉత్పత్తిని జరుపుతుంటాయి. అందులో కొన్ని ఇనుము, ఉక్కు పరిశ్రమ, మరొకటి సిమెంట్ పరిశ్రమ, అల్యూమినియం ఇలాంటి పారిశ్రామిక అభివృద్ధికి ఇలాంటి ఇండస్ట్రీలు ప్రధానమైనవి. యంత్ర పరికరాలు, వీటికి సంబంధించిన పరిశ్రమలు కూడా ఉన్నాయి. పలు రకాల యంత్రాలను తయారు చేసి పరిశ్రమలకు అందిస్తూ ఉంటాయి. ఉదాహరణకు నౌకా నిర్మాణ కేంద్రాలు, లోకోమోటివ్స్, బిహెచ్ఈఎల్ కర్మాగారాలు, హెచ్ఏఎల్ కర్మాగారాలు, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇలాంటి కర్మాగారాలన్నీ యంత్ర పరికరాలు తయారు చేస్తూ ఉంటాయి. వీటితో పాటు రసాయన కర్మాగారాలు, ఎరువులు, అనుత్పత్తి కేంద్రాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాలు, ఔషధ కర్మాగారాలు దేశంలో అధిక మొత్తంలో ఉన్నాయి. మరి ఇంకొక పరిశ్రమ ఆటోమొబైల్. ఆటోమొబైల్ పరిశ్రమలో కార్లు, బస్సులు, ట్రక్లు ఇలాంటి రవాణా వాహనాలను తయారు చేసి విక్రయాలు చేస్తూ ఉంటారు. వీటికి సంబంధించిన పరిశ్రమలు భారత్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. వాహనాల తయారీతో పాటు వాటికి సంబంధించిన విడిభాగాల తయారీ, సర్వీసింగ్, మార్కెటింగ్, రవాణా వంటి అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలను కూడా ఎక్కువగా కల్పిస్తున్నాయి ఆటోమొబైల్ పరిశ్రమలు. భారత్లో ఆటోమొబైల్ పరిశ్రమ దేశ జీడిపి వృద్ధికి గణనీయంగా తోడ్పడుతుందని చెప్పడంలో సందేహమే లేదు. ప్రస్తుతం ఆటోమొబైల్ రంగం ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్ వాహనాలు, కృత్రిమ మేధస్సు, ఏఐ కనెక్టెడ్ కార్లు వంటి ఆధునిక సాంకేతికతలను ఉపయోగిస్తూ ముందుకు సాగుతున్నాయి. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు, సరికొత్త సాంకేతికతో ఈ పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెంది మరెన్నో ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తాయి. మరొక పరిశ్రమ, ఇది అతి పురాతనమైనది, ఇది వస్త్ర పరిశ్రమ. దేశంలో వస్త్ర పరిశ్రమ ప్రపంచంలో వస్త్రాల ఉత్పత్తిలో చైనా, అమెరికా మొదటి స్థానంలో ఉండగా మూడో స్థానంలో భారత్ ఉంది. దేశంలో మొదటి వస్త్ర పరిశ్రమ కోల్కత్తాలోని పోర్ట్ గ్లాస్టర్ వద్ద 1818లో ఏర్పాటు చేశారు. అలాగే భారత్తో పాటు వస్త్ర పరిశ్రమ, పట్టు వస్త్ర పరిశ్రమ ప్రత్యేక స్థానం కలిగి ఉంది. దేశంలో ప్రధానంగా మల్బరీ, మూంగా, టస్సర్ ఇలా 4 రకాల పట్టు ఉత్పత్తి అవుతుంది. వీటిలో మల్బరీ పట్టు చాలా ప్రధానమైంది. దేశంలో పట్టు వస్త్రాల ఉత్పత్తిలో కర్ణాటక మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత అస్సాం, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ ఈ రాష్ట్రాల్లో పట్టు పరిశ్రమ చాలా బాగా అభివృద్ధి చెందింది. ఆ తర్వాత జనపనార పరిశ్రమ కూడా దేశంలో ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, బీహార్ వంటి రాష్ట్రాల్లో బాగా అభివృద్ధి చెందింది. భారతదేశంలో పరిశ్రమలు దేశ జీడిపిని వృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మీరు ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమంలో తెలుసుకుందాం రండి శీర్షికన భారతదేశంలో పరిశ్రమల గురించి కొన్ని వివరాలు విన్నారు.

తెలుసుకుందాం రండి. శీర్షికన భారతదేశంలో పరిశ్రమల గురించి వింటున్నాం కదా. వ్యవసాయ ఆధార పరిశ్రమలు వ్యవసాయ ఉత్పత్తులను

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రెండవ విడత పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రదానం చేశారు. పౌరులే కేంద్ర బిందువుగా సివిల్ సర్వెంట్లు పాలన సాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. దేశవ్యాప్తంగా సుమారు 74 లక్షల మంది రైతులకు నాఫెడ్ పోర్టల్ సహాయం అందిస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. నైరుతి ఋతుపవనాలు దేశంలో చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. వార్తల వివరాలు. రాష్టపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రెండవ విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ సాయంత్రం జరిగింది. ప్రముఖ మలయాళ పాత్రికేయుడు పి నారాయణన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేటీ థామస్ పద్మవిభూషణ్ అందుకోగా, సినీ రంగ ప్రముఖులు మమ్ముట్టి, అల్కా యాజ్ఞిక్తో పాటు ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు పద్మభూషణ్ పురస్కారాలను అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ పురస్కారాలను అందుకున్న వారిలో సినీ నటులు మాగంటి మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్లు ఉన్నారు. అలాగే వీరితో పాటు సినీ నటుడు మాధవన్, క్రికెటర్ రోహిత్ శర్మ, పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ పురస్కారాలను అందుకున్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. వీటిలో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ పురస్కారాలను ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది ప్రకటించిన పురస్కారాల్లో తొలి విడతగా 66 మందికి ఇటీవల అందచేయగా, మిగిలిన వారికి ఈరోజు ప్రదానం చేశారు. నాగరిక్ దేవోభవ స్ఫూర్తితో అధికారులు పనిచేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో సహాయ కార్యదర్శులుగా పనిచేస్తున్న 2024 బ్యాచ్కు చెందిన 183 మంది ఐఏఎస్ శిక్షణార్థులతో ప్రధాని న్యూఢిల్లీలో ఈరోజు సమావేశమయ్యారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో యువ సివిల్ సర్వెంట్లు కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. దేశ నిర్మాణంలో బలమైన లక్ష్య సాధన, నూతన ఆవిష్కరణలు, పౌర కేంద్రీకృత పాలనపై దృష్టి సారిస్తూ అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వంలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలన్నారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఇంకా 10 భారత జెండా కలిగిన నౌకలు ఉన్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. న్యూఢిల్లీలో ఈ మధ్యాహ్నం జరిగిన పాత్రికేయుల సమావేశంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆ వివరాలను వెల్లడించారు. అమెరికా, ఇరాన్ మధ్య జూన్ 17 అవగాహన ఒప్పందం కుదిరిన తరువాత ఇప్పటి వరకు 11 భారతదేశానికి వచ్చే నౌకలు హార్మోజ్ జలసంధి ద్వారా ప్రయాణించాయని తెలిపారు. వీటిలో 3 భారత జెండా కలిగిన ముడి చమురు రవాణా నౌకలు ఉన్నాయని, ఒక్కో నౌకలో 285,000 మెట్రిక్ టన్నులకు పైగా ముడి చమురు ఉన్నట్టు తెలిపారు. అదనంగా ఒక విదేశీ జెండా కలిగిన ఎల్పీజీ రవాణా నౌక, ఒక విదేశీ జెండా కలిగిన ముడి చమురు నౌక, ఎరువుల సరుకును తీసుకెళ్తున్న మరో 6 విదేశీ జెండా కలిగిన బల్క్ క్యారియర్లు ఉన్నాయని వివరించారు. మిగిలిన భారత జెండా కలిగిన నౌకలు కూడా త్వరలోనే హార్మోజ్ జలసంధిని దాటుతాయని తెలిపారు. అదేవిధంగా ఖతార్లో ఇటీవల జరిగిన పేలుడు ఘటనపై రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ,
1: Very unfortunate deaths of 12 Indian nationals. Several others also died of other nationalities, but we lost 12 of our nationals in the tragedy in Ras Laffan gas field where an explosion happened. Several other people have also been injured. I am told that some 66 people are injured across nationalities. We don't know exactly how many of them are Indian nationals, but all those people who are injured are safe. We are talking

0: to the local authorities for the identification of the mortal remains, as also for the transportation of mortal remains to India.
1: భారతదేశ వాణిజ్యం గత త్రైమాసికంలో 5.4% వృద్ధి సాధించిందని నీతి ఆయోగ్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ అశోక్ కుమార్ లాహిరి తెలిపారు. న్యూఢిల్లీలో ట్రేడ్ వాచ్ త్రైమాసిక నివేదిక తాజా ఎడిషన్ను విడుదల చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. గత త్రైమాసికంలో భారత ఎగుమతులు 1.84 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయని లాహిరి తెలిపారు. అదే సమయంలో దిగుమతులు 6.5% వృద్ధి చెందినట్టు పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్యంలో భారత్ పాత్రను విశ్లేషిస్తూ ఈ నివేదికను రూపొందించామని, ముఖ్యంగా ఔషధ రంగ వాణిజ్యంపై ప్రధానంగా దృష్టి సారించినట్టు ఆయన తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. నాఫెడ్ కొత్త వేలం పోర్టల్ నాఫిక్స్.ఇన్ ను కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రారంభించారు. అనంతరం అమిత్ షా ప్రసంగిస్తూ, ఈ డిజిటల్ వేదిక ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్, పారదర్శక వేలం ప్రక్రియలకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నాఫెడ్ దేశవ్యాప్తంగా సుమారు 74 లక్షల మంది రైతులకు సహాయం అందిస్తోందని అమిత్ షా తెలియజేస్తూ,
2: నాఫెడ్ నే కిసాన్ పరివారోకు ఉచ్చ శిక్షా కే లియే ఔర్ అప్నే కెరియర్ కే లియే అప్నే మునాఫే కా 1% छात्रवृत्ति के लिए देना का निर्णय किया है. मुझे विश्वास है कि ये व्यवस्था से किसानों के बच्चों को अपने उच्च करियर गढ़ने में जितनी भी दिक्कतें आती हैं, वो दिक्कतों के समाधान के लिए बहुत बड़ा फायदा होगा.
1: అంతకుముందు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా అమిత్ షా ఆయనకు నివాళులు అర్పించారు. దేశ ఐక్యత, సమగ్రత పరిరక్షణలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుల్లో ఒకరిని కొనియాడారు. భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ ఉదయగిరి, ఐఎన్ఎస్ కవరతీలు ఈరోజు వియత్నాం చేరుకున్నాయి. స్టెల్త్ ఫ్రిగేట్ ఐఎన్ఎస్ ఉదయగిరి, యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ కార్వెట్ ఐఎన్ఎస్ కవరతి ఆపరేషనల్ డిప్లాయ్మెంట్లో భాగంగా వియత్నాంలోని నియారాంగ్ పోర్టుకు చేరుకున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత నౌకలకు వియత్నాం పీపుల్స్ నేవీ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ స్వాగత కార్యక్రమం ఇరు దేశాల నౌకాదళాల మధ్య ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని, పెరుగుతున్న సముద్ర భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. గత మే నెలలో భారత్ వియత్నాం ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి చేరుకున్న తరువాత వియత్నాంలో భారత నౌకాదళం చేపడుతున్న తొలి ప్రధాన స్థాయి సముద్ర ఉనికి ఇదేనని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. తెలంగాణతో పాటు ఒడిశా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్లోకి ప్రవేశించి వేగంగా విస్తరిస్తున్నాయని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. మధ్య అరేబియా సముద్రంలో ఏర్పడిన అనుకూల వాతావరణ పరిస్థితుల వల్ల రుతుపవనాలు చురుగ్గా ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో గుజరాత్, మధ్యప్రదేశ్తో పాటు మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని వెల్లడించారు. రుతుపవనాల ప్రభావంతో రానున్న వారం రోజుల పాటు పశ్చిమ తీరం వెంబడి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ శాస్త్రవేత్త సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
3: హెవీ టు వెరీ హెవీ రెయిన్ఫాల్ 7 to 20 cm లైక్లీ అలాంగ్ ద వెస్ట్ కోస్ట్ ఫర్ నార్త్ ఈస్ట్ ఇండియా అండ్ సమ్ హిమాలయన్ వెస్ట్ బెంగాల్ అండ్ సిక్కిం డ్యూరింగ్ ద వీక్. టుడే దేర్ ఇస్ ఆల్సో పాసిబిలిటీ ఆఫ్ ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ఫాల్ అట్ వన్ ఆర్ టూ ప్లేసెస్ ఓవర్ కొంకన్ అండ్ గోవా కోస్ట్. హీట్ వేవ్ కండిషన్స్ లైక్లీ ఓవర్ ఈస్ట్ ఉత్తరప్రదేశ్ డ్యూరింగ్ నెక్స్ట్ 4-5 డేస్ అండ్ ఓవర్ విదర్భ, సౌత్ ఈస్ట్, మధ్యప్రదేశ్ అండ్ బీహార్ డ్యూరింగ్ నెక్స్ట్ 2 to 3 డేస్.
1: అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రపంచవ్యాప్తంగా ఇంధన భద్రతను మరింత బలోపేతం చేస్తుందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేర్కొన్నారు. హార్ముజ్ జలసంధి తిరిగి తెరవడాన్ని భారత్ స్వాగతిస్తోందని తెలిపారు. దీనివల్ల సరఫరా వ్యవస్థలోని అడ్డంకులు తొలగిపోతాయని, ఎరువులు, రసాయనాలు వంటి కీలక వస్తువుల కొరతను పరిష్కరించేందుకు ఇది సహాయపడుతుందని తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 16వ బ్రిక్స్ జాతీయ భద్రతా సలహాదారుల సమావేశంలో అజిత్ దోవల్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఉద్భవిస్తున్న భద్రతా సవాళ్లు, సాంప్రదాయేతర ముప్పులు దేశ సరిహద్దులను దాటి విస్తరిస్తున్నాయన్నారు. ప్రపంచ భద్రతా పరిస్థితుల్లో వస్తున్న మార్పులను ఎదుర్కొనేందుకు దేశాలు పరస్పర సహకారం, సమన్వయంతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ

0: ఈ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1780 నెంబరుకు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండవ విడత పద్మ అవార్డులను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రదానం చేశారు. పౌరులే కేంద్ర బిందువుగా సివిల్ సర్వెంట్లు పాలన సాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. దేశవ్యాప్తంగా సుమారు 74 లక్షల మంది రైతులకు నాఫెడ్ పోర్టల్ సహాయం అందిస్తోందని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. నైరుతి రుతుపవనాలు దేశంలో చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ముందుగా మీరు వినబోతున్న పాట సితార చిత్రం నుంచి ఎస్పి బాలు జానకి గానం చేసిన గీతాన్ని వింటారు. సంగీతం ఇళయరాజా.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట శివమణి చిత్రం నుంచి చక్రీ సంగీతం, హరిహరన్ కౌసల్య గానం చేసిన గీతాన్ని వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న సినీ గీతం, గీతాంజలి చిత్రం నుంచి ఎస్పి బాలు గానం, వేటూరి సాహిత్యం, సంగీతం ఇళయరాజా.

చిత్రమంజరి కార్యక్రమంలో ఇప్పుడు వినపోతున్న పాట నీ స్నేహం చిత్రం నుంచి ఉషాగానం చేసిన గీతాన్ని వింటారు.

మీరు ఇంతవరకు చిత్రమంజరి కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. చిత్రమంజరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsdtalks@gmail.com or WhatsApp on 92890940444.
1: Spotlight.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం. గీతమాలిక కార్యక్రమంలో మొదటిగా వచ్చిన ఉత్తరం కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్ వీరందరూ కోరుతున్నారు బాహుబలి చిత్రం నుంచి నిప్పులే శ్వాసగా పాటను ప్లే చేయమంటూ కోరుతున్నారు వీరందరి కోసం బాహుబలి చిత్రం నుంచి నిప్పులే శ్వాసగా.

గీతమాలిక కార్యక్రమంలో గ్యాంగ్ లీడర్ చిత్రం నుంచి వాన వాన వెల్లువాయే పాటను వేయమంటూ కోరుతున్న అభిమాన శ్రోతలు, కృష్ణా జిల్లా నుంచి గణభవరపు మల్లేశ్వరరావు గారు, కంకిపాడు మండలం నుంచి శాంభవి జగదీశ్వర్ తమన్, ఉప్పల్లూరు గ్రామం నుంచి కుటుంబ సభ్యులు వీరందరి కోసం గ్యాంగ్ లీడర్ చిత్రం నుంచి వాన వాన వెల్లువాయే పాటను పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

గీతమాలిక కార్యక్రమంలో ఈ ఉత్తరాన్ని రాస్తున్నవారు మా అభిమాన ఆకాశవాణి మార్కాపురం కేంద్రం వారు సమర్పించు గీతమాలిక కార్యక్రమం నిర్వహిస్తున్న టీమందరికీ అభినందనలు తెలుపుతూ వీరి లెటర్ రాస్తున్నారు గుత్తి రోడ్ నుంచి

అనంతపురం, అనంతపురం జిల్లా నుండి రాస్తున్నారు. బొప్పరాజు గారి రాజశేఖర్, వారి అక్క రాజమ్మ, భార్య సుజాత, బావ కృష్ణ, కూతురు సూర్యదర్శిని, వీళ్ళ కొడుకు గజేంద్ర, అమ్మ శివలింగమ్మ, వీరి భార్య మురిణి చైతన్య, నాన్న బొప్పరాజు గారి పెద్ద ఆంజనేయులు, వీళ్ళ కొడుకు మురిణి హర్ష, బామ్మ వనమ్మ, వీళ్ళ కూతురు హస్మిత. వీరందరి కోసం వీరు కోరిన జాతిరత్నాలు చిత్రం నుంచి చిట్టిని నవ్వంటే లక్ష్మీ పట్టాసే గీతాన్ని ప్లే చేయమంటూ కోరుతున్నారు. వీరందరి కోసం జాతిరత్నాలు చిత్రం నుంచి రామ్ మిరియాల గానం చేసిన గీతాన్ని వింటారు.

గీతమాలిక కార్యక్రమం ద్వారా మానవుడు దానవుడు చిత్రం నుంచి అణువణువున అనే సాంగ్ను ప్లే చేయమంటూ కోరుతున్నారు భరత్ లాల్, పరదేశి, భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలిబాయ్, రాజ్నందిని, రమేష్, అజయ్, ఆదిత్య, కిరణ్, జాన్విక, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల వీళ్ళందరూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నుంచి ఈ పాటను ప్లే చేయమంటూ కోరుతున్నారు. వీరందరి కోసం మానవుడు దానవుడు చిత్రం నుంచి ఎస్పి బాలు గానం చేసిన గీతాన్ని వింటారు.

గీతమాలిక కార్యక్రమం ద్వారా రామాపురం సీత చిత్రం నుంచి మనసు మందారం అందగాడి వయసు ఈ గీతాన్ని ప్లే చేయమంటూ కోరుతున్నారు మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి మండలం నుంచి వనమ శేఖర్, రేఖ, లక్ష్మీబాయి, అవియా, నవీన్ కుమార్, అశోక్ బాబు, బెస్లీ, శ్యామ్, వెంకటేష్ బాబు, భన్నపురం దశరథ్, వనజ, బాల్స్ నరసింహ వీళ్ళందరి కోసం.

గీతమాలిక కార్యక్రమంలో చివరిగా వచ్చిన ఉత్తరం సంగారెడ్డి జిల్లా హతనూర మండలం నుంచి చిద్దుల నాగారం నుంచి దొడ్ల దుర్గయ్య, విక్రాంత్, లావణ్య, జగన్, లక్ష్మణ్, దుర్గయ్య, మీనా, రాజేశ్వర్, లోకేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, లావణ్య కుమారి, దుర్గారావు, కృష్ణవేణి వీరందరూ స్వయంవరం చిత్రం నుంచి గాలివానలో వాననీటిలో అనే పాటను ప్రసారం చేయండి అంటూ కోరుతున్నారు వీరందరి కోసం. స్వయంవరం చిత్రం నుంచి కేజే యేసుదాస్ గారు గానం చేసిన గీతాన్ని వింటారు.

మీరు ఇంతవరకు గీతమాలిక శ్రోతల ఉత్తరాల ద్వారా పాటలు కోరుకునే కార్యక్రమం విన్నారు. గీతమాలిక కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హరికథా కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే.

శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నా

సద్గురువులకు శ్రోతలకు సభక్తిగా ప్రణామాలు. శరన్నవరాత్రి మహోత్సవాలకై సర్వాలంకార శోభితురాలైన శ్రీమాత దివ్య చరణాల చరణారవిందాలకు ప్రణామశతాలకు.

అతనికి సరువులు అర్హులు. నిరక్షర కుక్షి అయిన గుహుడు, బోయవనిత శబరి, పక్షియగు జటాయువు, నిరుపేదయగు కుచేలుడు భగవదనుగ్రహం పొందారు కదా. ఆవగిందంత భక్తి విశ్వాసం ఉంటే చాలు, విశాలాక్షి అనుగ్రహం కలిగినట్లే. అమ్మా, నీ చల్లని చూపుల నాపై ప్రసరింపనిమ్ము అనుటకై భవానీ నీవు అన్నంత మాత్రాన ప్రసన్న వదనంతో శ్రీ నీ సాయుజ్య పదవిని ఇత్తు అని ఆర్యశంకరులు సౌందర్యలహరిలో ఇలా అన్నారు.

దాసును, పాంబరుడని విడువక పేదయైన పలుగురకు భోజనం అందించాలన్న ఉమాపద భట్టుపై కృపావృష్టి కురిపించిన అమ్మదయం అమ్మదయ అపారం. పండితుని పామరుని రెండు చేతుల ఆప్యాయతతో అనుగ్రహించింది జగదంబ. ఇక కథను అవధరించండి.

పరమ పవిత్రమైన ఉత్తర భారతదేశంలో చిన్న పల్లెటూరు తారిజీపురం. శాంతికి నిలయమైన ఆ గ్రామంలో హరిచరణుడు అన్న నిరుపేద గృహస్థులు ఒకడున్నాడు. గాజులమ్ముకుంటూ జీవనయాత్ర సాగించేవాడు హరిచరణ్. మధుర జలాలను అందించే నదీ నదాలను, అమృత ఫలాలను అందించే వృక్షరాజాలను, కోరకయే వర్షించే మేఘాలను, జీవరాశికి ఆరోగ్యాన్ని ఆనందాన్ని పంచే సూర్యచంద్రులను చూచి భగవంతుడు ఎంత దయామయుడు కాకపోతే ప్రాణికోటి మనుగడకు ఇవన్నీ సమకూర్చాడు అని తలచేవాడు. మంచి మనసున్న అతడు ప్రభాతంలో భగవంతుని తలుచుకొని గాజుల వలారం భుజాన వేసుకొని ఇలా పాడుకుంటూ గ్రామం తిరిగేవాడు.

పనులు. అలా గానం చేస్తూ వాడవాడలా తిరిగి అతని సుకృతం పండెనా అన్నట్లు కోరకయే శ్రావణమేఘం వర్షించేలాగున పరాశక్తిని ప్రస్తుతించే ఒక పరమభాగవతుడు ప్రత్యక్షమైనాడు. హరిచరణుని సన్నిధిలో ప్రత్యక్షమై ఇలా భగవంతుణ్ణి స్మరింపసాగాడు. మలగన్నమ్మ.

అప్రయత్నంగా భాగవత దర్శనం హరిచరణకు సిద్ధించింది. కరుణారసముప్పంగా హరిని ఆశీర్వదించి, ఓ గాజులబ్బి, సకల పాపాల హరించి సకల శుభాలనందించే శ్రీ భువనేశ్వరి దివ్యనామం నీకు అనుగ్రహిస్తాను. నిరంతరం నామం జపించు, దుర్గతులు తొలగి సద్గతులు కలుగుతాయి.

అని భగవతిని స్మరిస్తూ సాగిపోసాగినాడు దుర్గాదాసు. అతని హృదయమనే ముచ్చపు చిప్పలో స్వాతి చినుకు అనే నామబిందువు చిలకరించి వెళ్ళాడు సద్గురువు. ఎండ ఎనక వాన ఎనక కాలినుడకన గాజులమ్ముకుంటూ అమ్మనామ స్మరణ అహర్హం చేయసాగాడు గాజులబ్బి.

మారగరేబవళ్ళు. ఏ శిలువుల నేని ఏ శిలువులగాని తన్ను దరియేర్చడు నన్న గురూపదేశపు పలుకుల విశ్వసి.

గాజులమ్మే హరికి ఈ వెర్రి ఏమి అని కొందరు. గాజులు గాజులని కేక వేస్తూ దుర్గా దుర్గా అని పొరిగెక్కలేమిటి అని మరికొందరు. ఎవరి పిచ్చి వారికి ఆనందం, ఇదొక రకమైన పిచ్చి అని మరికొందరు భావన చేయి సాగినారు. పల్లె ప్రజలంతా ఇతని తీరు చూచి హరిచరణ్ అని కాక దుర్గాదాసు అని పిలువసాగారు. మంచి అలవాటు మనిషిని మానవోత్తమునిగా, చెడు అలవాటు మనిషిని బానిసగా మృగంగా మారుస్తుందని కదా మహనీయుల వాక్కు.

మహనీయులంతా మామూలు జనం దృష్టిలో పిచ్చివాళ్లే సుమా. మెత్తని వాణ్ణి చూస్తే మొత్త బుద్ధి అవుతుందని పరధ్యానంగా పయనించే దుర్గాదాసు చుట్టూ అల్లరి పిల్లలు చేరి, "ఓ దుర్గాదాసు, అమ్మని వెనకే నక్కి నక్కి మెల్లగా వస్తుందయ్యో, ఒక్కసారి వెనక్కు తిరిగి చూడు" అనేవారు. పిల్లలు అబద్ధాలాడరు. బాలవాక్కు బ్రహ్మవక్కారంటారు కదా, అమ్మ నిజంగా తన వెనక వస్తున్నదేమోనని వెనుతిరిగి చూచేవాడు దుర్గాదాసు. చప్పట్లు కొట్టి దుమ్ము చల్లి దుర్గాదాసు వెర్రివాడోచ్ అంటూ వెళ్ళిపోయేవారు అల్లరి పిల్లలు. అమ్మ దర్శనం ఈ దరిద్రునకు కలుగునా అని నిర్వేదంతో మౌనంగా వెళ్ళిపోయేవాడు పాపం దాసు. సాధనాబలంతో నిద్రలో సైతం నగరాజసుతనే స్మరించే స్థాయికి ఎదిగాడు అతడు. అది ఒక మిట్ట మధ్యాహ్నం.

అడుగులు వేస్తూ అమ్మని స్మరిస్తున్న దుర్గాదాసు వెనుక ఎవరో వస్తున్న సవడి. వెనుక నుండి ఘల్లు ఘల్లని అందెల చప్పుడు లయబద్ధంగా మ్రోగుతోంది. గాజులబ్బీ ఆగు అన్న పిలుపు. ఒక్కసారి దుర్గాదాసు ఒళ్ళు ఝల్లోమన్నది. ఎవ్వరది? పుట్ట పురుగులేని ఈ చెరువు గట్టున నన్నెవరు పిలుస్తారులే, అదంతా నా భ్రమ అని భావించి నడక సాగించాడు దుర్గాదాసు. అబ్బీ నీకేమన్నా చెముడా? గాజులు కావాలయ్యా నాకు అన్న కోమలి కంఠం విని విరుదిరిగాడు. మధురము కంఠరావము సుమంగళ సుందర సుప్రకాశ సన్నిధి అన్న ఒప్పు రూపము పునీత ప్రసన్న ముఖంబు విస్మయాంబుధిమును గంగ చేసడి అపూర్వ మహత్తర శక్తి మంగళోదధియన వెల్గునా మహిళ దర్శన భాగ్యమున దే అతడు. మూర్తీభవించిన సర్వమంగళవలే సర్వాలంకార శోభితయ్యై దివ్య తేజస్సుతో కదలి వచ్చే కనకదుర్గలా గోచరించిన ఆయమ్మ కమనీయ రూపాన్ని దర్శించి విచలితుడయ్యాడు దుర్గాదాసు. ఇదిగో అబ్బి, ఏమిటా వెర్రిమొర్రి చూపులు? నాకు గాజులు కావాలి, వేస్తావా లేదా?

అలాగే తల్లి, అలాగే తల్లి అంటూ దుర్గాదాసు ఆ సమీపంలోని చల్లని చెట్టు నీడన కంబడిపరచి మలారందించి ఎదురుగా కుదురుగా కూర్చున్న కన్యకామణికి గాజులు వేయ సిద్ధపడ్డాడు. తనను తాను మరచిపోతున్నాడు

నాటి పసిబాలుర వాక్కులు నేడు యథార్థం కానున్నాయా? అరుణారుణ కాంతులు విరజిమ్మేయి కాంతామణి కరకమలాలు కనకదుర్గమ్మ కోమలహస్తాలను తలుపుకు తెస్తున్నాయి అని ఉన్మత్తుడై ఆ తల్లి చేతులను కన్నులకో అద్దుకుని కన్నతల్లి కాత్యాయని కనకదుర్గా అని సజలనయనాలతో శ్రీమాతను స్మరిస్తూ ఆ అమ్మ చేతులకు గాజులు వేయసాగాడు దుర్గాదాస్. బాబు, వెర్రివాడిలా ఉన్నావే, ఏమిటి నీలో నీవు గొణుక్కుంటున్నావు? దుర్గా దుర్గా అనంత మాత్రాన నీ దరిద్రం తీరేనా, నీ కష్టాలు తొలగేనా?

నాలుక పుండు పడేలా నామస్మరణం వలన ఏం ప్రయోజనమయ్యా? ఓ గాజులబ్బి, ఈ వ్యర్థ ప్రయత్నం మాను. అర్థ సంపాదనకై ప్రయత్నించు. నేనేదో స్వార్థంతో చెబుతున్నానని అపార్థం చేసుకోకు. కాస్త లౌక్యం ఉండాలయ్యా బ్రతకాలంటే అన్నది అమ్మదయ గనగనే చేసి.

ఫలితం ఆశించి నేను జగన్మాతను స్మరించడం లేదు. జరణి, అది కేవలం గురువాజ్ఞపై నా విశ్వాసం సుమా అని మంచి మంచి గాజులు ఆ మాన్ని చేతులకు అలంకరించి గాజుల మూట సర్దసాగాడు దుర్గాదాస్. గాజులబ్బి, ఎంత మంచి గాజులు వేసావయ్యా, ఉండు పైసలిస్తా అంటూ పైసలకై వెతకింది. ఎంత వెతికినా ఉంటేగా కంగారు నటిస్తూ, అబ్బి డబ్బుల డబ్బి మరచి వచ్చానయ్యా, అయ్యయ్యో ఇప్పుడెలా, నీవా నిరుపేదవు, కాసులా చేతలేవు, గాజులా అతి విలువైనవి, ఏం చేయను, పోనీ ఒక పని చేయి, నీ గాజులు తిరిగి నీవు తీసుకో అంటూ చేతులు ముందుకు చాపింది ఆయమ్మ. పోనీ నేను తీసి ఇవ్వనా అని గాజులు తీయబోయింది ఆ తల్లి. ఆ తల్లి మాటలకు నొచ్చుకుంటూ, అమ్మా నిరుపేదనే కావచ్చును కానీ మానాభిమానాలు కలవాడినే అమ్మా, కాసులకై కకుర్తి పడేవాడిని కాదమ్మా నేను.

అతనిని నాలుకపై నర్తించి కాబోలు. అమ్మా, స్త్రీలందరూ శ్రీమాతకు ప్రతిరూపాలే. పైసలు లేవన్న పరితాపం మాను, భగవతి కృప నాకున్న చాలును సెలవు అని లేచి నిలచాడు. అబ్బి ఆగు, నీవు వెళ్ళేది ఆ కనపడే ఊరేగా. ఆ ఊర ఉమాపద భట్టు గారని మా నాన్నగారులున్నారులే, మా నాన్నగారున్నారులే. పైసలు మా నాన్నగారిని అడిగి పుచ్చుకో. అసలు నాకు అసలే ఆడపిల్లలు లేరయ్యా అంటాడేమో, ఆయన మాటలు నమ్మకు. కాదంటే పూజామందిరంలో మహేశ్వరి విగ్రహం చెంత, కుంకుమ భరిణిలో అర్ధరూపాయి ఉంది, తీసి ఇమ్మన్నానని చెప్పు. వెళ్ళిరా అని కరమెత్తి దీవించి చెరువు వైపు సాగిపోయింది ఆయమ్మ. దుర్గాదాసు ఆ కనపడే గ్రామం వైపు సాగిపోయాడు. ఆ ఉమాపదుడెవరో, అతని చరిత్ర ఏమిటో తెలుసుకుందాం.

అది ఒక కుగ్రామం. వేదవిద్యా విశారదుడు శ్రీ ఉమాపద భట్టు ఆ గ్రామ నివాసి. నియమనిష్టాసాగరుడు, నియమనిష్టాగరిష్ఠుడు, శుద్ధ శ్రోత్రియుడు, శ్రీమంతుడు, నిరతాన్నదాత, శ్రీ విద్యోపాసకుడు అతడు. అతని ఇల్లాలు అన్నపూర్ణ, ఆరేండ్ల కుమారుడు శివరాముడు. కలిగినవాడైనా కాలప్రవాహంలో కరిమిరింగిన వెలగపండుల సిరి తరిగిపోగా కటిక దరిద్రునిగా మారాడు ఉమాపదుడు. ఆస్తులు జరిగినంత మాత్రాన అలవాట్లు మారవు కదా. పట్టెడన్నం 10 మంది పేదలకు అందించాలన్న తపనను చంపుకోలేక అప్పులు చేసి ఆశయం నెరవేర్చుకోసాగాడు పాపం ఉమాపద భట్టు తన ఇల్లాలితో కూడా. అహరహములు వారి ఇంట మృగరాజవాహిని అమ్మవారి యొక్క స్మరణ కొనసాగేది నిరంతరం.

భోగి ఉండగానే భోగం నశిస్తుంది, భోగి గతించినా అతని త్యాగం భూమిపై నిలుస్తుంది అంటారు అనుభవజ్ఞులు. అతిథి సమర్చనం అన్న అతనికి ప్రీతి మెండు. శ్రీచక్రార్చన, దేవీ భాగవత పురాణ పఠనం, అనుష్ఠానం, శ్రీ ఉమాపదుల నిత్యకృత్యాలు. ఎందుకో శ్రీమాత విగ్రహం వైపు చూచిన ఉమాపదులకు శ్రీదేవి చల్లని చూపుల మహిమ తలపులలో మెదిలింది. దృశ్యా

नायं धन्यो भवति न चते हानिर्यता वने वा हर्म्ये वा समकर

విశ్వరక్షకి. వికసించిన నీలోత్పలము వంటి కనుగవతో సుదూరంగా ఉన్న దీనుడనైన నన్ను చల్లని చూపుల వీక్షింపరావా. చంద్రకిరణాలు రాజప్రసాదం పైన అరణ్యాలపైన ఒకే విధమైన కాంతిని ప్రసరిస్తున్నాయి కదా అన్న శ్రీ శంకర భగవత్పాదుల మధుర వాక్కుల మదిని తలుచుకున్నాడు పాపం జగజ్జనని. చల్లని చూపుల తననెన్నడూ వీక్షింతును అని అర్ధరాత్రి వేళ సైతం అప్రమత్తుడై ఉండేవాడు. సందేహమేహారు హృదయాకాశాన్ని కప్పివేయగా శ్రీదేవి చరణరాజీవారు శ్రీహరణాలు కాకపోతే శివదేవుడు శ్మశానవాసి ఎలా అవుతాడు అని భావించాడు ఒక పర్యాయం. తన ఇంట జ్యేష్ఠాదేవి ఇష్టపూర్తిగా తిష్టవేసిన కారణం తాను దేవదేవిని ఉపాసించిన మహిమ అనుకున్నాడు పాపం. కలసిరాని కాలంలో కనకం ముట్టినా మట్టిగా మారుతుంది అని అనుభవజ్ఞుల వాక్కు. అప్పులు దరిద్రం పోటీపడి పెరుగుసాగాయి. అయినా ఉత్తముడని తిరిగిరాదని తెలిసి ఊరివారందరూ అప్పులు పెట్టేవారు. తీర్చలేని అప్పులు చేయటం ఇష్టం లేక

తల బాధ పెట్టనేనెప్పుడు దుర్గశత్రుపయ ఏడ్గడనాగిక పెట్ట తిందు లేనప్పుడు పస్తులుందు మరునంతకు యాచన సేయ అమ్మనుందప్ప మరేరి మరేరినైన ప్రణతావని దాసు.

ఉంటే తినటం, లేకుంటే పస్సులు ఉండటం ఉత్తమం అన్న నిర్ణయానికి వచ్చాడు ఉమాపద భట్టు. జగత్తును కన్న తల్లికి బిడ్డల కష్టసుఖాలు తెలియనివా అని తలచి, అమ్మా త్రిపురవారిని చక్రరూపిణి ప్రకామ్యసిద్ధి స్వరూపిణి మహాముద్రాధారిణి శ్రీచక్రవాసిని మాం రక్ష. పవ భయముడు పవే

అమ్మలగన్నయమ్మ ఆదుకొనక తనను మరచునా? ఉమాదేవి ఉపేక్ష వహించిన నా గతి ఏమి? ఇష్టదా దేవతా దర్శనం భావరూపంలోనే అవుతుందా? సర్వజీవ స్వరూపిణియగు అమ్మ లేనిదెక్కడా? ఇలా సాధకుని సందేహాలన్నీ ఒక్కసారిగా మనసులో ముసురుకున్నాయి. ఉమాపద పట్టినకు శ్రీమాతను ఇలా స్తుతింపసాగాడు.

అలా నవరత్న మాలిక స్తోత్రం అమ్మకు సమర్పించి అన్నపూర్ణ అమ్మకు నివేదనం అందించు అని అపరాహ్న వేళ ఉమాపదుడు ఇల్లాలని పిలువసాగాడు. ఆకలికి తాళదాలక ఆరేండ్ల శివరాముడు దీనవదనంతో బేలచూపుల కన్నతల్లి వైపు చూడసాగాడు. జగజ్జననికి నివేదన, నిజశితునకు పట్టెడు మెతుకులు అందించలేని తమ అశక్తత తల్లడిల్లిపోయింది అన్నపూర్ణమ్మ హృదయం. నమ్మిన వారిని జగన్మాత రక్షించును అనుటకు నిదర్శనంగా శివరాం శివరాం అని ఎవరో తలుపు కొట్టసాగారు. ఆకలి అంటూ రోదించే శివరాముడు ఏడుపు ఆపి కన్నీరు తుడుచుకొని తలుపు తీశాడు. అపరిచితుడొకడు ప్రత్యక్షమై, ఈ రెండు ఆమ్రఫలాలు అరగించు బాబు, ఆకలి తీరుతుంది అని పండించి వెళ్ళాడు. భగవతికి నివేదించక ఆరగించరాదన్న సంస్కారం అతని ఆకలిని జయించింది. అహో, నివేదన సాగింప ఫలాలను తండ్రికి అందించాడు పసివాడు. తడిసిన కన్నులతో దేవికి ఫలాలను ఆరగింపు చేసుకున్నటకు ఇచ్చి తినమన్నాడు ఉమాపదుడు. రెండు ఫలాలను ఆరగింపు చేసి కొమరుడకు ఇచ్చి తినమన్నాడు ఉమాపదుడు. శ్రీమాత చరణామృత పానం చేసి మాతను స్మరింపసాగాడు.

ನಾರಾಯಣಿ ನಮಸ್ತುತೆ, ನಾರಾಯಣಿ ನಮಸ್ತುತೆ. అమ్మకు నివేదనం అందింది అని ఆనందించాడు ఉమాపదుడు ఆనాడు. అది రెండవ నాటి పుట్టిన మధ్యాహ్నం.

సమయం. ఆకలి రక్కసి క్రూర దంశనకు చిక్కాడు శివరాముడు. క్షుద్బాధకు తాళలేని స్థితిని చూచి అన్నపూర్ణ ఉమాపదులు అమ్మ అస్తిత్వాన్ని శంకించారు.

నీకు నా సుతులకు ఈనాడు ఉపవాసమే కదా. ఆ శక్తుడనైన నేను నీకేమి నైవేద్యం ఇవ్వగలను అని ఖిన్నుడైనాడు ఉమాపదుడు. శివరాముడు ఆశగా వీధి వాకిలి వైపు చూడసాగాడు. అఖిలాండేశ్వరి అనుగ్రహమా అన్నట్లు బాబూ శివరామ్ అని పిలిచారెవరో. నిన్నటి వలనే ఎవరో ఆగంతకుడొచ్చి పాలచెంబు శివరాము చేత నుంచి క్షణాల్లో కనుమరుగయ్యాడు. తండ్రి ఇవిగో పాలు పరమేశ్వరుడికి నివేదనకు అన్నాడు బాల శివరాము. పాలు తండ్రికి అందించాడు. అఖండ మహిమాన్వితురాలగు, ఓ పరాశక్తి నీ దయనేమని ప్రార్థించగలనమ్మా, అంచనా వేయగలనమ్మా అని ఆర్ద్రనయనాలతో ఆవు పాలు అంబకు నివేదించి తనయుని పుచ్చుకొమ్మని ఇచ్చాడు ఉమాపదుడు. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అంబ పర

అంటూ నాటికి శ్రీచక్రార్చన ముగించాడు. అది వారికి ఉపవాసం ప్రారంభమై మూడవ రోజు. పెట్టని రోజు పుట్టదు, పుట్టుదల ఉండదు అంటారు పెద్దలు. అన్నపూర్ణ, అన్ని చింతలు ఆ కాశీ అన్నపూర్ణేశ్వరుని స్మరిస్తే తొలగుతాయి. ఆర్యా మహాదేవి స్మరణం విపత్సాగర తరణం అనుచున్నంత వీధి వాకిటిలో ఎవరో నిలచి పిలిచారు, దీక్ష

0: వచ్చిన సన్యాసులను స్వాగతించి ఉచితాసనమిచ్చాడు. ఉమాపదుడు తృప్తిగా భోజనం పెట్టి మంచి గృహస్థు అనిపించుకో అన్నారు ఆ కాషాయాంబరధారుడు విషణ్ణవదనంతో విశ్వేశ్వరి పాదాలకు నమస్కరించి, మాతా, ఈ ఆపద తొలగే దారి లేదా? రెండు రోజుల నుండి పస్తున్న మేము ఈ జడదారులకు ఎలా ఆతిథ్యం ఇవ్వగలము?
1: పరమేశ్వరి జన్నన్ని

నీ మాత, కరుణించి మాకీ సంకట స్థితిని తొలగించు అని దీనంగా ప్రార్థింపసాగినాడు. వేచి వేచి విసిగిపోయిన జడదారులు, అయ్యా భట్టుగారు భలేవాడివి దొరికేవయ్యా, భగవతి పరమేశ్వరి పాహిమాం అని నీవు అక్కడ పల్లవి అనుపల్లవి చరణం మిత్రం పాడుకుంటూ కూర్చుంటే ఇక్కడ మా కడుపులు మలమల మాడిపోతున్నాయి. స్తోత్రాలు వినపడుతున్నాయే కానీ పొయ్యిలో పిల్లిలేచిన జాడలేదయ్యా. మా ప్రాణాలు ఇక్కడ హరి అనకముందే మంచినీరైనా ఇప్పించు చాలు.

పశ్చిమం ఆదుకొనగా కోరుచుంటిమి మా సతీరబోదా. మంచినీరైనా అందించి మర్యాద నిలుపుకోవడం మంచిదని ఉమాపదుడు మంచినీటి కుండవైపు అడుగులు వేశాడు. గోరు చుట్టుపై రోకలిపోట అన్నట్లు కిటికీ నుండి పిల్లి ఒకటి మంచినీటి కుండపై దూకింది. అదసలే ఓటికుండేమో, కుండ బ్రద్దలై నీరు నేలపాలైనాయి. ఎక్కడో దూరం నుండి తెచ్చిన మంచినీరు మట్టిలో ఇంకిపోవటం చూచి, మంచినీరైనా అందించలేని ఈ తుచ్చపు బ్రతుకు ఎందుకు? ఈ దుర్భర దారిద్ర్యం భరించడం నా చేత కాదు, మరణమే తనకిక శరణ్యమని ఆత్మాహుతితో ఈ బాధలు తొలగునని భావించాడు ఉమాపదుడు. జలములలేని నీ జలములలేని జలములనేని ఈయగను జాలని నా బ్రతుకేలనింకా కొండల వలయి పరీక్షలటు డాయుచునున్నవి అమ్మ చెంత గుండెలనది వృచ్చి పాశమున ఢీకొనినే బలిదానమౌదు నా సిలుగులు తీరునన్నయును చేరద దుర్గప్రదా పదాల ప్రాపునన్. నా మరణం చూచి అయినా దరిద్ర దేవత కరుణించి నా కుటుంబాన్ని విడిచిపెడుతుందేమో అని నిర్వేదంతో పూజామందిరం చేరి అమ్మ చేతి పాశం లాగుకొని మెడకు బిగించుకోసాగాడు. ఇంతలో కర్ణపేయంగా లీలగా అమ్మ మధురనామం వినిపించసాగింది. అంత బాధలోనూ ఏదో ఉపశమనం.

కన్నతల్లి కాత్యాయని నామం విన్న ఉమాపదుని కన్నులు చమరించాయి. మరణయత్నం కొంచెం ఆపి వినసాగాడు. భట్టుగారిల్లేనండి ఇది, పొలికేక వినిపించింది. ఓహో, చావాలన్నా ఇన్ని అడ్డంకులుంటాయి కాబోలు. ఆ పిలిచేవారి బాధలేమిటో చూద్దామని పాశం అమ్మ పాదాల ఉంచి మధ్యగదిలో సన్యాసుల శాంతింప వేడుకొని

బయటకు నడిచాడు ఉమాపదుడు. అయ్యా నమస్కారం, నన్ను దుర్గాదాస్ అంటారండి, గాజులమ్మటం నా వృత్తి. ఈ ఊరు వస్తుంటే మీ అమ్మాయట గాజులు వేయించుకొని పైసలు మీరిస్తారని చెప్పిందండి, తొందరగా ఇవ్వండి వెళ్ళిపోవాలన్నాడు దుర్గాదాసు. ఏమయ్యా దుర్గాదాసు, గాజులంటావు, కూతురంటావు, పైసలంటావు, అసలు నా కూతురే లేదయ్యా, పద పద పద అన్నాడు. అయ్యా అయ్యా ఆగండి ఆగండి భట్టుగారు, నాకు అసలు కూతురే లేరు అని మీరు కులుకుతూ పలుకుతారని, అబద్ధాలు అందంగా అల్లుతారని మీ అమ్మాయి చెప్పని చెప్పిందండి. సరే మీరు పెద్దలు, మీలో మీతో నాకేం గారండి, మీ ఇంట పూజామందిరంలో దుర్గామహాదేవి విగ్రహం చెంత, కుంకుమ భరణ అందులో అర్ధరూపాయి, అది నాకు ఇమ్మనదండి మీ అమ్మాయి, వెళ్ళి చూడండి అన్నాడు. ఆ అమ్మ అబద్ధాలాడే తల్లి కాదండోయ్ అన్నాడు పైగా. బాబు మాటి మాటికి మా అమ్మాయి మా అమ్మాయి అంటున్నావు, ఆ అమ్మాయిని ఎక్కడ చూచావో చెప్పు అన్నాడు ఉమాపదుడు. అమ్మంటే అమ్మల అమ్మాయే బాబు, అందాల రాశి, అచ్చం కనకదుర్గే అనుకోండి. చెరువు గట్టున వస్తుంటే వెనకాల నుంచి పిలిచి చెట్టు నీడన ఆగి గాజులు ఏరుకోరి వేయించుకున్నదండి. అందము రాసి భోషిన శుభకృతి, ప్రేమ వరందధారలం చిందెడు కండ్ల జంట, దర్శించిన మాత్ర వచింపరాని ఆనందము గొల్పుతూపు, జననాంతర పుణ్యము లేకయున్న ఆ చందపు తల్లి కనుగొనగ జాలరు.

భట్టు గారు చూచే కొద్దీ ఇంకా చూడాలి అనిపించే అందం ఆ తల్లిది. ఎందరో మహారాజుల ఇళ్లలో గాజులు వేశాను కానివ్వండి, ఇలాంటి తల్లిని నేను చూడలేదంటే నమ్మండి బాబు, నా పైసలు నాకు ఇచ్చి పంపించండి అన్నాడు దాసు. దుర్గాదాసు మాటలు ఉమాపదని మదిలో అలజడిని సృష్టించాయి. అమ్మాయి లేని తనకు తానమ్మాయినని పలకటం, పూజామందిరం కుంకుమ భరిణిలో కాసు, ఇదంతా ఏదో అయోమయంగా ఉన్నదే. ఇతడు మాయల మారివాడిలాగా లేడే, చూద్దామని పూజామందిరం చేరాడు. స్మితవదనంతో శోభిల్లే మాతకు వందనం చేసి కుంకుమ భరిణె మూత తెరిచాడు, వెరగుపడ్డాడు. కారణం తడతడలాడే అర్ధకాసు భరిణెలో ప్రత్యక్షమైంది. ఓహో, ఇది భవానీ మహిమే అని భావించి కాసు తీశాడు. మరొక కాసు ఆస్థానంలో ప్రత్యక్షమైంది. కళ్ళు జిగేల్మనేలా తీసే కొద్దీ కాసులు రాసులై కుప్పలు పడసాగాయి. అమ్మా భువనేశ్వరి, అఖండ వాత్సల్యమయ్యి బాలా త్రిపుర సుందరి, ఇలా నీ మహిమను చూపేవా భవానీ మాత, అన్నపూర్ణ ఇలా రా, భవానీ మహిమ కళ్ళారా చూడు. అమ్మా భవానీ, కరుణామయ్యి కరుణామయ్యి.

అన్నపూర్ణ కరుణా రసధుని కాత్యాయని అపార కృపా విశేషాన్ని నేనేమని తెలుపను అని అంజలించాడు. అతిథి సమర్చనం ఆగరాదని సాగాలని కాబోలు ప్రక్క ఊరి జమీందారు గారు 10 మందికి సరిపడ పప్పు బియ్యం కూరలు తట్టనిండుగా పంపించాడు. పదార్థాల తట్ట భర్త సన్నిధికి చేర్చింది అన్నపూర్ణ. పులకితాంతరంగుడై తరమా నిన్ను నుతింప మాదృశులకు తల్లి భవాని భవత్కరుణాపూరకటాక్ష వీక్షణలగాక సాధ్యమెట్లౌను నీ చరణాబ్జాతములల్ భజించు శిరి ఈ జన్మన్ ప్రసాదించి వీ తరుణోపాయము చూప వేడెద జగత్ కళ్యాణ సంధాయిని అన్నపూర్ణ. ఇక ఆలస్యం చేయకు, అతిథులకు వేగిరం వంట చేయి. వేగిరం వెళ్ళి వారిని లోపలికి ఆహ్వానించి వస్తారని మధ్యగదికి చేరాడు. అతిథులు అక్కడ లేరు. వీధి వాకిట కూర్చున్న దుర్గాదాసును చూచి, దాసు, 3 సన్యాసులు లోపల నుంచి బయటికి వెళ్ళటం చూచావా అని అడిగాడు. అయ్యా, తట్ట తెచ్చిన వ్యక్తి తప్ప ఎవరూ ఈ వీధిని వెళ్ళలేదన్నాడు దుర్గాదాసు. పసివాని ఆకలి తీర్చ వచ్చిన ఆగంతకుడెవరో, ఆతిథ్యమిమ్మని వచ్చిన సన్యాసులెవరో, పదార్థాల తట్ట పంపినదెవరో అర్థమైంది ఉమాపదనకు. భక్తి పర్వశాస్త్రువులు కన్నుల జాలువారా భగవతికి నివేదనం నీరాజనం అందించి తనయునకు దుర్గాదాసునకు అమ్మ ప్రసాదం పెట్టి, ధన్యుడవయ్యా దుర్గాదాస్,

దేవదేవిని చర్మచక్షువులతో వీక్షించిన నీవు అదృష్టవంతుడివి. మా అమ్మాయిని నీవు దర్శించిన కాదు, మా అమ్మాయి కాదు ఆ అమ్మాయి కాదు మా అమ్మ, మా అమ్మను దర్శించిన ఆ పుణ్యస్థలి ఎక్కడ పదా అంటూ దుర్గాదాస్తో చెరువుగట్టుకు చేరాడు. అమ్మలగన్నయ్యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, దుర్గమ్మ తనచే స్వయంగా గాజులు తొడిగించుకున్నదన్న యథార్థం తెలిసి తన్మయుడైనాడు దుర్గాదాస్. పామరుడనైన నా చేత గాజులు తొడిగించుకుని నన్ను అనుగ్రహించేవా కన్న తల్లి, అయ్యా భట్టుగారు, ఇదే చెట్టు కింద లోకాలేలి అమ్మకు గాజులు తొడిగానండి, వరాలమ్మ అడుగుదాడలు ఇవేనండి అని ఆ పదముద్రలపై పడి అమ్మా అమ్మా అని ఆక్రోశింపసాగాడు దుర్గాదాస్. కన్నులు అశ్రుపూరాలు కాగా జగన్మంగళదాయిని నడిచిన బాటకు సాష్టాంగ వందనం చేశాడు దాసు.

0: ఒక్కసారి నీ దివ్య చరణ దర్శన భాగ్యం కలిగించమ్మా, లోకమాత రక్షమాం పాహిమాం అని భాగవత ద్వయం ఇరువురు అమ్మకై ఆవేదన చెంది చెర్రు వైపు చూడసాగారు.
1: ఆతటాకముగట్టున అమ్మ కొరకు ఎర్రవారిన కన్నుల ఏడ్చి ఏడ్చి నిలువవారలు తిన్నగ నీరు కదలి పల్లవారు నకరములు పైకి దోచే
0: క్రమంగా చెరువు నీరు కదలసాగింది. వికసించిన ఎర్రతామరల మధ్య కాంతులునే జగన్మాత కరకమలాలు మెల్లమెల్లగా చెరువు నీటిపై నిలిచాయి. చేతుల నిండుగా దుర్గాదాసు తొడిగిన రంగురంగుల గాజులు శోభిల్లసాగాయి. అయ్యా భట్టుగారు, అవేనే తొడిగిన గాజులు, ఆ చేతులు సాక్షాత్తు త్రిపుర సుందరివేనండి బాబు, అదిగో మా అమ్మ అని ఆనందాతిరేకంతో కేకలు పెట్టసాగాడు దుర్గాదాసు. మన జన్మలు ధన్యమైనాయి విజయవస్తు అన్నట్లు అమ్మ అభయముద్రను చూపుతున్న అభయముద్రను ఇరువురూ దర్శించారు, అంజలి ఘట్టించారు. ఆహా, దుర్గాదాసు జగన్మాతకు మంగళ నీరాజనాలు అందించాడు ఉమాపదులతో సహా.
1: పవమాన సుదుడు.

0: மட்டவல்லி நிவாசாய மதுரானந்த ரூபிணி மகாயஜஸ்வரூபாய ஸ்ரீ நுசிம்ஹாய மங்களம். ஜெய் குரு தேவத ஸ்வஸ்தி.
1: మీరింతవరకు భవానీ మహిమ శ్రీ ధూళిపాళ శివరామకృష్ణ శర్మ గారిచే హరికథా కాలక్షేపం విన్నారు.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీతోడు.
3: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో